ప్రభువునందు ప్రియులారా, మన దేవుడు ఆరాధ్యుడు. ఆయనే కీర్తనీయుడు, స్తోత్రనీయుడు, పూజనీయుడు. ఆయన కోరుకునేది, ఆయనకు ప్రీతికరమైనది స్తుతి ఆరాధనలే. పరలోకమందు భూమి మీద స్తుతి ఆరాధనలు జరుగుచున్నవి. పరలోకములో దేవదూతలు, భూమి మీద మనము ఆయనను పూజిస్తున్నాము. పరలోకములో ఉన్న కోట్లాది దేవదూతలు దేవునిని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవునిగా ఆరాధిస్తున్నాయి. కానీ మనం వారికంటే ఎంతో శ్రేష్ఠులము. మనం దేవుని యొక్క ప్రేమను పొందినవారము, ఆయన ప్రేమ త్యాగాన్ని తెలుసుకున్నవారము. దేవుని ప్రేమను తెలుసుకుని ఆయనను ప్రేమించే వ్యక్తుల హృదయాల నుండి వెలువడే ప్రేమధారలే ఆరాధన. దేవుని ఆరాధించుట మనకు దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. యేసయ్య మన దేవుడు, ఆయన మన రాజు. మనము ఆయనను స్తుతించాలి, ఆయనను హెచ్చించాలి. దేవుని యొక్క ఆ ఉన్నతమైన సుగుణాలను తలపోసుకుంటూ ప్రభు ఎవరో, ఆయన ఏమై ఉన్నారో చెప్పుటయే దేవునికి ఇంపైన స్తుతి. ప్రభు మనకై చేసిన మేలులకు మనము రుణస్థులము. ఆయన చేసిన దానికి ప్రతిగా వందనములు చెల్లించుటయే కృతజ్ఞత. మన ఏకైక సత్యదేవుని నాట్యముతోనూ, చప్పట్లతోనూ, జయధ్వనులతో కూడా సేవించాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా జీవించుట, మనకు ఉన్నది ప్రభుకి ఇచ్చుట, ఆయన చిత్తం చేయుటకు మన జీవితములు అర్పించుట ఆరాధనలో భాగాలే. ఈ విధంగా దేవుని ఆరాధించే ప్రజలే బహుగా దీవింపబడతారు, వర్ధిల్లుతారు. ప్రభు వారికి తోడుగా ఉంటారు. వారికి విరోధంగా సాతాను ఏమీ చేయలేడు. కావున మీ వ్యక్తిగత, కుటుంబ, సంఘాలలో కూడా ప్రభువును ఆరాధించండి. దహించు అగ్ని సహవాసం దేవుని ఆరాధించుటయే ప్రియమైనదిగా భావిస్తుంది. దేవుని గుణలక్షణాలను తెలిపే పుస్తకమును బ్రదర్ థామస్ గారు 1000 స్తోత్ర బలులు పుస్తకంగా రాశారు. ప్రభువును అందరూ ఆరాధించాలి అనే సదుద్దేశముతో అందరికీ అనుకూలంగా వాటిని దహించు అగ్ని స్తుతి ఆరాధన క్యాసెట్గా చేసి మీ ఆశీర్వాదం కొరకు అందించుచున్నాము. దీనిలో ఉన్న ఆరాధనతో మీరు ఏకీభవించి ప్రభువును మనసారా ఆరాధించండి. ప్రభు కృప, సమాధానం మీకు తోడయుండునుగాక. మీరు ప్రభువును ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక.

0: దైవజనులు, బ్రదర్ థామస్ గారు ఇప్పుడు మీ కొరకు ప్రార్థించెదరు.
1: కడవరి దినాల్లో మనుషులందరి పైన నా ఆత్మను కుమరిస్తానని చెప్పిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మేము నువ్వు నివసించున్న పరిశుద్ధమైన ఆలయమై ఉన్నాము. ఈ శరీరము నాయన నువ్వు నివసించట కొరకు ఏర్పాటు చేయబడింది తండ్రి. ఇప్పుడే క్యాసెట్ ఉంటున్న ప్రతి ఒక్కరిలో నువ్వు నివసించాలని యేసుక్రీస్తు నామములో ప్రతిమాలుతున్నాను. ఇప్పుడే నీ దివ్య ప్రభాగము ప్రతి ఒక్కరిని తాకాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే యేసు క్రీస్తు నామములో ఉన్న శక్తి అందరిలో క్రియ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నాయన పరిశుద్ధాత్మ కోసము కనిపెడుతున్న ప్రతి ఒక్కరిని నాయన నీ ఆత్మశక్తితో నింపాలని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, 9 వారాల కోసం కనిపెడుతున్న వారిని ఇప్పుడే యేసు క్రీస్తు నామములో 9 వారాల చేత నింపమని అడుగుతున్నాను ప్రభువా. ఇప్పుడే నాయన నీ పరిశుద్ధ ఆత్మ కార్యము వారిలో జరుగునగాక, యేసు నామములో జరుగునగాక, యేసు నామములో జరుగునగాక, యేసు నామములో ఇప్పుడే జరుగునగాక. అభిషేకించండి రాజా, అరికాలు మొదలుకొని శిరస్సు మట్టుకు నీ ప్రభావం ఆవరించునగాక. తండ్రి, నీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు నామం బట్టి వేడుకుంటున్నాను.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్వితమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఇందులో సంసోను నైతికంగా ఎంత దిగజారి భ్రష్టుడైపోయాడో గమనిస్తాం. అతని పతనానికి దారితీసిన విషయాలను ఈ అధ్యాయము ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. సంసోను ఒక చెడు స్త్రీని సందర్శించాడు. అతడు ఇస్రాయేలు ప్రజల లాంటి వాడని ఇది చూపిస్తుంది. అతడు ఇస్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు అతడు వారిలాగే ఉన్నాడు. అతని శరీరం చాలా బలంగా ఉంది, కానీ అతడు తన భావాలను నియంత్రించలేకపోయాడు. అతడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఇది చివరకు అతని ఓటమికి కారణమైంది. సంసోను బలంగా ఉన్నాడు, కానీ అతడు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నాడు. దేవుని గురించి ఫిలిస్తీన్లకు ఏమీ తెలియదు. సంసోను చనిపోయే రోజు వరకు నాజీరుగా ఉంటాడని దేవుడు చెప్పాడు. దేవుడు తన సేవకుణ్ణి విడిచిపెట్టింది కొద్ది కాలమే. ప్రభువుని మరలా వేడుకున్నాడు. ఒక స్త్రీ తన అందంతో అతన్ని ఆకర్షించిన తర్వాత ఇది కూడా జరిగింది. ఆమె కూడా అతని నుండి ఒక రహస్యాన్ని సంపాదించి అతని శత్రువులకు చెప్పింది. ఇక ఇందులోని ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈరోజు మనం న్యాయాధిపతులు 16వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో సంసోను నైతికంగా ఎంత భ్రష్టుడయ్యాడో, ఎంత నీచానికి దిగజారాడో చూడబోతాము. సంసోను స్థితిని సానుభూతితో అర్థం చేసుకోండి, వివరాలు వినండి. తరువాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతెను చూచి ఆమె వద్ద చేరాడు. సంసోను గాజాకు వచ్చాడని అక్కడి వారికి తెలిసినప్పుడు వారు మనుష్యులను మాటుపెట్టి రేపు తెల్లవారిన తరువాత అతణ్ణి చంపుదామనుకుని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రంతా పొంచి ఉన్నారు. సంసోను ఎందుకు వేశ్య వద్దకు వెళ్లాడు? తాను బాధ్యత గల న్యాయాధిపతి, దేవుడతణ్ణి నియమించాడు. అలాంటి వ్యక్తి వేశ్య పొందు కోసం వెళ్లవచ్చునా? నైతిక ప్రమాణాలు పాటించవలసి ఉండగా ఇంత నిర్లక్ష్యం అతనికి తగునా? గాజా పట్టణపు వారు సంసోనును అదను చూచి పట్టుకోవాలని పొంచి ఉన్నారు. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను, వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాడు. చూచారా సంసోను ఏమి చేశాడో? అర్ధరాత్రి నిద్రలేచాడు. పట్టణ ద్వారం మూయబడి ఉంది. ఆ పలాన ఆ ద్వారాన్ని, ద్వారబంధాన్ని, తలుపులను, కడ్డీలను ఊడబెరికాడు. వాటిని భుజం మీద మోశాడు. హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండమీదికి వాటిని మోసుకువెళ్లాడు. ఆ కొండ ఇంచుమించు 65 కిలోమీటర్ల దూరాన ఉంది. ఎంత బలాఢ్యుడో చూడండి, ఒక్క పెట్టున ద్వారమంతటినీ ఊడబెరికాడు. ఇది పడుచుతనపు అల్లరి చేష్టగాక మరేమిటి? ఎందుకా పనిచేశాడు? ఇస్రాయేలును విమోచించటానికా? కాదు, తన స్వంత పని చూచుకోవడానికి. 4వ వచనంలో దెలీలా కనపడుతోంది. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా ఇది సంసోను కథ. సంసోను నైతికంగా దిగజారిపోయాడు. ఇది ఘోరమైన పతనం. అతడు ఆ స్త్రీని మోహించాడు. అతనిలో ఆ బలహీనత ఉన్నది. ఇది ప్రమాదవశాత్తు, అకస్మాత్తుగా జరిగినది కాదు. అతనిలో ఈ బలహీనత క్రమేణా ఎక్కువవుతూ వస్తున్నది. ఇటువంటి పాపాలు పెంచిన కొద్దీ పెరుగుతాయి, తుంచివేస్తే అంతటితో ఆగిపోతాయి. సంసోనుకు స్త్రీ వ్యామోహం మొదటి నుంచి ఉన్నది. ఇప్పుడతడు దెలీలా అనే వేశ్యను మోహించాడు. పెళ్లి చేసుకోవడానికి కాదు, తన కామవాంఛ తీర్చుకోవటానికి. ఫిలిస్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో అన్నారు, నీవు అతణ్ణి లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో, మేము ఏలాగో అతణ్ణి గెలువవచ్చునో తెలుసుకో. మేము అతణ్ణి బంధించి అతని గర్వం అణిచివేస్తాము. అప్పుడు మాలో ప్రతివాడు 1100 వెండి నాణ్యాలు నీకిస్తాము. దెలీలా సంసోనునడిగింది, నీ మహాబలం దేనిలో ఉన్నదో, నిన్ను దేనిచేత కట్టి బాధించవచ్చునో నాకు దయచేసి తెలుపు. సంసోనన్నాడు, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలే అవుతాను. దెలీలాకు సంసోను కంటే డబ్బు ముఖ్యం. ఫిలిస్తీ సర్దారులు ఏ విధంగానైనా సంసోనును తమ నిర్బంధంలోకి తీసుకోవడానికి ఉపాయాలు పన్నుతున్నారు. సంసోను ఆమెకు నిజం చెప్పటం లేదు. ఈ విధంగా ఆమెను సరదాగా ఏడిపిద్దామనుకున్నాడు. ఫిలిస్తీ సర్దారులు 7 నిరవంజు చువ్వలు తెచ్చారు. ఆమె వాటితో అతన్ని బంధించింది. మాటున ఉన్నవారు ఆమెతో అంతఃపురములో దిగి ఉన్నారు. ఆమె అన్నది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపేశాడు. అప్పుడు దెలీలా అన్నది, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడావు. దయచేసి నాకు నిజం చెప్పు, నిన్ను దేనితో బంధించవచ్చు? సంసోను అన్నాడు, పేనిన తరువాత ఎవరూ వాడని కొత్త తాళ్లతో నన్ను బాగా బంధిస్తే నేను బలహీనుణ్ణై సామాన్య మనుషుల్లో ఒకని వలే అవుతాను. రెండోసారి కూడా సంసోను నిజం చెప్పలేదు. ఈసారి తాళ్లతో కట్టమన్నాడు. ఈసారి కూడా వాటిని నూలుపోగులాగా తెంచివేశాడు. అప్పుడు దెలీలా అన్నది, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధాలాడావు. ఇప్పుడైనా నిజం చెప్పు, నిన్ను దేనివలన బంధించవచ్చు? సంసోను అన్నాడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడలా సరి. అంతట ఆమె మేకులతో దానిని దిగగొట్టి, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు అన్నది. అప్పుడతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయాడు. ప్రియ శ్రోతలు గమనించండి, సంసోను రానురాను బలహీనుడవుతున్నాడు. వేశ్యాలోలుడై ఆమెకు రహస్యం చెప్పేస్తున్నాడు. అప్పుడామె అన్నది, నాయందు నీకిష్టం లేదు, అలాంటప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్తావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో చెప్పావు కావు. ఆమె అనుదినము మాటల చేత అతణ్ణి బాధించి తొందర పెడుతున్నందున అతడు ప్రాణము విసికి సావుగోరి తన అభిప్రాయమంతా ఆమెకు తెలియజేశాడు. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తలమీదికి మంగలి కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అయిపోతాను. ఈసారి దెలీలా సంసోను మీదికి ఒత్తిడి తెచ్చింది. సంసోను అసలు సంగతి చెప్పేశాడు. తాను నాజీరైనట్లు బయలుపరిచాడు. పొడుగాటి వెంట్రుకలు నాజీరు వ్రతదీక్షకు గుర్తు. అతని బలం అతని వెంట్రుకలలో లేదు. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినప్పుడు అతనికి శక్తి వచ్చింది. దెలీలా సంసోనును పిచ్చివాణ్ణి చేసి విడిచింది. 18వ వచనం, అతడు తన అభిప్రాయాలను తనకు తెలిపాడని దెలీలా ఎరిగి వర్తమానము పంపి ఆమె ఫిలిస్తీ సర్దారులను పిలిపించింది. ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతా నాకు తెలిపాడు అని చెప్పింది. ఫిలిస్తీయ సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె వద్దకు రాగా ఆమె తన తొడమ్మీద అతణ్ణి నిద్రపుచ్చి ఒక మనుష్యుణ్ణి పిలిపించి వానిచేత అతని తలమీది 7 జడలను క్షౌరం చేయించి అతణ్ణి బంధించడానికి మొదలుపెట్టింది. అప్పుడు అతనిలో నుండి బలం తొలగిపోయింది. ఆమె అన్నది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగా నేను బయలుదేరి విడజిమ్ముకుంటాను అనుకున్నాడు. అయితే యహోవా తనను ఎడబాసినట్లు అతనికి తెలియలేదు. సంసోను నిద్రించాడు. అప్పుడు అతని తల వెండ్రుకలను క్షౌరం చేశారు. 4వ దెలీలా అరిచింది, సంసోను, ఫిలిస్తీయులు నీమీద పడుతున్నారు. సంసోను గాఢనిద్ర నుండి లేచాడు. మునుపటిలాగే కట్లు తెంచుకుని వెళ్లగలను అనుకున్నాడు. అయితే యహోవా తనను ఎడబాసినట్లు అతడెరుగడు. అతని బలం వెండ్రుకల్లో లేదు, దేవుని ఆత్మలో ఉంది. ప్రియశ్రోతలారా, ఈ రోజున మన బలం ఎక్కడ ఉంది? మతాచారాలలో లేదు, ధర్మశాస్త్రంలో లేదు, విశ్వాసి యొక్క బలము దేవుని ఆత్మయందే. సంసోను తన ప్రజలకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. వారిని ఫిలిస్తీయుల బారి నుండి విమోచించటానికి దేవుడతణ్ణి నియమించాడు. కాని అతడు శరీరానుసారి అయిన మనుష్యుడైపోయాడు. అతని జీవితం మీద ఈకాబోదు అని రాయబడి ఉన్నది, అనగా దేవుని మహిమ వెడలిపోయింది. సంసోను ఏ సైన్యమును నడిపించలేదు, ఏ యుద్ధంలోనూ జయం సాధించినవాడు కాడు. స్త్రీ వ్యామోహమే అతణ్ణి పూర్తిగా నాశనం చేసింది.

0: అతని కన్నులను ఊడదీసి గాజాకు అతణ్ణి తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్లతో అతణ్ణి బంధించారు. అతడు బందీగృహంలో తిరగలి విసిరేవాడయ్యాడు. అయితే అతనికి క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెండ్రుకలు తిరిగి మొలవడానికి మొదలుపెట్టాయి. ఫిలిస్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రు అయిన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించడానికి, పండగ ఆచరించడానికి కూడుకున్నారు. ప్రియశ్రోతలారా, సంసోను కథ విషాదాంతం. ఫిలిస్తీయులు సంసోనును బంధించి పట్టుకుపోయారు. అతని కన్నులు ఊడబెరికారు. అతడు గుడ్డివాడైపోయాడు. చెరసాలలో అతణ్ణి పశువులాగా చూచారు, పనిచేయించారు. కారాగృహంలో ఉండగా అతని వెండ్రుకలు పెరుగజొచ్చాయి. అతడు పశ్చాత్తప్తుడవుతున్నాడు. ఫిలిస్తీయులు తమ దేవత అయిన దాగోనును నిలువబెట్టి పండగ చేసుకుంటున్నారు. సంసోనును తమకు పట్టి ఇచ్చింది దాగోను దేవత అని వారు నమ్మారు. 25వ వచనం, జనులు సంసోనును చూచి అన్నారు, మన దేశమును పాడు చేసినవాడు, మనలో అనేకులను చంపినవాడు అయిన మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించిందని చెప్పుకుంటూ తమ దేవతను స్తుతించారు. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు, మనం పరిహాసం చేయడానికి సంసోనును పిలిపించుదాము రండని సంసోనును బందీగృహము నుండి పిలిపించారు. వారు అతణ్ణి చూచి గుడి స్తంభముల మధ్య అతణ్ణి నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో అన్నాడు, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడుమనిచ్చి విడువు, నేను వాటి మీద ఆనుకుంటాను. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉన్నది. ఫిలిస్తీయ సర్దారులందరూ అక్కడే ఉన్నారు. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూస్తున్నారు. ఫిలిస్తీయులు తమ విజయానికి గర్విస్తూ పండగ చేసుకుంటూ సంసోనును చెరసాలలో నుండి దాగోను దేవాలయానికి రప్పించారు. సంసోనును ఎగతాళి పట్టిస్తున్నారు. సంసోను ఈ విధంగా చిత్రవధకు గురి అవుతూ ఉంటే అందరూ చూచి నవ్వుతున్నారు. 28వ వచనం, అప్పుడు సంసోను యెహోవాకు మొర్రపెట్టాడు, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకోనియ్యి. అప్పుడు సంసోను ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్యస్తంభములలో ఒకదానిని కుడిచేత ఒకదానిని ఎడమచేత పట్టుకొని అన్నాడు, నేను ఫిలిస్తీయులను చనిపోదుముగాక. సంసోను బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద, దానిలో ఉన్న జనులందరి మీద కూలిపడింది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమంతా అతడు చంపినవారి లెక్క కంటే ఎక్కువ మంది. అప్పుడు అతని స్వదేశీ జనులు, అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతణ్ణి మోసుకొని వచ్చి జొర్యాకు ఎష్తాయోలుకు మధ్య ఉన్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉన్నాడు. ప్రియశ్రోతలారా, సంసోను జీవితం ఘోర అపజయం. ఇశ్రాయేలును విమోచించడానికి పూనుకున్నాడు కాని ఓడిపోయాడు. పాపమనే దుష్టశక్తితో చెర్లాటలాడాడు. చివరికి దేవుని ఆత్మ అతణ్ణి విడిచిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 3 వచనాలలో ఇతని జీవిత చరిత్ర అంతా సంగ్రహంగా చెప్పబడింది. 1, సంసోను విజయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం, దేవదూత మానోహు భార్యతో అన్నాడు, నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, అతని తలమీద మంగలి కత్తి వెయ్యకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడై ఉండి ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించ మొదలు పెడతాడు. నిజమే, రక్షించ మొదలు పెట్టాడు గాని కొనసాగించలేకపోయాడు. ఇక 2, సంసోను బలం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 25వ వచనం, యెహోవా ఆత్మ జొర్యాకు ఎష్తాయోలుకు మధ్య ఉన్న మహనెదానులో అతణ్ణి ప్రేరేపించడానికి మొదలుపెట్టాడు. ఇదే సంసోను శక్తి రహస్యం. 3 సంసోను అపజయం. న్యాయాధిపతులు 16:20. యహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ప్రియ శ్రోతలారా, మీకొక మర్మము తెలియచేయగోరుతాము. యేసుక్రీస్తుకు సంసోనుకు కొన్ని విషయాలలో పోలికలున్నాయి. 1, ఇద్దరి పుట్టుకలు దేవదూత ప్రకటించిన వృత్తాంతాలే. 2, ఇద్దరూ తల్లిగర్భము నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారే. 3, ఇద్దరూ నాజీరులే. 4, ఇద్దరూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారే. 5, ఇద్దరూ తమ స్వకీయుల చేత తిరస్కరించబడిన వారే. 6, ఇద్దరూ శత్రువుల చేతిలో చనిపోయిన వారే. అయితే వీరిద్దరి మధ్యన గొప్ప వ్యత్యాసాలున్నాయి. 1, సంసోను పాపంలో జీవించాడు, అయితే యేసుక్రీస్తు పాపరహితుడు. 2, సంసోను మరణ సమయంలో ప్రార్థించాడు, ఓ దేవా, వీరు నా 2 కండ్లు పెరికేశారు, వీరిమీద నా పగ తీర్చుకోనియ్యి. కాని యేసు శిలువ మీద చనిపోతూ ప్రార్థించాడు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. 3, మరణమందు సంసోను చేతులు కోపంతో చాచబడినవి, కాని యేసుక్రీస్తు శిలువ మీద నుండి ప్రేమతో చేతులు చాచాడు. 4, సంసోను చనిపోయాడు, గాని యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, మృత్యుంజయుడు. ముగింపులో మా శ్రోతలకు కొన్ని హెచ్చరికలు చేయగోరుతాము. సంసోను గత జీవితం ఎలా ఉన్నా దేవుడు అతని ప్రార్థన విన్నాడు. దాగోను దేవాలయం కుప్పకూలిపోయింది. ఆ దేవతను పూజించిన వారు హతమైపోయారు. ఎన్ని బలహీనతలున్నా దేవుడు సంసోనును ఎంతో ప్రేమించాడు. సంసోను పశ్చాత్తప్తుడై ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు సంసోనును వాడుకున్నాడు. మా శ్రోతలు ఒక సంగతి గ్రహించాలి. పాపమనేది ఒక దుష్టశక్తి. అది ఎవరిలో ఉంటుందో వారు ప్రార్థన చెయ్యలేరు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే అట్టి ప్రార్థనలను దేవుడు తప్పక వింటాడు, తిరిగి తన సహవాసంలో చేర్చుకుంటాడు. ఎవరు ఆయన వైపునకు తిరుగుతారో దేవుడూ వారి వైపునకు తిరుగుతాడు. ఫిలిస్తీయుల ప్రధాన దేవత దాగోను. ఈ దేవత ధాన్యానికి, పంటలకు సంబంధించిన దేవత. ఈ దేవతకు నరబలులు చేస్తారు. దాగోను దేవాలయ మంటపాలలో వినోద కాలక్షేప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంటపం పైకి ఎక్కి చూస్తారు, కింద ఖైదీలను చిత్రవధ చేస్తుంటే చూచి ఆనందిస్తారు. ఫిలిస్తీయులు ఇస్రాయేలీయుల మీద అధికారం చెలాయిస్తూ తమ దేవతే యహోవా కంటే గొప్ప అనుకున్నారు. ఒకసారి యహోవా మందసం దాగోను దేవత ముందు ఉంచబడినప్పుడు దాగోను దేవత కిందపడి పగిలి ముక్కచెక్కలైపోయింది. దేవుని శక్తి మానవ శక్తిని, పైశాచిక శక్తిని మించినదని మనం తెలుసుకోవాలి. సోదరీ సోదరులారా, సంసోను జీవితం నుండి మనం నేర్చుకున్న పాఠాలు మరచిపోకూడదు. అయితే ముగింపులో ఒక ప్రత్యేక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికంటే, అన్నిటికంటే శ్రేష్ఠుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సంసోను కంటే శ్రేష్ఠుడు. ఆయన మన రక్షకుడు. ఈయనను నీవు వ్యక్తిగత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించావా? క్రీస్తునందు జీవిస్తున్నావా? తీర్మానము చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపామయా దేవా, నేటి పాఠము ద్వారా మా శ్రోతలు పొందిన అనుభవాలు వారికి గొప్ప ఆశీర్వాదాలై ఇతరులను నీవైపుకు ఆకర్షించడానికి సాధనములవుతాయని మేము నిరీక్షిస్తున్నాము. ఈ పాఠములోని ప్రతి సత్యమును మా శ్రోతల హృదయాల నిమిత్తమై ఆశీర్వదించుమని, మహిమ పొందుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరిచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
1: ఫిలిస్తీయులు సంసోనును పట్టుకుని అతని కన్నులు ఊడదీసి అతన్ని ఎక్కడ సంకెళ్లతో బంధించారు. ఫిలిస్తీయులు సంసోనును పట్టుకుని అతని కన్నులు ఊడదీసి అతన్ని ఎక్కడ సంకెళ్లతో బంధించారు. 1, గాజా. 2, రామా. 3. తిమ్నాతు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలరా, ఇంతవరకు మనము సంసోను నైతికంగా ఎంత దిగజారి భ్రష్టుడైపోయాడో గమనిస్తూ వచ్చాం. అతని పతనానికి దారితీసిన విషయాలను ఎంతో స్పష్టంగా గమనించాం. సంసోను ఒక చెడు స్త్రీని సందర్శించాడు. సంసోను శరీరం చాలా బలంగా ఉంది, కానీ అతడు తన భావాలను నియంత్రించలేకపోయాడు. అతడు బలహీనంగా ఉన్నాడు. ఇది చివరకు అతని ఓటమికి కారణమైంది. సంసోను బలంగా ఉన్నాడు, కానీ అతడు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నట్టుగా చూశాం. దేవుడు సంసోనును ఎడబాశాడు, అది అతనికి తెలియకపోయింది. ఫిలిస్తీయులు తమ దేవుణ్ణి స్తుతించే ఒక గొప్ప భవనానికి ఎత్తైన స్తంభాలు ఆధారంగా ఉన్నాయి. సంసోను ఆ స్తంభాలను ముందుకు తోశాడు. భవనం మొత్తం కూలిపోయింది. అందులో ఉన్నవారు, పైకప్పుపై ఉన్నవారు, క్రింద ఉన్నవారు మరణించారు. వారితో పాటు సంసోను కూడా మరణించాడు. సంసోను దేవుడే వారిపై ప్రతీకారం జరిగించాడు. సంసోనుకు క్రీస్తుతో ఉన్న పోలికలను గమనించుకుందాం. క్రీస్తు పుట్టకముందే ఒక దేవదూత మరియకు ఆయన పుట్టుక గురించి చెప్పాడు. సంసోను విషయంలో కూడా ఇదే జరిగింది. సంసోను వలె క్రీస్తు తన ప్రజల శత్రువులను తన మరణం ద్వారా ఓడించాడు. సంసోను చేసిన దాని ద్వారా దేవుడు మనలను హెచ్చరించాడు. అయితే సంసోను కొన్ని తప్పులు చేసినప్పటికీ దేవుని ప్రణాళిక కొనసాగింది. సంసోను ద్వారా దేవుని ఆత్మ తన ప్రజలను విడిపించింది. విశ్వాసి బలం దేవుని ఆత్మయందే ఉన్నదని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: కార్యక్రమం వినడానికి సిద్ధంగా ఉన్నారా?
1: మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ చుట్టూ కొంతమంది అయినా స్నేహితులుంటారు కదా, అలాగే మమ్మల్ని కూడా మీ స్నేహితులుగా భావించండి. మాతో కలిసి ఈ సమయాన్ని సంతోషంగా గడపండి. మొదట మీకు ఓ ప్రశ్న, మీ ఇల్లు ఎప్పుడైనా వరదల్లో చిక్కుకొన్నదా?
0: నాకు బాగా జ్ఞాపకముంది. నేను స్కూల్లో చదువుకునే దినాలలో వర్షం వచ్చినప్పుడల్లా మా ఇంటి క్రింద భాగమంతా నీళ్లతో నిండిపోయేది. ఆ నీళ్లలో గంతులు వేస్తూ మా సొంత ఇంట్లోనే అలల్ను సృష్టించుకోవడం చాలా గమ్మత్తుగా ఉండేది. అయితే ఇంట్లో సామాన్లు పాడైపోతున్నాయని మా అమ్మా నాన్న మాత్రం చాలా బాధపడేవారు.
1: మరో రకమైన వరదలు కూడా రావచ్చు, వాటికి నీళ్లకు ఏ సంబంధమూ ఉండదు. అవి మనల్ని ఎంతగా ముంచేస్తాయంటే ఇక మనకు ఏమాత్రం జీవించాలన్న ఆశ ఉండదు.
0: దాన్ని కృంగుదల లేక డిప్రెషన్ అని అంటాము. నేను కూడా డిప్రెషన్తో బాధపడ్డాను కాబట్టి ఒక విషయాన్ని చెప్పగలను. దాన్ని జయించడం అంత సులభం కాదు. మీకు కూడా చాలాసార్లు కష్టాలు అనే వరదలలో బాధలలో మునిగి పోతున్నట్లు అనిపించవచ్చు. ఓవైపు బ్రతకాలన్న ఆశ ఉన్నా ఈ బాధ భరించడం కన్నా చచ్చిపోవడం మేలు అని అనుకుంటాము. కాని నన్ను గూర్చిగాని మిమ్మల్ని గూర్చిగాని దేవుని చిత్తం అది కానే కాదు. ఒకవేళ ప్రస్తుతం మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఈ కార్యక్రమం మీకోసమే.
1: ఒకవేళ మీరు ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కోకపోయినా మీరు ఇతరులకు సహాయం చేయటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని వినాలని ప్రోత్సహిస్తున్నాము. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: అసలు కృంగుదల లేక డిప్రెషన్ ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏవో, దాని నుండి మనం ఎలా బయటికి రాగలమో వివరించడానికి మధురిమ గారు మనతో ఉన్నారు. జీవితానికి పాఠాలు అనే భాగంలో వారు చెప్పే సలహాలను విందామా?
2: ఒక మహిళ కృంగుదలలో ఉన్నప్పుడు ఆమె తాను ఒక్కతే ఒంటరిగా ఉన్నట్లు భావిస్తుంది. నిజానికి కృంగుదల అనే ఈ బాధ చాలామందిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కృంగుదల అని నేను చెప్తున్నప్పుడు దానర్థం ఒక వ్యక్తి ఊరికే కృంగిపోయినట్లు భావించడం కాదు. మనందరం ఏదో ఒక సందర్భంలో అలా భావిస్తాము. నిజమైన కృంగుదల అన్నది ఒక రుగ్మత. అది ఆ వ్యక్తి జీవితంలో ప్రతి భాగంపై ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు నిస్సహాయులుగా, నిరీక్షణ లేనివారుగా, ఎప్పుడూ విచారంగా ఉండేలా మరియు ఎందుకు పనికిరాని దానను అని భావించేలా చేస్తుంది. దానిని ఎవరూ నిరోధించలేరు. సామాజికంగా వివిధ స్థాయిలకు చెందినవారికి, వివిధ దేశాలకు మరియు సంస్కృతులకు చెందినవారికి కృంగుదల ఉండవచ్చు. వాస్తవానికి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా కృంగుదలకు లోనవుతున్నారు. 10 మంది పురుషులలో ఒక పురుషునికి సమస్య ఉంటే స్త్రీల విషయానికొచ్చేసరికి 4లో 1 కృంగుదలతో బాధపడుతున్నారు. అసలు కృంగుదలకు కారణాలేంటి? దాని లక్షణాలెలా ఉంటాయి? ఒకవేళ అది సంభవిస్తే మీరేం చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. అనేక విషయాలు కృంగుదలకు కారణమవుతాయి. ఒక ప్రధాన కారణం ఏమంటే జీవితంలో ఒక అనూహ్యమైన మార్పు కలగడం, అంటే ప్రమాదకరమైన జబ్బు చేయడం లేక ఎక్కువ కాలం జబ్బు పడడం లేక విలువైన దానిని గాని ప్రేమించిన వారిని గాని పోగొట్టుకోవడం, సంబంధాలలో ఒత్తిడి, ఆర్థిక సమస్యలు కూడా కృంగుదలకు కారణమవుతాయి. కృంగుదల లేక డిప్రెషన్ వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఒకవేళ మీ తండ్రికి జబ్బు ఉండి ఉంటే మీకు గాని మీ పిల్లలకు గాని అది సంక్రమించవచ్చు. ఏది ఏమైనా మీ కుటుంబంలో ఒకరు అలా బాధపడుతున్నారు కాబట్టి మీకు కూడా అలా అవుతుందేమోనని భయపడనక్కర్లేదు. అది వచ్చే అవకాశం ఉందన్న గ్రహింపుతో జాగ్రత్తగా ఉంటే చాలు. మీలో కృంగిపోయిన భావన ఉందని లేక కృంగుదల ఉందని మీకెలా తెలుస్తుంది? కృంగుదల ఉన్నవారిలో ఉండే లక్షణాలు ఇవి. దాదాపు ప్రతిరోజు మీరు నిరుత్సాహంగానే ఉంటారు. మీరు చేయాలనుకున్న పనులపై ఆసక్తి తగ్గిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది లేక అందుకు భిన్నంగా విపరీతమైన ఆకలి వేయవచ్చు. అది మీ నిద్రపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ నిద్రమత్తు ఉంటుంది మరియు ఎప్పుడూ నిద్రపోవాలనిపిస్తుంది లేక నిద్రలేమితో బాధపడతారు. మీకు బాగా పరిచయం ఉన్నవాళ్లు మీ వైఖరిలో మార్పును చూస్తారు. మీరు చాలా చికాకుగా, ఆందోళనతో, సంక్షోభంలో, భయంతో ఉన్నారని మీకు చెప్తారు. శక్తిహీనత మిమ్మల్ని ఆవరిస్తుంది. మీకు ఎంత బలహీనంగా ఉంటుందంటే కనీసం ఉదయం లేవడానికి కూడా మీకు శక్తి లేనట్లు అనిపిస్తుంది. మీరేం చేసినా అది మీ పరిస్థితినేమీ మార్చలేదని నిరాశపడతారు. మీరు నిస్సహాయులని, ఏ నిరీక్షణ లేదన్న తలంపుతో మరియు పూర్తిగా అపరాధ భావంతో నింపబడతారు. మీ మనస్సు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద సమస్యలుగా భావిస్తుంది. తీర్మానాలు చేసుకోవడం కష్టమవుతుంది. చివరగా వీటన్నిటినీ భరించడం కన్నా చావడం మేలు అని అనుకుంటారు. మీ జీవితాన్ని ఎలా అంతం చేసుకోవాలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. బహుశా మీరు ఇదివరకే ఆత్మహత్య ప్రయత్నం చేశారేమో. ఈ లక్షణాలను విన్నాక ఇవన్నీ నన్నుగూర్చే చెప్పారని మీరు తలస్తున్నారేమో. అయితే దయచేసి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. కృంగుదల తీవ్రంగా బలహీనపరుస్తుంది, కాని దానికి చికిత్స ఉన్నది. మిమ్మల్ని గూర్చి మీరు ఎంత తక్కువగా భావించినా మీ జీవితం దేవునికి మరియు మీ చుట్టూ ఉన్నవారికి ఎంతో విలువైనది. దయచేసి మీ జీవితాన్ని ముగించాలని తలంచవద్దు. దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. మీరు ఎంతో జాగ్రత్తగా అద్భుతమైన రీతిలో చేయబడ్డారని బైబిలు చెప్తోంది. ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాడు. మీకు హాని చేయాలని కోరడం లేదు. మీకు ఒక భవిష్యత్తును, ఒక నిరీక్షణను ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సోదరి, మీకు మీరు ఏ హాని చేసుకోవద్దు. దయచేసి ఈ పాటలోని మాటల్ని జాగ్రత్తగా ధ్యానించండి.

మీరు కృంగుదలతో బాధపడుతున్నారని మీ మటుకు మీరు గ్రహిస్తే మీకు తప్పకుండా సహాయం అవసరం. అయితే మొదట మీరు చేయాల్సిన పని ఏమంటే, మీ మట్టుకు మీరే బాధపడకుండా మీకున్న ఈ సమస్యను గూర్చి ఎవరితోనైనా పంచుకోనండి. మీ మనోభావాలను అర్థం చేసుకోగల వారితో పంచుకోనండి. ఒకవేళ మీరు భరించలేనన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటే మీ కుటుంబంలో నమ్మదగిన వారితో లేక స్నేహితురాలతో మాట్లాడండి. మీ భారాలలో కొన్నైనా తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఒకవేళ మీకు అంత మంచి స్నేహితులు లేరనుకుంటే మీ మనోభావాల్ని సమస్యలను మాతో పంచుకోవచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుని వాక్యం నుండి మీకు పరిష్కారాన్ని చూపిస్తాము. చివరగా మీకు ఉపశమనం కలగడానికి, కృంగుదల నుండి కోలుకోవడానికి కొన్ని సూచనలను చెప్పాలనుకుంటున్నాను. మీకు సంతోషం కలిగించే ఏదైనా కార్యకలాపంలో పాలు పంపులు కలిగి ఉండండి. ఉదాహరణకు, తీరికగా వాకింగ్ చేయడం, స్నేహితురాలతో కొంత సమయం గడపడం, లేక మీకు ఇష్టమైన కాలక్షేపం కొరకు కొంత సమయం కేటాయించవచ్చు. ఒంటరిగా ఉండకుండా ఇతరులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ అంతటి మీరే అసాధ్యమైనవి చెయ్యాలనుకోవద్దు. ఎక్కువ పనిచేయాలని ప్రయత్నించవద్దు. అది మీకు మరెక్కువ భారం కావచ్చు. మీకు ప్రతికూలమైన తలంపులు వస్తున్నాయంటే మీలో కృంగుదల ఉందని అర్థం చేసుకోవాలి. మీరు దానిలో నుండి కోలుకుంటున్న కొలది మీకు మంచి తలంపులు వస్తాయి. మీ కృంగుదలంతా పోయేంతవరకు జీవితంలో మార్పులు కలిగించే తీర్మానాలేమీ చేసుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఓ పెద్ద తీర్మానం ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరత ఉంటే మీ కుటుంబస్తులను లేక స్నేహితులను సంప్రదిస్తే మీరేం చేస్తే బావుంటుందో వాళ్లు సలహా ఇస్తారు. చివరగా, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడని జ్ఞాపకముంచుకొనండి. మీ ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. మీ హృదయంలోని ప్రతి బాధ ఆయనకు తెలుసు. వాటిని ప్రార్థనలో మీ నోటి ద్వారా వినాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మీ బాధలన్నీ ఆయనతో చెప్పుకుంటారు కదూ.

0: ధైర్యాన్ని గురించి ఆత్మకు పాఠాలు అన్న భాగంలో షారోన్ గారు మనకు వివరంగా చెప్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను.
1: శ్రోతలకు శుభాశీస్సులు. శ్రోతలు, మీలో ఎంతమందికి నీళ్లు అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం. నీళ్లను చూడాలన్నా, నీళ్లలో ఆడుకోవాలన్నా ఇష్టం. దాని గురించి నాకు ఒక లోతైన గౌరవ భావం కూడా ఏర్పడింది. కాని మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. నీటి మట్టం మన తలకంటే పైకి ఉన్నప్పుడు మనకు ఊపిరాడదు, కాబట్టి అది ప్రమాదం. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి నాకు అలాగే సంభవించింది. నేను నీళ్లలో కొట్టుకొనిపోయాను. అక్కడ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. నాకు ఊపిరాడడం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఇక మునిగిపోతున్న సమయంలో ఈదాలన్న ఆలోచన తట్టింది. అలా నన్ను నేను రక్షించుకోగలిగాను. ఈరోజు మనం ఒత్తిడిని గురించి మరియు చింతలను గురించి చర్చించబోతున్నాం. మహిళలుగా మనకు ఇవి బాగా తెలుసు కదా. కొన్నిసార్లు మనం మునిగిపోతున్నట్లు, కొట్టుకొనిపోతున్నట్లు అనిపిస్తుంది. మనం సముద్రానికి, నదికి లేక కాలువకు దూరంగా ఉన్నా అలా బాధపడుతూ ఉంటాము. మీరు ఎప్పుడైనా అలా బాధపడ్డారా? మీరు విచారంలో లేక బాధలో మునిగిపోతున్న భావన కలిగిందా? మీరు అలా బాధపడేంతగా ఏమి జరిగింది? మీ బాధకు కారణం ఏంటి? ఆ విచారకరమైన పరిస్థితిలో మీకు ఎవరైనా సహాయం చేశారా, లేక ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారా? నేను ప్రతిభ అనే ఒక అందమైన మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎంత కృంగిపోయింది అంటే కనీసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఆమె బాధలో, వేదనలో కొట్టుకొనిపోతున్నట్లు భావించింది. ఎందుకో తెలుసా? ఆమె గర్భంలోని శిశువు పుట్టకముందే చచ్చిపోయింది. ఆమె తాను గర్భవతి అయిందని తెలుసుకోగానే ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేకుండినవి. ఇక పుట్టబోయే బిడ్డ విషయం ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించింది. ఆ బిడ్డ కోసం బట్టలను సిద్ధం చేసుకొన్నది. తానే వాటిని కుట్టుకొన్నది. ఆ బిడ్డను ఎత్తుకొన్నట్లు, లాలిస్తున్నట్లు కలలు కనేది. ఆమె భర్త కష్టపడి పనిచేసేవాడు. కాని సంపాదన ఎక్కువ లేదు కాబట్టి ఆమె కూడా ఉద్యోగం చేసేది. అలా పుట్టబోయే బిడ్డ ఖర్చుల కొరకు కొంత డబ్బు సమకూర్చుకున్నారు. వాళ్లకు పాప పుడుతుందో బాబు పుడతాడో అని చర్చించుకునేవాళ్లు. పాప పుడితే ఏ పేరు పెట్టాలి, బాబు పుడితే ఏ పేరు పెట్టాలి అని మాట్లాడుకునేవాళ్లు. ఒకరోజు రాత్రి ప్రతిభకు విపరీతమైన నొప్పి వచ్చింది. తాను లేచి భర్తను లేపేయంతలో తన పడక అంతా రక్తమయమైపోయింది. ఆమె భర్త ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్లాడు. వైద్యులు ఆమెకు గర్భస్రావమైందని చెప్పారు. ఆమె బిడ్డ ఇక లేదు. ప్రతిభ జీవితమంతా చితికిపోయింది. ఆమె దినమంతా అలా కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె కుట్టిన చిన్న చిన్న దుస్తులన్నీ ఓ ప్రక్కన పెట్టేసింది. తన బిడ్డ విషయం కన్న కలల్ని, వేసుకున్న ప్రణాళికలను మర్చిపోవడానికి ప్రయత్నించింది. అయితే తన హస్తాలు ఖాళీగా ఉన్నాయన్న వాస్తవంలో నుండి ఆమె బయటికి రాలేకపోయింది. వాళ్లు చూడని బిడ్డ కోసం వాళ్ల హృదయాలు బాధపడసాగాయి. రాత్రుళ్ళు ఆమె భర్త నిద్రపోతూ ఉంటే ఈమె మేల్కొనే ఉండేది. ఆమె బాధను ఎవరైనా అర్థం చేసుకుని ఆదరిస్తే బాగుండును అనుకునేది. శోకమనే సముద్రంలో అలలతో మునిగిపోతున్నట్లు తలంచేది. గర్భవతిని లేక పిల్లలను ఎత్తుకున్నవాళ్లను చూస్తే ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయేది. అలా ప్రతిసారి కొంత కోలుకుంటున్నది అనుకున్న సమయంలో మళ్లీ ఎవరో ఒకరు కనిపించడం, మళ్లీ ఆమె శోక సముద్రంలో మునిగిపోవడం జరుగుతున్నది. ఒకరోజు ప్రతిభ వాళ్ల పక్కింటావిడ ఆమెను చూడ్డానికి వచ్చింది. ఆమె ఒక కూడికకు వెళుతూ ఉన్నది. ఆమె చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ప్రతిభ కోసం దానిలో నుండి కొన్ని మంచి మాటలు ఆమె చదివింది. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ప్రతిభ ఆ మాటల్ని జాగ్రత్తగా విని, ఇదంతా నన్ను గురిచే చెప్పినట్లుంది. నేను మహాజలరాశులలో చిక్కుకొని ఉన్నాననిపిస్తుంది. నేను బయటికి తీసుకుని రాబడాలి అని ప్రతిభ ఆవిడతో చెప్పింది. ఆమె స్నేహితురాలు ఆమెను దగ్గరికి తీసుకున్నది. ఆమెతో పాటు ఏడ్చింది. తర్వాత ఆమెకు ఒక అద్భుతమైన సంగతి చెప్పింది. ఈ పుస్తకం బైబిలు. నీకు సహాయం చేయగల మాటలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నీకు సహాయం చేయాలని కోరుతున్నాడని చెప్తుంది. నీకు సంభవించినదంతా ఆయనకు తెలుసు. ఆయన నిన్ను, నీ బిడ్డను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆమె కోసం ప్రార్థన చేసింది. ప్రియ సోదరి, ఈ దినాన మీరు ప్రతిభలాగా విచారకరమైన పరిస్థితిలో ఉన్నారా? సంతానం లేని అనేక మంది స్త్రీలు మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అలాగే పిల్లల్ని పోగొట్టుకున్న వారు కూడా వ్రాస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను.

0: దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన తన సొంత కుమారుణ్ణి పరలోకము నుండి మీ కొరకు పంపించాడు. మీ పాపాల కోసం, మనందరి పాపాల కోసం ఆయన ప్రాణాలివ్వడానికి ఇష్టపడ్డాడు. అలా మన పాపాలకు క్రయధనాన్ని చెల్లించాడు. మన బాధ ఎలా ఉంటుందో యేసు ప్రభువుకు తెలుసు. ఎందుచేతనంటే ఆయన కూడా అలాంటి బాధనే అనుభవించాడు. ఆయన వ్యసనాక్రాంతునిగా ఎంచబడ్డాడు. ఆయన మన బలహీనతలలో సహానుభవము గలవాడు అని వాక్యం చెప్తుంది. ప్రతిభ బాధ అంతా దేవునికి తెలుసు. ప్రస్తుతం మీరు పొందుతున్న వేదన అంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనను నమ్మండి. మీరు సహింపగలిగినంతకంటే మిమ్మల్ని ఎక్కువగా బాధపడనివ్వడు. ఆయన చెయ్యి చాపి మిమ్మల్ని పట్టుకుని మహాజలరాశులలో నుండి పైకి తీస్తాడని వాక్యం చెప్తుంది. మిమ్మల్ని ముంచివేస్తున్నాయి అని మీరు తలస్తున్న మీ కష్టాలు, బాధలు అని అలలు, జలరాశులు ఏవో మీరు ఆయనతో చెప్పుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఎదుట మీ హృదయాన్ని కృమ్మరించండి. ఆయన ప్రేమను మీకు రుచి చూపించాలని, మీ హృదయాన్ని ఆదరించాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా ఆయన మీ గాయాన్ని స్వస్థపరుస్తాడు. తద్వారా మీరు తిరిగి సంతోషంగా జీవించగలుగుతారు. ప్రతిభ స్నేహితురాలు ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి తన బాధ అంతా తెలుసునన్న అవగాహన ఆమెకు ఆదరణనిచ్చింది. దేవుని వాక్యం ఎప్పటికీ సత్యమే. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే, ఆయన మనల్ని కాపాడతానని వాగ్దానం చేశాడు అంటే, ఆయన మనతో అబద్ధం చెప్పడం లేదు. ఆయన వాగ్దానం చేసిన దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈరోజు 18వ కీర్తన 16వ వచనంలో నుండి ఇవ్వబడిన వాగ్దానాన్ని మీరు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోనండి. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఈ వాగ్దానం జ్ఞాపకం ఉంచుకుంటారు కదూ. ప్రతిభ ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నది. దేవుని ప్రేమ ఫలితంగానే తనకు ఆదరణ దొరికిందని నమ్మింది. ఇంతకాలం తన జీవితాన్ని విషాదంతో నింపిన గాయన్నంతా, బాధనంతా ఆయన స్వస్థపరిచాడు. ఆమెకు నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు. దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడు. మీ ప్రార్థనను కూడా వింటాడు. ఇప్పుడే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ప్రేమగల మా తండ్రి, నేను దుఃఖం, బాధ అనే జలరాశులలో మునిగిపోతున్నాను. విస్తారమైన అలలు నన్ను ముంచెత్తుతున్నాయి. అవి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాటిలో నుండి నేను పైకి రాలేకపోతున్నాను. నా బాధ అంతా మీకు తెలుసు తండ్రి. ఈ శోక సముద్రంలో నుండి మీరే నన్ను పైకి లేవనెత్తగలరని నమ్ముతున్నాను. దయచేసి నా చెయ్యి పట్టుకోనండి, నన్ను బయటికి లాగండి. తిరిగి నా జీవితాన్ని కొనసాగించడానికి నాకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.
1: శ్రోతలు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా నన్ను గూర్చి ఆలోచించేదాన్ని. యేసు ప్రేమను గూర్చి ఆలోచించడం ప్రారంభించాక నా డిప్రెషన్ తగ్గుతూ వచ్చింది. నా దృక్పథంలో మార్పు వచ్చింది. నన్ను గూర్చి ఆలోచించడం తక్కువైంది. నన్ను ప్రేమించే ప్రభువును గూర్చి ఆలోచించడం ఎక్కువైంది. మనకు ఒక నిరీక్షణనిచ్చి తిరిగి ఆరోగ్యవంతులుగా చేయడానికి ప్రేమగల శక్తిగల దేవుడు మనకు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. నా సొంత అనుభవాలలో నుండి మీకు చెబుతున్నాను. ఇక మాధురి గారు, ఈరోజు ఆభరణాల పెట్టెలో నుండి మనకు ఏమిస్తారో చూద్దామా?
2: ఈరోజు మనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి ఫ్యాన్నీ క్రాస్బీ వ్రాసిన ఒక పాటలోని కొన్ని మాటలను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రచయిత్రి పసిపాపగా ఉన్నప్పుడు కళ్ళజబ్బు వచ్చింది. వైద్యులు పొరపాటున వ్రాసి ఇచ్చిన మందును ఫ్యాన్నీ క్రాస్బీ తల్లి ఆమె కళ్ళలో వేయడం వలన బాల్యంలోనే ఆమె గ్రుడ్డిదైపోయింది. ఆమె తల్లి మరియు ఆత్మీయ పరురాలైన అమ్మమ్మ ప్రోత్సాహంతో క్రాస్బీ ప్రభువును రక్షకునిగా తెలుసుకుని చిన్ననాటి నుండే పాటలు వ్రాస్తూ దేవుడు తనకు ఇచ్చిన తలాంతును దేవుని మహిమ కొరకు ఉపయోగించింది. ఈనాడు క్రైస్తవ లోకం ఆ పాటలోని మాధుర్యాన్ని, అందులోని భావాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు. ఈ పాట శీర్షిక నన్ను పైకి ఎగరని, నీ చెంతకు చేరని. ఈ పాట ద్వారా ఫ్యాన్నీ క్రాస్బీ ఈ ప్రార్థన మనకు నేర్పిస్తున్నది. నా ప్రియ బిడ్డ, నీ హృదయం ఎందుకు కలవరపడుతున్నది? దేవుడు నీకు అత్యంత సమీపంగా వస్తున్నాడు. నీ హృదయంలోని భావోద్రేకాలను దాచిపెట్టకు. నీ కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లను ఆపకు. ప్రభువా, జీవితమనే భయంకర సముద్రంలో తుఫాను చెలరేగుతున్నప్పుడు నన్ను దాచు. మహాసముద్రపు తరంగాలపై పావురంలా నన్ను పైకి పైకి ఎగరని, నీ చెంతకు చేరని.
3: మనలో కృంగుదల వచ్చినప్పుడు దేవుని వైపు తిరగడం అవసరం. ఆయన వాక్యాన్ని ధ్యానించటం వలన నిరీక్షణ లేని మనకు నిరీక్షణ కలుగుతుంది.
1: సంతోషంగా ఉండాల్సిన మీరు దుఃఖంలో ఎందుకుంటున్నారు?
3: నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నా కుడి చేతిలో నిత్య సుఖములున్నాయి అని దేవుడు చెప్తున్నాడు.
1: శాంతితో ఉండాల్సిన మీరు ఎందుకు కలవరపడుతున్నారు?
3: ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు.
1: కన్నున్న మీరు ఎందుకు గుడ్డివారిలా ఉంటారు?
3: యేసు చెప్పాడు, చూడని వారు చూడాలని నేను ఈ లోకానికి వచ్చాను.
1: క్షమాపణ పొందాల్సిన మీరు తీర్పులోనికి ఎందుకు వస్తున్నారు?
3: క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు.
1: మీరు ఆయనకు దొరికేలా ఉండాలి గాని ఎందుకు తప్పిపోతున్నారు?
3: యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు.
1: మీ పాపాల నుండి విముక్తి పొందే అవకాశముండగా మీరు పాపాలను మీలోనే ఎందుకు దాచుకుంటున్నారు?
3: మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను, నేను నిన్ను విమోచించియున్నాను అని దేవుడు చెప్తున్నాడు.
1: దేవునితో పరలోకంలో ఉండాల్సిన మీరు నరకానికి ఎందుకు వెళ్తున్నారు?
3: నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలున్నాయి, నేను వెళ్లి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని యేసు ప్రభు చెప్పాడు.
1: ఇక ఆలస్యమెందుకు? ఈరోజే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి.
3: యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్లే ఈ ఆశీర్వాదాలన్నీ పొందగలుగుతారు. మీరు మందిరంలోనికి వెళ్లనక్కర్లేదు, మీకోసం ఎవరో ప్రార్థించనక్కర్లేదు, మీరే ప్రార్థన చేసుకోవచ్చు. మీరు సర్వోన్నతుడైన దేవునికి కుమార్తె కావాలంటే నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రియమైన ప్రభువా, నేను పాపినని నాకు తెలుసు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడవైన మీరు నా పాపాల కొరకు చనిపోవడానికి ఈ భూమి మీదికి వచ్చారు. నేను మీయందు నమ్మకముంచుతున్నాను. నా శేష జీవితమంతా మీతో కలిసి జీవించేందుకు, మీతో పరలోకంలో ఉండేందుకు దయచేసి నా పాపాలను క్షమించండి, నన్ను రక్షించండి. వేదనతో ఉన్న నా హృదయాన్ని కడగండి ప్రభు, మీ ఆనందంతో నన్ను నింపండి. నేను మీ బిడ్డనని, ఒక నిరీక్షణ గల మహిళను అని నమ్ముతున్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
1: ఈరోజు మీరు పల్లవితో కలిసి ఈ ప్రార్థన చేసి ఉంటే మీ తీర్మానాన్ని మాకు తెలియజేయండి, మీకు తగిన సహాయం చేస్తాము.
3: మళ్లీ వచ్చేవారం నిరీక్షణ మహిళ సమయానికి కలుసుకుందాం. మీ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఇక సెలవా మరి.
4: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
5: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: Let's welcome Brother M.D. Jagan and ask him directly, what are the secrets of the parables? Brother, కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశమే కొంచెం కొత్తగా ఉంది. పాత విషయం బట్ కొత్త కోణం. 2000 సంవత్సరాలుగా పారబుల్స్ అని చెబుతుంటేనే క్రైస్ట్ చెప్పిన కథలు అని మనం గమనిస్తున్నాం, సండే స్కూల్ నుంచి వింటున్నాం. అయితే ఒక్కొక్క కథ మన జీవితానికి వర్తిస్తుంది. నా మొదటి ప్రశ్న, ఈ పారబుల్స్ అంటే ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇప్పుడు డైరెక్ట్గా ఉపమానం అనే మాటకి అర్థం చెప్పాలంటే, ఉపమానం అంటే లోకానుసారంగా ఒక నార్మల్గా, మరి నార్మల్గా మనం ఆలోచిస్తే ఒక తెలియని విషయాన్ని తెలియజేయడానికి మనం ఉపయోగించే ఎగ్జాంపులే ఉపమానం. ఉదాహరణకు మీరిప్పుడొచ్చి మహా చెప్పాలంటే, ఒక 50 సంవత్సరాల క్రితం అనుకోండి, విమానమే చూడని ఒక గ్రామానికి వెళ్ళి ఈ విధంగా ఫ్లైట్లో వచ్చాను, ఆ ఫ్లైటా అది ఎలాగుంటుందన్నప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తాం కదండి. అంటే పక్షిలాగా పైన ఎగురుతుంది, ఈ మాదిరి అంటాం కదండి. వలే, మాదిరి అనే వర్డే ఉపమానానికి ముఖ్యమైన వర్డ్. ఒక విషయాన్ని తెలియజేయడానికి తెలిసిన విషయముతో అర్థం తెలియజేయడం, ఇది ఉపమానం. దీనికి పేరు పారబల్ అని చెప్తాం. బైబిల్ ఇది వేరే విధంగా చేపడుతుంది. దేవుడు ఇటువంటి రీతిలో ఆనాడున్న జనులకు అర్థం తెలియజేయడానికి ఒక విషయాన్ని చెప్తున్నాడు. మనమెందుకు దీన్ని బైబిల్ అని చెప్తున్నాం, ఎందుకు వేదం అంటున్నామంటే, లోకములో ఉన్న అన్ని పుస్తకాలకు దీనికి ఇంకొక వ్యత్యాసముంది. అన్ని పుస్తకాల్లో అక్షరాలుంటాయి, ఇందులో జీవముంటుంది. ఆ జీవం అంటే ఏంటని అడిగినట్లయితే దీనికి అనేక డైమెన్షన్స్ ఉంటాయి. ఒకే మాటగా ఉంటుంది. ఒక ఉదాహరణకు చెప్తాను. ప్రకటన గ్రంథములో ఆ చోట ఒక స్త్రీ 7 కొండలపై కూర్చుని ఉండెను అని ఉంటుంది. ఆ యొక్క స్త్రీకి ఏంటి గుర్తు అని అడిగినట్లయితే అదే సమయంలో ఆ వాక్యంలోని ఇలాగుంటుంది, నీవు చూచిన స్త్రీ భూరాజుల మీద రాజ్యభారము చేయు మహానగరము. అప్పుడు స్త్రీ అన్నందులకు నగరము అనేటువంటి మాట తెలియజేయబడుతుంది. ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలని ఉంటుంది. ఆ 7 కొండలను 7 రాజులుగా సూచించబడుతుంది. అప్పుడు ఆ కొండ రాజులకు ఉపమానంగా చెప్పబడుతుంది. ఇదొచ్చి ఇది బైబిల్లో మాత్రమే ఉండేటువంటి ఒక
0: యూనిక్నెస్
1: స్పెషాలిటీ. సో ఈ విధంగా బైబిల్ అంతటా ఉంటుంది. నేను చెప్పింది ఒకే ఎగ్జాంపుల్. ఈ విధంగా బైబిల్ అంతటా ఉంది. దేవుడు ఒక మాటను చెప్పి ఆ మాట వెనుక అనేక వివరాలు ఇస్తారు. బైబిల్లో ఇలాగ ఉండటం వల్ల మనం ఇది బైబిల్ అని ఒప్పుకుంటున్నాం. అలాగుంటున్నప్పుడు ఇటువంటి పారబుల్స్లోనూ ఈ విధంగా అనేక విషయాలు దేవుడు ఉంచు. లోకానుసారంగా చెప్తే అది ఒక కథ. ఆ అంజూరపు చెట్టును చూచాను, ఒక యజమానుడు పనికి పిలిచాను, 11 గంటలకు వారు వచ్చారు. ఇది అక్కడ నార్మల్గా జరిగే ఒక సంభవం,
0: స్టోరీ.
1: ఆ స్టోరీ వెనుక హెవెన్ ఒక ముఖ్యమైన విషయాన్ని ఉంచి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు దానితో కూడా పోల్చి చూసినట్లయితే యాప్ట్గా కలిసిపోతుంది. అదొచ్చి హెవెన్ వచ్చి వేరొక విషయాన్ని దాచి ఉంటుంది, అది మనం సీక్రెట్ అంటాం. ఇంకొకటి మనం వాక్యం నుండి తెలియజేస్తే జనులకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటి చాలా డీప్గా వెళ్తున్నారేమో అని అనుకుంటారు కదా. మత్తయి సువార్త 13:10-11 ఒక సంభాషణ జరుగుతుంది, శిష్యులకు ఏసైకి. ఇప్పుడు శిష్యులు యేసుని ఒక మాట అడుగుతారు, మీరెందుకు ఎప్పుడు వారితో ఉపమానముల చేతే మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా చెప్పట్లేదేంటి? ఒక కథను మీరు చెప్తూనే ఉన్నారు, డైరెక్ట్గా చెప్పచ్చు కదా అన్నప్పుడు అందులోకి ఆయన వారితో చెప్తాడు, ఈ ఉపమానము వెనుక ఒక హెవెన్లీ సీక్రెట్ ఉంది, అందులో వెనుకుంటుంది. మీరెందుకు వారితో ఉపమానముల చేత మాట్లాడుతున్నారు? దానికి ఆయన ప్రత్యుత్తరముగా, ఆ పరలోక రాజ్య రహస్యములు తెలుసుకోవడం మీకు అనుగ్రహించబడింది. ఆ సీక్రెట్ని నేను ఎవరికి చెప్పాలో వారికది తెలియను, మిగతా వారికి అది కథగానే ఉంటుంది, వారికది అనుగ్రహింపబడలా.
0: ఇప్పుడు కథగా అర్థం చేసుకోవాలా, సీక్రెట్గా అర్థం చేసుకోవాలా అన్న విషయం మన దగ్గరే ఉంది.
1: మనము ఏ యొక్క స్టాండర్డ్లో ఉన్నా, స్పిరిచువల్ స్టాండర్డ్లో, మీరు కేవలం యేసును చూడాలనుకుని వస్తే కథ. ఆయన పాదముల చెంత కూర్చుని అందులో ఏముందని అడిగినట్లయితే అది సీక్రెట్. ఎందుకంటే యేసు ఇద్దరికీ మాట్లాడాల్సింది. అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ నాన్ బిలీవర్స్ ఆయన కృతగా చూసేవారు ఉన్నారు. అది వారికి సువార్తగా ఉండాలి, వీరికిది సీక్రెట్గా ఉండాలి. ఇద్దరికినీ ఒక మెసేజ్, ఒకే వర్డ్లో 2 మెసేజ్. ఈ విధంగా లోకంలో ఇంకెవ్వరూ మాట్లాడలేరు, ఆలోచిస్తూ మాట్లాడలేరు. కావాలంటే నేను మాట్లాడే దాంట్లో 2 మెసేజ్లు తీసుకోవచ్చు. ఆయన ఇది ఆధారం చేసుకుని చెప్పుంటాడు అని ఒక వ్యూహంగా. అయితే మాట్లాడిన వారు 10 మందికి ఒకే విషయం 10 విధాలుగా అర్థం చేసుకోవాలని మాట్లాడడం అసాధ్యం. హెవెన్ వచ్చి ఇతనికి ఇందులో ఇదే మాట ఇలాగ అనిపిస్తోంది, అయితే ఇతనికి ఇలాగా చేర్చబడుతుంది.
0: ఇందులో నాకు ఒక ప్రశ్న వస్తుంది. పారబుల్ యొక్క మీనింగ్ని చూస్తే తెలియజేయడమే ఆయన ఒక కథగా చెప్తున్నాడు. ఆ కథలో ఒక ట్విస్ట్ ఉంది కదా, అప్పుడొక వ్యత్యాసమైన ట్విస్ట్గా ఉంటే అనేది నా ప్రశ్న.
1: మీరు హెవెన్ గూర్చే కదా చదువుకోబోతున్నారు, వీరు ఈజీగా అర్థం చేసుకోవడానికేనా కదా. విత్తనం విత్తాడు, ఆ విత్తనము మంచి భూమిలో పడింది, అప్పుడు వారెలా తీసుకుంటారంటే, ఆ ఓకే, ఒక మంచి మాటను గుర్చి చెప్తున్నాడు, అదొక మంచి భూమి అని ఇలాగా అలాగా చెప్తున్నాడని అనుకుంటారు. అయితే వెనుక వివరాన్ని అడిగినప్పుడు తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ఆ విత్తువాని యొక్క ఉపమానమును గుర్చి తెలియజేయమన్నప్పుడు ఆ విత్తనము ఏమిటి, ఆ భూమి ఏంటని తర్వాత చెప్తున్నాడు. అప్పుడు వీళ్లకది అలాగే ఆ ఉపమానముల వెనుక ఉన్నటువంటి సీక్రెట్, అదే ఇందులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం.
0: అయితే ఇలా అర్థం చేసుకోవచ్చునా, అదేంటంటే మీరు కథలాగా కూడా వినొచ్చు లేదా కథగా బైబిల్లో చదవచ్చు. అయితే ఒక పైన ఉంది, అది కథలో నుండి వచ్చిన సీక్రెట్, ఆ దాన్ని అన్లాక్ చేసి అందులో ట్రెషర్ బయటికి తీసి చూడాలంటే ఓ పైన ఉంది. ఆ పైనాన్ని నేను అర్థం చేసుకుంటే నేను ట్రెషర్గా తీసుకోవచ్చు అనేది స్పష్టమవుతుందా?
1: లేదు, మీరు ప్రయాణమే అందులోకై చేస్తున్నారు.
0: ఓ, ప్రయాణమే అందుకే కదా.
1: ఎలాగంటే ప్రతి స్థలంలో ఒక ట్రెషర్ ఉంచబడి వెళ్ళిపోయాడు, యేసు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను తీసుకుని వెళుతున్నా. ఇందులో ఏంటంటే ఈ ట్రెషర్ తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు నాకు ఆ ట్రెషర్ తీయడంలో ఇంకొక రూట్ దొరుకుతుంది, ఇలాగే వెళ్లాలని చెప్పి
0: ఒక ట్రెషర్ రూట్ లాంటిది.
1: అలా చివరి వరకు వెళితే యేసు ఉన్న చోటికి వెళ్ళగలం. మీరింకేం చేయక్కర్లా.
0: అదే మనం చెప్తున్నాం, ఒక విశ్వాసికి ఒక శిష్యునికి ఉన్న ఒక జర్నీ అంట.
1: విశ్వాసిగా ఉండి శిష్యునిగా ఎదుగుతున్నప్పుడు ఇది హంట్ చేయడం ఆరంభిస్తారు. మీరు ఆ ట్రెషర్ని పొందుకుంటూ వెళతారు,
0: ఇంకా లోపలికి వెళ్తున్నారు. ఇంకా
1: వెళుతూ ఉన్నప్పుడు అంటే మనం ఈ యొక్క యూదులకు మనకు ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఈ పరలోకం అనేటువంటి మాటను ఎప్పుడూ వారు ఉపయోగించరు. ఇజైన్ అనేవాడు, ఈ సియోన్ అనే మాటను వారు ఉపయోగించరు. అంటే పారంపర్య యూదులు ఏంటి రీజన్ అని అడిగితే అదొచ్చి మోస్ట్ హోలీ ప్లేస్.
0: చెప్పడానికి
1: అర్హత లేదు, మన నోటి ద్వారా చెప్పడానికి అర్హత లేదు, ఎందుకంటే గాడ్ అక్కడున్నారు, ఆయన చూసే స్థలం అది. ఇప్పుడు మనము పరలోకమని చెప్పి చెప్పి చెప్పి ఎంతో అది క్యాషువల్ అయిపోయింది. అయితే వాస్తవంగా వారు చెప్పేదే సరి. పరలోకం అనేది ఈ ఆల్మైటీ గాడ్ వాసం చేసే స్థలం, అంటే ఫాదర్ గాడ్ ఉండే స్థలం అది. ఆ స్థలానికి అంత ఈజీగా మీరు వెళ్ళిపోలేరు. యేసయ్య వచ్చి మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని మనము, అది ఎలాగంటే డాక్టర్ చదవడానికి సీటు దొరికింది, అందువల్ల నేను డాక్టర్ అయిపోయానని అర్థం కాదు, సీటే నాకు లభించింది. అయితే అది చదివి ముగించడానికి నాకొక ఎంతో ముఖ్యమైన కెపాసిటీ అవసరమవుతుంది. ఆ విధంగా హెవెన్కి వెళ్లడానికైనా మరి కొన్ని ఆ పరిశుద్ధత, ఆ విశ్వాసం అంతా అవసరం. అంతటినీ కూడా ఈ మార్గంలోనే వెళ్లడం జరుగుతుంది.
0: అందుకనే చెప్తున్నాడు, వైడ్ గేట్లో చాలా మంది ప్రవేశిస్తారు, నేరో గేట్లో కొద్ది మంది ప్రవేశిస్తారు.
1: ఎందుకంటే ఈ హంట్, మీరు చెప్పిన మాట విశేషం, ఆ యొక్క ప్రయాణములో హంట్ చేస్తూ వెళ్లడం అనేది ఎంతో తక్కువగా ఉంటుంది. ఎంతమంది ఆలోచిస్తారు,
0: ఆ డిజైర్ ఉంటేనే త్రోవగలం.
1: మనం మాట్లాడేది ఏసయ్య యొక్క బేసిక్ లెవెల్ ని మాట్లాడుతున్నాం,
0: ఇంకా డీపర్ కూడా ఉంది.
1: దీని తర్వాత వర్షన్ ఒకటి ఉంది. ఇదొచ్చి ఈ ఉపమానంలో ఆయన తెలిసిన విషయాన్ని చెప్తున్నాడు, విత్తుతున్నాడు. తర్వాత వచ్చి యజమానుడు దాసులను పంపుతున్నాడు, తర్వాత ఒకడొచ్చి వేటగాడొస్తున్నాడు. ఈ విధంగా ఆయన తెలిసే విధానంలో ఉపమానం చెప్తున్నాడు.
0: హూ ఈజ్ ఎ సమారిటన్,
1: గుడ్ సమారిటన్, ఇవన్నీ తెలిసిన ఉపమానాలు.
0: అవును, ఈరోజు చాలా మందికి అర్థమవుతుంది.
1: అదే క్రైస్ట్ 2000 సంవత్సరాలకు ముందు చెప్పిన కథ. ఈరోజు మీ డైలీ లైఫ్కి అది యూస్ అవుతుందే. ఇలా ఎవరు మాట్లాడగలరు? హెవెన్లో ఉన్న కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే అందులో లోకానికైన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రొఫెసీని మీరు త్రవ్వి కనిపెట్టాలి. నేనిప్పుడేం చెప్తున్నా, యేసు వచ్చేంత వరకు మీకు అవసరమైన అన్ని ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ ప్రొఫెసీ అనేది ఉంది, మోయాబు నాశనమగును, బబులోను మునిగిపోతుంది, నెబుకద్నెజర్ వస్తాడు, ఇర్మియా చెప్తాడు, నేరుగా ప్రవచనాలు. ఇక్కడ అలా కాదు, ఇక్కడున్న విషయమే వేరే. అంజూరపు చెట్టు చిగుర్చును, అందులో లేత కొమ్మ కలుగును. అప్పుడు అంజూరమంటే ఏంటి, లేత కొమ్మంటే ఏంటి, ఒక్కొక్కటి చూడవలసి ఉంటుంది. చిగుర్చునంటే ఏంటి, ఇలా ప్రతిదాని వెనుక ఒక ఆంతర్యమైన ఇన్ఫర్మేషన్.
0: ఆ ఇన్ఫర్మేషన్ లోపలే ఉంది,
1: అది ఇందులోనే ఉంటది. అంటే దానికైనా ఇప్పుడు అంజురపు చెట్టు అన్నందులకు వివరణ ఇంకో దగ్గర ఉంటుంది.
0: అప్పుడు వెతకాలి, మీరు
1: చెప్పారు అలా త్రొవ్వాలి. ఇందులో మనము ఫస్ట్గా రెవల్యూషన్ చెప్పేప్పుడు మాట్లాడాం, ఊహించనేకూడదు ఈ పుస్తకాన్ని అని చెప్పి. ఎందుకంటే దీన్ని ఊహించే అంత కెపాసిటీ మన దగ్గర లేదు.
0: ఇంకో విషయం మాట్లాడుకున్నాం, బైబిల్ మనతో మాట్లాడుతుందని చెప్పా.
1: ఇప్పుడు అందులో నుండి మీరు ఎలాగ తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఇది నేను చెప్పేది ఒక వర్షన్, పారబుల్ యొక్క ఒక యాంగిల్. ఇందులో మరొక యాంగిల్ ఉంది. ఇప్పుడు మాట్లాడింది తెలిసిన విషయాన్ని చెప్పి తెలియని విషయాన్ని తెలియజేయడం.
0: అవును,
1: ఇంకొకటి ఉంది ఏసే దగ్గర, తెలియని విషయాన్ని చెప్పి దానికైన అర్థాన్ని తెలియజేయడం.
0: ఓ, అలా కూడా ఒక యాంగిల్.
1: ఇప్పుడు ఒక వాక్యం ఉంది, ప్రకటన 13:1 ఉంది, మరియు 10 కొమ్ములును 7 తలలును గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దానికి 7 తలలును 10 కొమ్ములును ఉన్నాయి. ఇది లోకములో లేనిటువంటి విషయం.
0: అవును, ఊహించుకోవడానికే కష్టం.
1: ఇప్పుడు యేసు చెప్పిన ఉపమానాలు గమనించండి. ఒక మనిషి విత్తనము విత్తుటకు బయలుదేరెను. కొన్ని మంచి భూమి మీద పడ్డాయి, కొన్ని రాతి నేలన పడెను. ఇదొచ్చి ప్రాక్టికల్, మనం చూసే
0: విషయం.
1: అంతకుముందు దానిని చూస్తే 7 తలలును 10 కొమ్ములున్నటువంటి మృగం ఒకటి సముద్రము నుండి లేచి వచ్చాను. దీన్ని ఎలా వివరించగలరు? దీన్ని మీరు ఎక్కడ లోకంలో చూసి ఉండలేరు. సముద్రము నుండి 7 తలలు 10 కొమ్ములతో దీనిపైన కిరీటమున్న మృగము ఏదీ లేదు.
0: ఇదే అర్థం కాలేదని చాలా మంది వదిలేస్తున్నారు.
1: వారందరూ త్రొవలేకపోయారు, లేక వద్దు త్రొవనక్కర్లా ఎందుకు. ఒకరు నాతో ఇలా చెప్పారు, బ్రదర్ ఎందుకండి ప్రకటనంత చెప్తూ అందులో 3 అధ్యాయాలు చెప్పి వదిలేస్తే కూడా చాలన్నాడు. ఎందుకంటే ఆ 3 అధ్యాయాలు ఉపమానం ఉండదు కాబట్టి. 3 అధ్యాయాలు ముగించడానికి 30 సంవత్సరాలు అవుతుంది. అంత విషయం ఉంది అందులో. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ విధమైన ఒక పారబుల్ ఒక స్టైల్. ఇప్పుడు 7 తలలు 10 కొమ్ములతో మృగం లేదు. అప్పుడు మొదటిగా మృగం ఏంటో చూడాలి. 7 తలలంటే ఏంటని చూడాలి. 10 కొమ్ములంటే ఏంటని చూడాలి. కిరీటం అంటే ఏంటని చూడాలి. అప్పుడు అందులో ఒక సీక్రెట్ బయటపడుతుంది. ఇది ఎవరికోసమని చూసినట్లయితే ఇది వేరెవరికి కాదు, చర్చ్ కోసం. అంటే డిసైపుల్ అయిన వారికి ఇది. ఇక్కడ ఉపమానం నార్మల్ పర్సన్కి ఉంది, డిసైపుల్కి ఉంది. నార్మల్ పర్సన్ అర్థం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, డిసైపుల్స్కి సీక్రెట్ అర్థమవుతుంది. అయితే రెవల్యూషన్, డానియల్లో 1-6 అధ్యాయాలు, ఏహెచ్కేల్లో 2-3 అధ్యాయాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే డిసైపుల్స్కి మాత్రం అర్థమవుతుంది, వేరెవరికీ అర్థం కాదు.
0: అప్పుడు బిలీవర్ అయ్యేంత వరకు దీన్ని చదువుతూనే ఉంటే, చదువుతూనే ఉంటే తవ్వగా అతడు అందులోనూ డిసైపుల్ అయ్యాడంటే బైబిలే వేరే యాంగిల్లో.
1: అందువల్ల దేవుడు మన కొరకు ఏం చేశాడంటే, మొదటిగా 4 గాస్పల్స్ ఇవ్వబడ్డాయి. అంటే దానికి మరొక కారణముంది, ఇంకొక రీజన్ అందులో ఉన్నటువంటిది. మీరు ఈ ఉపమానములు ఇలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మీరు బేసిక్గా సీక్రెట్ని అర్థం చేసుకునేవారిగా మారతారు. తరువాత డీప్ అయిన సీక్రెట్స్ని ఇవ్వడం మొదలు పెడతారు.
0: ఫస్ట్ లెవెల్
1: సెకండ్ లెవెల్ లాగా. ఈ యొక్క మత్తయిలో ఉన్న ఉపమానములన్నీ కూడా, మార్కు లూకాలో ఉన్నటువంటి ఉపమానాలు కొంచెం కొంచెంగా తెలుస్తుంది. అదినూ ఉపమానమే ఒక సీక్రెట్. అందులో ఇది 1st లెవెల్ సీక్రెట్. ఇంకా కొంత మీరు రెవల్యూషన్లోకి వెళ్ళినట్లయితే అది ఓన్లీ ఫర్ చర్చ్. ఆయన రాయడమే సంఘాలకు రాస్తు. అప్పుడు అవన్నీ కూడా ఫర్ డిసైపుల్స్. ఆ డిసైపుల్స్ యొక్క ఉపమానం మీరు తెలుసుకోకముందు ఈ బేసిక్ లెవెల్ తెలుసుకోవాలి. ఇది చదువుకుంటే అది చదువుకోవడం ఈజీ.
0: కార్యక్రమం యొక్క అంశం సీక్రెట్స్ ఆఫ్ ద పారాబుల్స్. చెప్పాలంటే ఉపమానాల్లోని రహస్యాలని చెప్పచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవి ఎవరికోసం రాయబడినవి, ఎందుకని ఇవి నాకు చాలా వర్తిస్తున్నాయి, లేదా ఈ ట్రెషర్ని నేను ఎలా తీసుకోవాలి, అలాంటి పలు ప్రశ్నలున్నాయి. మిస్ అవ్వకుండా తర్వాతి పార్ట్ చూడండి.

0: వెల్కమ్ బ్యాక్ టు సీక్రెట్స్ ఆఫ్ ది ప్యారబుల్స్. బ్రదర్, మన ఇంట్రొడక్షన్లో ప్యారబుల్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు సీక్రెట్ అని మీరు వివరించారు. నా ప్రశ్న ఏంటంటే, మాథ్యూలో ఈ విషయాలు రికార్డ్ చేయబడ్డాయి, లూక్లో రికార్డ్ చేయబడ్డాయి. మాథ్యూ అయితే ఒక ట్యాక్స్ కలెక్టర్, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి పనిచేసే ఒక వ్యక్తి. అది మాత్రమే కాకుండా అకౌంట్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. బ్యాలెన్స్ షీట్ కూడా వేస్తాడు. అతని దేవుడు చూస్ చేస్తున్నాడు. లూక్ అయితే హిజ్ ఎ డాక్టర్, వైద్యుడు. అతడైతే ఫ్యాక్ట్స్ విని విని థియోఫిలస్కి రాస్తున్నాడు. మాథ్యూ దీన్ని, ఈ పారాబుల్స్ని చాలా చక్కగా రికార్డ్ చేశాడు. లూక్ కూడా నమోదు చేస్తున్నాడు. మాథ్యూ రికార్డ్ చేసిన యాంగిల్స్ అయితే కొంచెం వ్యత్యాసంగా ఉంది, లూక్ మరో యాంగిల్లో ఉంది. ఇప్పుడు మీరు మాథ్యూ గురించి చెప్పారు, అది ఫస్ట్ బ్రేక్కి ముందు. మాథ్యూ ఎందుకని దీన్ని ఇలా రికార్డ్ చేశాడు? మాథ్యూ తెలియని కోణంలో, అది తెలిసిన విషయం తెలియని కోణంలో. అదే ప్రకారం తెలిసిన విషయం ఏంటి, తెలియని కోణాలేంటి?
1: ఈ నాలుగు గాస్పల్స్ నాలుగు యాంగిల్స్లో రాయబడుతున్నాయి. నాలుగు వ్యక్తులకు నాలుగు విధాలుగా, లోకప్రకారంగా మీరు చెప్పినట్టుగా థియోఫిలస్, ఆయన ఒక రోమా అడ్వకేట్, ఆయనకి రాస్తున్నాడు. మాథ్యూ వచ్చి డైరెక్ట్గా జ్యూస్ కోసమే రాస్తున్నాడు, యూదుల కొరకు రాస్తున్నాడు. మార్కొచ్చి జెంటైల్స్కి రాస్తున్నాడు. ఇప్పుడు ఈయనొచ్చి, జాన్ వచ్చి గ్రీక్స్కి రాస్తూ అందులో ఆరంభంలోనే గ్రీకులోనే ఆరంభిస్తాడు, ఆది అందు వాక్యముండెను అని గ్రీకు పదాన్ని హైలైట్ చేస్తాడు. సో ఇక నాలుగు గాస్పల్స్లోనూ ఈ పారబుల్స్ ఈ ముగ్గురు చేపట్టే విషయము ఈ ముగ్గురే వీరు అధికంగా నమోదు చేస్తూ ఉన్నారు. అప్పుడు నమోదు చేసేప్పుడు ఈ పారబుల్స్కి వెనుక ఉన్న విషయం ఏంటంటే, ఈయనొచ్చి ఆ యొక్క యూదా పారంపర్యంలో ఉన్నటువంటి విషయాలను అధికంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరు?
0: మాథ్యూ.
1: మాథ్యూ
0: జీనాలజీ నుండి
1: ఆరంభించి వారికి అర్థమయ్యేటువంటి టర్మ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇది సరిగ్గా నమోదు చేయాలి, లేక తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ గ్రీక్ హీబ్రూను చదివి ఈ బైబిల్ చూసే విధానం ఉంది కదండి, అలా చూసే వారిని, ఆ యొక్క లాంగ్వేజ్ని చదివేప్పుడు పూర్వాపరాలు కూడా చదువుతారు.
0: బ్యాక్గ్రౌండ్
1: అంటే యూదా పారంపర్యము, ఇస్రాయేల్ పారంపర్యము, ఒక్కొక్క ట్రైబ్స్ వెనుక ఉండేటువంటివంతా ఎంతో డీప్గా చదివేవారు ఉంటారు. ఇందులో ఒకే ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. అందులో కొందరు సరిగ్గా ఫాలో చేస్తున్నారు. ఏంటి డ్రాబ్యాక్ అన్నప్పుడు, వీరి పారంపర్య విధానంగా చదువుకున్నప్పుడు వారా పారంపర్య విధానంగానే వాక్యాన్ని చూస్తున్నారు, స్పిరిచువల్గా చూడటం లేదు.
0: ఓకే,
1: మీకు నాకు ఇది పారంపర్య విధానంగా ఇవ్వబడలా, స్పిరిచువల్గా ఇవ్వబడింది. నేనిప్పుడేం చేస్తున్నానంటే, ఈ పారంపర్య విధి విధానంగా చదువుకుంటూ వెళుతూ ఉంటే నేను ధర్మశాస్త్రానుసారంగా మారడానికి అవకాశముంది, యూదుని వలే మారడానికి.
0: ఓకే,
1: యూదులకి మనకి ఏంటి వ్యత్యాసం అంటే, యూదునికి పారబుల్ యొక్క కథే తెలుస్తుంది, దాని వెనుకున్న సీక్రెట్సు మనకి తెలియజేయబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, యూదుని యొక్క ఈ పారంపర్యంగా చదివినట్లయితే యూదుని వలె మీరు కూడా కథనే చూడగలరు. ఎందుకు ఈ కథను ఇక్కడ చెప్తున్నాడు, ఆ స్థలములో ఈ కథకైన వారు కూడా ఉన్నారు, ఆయన ఒక పొలంలో ఉన్నాడు, ఆ యొక్క రైతు, ఇది మనకి జ్యూస్ యొక్క వ్యూ. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదని చెప్పడంలా, దానికంటే అవసరమైంది ఏదని అడిగినట్లయితే దాని వెనుకున్నటువంటి సీక్రెట్స్.
0: అదేమంటే, మీరేం చెప్తున్నారు, హిస్టరీ బ్యాక్లోకి వెళ్ళి చక్కగా ధ్యానించి హిస్టరీగా మార్కండి, కంటెంట్కి రండి అని అంటున్నారు.
1: ఎందుకంటే అందుకొరకే ఇవ్వబడింది మనకి స్పిరిచువల్గా, లేదంటే మనల్ని యూదా పారంపర్యంగా మార్చాలనుకునేవాడు కదా, తిరిగి తిరిగి మనం పారంపర్యాచారకులుగా మారకూడదని పౌల్ చెప్తూనే ఉంటాడు.
0: అందుకనే అతను అలా వస్తున్నాడు,
1: ఆయన జెంటైల్స్ మధ్య నుండి వస్తుంటాడు,
0: స్ట్రైట్ గా వస్తున్నాడు.
1: అవును, ఆయన ఏ చోట కూడా యూదా పారంపర్య బ్యాక్గ్రౌండ్ రాయడు.
0: ఎందుకంటే అతనికి తెలిసిపోయింది,
1: ఆయనకు బాగా తెలుసు,
0: సీక్రెట్ తెలుసుకున్నాడు.
1: ఇదే ఈనాటికి మనలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం. అది అనేక టీచర్స్ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఈ పారంపర్య బ్యాక్గ్రౌండ్ని అధికంగా ఫోకస్ చేసి అందులో ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ థాట్ని వదిలేస్తున్నారు. పారంపర్యాన్ని ఫోకస్ చేయడం తప్పు కాదు,
0: అది కావాలి.
1: దానికంటే ముఖ్యం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ట్రెషర్,
0: ఎందుకంటే అల్టిమేట్గా మనం వెళ్ళి అక్కడికి చేరాలి కదా.
1: అది వదిలేసి, ఆ స్పిరిచువల్ థాట్ని వదిలి, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పారంపర్యాచారాన్ని మాత్రం చదివినట్లయితే
0: అందులో రీసెర్చ్ చేసి,
1: అవును, ప్రజలకు ఒక సీక్రెట్ తెలియజేద్దామా, పారబుల్ని పెట్టుకుని మనం
0: సమే వచ్చి ఉపమానములు రహస్యాలు,
1: నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. అందరు చెప్తున్నారు అశ్విన్ మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు.
0: నా పని ఏంటంటే ప్రశ్నలు కురిపించేది.
1: సరే, ఇప్పుడు అబ్రహాం వచ్చి ఇస్సాకును బలి ఇవ్వడానికై పైకెళ్ళాడు కదండి.
0: అవును,
1: అక్కడ బలి ఇవ్వలేదు, ఒక పొట్టేలు నర్పిస్తాడు కదా. అటు తర్వాత ఎంతమంది వచ్చారు?
0: మంచి ప్రశ్న.
1: తిరిగి వచ్చేప్పుడు,
0: తిరిగి అబ్రహాం వచ్చాడు, ఐసాకు వచ్చాడు,
1: కొండపై నుండి క్రిందకు వచ్చిన వారిని అడుగుతున్నా. అబ్రహాము
0: అతను కుమారుడు,
1: ఆయన కుమారుడే కదా వచ్చాడు. యాక్చువల్గా మీరు అక్కడ చూడండి జెనసిస్, ఎందుకంటే జనులకు ఇది టిట్బిట్స్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ దే విల్ నో దిస్ వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్ ఆఫ్ ద బైబిల్. జెనసిస్ 22 19వ వచనాన్ని చదవండి.
0: సో అబ్రహం రిటర్న్ టు ది యంగ్ మ్యాన్ అండ్ ఎరోస్ వెంట్ టుగెదర్ టు బషీబా అండ్ అబ్రహం లివ్డ్ ఇన్ బషీబా.
1: ఎక్కడ ఐసక్?
0: రిటర్న్ టు దిస్ యంగ్ మ్యాన్ అని రాసుంది, ఐసక్ అందులో లేదు.
1: అప్పుడు దీని అర్థమేంటి? అబ్రహాము కొండ మీద నుండి తిరిగి రాగా.
0: అవును,
1: అలాగే ఉంది కదా.
0: తెలుగులో ఎలా ఉంది బ్రదర్?
1: తెలుగులో ఎలాగంటే, తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయర్షెబాలో నివసించను. ఇస్సాక్ అనే మాటే రాలేదు చూడండి. ఇస్సాక్ వస్తే అప్పుడేం రావాలి? అబ్రహాము ఇస్సాకు తిరిగి వచ్చారని ఉండాలి కదా. అబ్రహాము తన కుమారునితో వచ్చాడని ఉండాలి కదా. అబ్రహాము వచ్చాడని సింగులర్ గా ఉంది చూడండి.
0: అవును, అబ్రహం రిటర్న్ విత్ దిస్ యంగ్ మ్యాన్ అని రాసింది. ఓకే, సో కిందికి వచ్చాడనుంది. ఐసాక్ గురించి మెన్షన్ చేయలేదు.
1: దీని తర్వాత ఇస్సాకును గురించి కొంత ఎడం ఉంటుంది. దీని తర్వాత 24వ అధ్యాయంలో రిబ్కాను చూసేప్పుడే ఇస్సాకు వస్తాడు. దీనికి మధ్యలో శారా మరణించి ఉంటుంది. అక్కడ ఇస్సాకు వచ్చినట్టుగా ఉండదు, ఏముండదు.
0: ఏంటి దీనికి కారణం?
1: ఇదే చెప్ప వస్తున్నాను సీక్రెట్ అని. ఇప్పుడు
0: ప్రశ్న అడగాలి మనం.
1: ఇక్కడ ఈ చోట ఎందుకు అబ్రహం వచ్చాడు, ఇస్సాకు లేడు? ఇప్పుడు అనేక మంది ఏమనుకుంటున్నారంటే, అబ్రహం ఇస్సాకుతో వచ్చాడు, ఇస్సాకుతో వచ్చాడని అనుకుంటారు. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఇవ్వబడిన సీక్రెట్ యొక్క వెరీ ఇంపార్టెన్స్ ఇదే.
0: రైట్.
1: ఇక్కడ ఏముందని చూసినట్లయితే, యేసుక్రీస్తు కొండపైన ఆరోహణమైన తర్వాత శరీరముతో ఆ తర్వాత ఎవరిని చూడటానికి రాలేదు. అట్లే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన సంఘాన్ని ఎదుర్కోవడానికి ఆయన వస్తాడు. యేసుక్రీస్తు సంఘాన్ని విడిపించడానికి వస్తాడు. అలా ఆయన ఎదుర్కొని పరలోకానికి వెళ్తుంది. అలా వెళుతున్నప్పుడే యేసు కనబడతాడనేది చూడగలం. అంతవరకు యేసుక్రీస్తు యొక్క పార్ట్ రోల్ భూమిలో ఉండదు, పరిశుద్ధాత్మునిదే ఉంటుంది. కరెక్ట్గా ఈ చోట చూస్తే, అక్కడ పైకెళ్లిన ఇస్సాకు తిరిగి రిబ్కాను చూడటానికే వస్తాడు. మధ్యలో ఇస్సాకును గూర్చిన విషయం బైబిల్ మరుగు చేసింది. ఇప్పుడు ఇస్సాకు లేడా, అప్పుడు భూమిలో లేడా, ఆ ప్రశ్న కాదు. బైబిల్లో ఇస్సాకు ఇక్కడ వెళ్లినవాడు, రిబ్కాను సంధించడానికి వస్తాడు.
0: అప్పుడు కారణం కొరకు ఇక్కడ నమోదు కాలే.
1: నమోదు కాల, మరుగు చేశాడు దేవుడు. ఆ స్థలంలో ఇస్సాకును గూర్చి అంతవరకు ఆపబడింది. అందుకే యేసు చెప్తాడు, లేఖనాలు పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అంటాడు. ఈ సీక్రెట్ ని వారు యూదులు అర్థం చేసుకున్నట్టయితే, అప్పుడు వారేమనుకుంటారు, ఇస్సాకు ఇంతటితో రావాలి. అప్పుడు మెస్సయ్య ఇస్సాకుకు ఆ మోడల్గా ఉన్నాడు, గుర్తుగా ఉన్నాడు. దీని తర్వాత ఇస్సాకొచ్చి మెస్సయ్య వచ్చేప్పుడు ఒకసారి వచ్చి కొండమీద బలి అర్పించబడితే తిరిగి సంఘాన్ని రక్షించుకోవడానికి వస్తాడనేది సీక్రెట్. ఇప్పుడు యూదా పారంపర్యానికి వద్దాం. పారంపర్య టీచర్స్ ఇది ఎలా బోధిస్తున్నారంటే, పైకెళ్లిన ఐసక్, ఇది పారంపర్యంగా వారు కథలో చదివేది, బైబిల్లో లేదు. ఇదొచ్చి మనము అక్సెప్ట్ చేయాలనే అవసరం లేదు. అంతటితో ఇస్సాకు అబ్రహామును వదిలి వెళ్ళాడు.
0: ఓహో,
1: ఎందుకంటే అబ్రహాం చంపాలనుకున్నాడు కాబట్టి. ఆట తర్వాత అబ్రహామును వదిలి ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, శారాతో జీవిస్తాడు. శారా అబ్రహాము నుండి వేరయ్యింది నా కుమారుణ్ణి చంపడానికి చూడటం వల్ల. ఇద్దరు వేరుగా వాసం చేస్తున్నారు. తర్వాత శారా చనిపోతుంది. తర్వాత అబ్రహాం శారాని పాతిపెట్టడానికి వస్తాడు. వాక్యం ఇలాగుంది, అబ్రహాము వచ్చెను అని ఉంటుంది. సో అబ్రహాం వారలా తీసుకుంటున్నారు, ఆయన వచ్చాడు. ఆ చోట ఐసక్ లేడు, ఎందుకంటే అబ్రహాం చూడటానికి ఇష్టపడలా, వెళ్ళిపోయాడు. తిరిగి అబ్రహామును పాతిపెట్టడానికే వచ్చాడు అనేటువంటిదే యూదా పారంపర్యం. ఇప్పుడు ఇది ఒక కథగా ఉంటుంది, అంగీకారంగా ఉంటుంది. దీనికి వేరింకెక్కడన్నా హిస్టారికల్ రిఫరెన్స్ కూడా ఉంటుంది. అయితే దేవుడు మీకు చెప్పదలిసింది ఏంటి?
0: వేరే విషయం.
1: వేరే విషయం, హెవెన్లీ మ్యాటర్.
0: అయితే మనం హిస్టరీలోకి వెళ్ళాం.
1: ఇప్పుడు దీనికంటే ఆశ్చర్యం, అబ్రహం క్రిందకొచ్చిన వెంటనే ఆ సంగతులు జరిగిన తర్వాత రిబ్కా పుట్టిన విషయం తెలియజేయబడుతుంది. అటు తర్వాత వాక్యంలో బెతుయేలుకు రిబ్కా పుట్టిన విషయం తెలపబడుతుంది. రిబ్కా సిరియా దేశంలో పుడుతుంది. దాని అర్థమేంటి? యేసు కొండపైకి వెళ్లి కల్వరిలో ఆయన ప్రకటెముకలో గుచ్చుతారు. ఎవరి ప్రకటెముక తీయబడింది? ఆదాముది. ఎందుకు తీయబడింది? భార్యను కలుగు చేయడం కోసమై. ఇప్పుడు ఇస్సాకు పైకెళ్లాడు, క్రింద రిబ్కా పుట్టింది. యేసు పైకెళ్లిన తర్వాత క్రింద సంఘం పుడుతుంది. అద్భుతమైన సీక్రెట్. ఇదే విధంగా ప్రతి సీక్రెట్ ఉంటుంది బైబిల్ లోపల, ఒక్కొక్కటి ఉంటుంది ఇందులో. ఈ సీక్రెట్ని మీరు తెలుసుకోకుండా చేసేది ఎవరు?
0: మన రీసెర్చ్ ద్వారా.
1: రీసెర్చ్ ద్వారా మీరు హిస్టరీలోకి వెళ్ళినట్టయితే, హిస్టరీ వద్దనడం లేదు. అయితే ఈ సీక్రెట్ని గమనించడం కూడా మన ఇంపార్టెన్స్ అని చెప్తున్నాను నేను. అందుకే మనకి హిస్టరీని ఇవ్వకుండా దీన్ని ఇచ్చి ఉన్నాడు. మనం ఈ యూదా పారంపర్యం, ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారు, హిబ్రూ వారిని, గ్రీకు వారిని తప్పు చెప్పడం లేదు. తిరిగి చెప్తున్నా, తప్పుగా నమోదు కావచ్చు. అంతకంటే ఇంపార్టెన్స్ దానిలో ఉన్నటువంటి స్పిరిచువల్ సీక్రెట్స్. ఇప్పుడు యూదుల యొక్క సమస్య ఏమయ్యింది? యేసు విత్తుబాని ఉపమానం చెప్పిన వెంటనే ఉపమానాన్ని మాత్రం తీసుకున్నారు, లోనున్న సీక్రెట్స్ని వదిలిపెట్టారు. ఇప్పుడు మనవారేం చేస్తున్నారు? పారంపర్యాన్ని తీసుకుని పద్ధతులు తీసుకుని యూదుల వలె డ్రెస్ చేసుకుని అన్నీ చేస్తున్నారే గాని దాని వెనుక బాణంటే ఏంటి? అందులో ఎందుకు నీళ్లు నింపమన్నాడు? అందులో ముంచి ఎందుకు తీసుకెళ్ళి ఇవ్వమన్నాడు? దీని వెనుక సీక్రెట్ వారు అర్థం చేసుకోవాలి. సో ఇదే ఒక పారబుల్ చదివే విధానం, దాని వెనుక దేవుని కార్యం. ఈ మత్తయి రాయడంలో పారంపర్యంను గూర్చి ఎందుకు రాస్తున్నాడంటే దాన్ని తెలియజేయడానికంటూ రాయలేదు, దాని వెనుక కూడా ఒక సీక్రెట్ ఉంది. లూకా రాసేటప్పుడు వేరే కొన్ని యేసుక్రీస్తు యొక్క మనుషరీతిగా వాటిని ఎక్కువగా ఇన్సిస్ట్ చేస్తున్నాడు, కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా. అందులోనూ పలు విషయాలున్నాయి. లూకా యొక్క పారబుల్స్ యొక్క తీరు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ కలుగు చేసింది. ఒక పారబుల్కి మరొక పారబుల్కి కలయిక ఉంటుంది. ఒక పారబుల్ యేసు చెప్పేప్పుడు దానికి ముందు ఎక్కడున్నాడని చూస్తే ఆ పారబుల్కి ఆయన చెప్పడానికి ఒక గొప్ప కనెక్షన్ ఉంటుంది. సో ఇటువంటి విషయాలు మాథ్యూ రాయడానికి, లూకా రాయడానికి అనేక డిఫరెన్స్ ఉన్నాయి. మార్కు అది వేరే విధంగా, మార్కు యొక్క సువార్త అది వేరే గాస్పెల్ మొదటిగా రాయబడింది.
0: ఇంకా చెప్పాలంటే అతను స్టార్టింగే జాన్ ది బాప్టిస్ట్ ప్రారంభించాడు,
1: ఎందుకంటే జాన్ ద బాప్టిస్ట్ కి ఓల్డ్ టెస్టమెంట్ కి కనెక్షన్ ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ ముగించేది జాన్ ద బాప్టిస్ట్ తో ముగిస్తుంది. సో ఫస్ట్ అధ్యాయం ఆయనతో ఆరంభమవుతుంది, సో అది వేరే. ఇవన్నీ కూడా దాటించి జాన్ ఒక పారబుల్ రాస్తున్నాడంటే
0: హెవెన్లీ సీక్రెట్,
1: హెవెన్లీ యొక్క ట్రెషర్ పొకిషం అందులో ఉందని అర్థం. అది తప్ప జాన్ వచ్చి ఒకటి మీరు చూడండి, జాన్ వచ్చి ఒక్క చాప్టర్కి, ఇప్పుడు చాప్టర్స్గా ఉన్నాయి, ఒక చాప్టర్కి ఒక సంభవం, మించితే రెండు సంభవాలు మాత్రం రాస్తాడు, అయితే డీటెయిల్డ్గా రాస్తాడు.
0: ఇంకోటి, జాన్ రాస్తున్నప్పుడు ఎక్కడో డైరెక్ట్ అవుతుంది, ఈ స్టోరీ ఇక్కడ ముగించబడదు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది,
1: అది అట్లే కంటిన్యూగా వెళ్తుంది. ఆ విధంగా జాన్ వచ్చి హెవెన్లీ ట్రెషర్ అది అంటే ఏ బుక్ని కొరత చెప్పడం లేదు, ఒకదానికంటే ఒకటి తక్కువైంది కాదు, అందువల్ల సైన్స్ గొప్పదని హిస్టరీ మోసమైంది కాదు. మరి హిస్టరీలో అనేక మంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చి లాంగ్వేజ్కి ఇవ్వరు, తెలుగే కదా అంటారు, తెలుగు పాస్ అవ్వాలి, తెలుగు ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిలే. ఆ విధంగా మాథ్యూ మార్క్ అంటే కూడా జాన్ పెద్దదవడం వల్ల మనం ఆ విధంగా చెప్పడం లేదు, కానీ అందులో ఉన్నటువంటి విషయం కొంత హార్డ్ అయింది, అది ఇలా డెప్త్ అయింది, హెవెన్లీది. సో ఈ నాలుగు గాస్పుల్స్ వెనుక ఉన్న ఒక్కొక్క పారబుల్లోనూ ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది, అది తిరిగి తీసుకోవడం మన యొక్క పని.
0: పారబుల్స్ అండ్ ది సీక్రెట్స్ అనే విషయాలు చాలా చెప్పారు. టైం ఇప్పుడు ముగించబోతోంది. మరో నమోదులో మనమైతే ఏ పారబుల్ చూడబోతున్నాం, మరో రికార్డింగ్లోనే ఈ జర్నీలోకి వెళ్తున్నాను, ఎందుకంటే ప్రేక్షకులకు జర్నీలోకి అని చెప్తున్నానంటే ఇలా అనేకమైన పారబుల్స్లోని సీక్రెట్స్ని మనం డిస్కస్ చేస్తూ వస్తాం. సో ఇదొక జర్నీ, ఈ జర్నీ వాళ్ళు అర్థం చేసుకున్నారంటే మీరు చెప్పినట్టు మరో ఘట్టానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మరో కార్యక్రమంలో మనం ఏ పారబుల్ని చూడబోతున్నాం, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
1: మనం ఇది ఒక హోంవర్క్ లానే వీరికి ఇద్దామనుకుంటున్నా, మీరు చెప్పిన వెంటనే జ్ఞప్తికి వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ ముగిసేప్పుడు మరొక పారబుల్ గురించి మనం మాట్లాడతాం, ఆ పారబుల్ ఏంటని మాత్రం మనం చెప్పేద్దాం. వారు ధ్యానించనివ్వండి,
0: వారు ధ్యానించి రెడీగా
1: రానివ్వండి, ముగిసిన వారు మనకి వారు మెయిల్ కూడా పంపనివ్వండి, ఆ పారబుల్ గురించి ఇలా ఇలా అని చెప్పి. ఒకవేళ మనం చెప్పేప్పుడు అది కలిసిపోతే వారి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ ని అర్థం చేసుకోవచ్చు.
0: రెండోదిగా యూట్యూబ్ లో చాలా మంది కమెంట్స్ రాస్తున్నారు, వాళ్ళని రాయనివ్వండి.
1: సో ఆ పారబుల్స్ గురించి వారి యొక్క వ్యూ ఏంటని వారు చెప్పొచ్చు. నెక్స్ట్ టైం మనం దేన్ని చూడబోతున్నామంటే ఈ క్రొత్త ద్రాక్షారసము, పాత తిత్తిని గురించి దేవుడు మాట్లాడతాడు, మత్తయి 9 మాట్లాడతారు, మార్కు 2 ఉంది, లూకా 5 ఉంది. సో ఈ 3 స్థలాల్లో ఈ పారబుల్ వస్తుంది. వైన్, న్యూ వైన్ని వచ్చి మీరు పాత స్కిన్లో మీరు పోయరాదు, దానికి ఒక రీజన్ అని ఆయన ఉపమానంగా మాట్లాడతాడు. సో ఇది దేని గుర్చి, ఈ వైన్ దేని గుర్చి రాయబడింది, పాత తిత్తి అంటే ఏంటి, దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి, దీన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
0: ప్రేక్షకులతో పాటు నేను ఆశగా ఎదురు చూస్తున్నా, నేను ప్రిపేర్ అయి చదువుకుని ప్రశ్నలతో వస్తాను. తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం. మీ సమయాన్ని మాతో వెచ్చించినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మరో జర్నీకి తయారు చేసే కార్యక్రమంగా ఉంటుంది. ఐఎమ్ షూర్ మరో నమోదులో మనం ఇంకా తవ్వి కొన్ని ట్రెజర్స్ తీద్దాం. కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం, వందనాలు.
1: ఇస్తున్నాం.

0: మత్తయి సువార్త 13వ అధ్యాయం చాలా ఆసక్తికరమైంది కాదు? అనేక రహస్యాలున్నాయి, పరలోక రహస్యాలున్నాయి. బ్రదర్ ఎండి జగన్ ఆహ్వానిస్తున్నాను, ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఒక్కొక్క ఉపమానానికి ఒక్కొక్క కోణంలో మనం చూడగలం. పరలోక రహస్యము అని ఉపమానములో ఉన్నట్లుగా మరొక కోణంలో తీసుకుని మనం మాట్లాడుతాం. మత్తయి 13వ అధ్యాయం. 13 అంటేనే ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ప్రాథమికంగా ఆధారపూరితమైన సులభంగా అర్థం చేసుకోవడానికైతే ఇందులో ఎన్నో రహస్యాలున్నాయి. ఈ మత్తయి 13వ అధ్యాయం ఎలా ఉంటుంది?
1: ఇది ఫుల్గా మరి పూర్తిగా చూసినట్లయితే ఆ ఉపమానాలు మాత్రమే ఉండేటువంటి ఒక చాప్టర్. అది మాత్రం కాదు, ఇందులో వచ్చి ఆ ఉపమానాలు దేని బేస్ చేసి ఉందని అడిగినట్లయితే విత్తడను గూర్చి, విత్తనము గూర్చి, విత్తేవారిని గూర్చి, పొలమును గూర్చి, దాని సంబంధించి అతి ముఖ్యమైన 3-4 ఉపమానాలు ఇందులో ఉన్నాయి. సో దీని గురించే మనం ఈరోజు చూడబోతున్నాం. ఎందుకంటే ఈ ఉపమానముల వెనుక రహస్యముంది, పరలోక రహస్యములున్నవనే ఆ వాక్యమే ఈ అధ్యాయంలోనే

0: అడు. ముందటికంటే కొంత సమయం అధికంగానే దొరుకుతుంది. అప్పుడు ఈ వాక్యము నాకు వెనుక ఉన్నటువంటి, అంటే నేను చెప్పేదొచ్చి ఆ యూద కళాచారము, దాని గురించి మాట్లాడడం లేదు. ఈ వాక్యం వెనుక ఉన్న హెవెన్లీ సీక్రెట్స్, దీని ప్రతిదాని వెనుక ఒక ట్రెషర్ ఉంటుంది. మీ భాషలో చెప్పాలంటే గొప్ప ట్రెషర్ ఉంటుంది. అది త్రవ్వే కొద్దికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక రెండు రోజులు సమీపకాలంలో వాక్యాన్ని ధ్యానించడానికని వెళ్ళాం. అప్పుడు అలా కూర్చుని ఎన్నో గంటలు మాట్లాడుతూనే ఉన్నాం. చదివిన వాక్యమే కాని అందులో తిరిగి తిరిగి ఇన్ని విషయాలున్నాయా అని చూశాం. సో ఈ ట్రెషర్స్, ఇది జీవితకాలమంతా ధ్యానించడానికి మనకి సరిపోదు. ఈ ట్రెషర్స్ని వెలికి తీసి మనం ఇస్తున్నాం కదండి. వీరు ఇంతటితో తృప్తి పడకూడదని నేను నమ్ముతున్నా, ఆ ఇష్టపడుతున్నా. దీని వెనుక మరొక వర్షన్ ఉంటుంది, వారు చదవడానికి, వారు కనిపెట్టడానికి. ఆ విధంగా చదివితే ఎంతో బాగుంటుంది.
1: ఇప్పుడు మీరు బైబిల్ టీచర్గా ఉన్నందువల్ల అనేక స్థలాలకు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీ వివరణ అనేక మంది ఇష్టపడి అడుగుతున్నారు. అంత మాత్రమే కాదు, మీరు చెప్పినట్టు ఒక భాగం మీరు చేస్తున్నారు, వారి భాగం కూడా ఉంది.
0: అవును, మనం కొంత డిక్ చేసి ఒక లిమిట్ వరకు మనం చేయగలుగుతున్నాం, మరొక పార్ట్ వారి డిక్ చేసి బయట. ఒక ఇంగ్లీష్లో చెప్తుంటారు కానీ మన భాషలో బాగుంటుంది, అంటే చేపనివ్వద్దండి, చేపను పట్టడానికి నేర్పించండి అంటారు. చేపనిచ్చామంటే అంతటితో తిని ఆ రోజు ముగించేస్తారు. చేపను పట్టడానికి నేర్పిస్తే వారికి కావలసినప్పుడు వెళ్ళి చేపను పట్టుకుంటారు. ఇప్పుడు మనం మామూలుగా తీసి ఒక విషయాన్ని తెలియజేశామంటే వినడంతో ముగిసిపోతుంది. అయితే ఇది ఎలా ధ్యానించడం అని చెప్పినట్లయితే వారు దాని తర్వాత వారే ధ్యానించడం సాధ్యమవుతుంది.
1: మొదటి ప్రశ్న, ఈ అధ్యాయంలో మత్తయి 13లో ఈ పరలోక రహస్యములు అని చెప్పినట్టయితే ఈ ఉపమానము, అదేమనగా విత్తనములు విత్తువారు గురించి మాట్లాడుకున్నాం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
0: మరి ఇందులో పూర్తిగా రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఇందులో ఈ ఉపమానం మట్టుకైతే, అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ 3వ వచనము నుండి ఆరంభమవుతుంది. ఉపమానం గురించి చెప్తున్నాడు, అది 9వ వచనం వరకు ఉంటుంది. ఇందులో చూసినట్లయితే దానికైన వివరణ 19వ వచనం నుండి 23వ వచనం వరకు ఆయనే ఇస్తున్నాడు.
1: అదే చాప్టర్లో
0: ఉంది. ఇప్పుడు శిష్యులు వెళ్ళి అడుగుతున్నారు, మాకి ఉపమానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగినప్పుడు ఆయనే దానికైన వివరణ ఇస్తున్నాడు,
1: చెప్తున్నాడు.
0: ఓకే, ఇది వచ్చి తేటగా తెలియజేయబడిన ఎక్స్ప్లెనేషన్,
1: వివరణ.
0: అయితే ఇందులో ఉండేటువంటి రహస్యం ఏంటి?
1: అదే నా ప్రశ్న,
0: మనకి అవసరం.
1: ఇది చెప్పి దాన్ని కూడా చెప్తున్నాడు,
0: అది కూడా చెప్తున్నాడు. ఇప్పుడిక్కడ 4 విధాలైన నేలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, 3వ వచనం నుండి మాట్లాడుతున్నాడు. కొన్ని విత్తనాలు ముళ్ళున్న చోట, కొన్ని మంచి నేలను, కొన్ని రాతి నేల, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. ఇవన్నీ కూడా 4వ వచనం నుండి మనం చూడగలము. ఇప్పుడు దేవుడు భూమిని సృష్టించేప్పుడు ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు నేలను ఏర్పరుస్తున్నాడు, 3వ రోజు ఇది జరిగిస్తున్నాడు. అన్నిటినీ చేసి ఆ ఆరిన నేలను ఏర్పరచడం జరిగింది. అందులో గడ్డి, చెట్లు, ఫలవృక్షములన్నిటినీ సృష్టించాడు. సృష్టించి దేవుడు చెప్తున్నాడు అది మంచిదని దేవుడు చూచినట్టుగా ఉంటుంది. తర్వాత ఆ అధ్యాయం ముగిసేప్పుడు ఏం చెప్పబడుతుంది? దేవుడు తాను చేసిన యావత్తును చూచాను, మంచిదిగా ఉండెను.
1: అది మంచిది,
0: గుడ్. అప్పుడు మంచిగా సృష్టించిన ఆ భూమిలో ఎలా 4 విధాలైన నేల ఏర్పడింది? దేవుడు సృష్టించినప్పుడు ఒక నేలని, అంతా కూడా మంచి ల్యాండ్.
1: అవును,
0: ఆ మంచి ల్యాండ్ ఉన్నటువంటి ఆ స్థలములో ఇప్పుడు 4 విధాలు అయ్యాయి.
1: సో ఇప్పుడు ఆదికాండం 1 నుంచి ఇంత
0: మార్పులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆదామును పండు తిని పాపం చేసిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట ఏంటండి? అతన్ని ఏం చెప్పి బయటికి పంపించాడు తోట నుండి? నీవు వెళ్ళి నేలను త్రవ్వి సేద్యపరచమని చెప్పాడు. నువ్వు వెళ్ళి మొదట ల్యాండ్ని సేద్యపరచమన్నాడు. నిన్ను మట్టి నుండి తీశాను, ఆ ల్యాండ్ని నువ్వు వెళ్ళేం చెయ్యి,
1: సరి చెయ్యి
0: అని చెప్పాడు. అలాగంటే ఆదాము పాపము చేసిన వెంటనే ల్యాండ్ ఏదో అయ్యింది. తను పాపం చేసిన వెంటనే దేవుడు ఆదాముతో చెప్పిన 2వ మాట ఏంటి? నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, 1. 2, దేవుడేం చెప్తున్నాడు? ముండ్ల తుప్పలను, గచ్చపొదలను నీకు మొలిపించును అంటాడు. అప్పుడు 2వ ల్యాండ్ అక్కడే కనబడుతుంది.
1: ఒక్కొక్క యాక్షన్ అనేక రకాలుగా,
0: రకరకాలు చూస్తున్నాం. అప్పుడు మంచి ల్యాండ్ 2 విధాలుగా మారిపోయింది.
1: అక్కడే
0: మారింది, స్పాట్లో మారిపోయింది. ఒక ముళ్ళున్న ల్యాండ్ వచ్చింది, మంచి నేల వచ్చింది. సో ఇది 2వ పార్ట్. ఇప్పుడు తర్వాత కయ్యను ఒక తప్పు చేస్తున్నాడు. అవునా?
1: అవును.
0: కయ్యను తప్పు చేసిన తర్వాత ఆ స్థలంలో దేవుడు చెప్పింది ఏంటంటే, నీవు దేశ దిమరివై ఉందువు, యు విల్ వాక్. వెగబాండ్ అని ఉంటుంది, అలాగే మరి ఫ్యూజిటివ్ అని ఉంటుంది, అతను నడుస్తూనే ఉండాలి. ఈ త్రోవ ప్రక్కన అనేది ఏంటని అడిగినట్లయితే మనుషులు నడిచే దారి అది. ఇప్పుడు దేవుడు అతన్ని చూసి ఏమంటున్నాడు? కయ్యన్ని చూసి, శపింపబడిన భూమి మీద శపింపబడిన వాడవుగా ఉంటావు. 2వ కర్స్ అక్కడొస్తుంది. ఇప్పుడు నడవనారంభించాడు, దేవుడు చెప్తాడు.

0: నీవు సేద్యపరుస్తావు కానీ అది తన సారమునివ్వదు అని అంట. దేవుడు తిరిగి తిరిగి ల్యాండ్ మీదే చేయి వేస్తున్నాడు చూడండి. మొదట ఆదాముతో చెప్పాడు, ఇతనితో చెప్పేప్పుడు ల్యాండ్ మారిపోయింది, ముండ్లతుప్పగా మారిపోయింది. తరువాత కయ్యూనుతో చెప్పేప్పుడు త్రోవ ప్రక్కనిది వచ్చింది, నువ్వు నడుస్తావు, ఇక నడుస్తూనే ఉంటావు. ఇతను నడుస్తూ ఉంటే దారి ఏర్పడుతుంది, బాగా గమనించండి. ఏ మృగాలు నడిచినా దారి ఏర్పడదు,
1: అవును,
0: మనిషి నడిస్తేనే దారి కలుగుతుంది. కారణం మరి కారణం ఏంటంటే శపింపబడిన మనిషి అతను, అతను నడిచేటువంటి దారిలో ఏది మొలవదు.
1: ఇందులో బ్యూటీ ఏంటంటే దేవుని ప్రణాళిక అది కాదు,
0: దేవుని ప్లాన్ అది.
1: ఆయన నిజమైన ప్లాన్ అన్ని మంచిగా ఉండాలి,
0: మంచిగా ఉండేటువంటివే. అదే రీసెంట్ గా మాట్లాడుకున్నాం, అందరిప్పుడు దేవుణ్ణి ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకు దేవుడు ఇలాగున్నాడు, దేవుడుంటే ఇలా జరుగుతుందా. ఆయన వీరినే ఒక ప్రశ్న అడుగుతున్నాం, వీరొచ్చి ఒక మంచి వస్తువు పిల్లలు ఆడుకోవడానికి ఇస్తున్నారు, వీడియో గేమ్స్ ఇస్తున్నారు లేక సెల్ఫోన్స్ ఇస్తున్నారు. పిల్లవాడు సెల్ఫోన్ ఇరక్కొట్టాడు, ఆ తప్పు తండ్రిదా లేక పిల్లవానిదా? వీరేం చెప్పగలరు, ఆ మీరుండగా మీ పిల్లవాడు ఎలా పగలగొట్టగలడు? మీరున్నప్పుడు అలా చేయగలడా అంటే, నేను వానికిచ్చి వానికి స్వతంత్రతను ఇచ్చాను, నీవు నీ ఇష్టానుసారంగా యూజ్ చేయమని చెప్పి, యూజ్ చేసినప్పుడు నువ్వు తప్పుగా యూజ్ చేశావు, దానికి ఆయన ఏం చేస్తాడు? ఇదే వీరి పిల్లవాని యాంగిల్ నుండి వీరు చూశారనుకోండి, తండ్రి ఒకవేళ ఇవన్నీ చేయకూడదు, కొనిచ్చాడు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఈ ఫోన్ నువ్వు ఇలాగ యూజ్ చేయాలి, అలా చేస్తే విరిగిపోతుందని చెప్తూ ఉంటే మనల్ని చూసి ఏమంటారంటే, ఏంటి కొనిచ్చి మొత్తంగా ఆయన డిక్టేటర్ పనిచేస్తూ ఉన్నాడు, ఒక ఫ్రీడమ్ అనేదే లేదిక్కడ అని వీరే చెప్తూ ఉంటారు. తండ్రి ఫ్రీగా వదిలి వీరు తప్పు చేస్తే దానికి వారు తండ్రి ఆపకూడదా? బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు
1: మొత్తం మీద
0: తండ్రి మీదే వీరు కార్నర్ చేయడం, దేవుణ్ణే కార్నర్ చేస్తున్నారు వీరు. అప్పుడు ఈ స్థలములో దేవుడు 6,000 సంవత్సరాల క్రితం భూమిని మనిషికి మంచిగానే ఇచ్చాడు. ఇవి మనిషి చేసినవి. ఫస్ట్ ఇతను చేసినప్పుడు ల్యాండ్ శపించబడింది, తర్వాత దేవుడు చెప్తున్నాడు అతను శపించబడ్డాడు. అతడు నడిచి వెళ్లే త్రోవ ఏది కూడా మొలవదని చెప్పాడు. ఏనుగు నడిచే దారి మొలుస్తుంది, ఎంత వెయిటు, మనిషి నడిచిన చోట అక్కడ ఏది కూడా మొలవదు. అదే ఈనాడు. ఇప్పుడు 2వ 3వ ల్యాండ్ వచ్చింది. మంచి ల్యాండ్ ఒకటుంది, ముళ్ళున్నటువంటి ల్యాండ్ ఉంది, త్రోవ ప్రక్కన ఒకటొచ్చింది. దీని తర్వాత ఇతడు నోవాహు కాలంలో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే నోవాహు కాలంలో అన్ని కూడా పోయి మిగతాది ఏదుందని చూస్తే కొండలు మాత్రమే ఉన్నాయి,
1: మౌంటైన్స్.
0: దానిపైనే ఓడ నిలుస్తుంది, అందులో నుండి ఒక కూటం ఏర్పడుతుంది, అక్కడి నుండి దిగి ఏర్పడుతున్నారు. వారి యొక్క మనోస్థితి రాతి వంటి మనసుగా మారిపోయింది. సో ఈ 4 విధాలైన ల్యాండ్ ఏర్పడటానికైనా పరిణామం ఇది.
1: చాలా పూర్తయింది ఆదికాండంలోనే,
0: జెనసిస్లోనే. జెనసిస్ ఏనండి ఈ టోటల్ బైబిల్ యొక్క సీక్రెట్కైనా ధననిది. అంటే అనేక రహస్యాలు చెప్పుకుంటున్నాం, రెవల్యూషన్ చెప్పుకున్నాం, డానియేలు చెప్పుకున్నాం, మరిప్పుడు ఈ పారబుల్స్ చెప్పుకుంటున్నాం, అన్నిట్లో సీక్రెట్స్ ఉన్నాయి. బట్ జెనసిస్లో ఉండేటువంటి సీక్రెట్స్ ఉన్నాయి కదండి, అవి మీరు త్రవ్వి తీనేలేరు. మేమొక 11 అధ్యాయాలు మాత్రమే ఈ టోటల్ బైబిల్ వరల్డ్ అంతటికి మ్యాప్గా పెట్టుకున్నాం.
1: అన్ని విషయాలు ఉన్నాయి,
0: 11 చాప్టర్స్లో ఉన్నాయి. ఆ 11 చాప్టర్స్ని కూడా మీరు జెనసిస్ 1-11 వచ్చి మీరు మెడిటేట్ చేయగా చేయగా చేయగా అన్ని సీక్రెట్స్ అందులో ఉన్నాయి, రివీల్ అవుతూ ఉన్నాయి.
1: అది కూడా ఆదికాండం 1-2 ప్రకటన వివరణలో ఒక యూనిక్గా,
0: ఒక యూనిక్గా ఉంటుంది. అవి రెండు ఈ రెండు అంటే గాడ్ యొక్క మహాత్మ్యమంతా కూడా, అట్లే తన పొకిషమంతా కూడా ఆ భాగాన్ని, ది బెస్ట్ని కంప్రెస్ మోడ్లో ఇచ్చి ఇప్పుడు చెప్తున్న జిప్ ఫైల్గా ఇచ్చాడంటే అది ఇదే. కాబట్టి ఈ 4 విధాలైన ల్యాండ్ అనేది 4 విధాలైన మనుషుల యొక్క తన్మయం,
1: వ్యత్యాసం.
0: భూమి 4 ల్యాండ్లుగా మారింది. అదే మరొక పార్ట్, ఇందులోనే మరొక పార్ట్ ఉంది. ఈ 4 విధాలుగా మనుషులు మారిన తర్వాత 4 విధాలైన నియమాలు వస్తున్నాయి, 4 కాలఘట్టాలు వస్తున్నాయి. అవి ఏవేవి కాలఘట్టాలని నేను చెప్తాను. ఇప్పుడు ఆదాము నుండి నోవాహు కాలం వరకు ఒక నియమము. నియమం అంటే మనకి ఇప్పుడు ఆజ్ఞాపనలు లేక లా. వీరందరూ చెప్పచ్చు అప్పుడు లాయే లేదు, ఉంది, మనస్సాక్షి ప్రమాణం అనే పేరు దానికి. మీ మనస్సాక్షి ప్రకారంగా మీరేం చేస్తారో దానికి మనస్సాక్షికి నిజాయితీగా ఉండాలి.
1: అదే నోవా కొంచెం వ్యత్యాసంగా ఉన్నాడని చెప్పి,
0: నోవాహు దేవునితో సంచరించి నీతిమంతుడుగా ఉండాడు. ఇప్పుడు ఉదాహరణకు మనస్సాక్షి ఎలాగ ఉండాలంటే, ఇప్పుడు ఆదాముతో దేవుడు ఏ ప్రశ్న అడిగాడంటే, నీవు తినకూడదని చెప్పిన వృక్షఫలము తింటివా? సరేనా, మొదటి ప్రశ్న, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? ఈ ప్రశ్నకి జవాబు చెప్పాడా? బదులు చెప్పలా. ఈ ప్రశ్నకు అతడు జవాబు చెప్పినట్లయితే కథే వేరు,
1: అక్కడే కొంచెం అయిపోయి ఉండొచ్చు,
0: అయిపోయేది
1: అయి ఉండొచ్చు,
0: వేరేలాగుండేది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పలా, నీవు దిగంబరివని చెప్పినవాడెవడు? 2వ ప్రశ్న అడుగుతున్నాడు, నీవు తినకూడదని చెప్పిన వృక్షఫలము నీవు తింటివా? తినకూడదని ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా? దీనికేం బదులు చెప్పాలి?
1: లేకపోతే లేదని చెప్పాలి
0: కదా. బదులు తను ఏం చెప్పాడు? నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ వృక్షఫలములిచ్చింది.
1: బ్లేమ్ చేశాడు,
0: దేవునిపైన ఆ నింద మోపాడు.
1: అది రివర్స్ చేశాడు.
0: రివర్స్ చేశాడు. ఆ మీరిచ్చిన ఆ మనిషే ఆమె నన్ను తినమని చెప్పింది. ఇప్పుడు ఆమె దగ్గర అడుగుతున్నాడు, ఏమా నీవు చేసినది ఏమిటి అన్న వెంటనే ఆమె, క్షమించండి నేనే తప్పు చేశానని ఆమె చెప్పలేదు, ఇతను చెప్పలేదు. ఈమె ఏం చెప్పిందంటే సర్పము నన్ను మోసపుచ్చింది.
1: ఈమె
0: కూడా సర్పం మీద బ్లేమ్ చేసింది. అయితే మొత్తానికి వీరెవరూ కూడా నేను పాపినని ఒప్పుకోలేదు.
1: ఒప్పుకోలేదు,
0: అక్సెప్టే చేయలేదు, నేను తప్పు చేశాను. అవునయ్యా దేవా నేనే తిన్నాను అనేటువంటిది వీరి మాటల్లో రాలేదు. ఇదే మొదటిగా మనస్సాక్షికి విరోధంగా. అంటే ఇప్పుడు మనమొచ్చి యేసుక్రీస్తిచ్చిన ఉపదేశములు ప్రమాణంగా ఉంచుకున్నాం. కృపానియమము స్వతంత్ర నియమం అనేది చెప్తున్నాము లా. దీనికి ముందు యూదులకంటూ ఒకటి ఉండేది, అది ధర్మశాస్త్రం, అది మనం చట్టం అంటున్నాం. దానికి ముందు ఉండేటువంటిది మనసాక్షి నియమం. మనసాక్షికి ఒక లా ఉంది. ఇప్పుడు కూడా మనం ఏ మాట చెప్తామంటే నీ మనస్సాక్షి ప్రకారంగా చెప్పు అని అంటుంటారు. అంటే నీవు దేనికి భయపడతావో లేదో, దేనికి భయపడాలి?
1: మనస్సాక్షి.
0: మనస్సాక్షికి భయపడాలి, ఎందుకంటే ఈ లోకంలో ఉండే అన్ని సాక్ష్యములు అబద్ధము చెప్పే అవకాశాలు ఉన్నాయి.
1: మనస్సాక్షి
0: అబద్ధం చెప్పదు. ఒకవేళ మీరు బయటికి చెప్పేప్పుడన్నా అబద్ధం చెప్పవచ్చు, మీ మనస్సాక్షికి బాగా తెలుసు మీరేం చేశారు అనేటువంటిది. అప్పుడు దేవుడేం కోరుతున్నాడు? నీ హృదయం ఏమనుకుంటుందో, ఏం చెప్తుందో అది నువ్వు బయటికి చెప్పు.
1: డిఫాక్ట్గా లోపల పెట్టాడు.
0: అవును, మరి ఇదొచ్చి తప్పే చెయ్యదు. ఒక పీరియడ్లో ఈ మనస్సాక్షి అబద్ధం చెప్పని ఆరంభిస్తుంది. అదే బైబిల్ చెప్తుంది మనస్సాక్షి గద్దెంపు కలిగిన వారిగా ఉండాలని చెప్పి. వారు మనస్సాక్షికి విరోధంగా మాట్లాడతారు. ఆ లేనే లేదంటాడు.
1: అది సాధారణంగా.
0: అది ఎలాగంటే లోకానికే తెలుసు తనే చేసి ఉంటాడని. కాని తను చెప్తాడు లేనే లేదండి, ప్రూవ్ చేస్తాడు, చివరి వరకు న్యాయస్థానంలో లేదంటాడు. అన్నిటినీ ప్రూవ్ చేసి చెప్పేస్తాడు, కాని తన మనస్సాక్షికి తప్పు చేశానని తెలుసు. ఆ విధంగా ఇదే మనస్సాక్షి గద్దెంపునకు లోబడని వారు. ఈ ప్రమాణం ఎంతవరకు ఉందన్నట్లయితే నోవహ్ కాలం వరకు ఉండింది. ఇప్పుడు ఆదాము తర్వాత నెక్స్ట్ జనరేషన్ కయీను. కయీను హేబీలును చంపుతున్నాడు.
1: అవును.
0: ఇప్పుడు కయీను దగ్గర మరొక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమడిగాడు? నీ సహోదరుడు ఎక్కడా అని అడిగాడు. దీనికి అతను ఏం చెప్పి ఉండాల్సింది? నాకు నేనే అతన్ని కోపంతో కొట్టాను, చనిపోయాడు అని చెప్పుండాలి. అందుకతను అతనికి కావలివాడనా?
1: రివర్స్ చెప్పాడు.
0: నేనే అతనికి వాచ్మ్యానా, నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు అనేది. ఆయన చెప్తున్నాడు అతని రక్తము నాకు మొరపెట్టెను, అతని యొక్క స్వరము నాకు వినబడుతుంది అని అంటున్నాడు. అప్పుడు ఇతని మనస్సాక్షిలో అబద్ధం. ఇతని వంశములో ఒకడు వస్తున్నాడు, లామీక్ అనేవాడు. అంటే నోవహు యొక్క తండ్రి కాదు, ఇతని వంశములో ఒక లామీక్ వస్తున్నాడు. ఆ లామీక్ చెప్తున్నాడు, నేను నా చేతితో ఒకరిని చంపాను, నాకు గాయమేరపడినందువల్ల ఒకరిని చంపాను చేసి చెప్తున్నాడు. చూడటానికి మంచోడుగా కనబడుతున్నాడు, పర్వాలేదు ఒప్పుకున్నాడు. తను చెప్తున్నాడు కయీనికి అప్పుడు దేవుడొచ్చి, ఎవడైనా కయీను చంపితే వానికి ప్రతిదాన్న 7 అంతలు కలుగును, నన్ను ఎవడైనా ముడితే 7 అంతలు దేవుడు శిక్షిస్తాడని తనే అలాగే చెప్పుకుంటాడు, జస్టిఫై చేస్తాడు. అప్పుడు వీరందరూ మనసాక్షి ప్రమాణములో చేజారినవారు. ఒక ధర్మశాస్త్రం అన్నది వచ్చింది కదండి. ఆ ధర్మశాస్త్ర నియమము ఎందుకు దేవుడు ఇస్రాయేలుకి ఇచ్చాడంటే వీరు మనస్సాక్షిలోనే అబద్ధం చెప్పని ఆరంభించారు.
1: బేసే
0: అవుట్ అయిపోయింది. దీని తర్వాత వీరి దగ్గర నిజం బయటికి రాదు. సో మరి వేరే ఏ దారి లేక లాని బయట పెడుతున్నాడు.
1: అందువలనే దేవుడు జలప్రళయం కారణం తీవ్రంగా పోయింది.
0: దీని తర్వాత ఎవరి దగ్గర కూడా నిజాయితీ లేదు. అదే వాక్యం చెప్తుంది, భూమి అక్రమము చేత నిండి ఉన్నది.
1: దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నాడంటే
0: దీని తర్వాత ఎవరూ నిజము పలకలేదు, నిజాయితీకి ఎవరూ లేరు. తాను చేసిన తప్పును న్యాయపరుచుకుంటున్నాడు. ఈరోజు ఆ పరిస్థితిలోనే ఉంది భూమి మ్యాక్సిమం. పలుచోట్లలో మీరు చూసినట్లయితే తాము చేసిన తప్పును న్యాయపరిచే ఒక కార్యం. నేను ఈ బైబిల్ చదివి నాకు తెలిసినంతవరకు మనము తప్పు చేయ జాలమని మన దేవుణ్ణి నమ్మడం లేదు. వాక్యం చెప్తుంది వారు మంటివారని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఇతను మట్టి నుండి వచ్చినవాడే, ఇతనికేముంది ఆ తన్మయముంది అని అనుకుంటున్నాడు. కాని ఆయన ఏమి ఇష్టపడుతున్నాడు? చేసేవంటే ఒప్పుకో అంటున్నాడు. నువ్వు చేయవని చెప్పడం లేదు, నువ్వు చేయడానికి ఆస్కారముంది, చేసేవంటే ఏం చెయ్యి, నేనడిగినప్పుడు ఒప్పుకో. ఈ సౌలుకి దావీదుకి ఈ ఒక్కటే డిఫరెన్స్. సౌలు చేసింది ఒక తప్పు, ఒక రకమైన తప్పు. దావీదు చేసింది ఒక రకమైన తప్పు. మనమే జడ్జ్ చేస్తాం, సౌలు చేసింది కొంచెం చిన్నది, దావీదు చేసింది ఎంతో పెద్దది. మనము పాపములు అనేక డిఫరెన్స్ పెట్టామనుకోండి,
1: మనం అందులో డాక్టరేట్ పొందాం
0: తీసుకున్నాం. మనం చేశామంటే అది ఎప్పుడు చిన్న పాపమే. ఇంకెవరన్నా చేస్తే అది ఉన్నంతలో గొప్ప పాపము. దానికైనటువంటి జడ్జిమెంట్ మనం ఇవ్వకుండానే పోము. అప్పుడు ఈ ఇద్దరికి మధ్యలో కూడా ఎక్కడ డిఫరెన్స్ అని చూసినట్లయితే, సౌలు మరి సమూయేలు చేత గద్దించబడుతున్నాడు. చూడు, నువ్వు నీ దగ్గర పశువుల కేక వినబడుతుంది ఏంటని అడిగితే వెంటనే తను చెప్పిన మాట, నీ దేవుడైన యెహోవాకు బలి చెల్లించడానికి ఉంచామంటున్నాడు. అమాలేకీయులదంతా కూడా హతము చేయమని చెప్పాను కదా,
1: ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉంది,
0: నువ్వు అది చంపవలసిందే కదా అన్న వెంటనే ది బెస్ట్ మాత్రం ఉంచుకున్నాడు. ఎందుకు ఉంచుకున్నావని అడిగితే, లేదు దేవునికే, స్పిరిచువల్ పాపం దీని పేరు. ఆ పాపానికి స్పిరిచువల్ ట్యాగ్ అంటిస్తున్నాడు. ఇప్పుడు దావీదు, ఇది మన దృష్టిలో దీనికంటే గొప్ప పాపం చేశాడు, తప్పు చేసేశాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త విడి చెప్తున్నాడు, ఏంటి నువ్వు ఆ పాపం చేశావు అన్న వెంటనే మరొక మాట స్ట్రైట్గా, నేనే ఆ మనిషిని, నేనే ఆ తప్పు చేశాను అని కాల్లో పడ్డాడు. చూడండి,
1: అంగీకరించాడు, అది కూడా ఆర్గ్యుమెంట్ లేదు.
0: దేవుడేం చూస్తున్నాడంటే నీ మనస్సాక్షికి ఒకటి తెలుస్తుంది, దానికి అగేన్స్ట్గా మాట్లాడద్దు. నీ మనస్సాక్షికి తెలిసినట్టుగా అవునని చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. నీవు మనస్సాక్షికే విరుద్ధంగా మారిపోయినట్టయితే ఎలా నిన్ను మార్చగలను?
1: ఏమీ చేయలేం.
0: తర్వాత నీతో మాట్లాడడానికి దారే లేదు. బయటనవారు చెప్తే ఒప్పుకోవడం లేదు, చట్టప్రకారంగా ఒప్పుకోవడం లేదు.
1: లోపలున్న
0: మనస్సాక్షికే విరుద్ధంగా మారితే నేనింకేం చేయగలను? అదే దేవుడు చూస్తున్నాడు. ఇదే డిఫరెన్స్. ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ను ఒకనికి చివరికి తన సంతతే లేకుండా పోయింది, సౌలుకి. ఇతన్ని చూడండి, దావీదు ఒప్పుకున్నాడు, ఒక దగ్గర క్షమాపణ దొరికింది, అతని సంతతి కాపాడబడింది. అప్పుడు ఈ మనస్సాక్షి నియమం అనేది ఉంది, ఫస్ట్. రెండవది ఉంది, అదే ధర్మశాస్త్రం. ఎప్పుడు ఈ ధర్మశాస్త్రం వస్తుందంటే నోవహ్ ఫ్లడ్ తర్వాత వస్తుంది. నోవహ్ దగ్గరే అది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇక ప్రతిదండన చేస్తా, సహోదరుని అడుగుతాను, అతని ఆరోపణకై ఇతని దగ్గర పగ తెచ్చుకుంటాను. దేవుడన్నీ
1: అది మనుషులు నొప్పించినందువల్ల వచ్చింది.
0: అవును, అతను చేసిన తప్పు వల్లనే ఇది. ఇప్పుడు రెండవదిగా ధర్మశాస్త్రము. ఇప్పుడు ఈ మనస్సాక్షి నియమం ఉంది కదండి, ఈ మనస్సాక్షి నియమముకైనటువంటి ఒక నేలే అది, ఆ సంభవించిన కాలానికైనా నేల. ఇప్పుడు ఆ నేలే ఇప్పుడు మనం చూసేటువంటిదైనా ముళ్ళున్న స్థలము. ఎందుకంటే అతను చేసిన వెంటనే ఏమొచ్చింది? ముళ్ళు వచ్చాయి. ముళ్ళు వచ్చిన వెంటనే అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు. కాని అతని వల్ల ఏం చేయలేకపోయాడు, అంగీకరింపలేకపోయాడు. అతని వల్ల విత్తనం అన్నది వాక్యం, ఆ వాక్యాన్ని వేసే కొలది అతను అంగీకరించలేకపోయాడు. ఒకచోట అంగీకరిస్తున్నాడు, తిరిగి ఏమవుతుంది? అది అట్లే అతన్ని అణచి ఆ యొక్క స్టాండర్డ్ లేకుండా చేసింది. ఇప్పుడు కూడా చూడండి, కొన్ని కార్యాలను చెప్తాం, చెప్పినప్పుడు వినేటువంటి గుంపు ఉంటుంది, కొంతమంది పిల్లలు ఉంటారు ఇంట్లో, మీరు చెప్పినప్పుడు అట్లే నెమ్మదిగా కూర్చుని ఉంటారు, సారీ డాడీ అని ఒకటే చెప్తాడు, తిరిగి అదే తప్పు చేస్తాడు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఇప్పుడు మనం మాట్లాడేమే, ఏంటి నీ బుర్రలో ఎక్కింది, ఏం జరిగింది? కాని వినేటప్పుడు ఖచ్చితంగా వింటాడు. ఈ మనస్సాక్షి ఆ విధంగానే. కయనుతో మాట్లాడేటప్పుడు అతను వింటాడు, దేవా మీరు ఇలా చెప్పేశారు, నేను భరించలేనయ్యా, సరి బిడ్డనొచ్చి హతం చేయొద్దు. అతనిలో ఉద్దేశం ఉందంటే కాని క్షమాపణ మాత్రం అడగడు. తిరిగి నేను తప్పు చేశాను అని అతను ఏం చేయడు. ఒక్క దగ్గరైనా మీరు కయ్యను చూడండి, తాను హేబెలుకు చేసిన దానిని రిగ్రెట్ చేశాడా? ఏదైనా ఒకచోట దిగులు పడినట్టుగా ఉంటుందా? లేనేలేదు. అతనికి అది చేసింది సరి, అంతే, దానితో పని అయింది, మనస్సాక్షి పోయింది. ఇదే ముళ్ళున్న స్థలాలు. ఆ ఫస్ట్ ఫస్ట్ ముళ్ళు వస్తుంది, అప్పుడే ఫస్ట్. ఆ ముళ్ళు వచ్చిన వెంటనే ఒక విత్తనం వేస్తున్నాడు, అయ్యా ఈ ముళ్ళు రిమూవ్ చేయడానికి అని చెప్పి. ఇది అక్కడ ఆరంభమైన ముళ్ళు. ధర్మశాస్త్రం ఎక్కడంటే సీనాయి కొండ దగ్గర ఆరంభమవుతుంది. సీనాయి కొండ మీద మోషేతో దేవుడు ముళ్ల పొద నుండి మాట్లాడతాను. ఈ ముళ్ల నుండి ఆ ముళ్ల వరకు నియమం ముగిసిందని అర్థం. క్రొత్త నియమం ఆరంభమవుతుంది అక్కడ. ఎందుకు ముళ్లతో ఆరంభించాడు అని అడిగితే, ఇతని మనస్సాక్షి నియమం ముగిసిపోయింది, ఇక ధర్మశాస్త్రం ఆరంభమవుతుందని అర్థం. కొండపైన ఇది ఎటువంటి నియమమని చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి కనానుకు వెళ్లే ఆ మార్గంలో ఇవ్వబడింది.
1: ఆన్ ద వే
0: అదే తురో ప్రక్కన వేయబడిన విత్తనం. ఇది రెండవ నియమము, వీరు వెళుతున్నప్పుడు దేవుడు వారికిస్తున్నది. వీరిని చూడండి, ఆ దారిన మొలిచినది అది కాన్స్టెంట్గా ఉండదు, ధర్మశాస్త్రాన్నిచ్చాడు. వీరు ఆ నియమాన్ని ఎలాగ మార్చారో తెలుసండి, అది అంతకంటే ఘోరం. ఇప్పుడు మనస్సాక్షి పోయింది. ఇప్పుడు తర్వాత దేవుడు చూస్తున్నాడు, సరి బలి అనేది తెస్తున్నాడు. బలికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పాప విమోచన, ఇంకొకటి మిమ్మల్ని ఒక సంవత్సరం గొర్రెని పెంచమంటున్నాడు. ఇంట్లో నువ్వేం చేయి, ఒక గోరిని పెంచాలి. అది ఎలా పెంచాలి? లోపమైనా కుంటితనమైనా ఉండకూడదు, అట్లే పర్ఫెక్ట్గా ఉండాలంటున్నాడు.
1: ఇవ్వబడింది
0: ఎందువల్ల? దానికి అర్థం ఏంటంటే ఆ స్థాయికి నువ్వు అల్లారుముద్దుగా పెంచాలని అర్థం. చూసుకోవాలి ప్రతిరోజు. ఇలాగా డైలీ 365 రోజులను భద్రంగా చూసుకున్నటువంటి గొర్రెను 366వ రోజున మీరు బలి ఇవ్వాలంటే మీకు ఎలాగుంటుంది?
1: కొంచెం అది బాధగా ఉంటుంది.
0: ఈరోజు మీరు ఇంట్లో పిల్లిని 3 నెలలు పెంచి చూడండి, లేక ఒక 6 నెలలు కుక్కను పెంచి చూడండి,
1: కలిసిపోతారు,
0: అటాచ్ అయిపోతాం మనం. అప్పుడు డైలీ లేచి దానికి ఏ గాయం కలగకుండా ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంచి దాన్ని పోషించి అంత కేర్ తీసుకుని చూసే ఒక ప్రాణిని నువ్వు బలి ఇస్తున్నావంటే నీ మనసులో ఏముంటుంది? ఒక బాధ కలుగుతుంది. ఆ మనసాక్షిని పురికొలిపేదే ధర్మశాస్త్రం.
1: అదే మనము క్రీస్తు పుట్టినప్పుడు రాత్రులయందు కాపాడినారు.
0: కాపర్లు మందను కాస్తున్నట్టుగా ఉంది కదండి, రాత్రివేళ కాచినట్టుగా. ఆ రాత్రివేళ కాచిన వారు ఎవరిని చూసినట్లయితే, సాధారణంగా కాపర్లు రాత్రులు వారు మందను కాయరు. వారు ఏం చేస్తారంటే ఆ మందను దొడ్డిలో ఉంచుతారు, వాటిని ఉంచి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆ యొక్క కావలిగా ఉండేవారు ఆ పస్కా పశువును కాచేవారు. అంటే ఈ పాసవర్ కొరకు పర్టికులర్గా ఈ పశువులను కాచేవారు. ఈ కావలి వారు ఏం చేసేవారంటే దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకు ఆ దూత వారికి చెప్పాడనేటువంటిది. కాచేవారు ఏం చేస్తారని అడిగినట్లయితే, ఎవరి గొర్రెను వారు పెంచుతున్నారో ఆ గొర్రెను పెంచేవారిని మరుసటి ఉదయము, ప్రతిరోజు ఉదయము, అది గుడారాల పండుగ అంటారు, ఆ గుడారాల పండుగలో వారు ఉంటారు. అంటే ఇంటికి ముందే ఒక టెంట్లో వారు ఉంటారు, అలాగ ఒక 1 వీక్. సో వారేం చేస్తారంటే ఉదయాన షలోమ్ అని చెప్తారు, వెళ్ళి మీకు సమాధానం అని చెప్తారు. ఇది వచ్చి అక్కడ ఒక ప్రొసీజర్ యూదుల మధ్యలో. ఇప్పుడు ఇది చెప్పిన వెంటనే వీరేం చేస్తారు, మరుసటి ఉదయాన షలోమ్ అని చెప్పడానికి బదులుగా రక్షకుడు పుట్టాడు అని చెప్తున్నారు వెళ్ళి వారికి. సో ఇదే ఆ యొక్క అక్కడున్నవారు ఆ పస్కా గొర్రె పుట్టింది, బలి కావలసిన యేసుక్రీస్తు అక్కడ పుట్టాడనేటువంటిది వారికి తెలియదు.
1: అది కరెక్ట్గా లింక్ అవుతుంది,
0: లింక్ అయ్యేట్టుగా చెప్పబడుతుంది. అప్పుడు ఈ గొర్రెను బలి ఇవ్వడం అనే కాన్సెప్ట్ అది ఎలాగంటే, ఇంతవరకు మనస్సాక్ష్యమైంది, అది కఠినపరచబడింది, ఇప్పుడు దాన్ని ఫిజికల్గా పురిగొలుపుతున్నాను నేను. దేవుడు చేస్తున్నాడు నీ ప్రేమను నేను. అప్పుడు ఆ గొర్రె బలి అయ్యేప్పుడు మీకేమవుతుందంటే, నా యొక్క పాపానికి అది ఏమవుతుంది, బలి అవుతుంది అని చెప్పి వారు ఫీల్ అవుతారు.
1: అప్పుడైనా మారతాడు,
0: అప్పుడన్నా దాని తర్వాత పాపం చేయకుండా ఉంటాడని. సో ఇక మీదట నేను బలి చెల్లించడానికి వెళుతున్నప్పుడు నేను తిరిగి పాపం చేస్తే నేను మరొక గొర్రెను బలి ఇవ్వాలి అనేటువంటిది. కానీ ఒక పీరియడ్లో అది ఎలాగ మారిపోయిందని చూసినట్లయితే, ఈ వాక్యం మరొక రీతిగా వారిలో కార్యం చేయనారంభించింది. పోను ఒక 2-3 తరములు వెళ్ళిన తర్వాత ఎలాగయ్యాడంటే, గొర్రె ఉంది నేను పాపం చేయొచ్చని తీర్మానించుకున్నాడు.
1: అది ఉందిలే చూసుకుందాం.
0: గొర్రె ఉంది, అదేం చేశాడు, దాన్ని ఇతడు పెంచలేదు,
1: పెంచమని
0: గొర్రెను తీసుకెళ్లి కాపరికి ఇచ్చేశాడు. పస్కా గొర్రె పిల్లను పెంచేవారు మరొకరు,
1: ఓహో,
0: వారికిచ్చేశాడు. ఈ గొర్రెను 1 సంవత్సరం పెంచి నాకివ్వు, అలా అతను పెంచి బలి చెల్లించాల్సిన రోజున నువ్వు నేరుగా ఏం చేయి,
1: అక్కడికి
0: ఆలయానికి తీసుకొచ్చేయి. ఇప్పుడు ఈ గొర్రెకి ఇతనికి ఏం లేదు,
1: దానికి సంబంధమే లేదు,
0: నియమం వేస్ట్ అయిపోయింది. ధర్మశాస్త్రం
1: అక్కడ పెట్టిందే,
0: ఆ ఉంచిన ఉద్దేశం పోయింది. నువ్వు పెంచాలి, నువ్వు ఉంచుకోవాలి, ప్రతిరోజు పరామర్శించాలి, అది గాయపడకుండా చూసుకోవాలి, అన్నీ చేయాలి. అయితే ఇతడు ఏం చేశాడు అని చూస్తే ఇది పోయింది.
1: దానికంటే ఘోరమైంది ఆ త్యాగం, తీసుకున్న వస్తువు వ్యాపారంగా మారిపోయింది.
0: ఆ ఇప్పుడు అది బిజినెస్ అయిపోయి చివరిలో ఆ దేవుని యొక్క స్పిరిచువాలిటీ వచ్చి కమర్షియల్గా మారింది.
1: అందుకే కోప్పడ్డాడు,
0: ఆయన కోప్పడ్డాడు, ధర్మశాస్త్రాన్ని కొలాప్స్ చేశాడు, అవసరం లేదు వెళ్ళమంటున్నాడు.
1: అంత పెద్ద సమస్య.
0: ఒక దగ్గర దేవుడు చెప్తున్నాడు మలాకీలో, పండుగలలో మీరు అర్పించే పశువుల పేడ మీ ముఖం మీద వేస్తాను అంటున్నాడు. ఎంతటి మాటో చూడండి, ఒక ఆక్రోషమైన మాట అది. నీ యొక్క బలి అవసరం లేదంటాడు. హోషేయలో చెప్తాడు నీ బలి అవసరం లేదంటాడు, నీ యొక్క ద్రాక్షరసం అవసరం లేదంటాడు, నీ అర్పణ నాకు అవసరం లేదు, నువ్వే ఉంచుకో అంటాడు. అంటే అది ఎందుకు మనం ఇస్తున్నాం? ఈరోజు అదే పరిస్థితిలో మనమున్నాం. ఆఫరింగ్ ఎందుకు ఇస్తున్నారు? ఆఫరింగ్ ఎందుకు ఇస్తున్నారంటే ఇవ్వద్దనే అర్థం కాదు, ఎందుకు ఇస్తున్నాం?
1: అది కృతజ్ఞత
0: హృదయంతో, దేవుడు నాకు ఇన్ని చేశాడు, ఆయన చేసిన దాంట్లో సంతోషంగా నా పాటు. ఇప్పుడు ఆఫరింగ్ ఎలాగయింది, ఆ దేవుడు ఇస్తాడు, మనం ఇంతిస్తే ఇంత ఇస్తాడు అనే స్థాయికి వచ్చేసాం.
1: క్యాల్కులేషన్.
0: ఆఫరింగ్ ఒక కర్తవ్యమైపోయింది. అయ్యో ఆఫరింగ్ ఇవ్వకపోతే దేవుడు శిక్షిస్తాడు, ఆఫరింగ్ ఇవ్వకపోతే దేవుడు వచ్చి దరిద్రత వస్తుంది. దేవుణ్ణి ఎంత చీప్గా చేశారో చూడండి. ఏది కూడా లేని లోకములో తన ఏకైక కుమారుడినే ఇచ్చినటువంటి వాడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే శిక్షిస్తాడా?
1: ఆ ఆలోచనే మారింది.
0: ధర్మశాస్త్రం యొక్క మరొక వర్షన్ ఇది. వారు ధర్మశాస్త్రంలో ఎటువంటి తప్పు చేశారో ఆ వర్షన్ ఇది. అదేమైంది, అతను గొర్రెపిల్లను ఇస్తే నా సమస్య సాల్వ్ అవుతుంది, అప్పుడు గొర్రెపిల్ల ఉంది, నేను పాపం చేయొచ్చు. ఇప్పుడేమైంది? ఆఫరింగ్ ఉంది, ఏమైనా చేయొచ్చు. ఒప్పుకోలు చేశాం, ఇచ్చామంటే ఓకే, రైట్. ఒక పిల్లుడు ఎగ్జామ్కి, చెప్తున్నా, మంచి మార్కు సంపాదిస్తే దేవునికి ఇంత నేను చేస్తానని చెప్తున్నాడు.
1: ఓహో,
0: నువ్వు మంచి మార్కులు తీసి ఇంత చేయడం అనేది రెండవది. చదవవద్దా? చదివితేనే కదా మార్కు వస్తుంది. చదవకుండా నాకు దేవుడు ఇన్ని మార్కులు ఇచ్చినట్లయితే ఇంత దేవునికి చేస్తాను అంటే,
1: ఆ తర్వాత మార్కు రాలేదంటే నాకేం దేవుడు ఇవ్వలేదు,
0: దేవుడు నాకు మార్కులు ఇవ్వలేదు. ప్రార్థించడం అనేది రెండవది, చదువు మొదట. క్రియలేని విశ్వాసం మృతమే కదా. ఈరోజు ఆఫరింగ్ అదే స్థితిలో ఉంది, ధర్మశాస్త్రం యొక్క స్థాయికి వచ్చింది. సో ఈ రెండు నేలలు, రెండు నియమాలు. ఆదము నుండి ఆ సీనాయి కొండపైన ఆ ముళ్ల పొద చూడండి, పొదలో దేవుడు, అదే ముళ్లలో పడినటువంటి నియమం. ఆ చోట నుండి కల్వరి కొండ వరకు అక్కడ నియమం, ధర్మశాస్త్రం ముగిసింది, క్రీస్తుతో ముగిసింది. అయితే ఇది ఎక్కడ దొరికింది వీరికి నియమం? ఫ్రమ్ ఈజిప్టు ఇస్రాయేల్ వీరు నడిచొచ్చేప్పుడు దేవుడు ఇచ్చినటువంటిది. ఇది ఇస్రాయేల్లో దేవుడు ఇవ్వల, దారిలో ఇచ్చాడు. ఇదే త్రోవ ప్రక్కనైన నేల. సో ఈ రెండు కార్యాలను దీనికైనా ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మనం చూడొచ్చు. సమయం సరిపోదు అనుకుంటా, ఇంకా పూర్తిగా ముగించాలంటే.
1: అవును, దీన్ని మనం మాట్లాడినట్టుగానే ఇందులో ఒక లైన్ లాగే ఉంది. అయితే దీన్ని చూసి అనేక ఎపిసోడ్స్ పోయే విధంగా ఇది ఉంది. తరువాత భాగంలో దీన్ని చూసి ఇంకా రెండు నెలలు ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ తక్కువ టైం ఉండడం వల్ల ముగిద్దాం, బట్ తర్వాత వారం ఇందులో మరొక రెండు నెలలున్నాయి. అయితే అందులోని రహస్యాలేంటి, మనం ఎలా సిద్ధపడాలి? ఇందులో కరెక్ట్గా ఒకటి అర్థమైంది. ఏది కరెక్ట్ అంటే, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అది చాలా డీప్గా ఉంది. మనం ఎలా వెనుకబడి ఉన్నాము అన్నది డీప్గా ఉంది. అది ఎలా సరిచేయాలి, దాని రహస్యాలు కూడా దేవుడు చెప్తున్నాడు. అదేంటంటే లక్షలను మరియు రహస్యాలను ఇచ్చి మీరు లోపలికి రండి అని ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. తరువాతి భాగంలో ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మనం చూద్దాం. వన్స్ అగైన్ ఉపమానములు, రహస్యాలు, అనేక విషయాలు వీక్షకులు యూట్యూబ్ ద్వారా మరియు టీవీ ద్వారా చూసి ఫోన్ చేస్తున్నారు, రాస్తున్నారు కూడా. ఆత్మీయంగా చాలా మంది నేర్చుకుంటున్నారు, మనం కూడా నేర్చుకుంటున్నాం. సో మనం దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదములు. నెక్స్ట్ వీక్లో మనం ఈ ఉపమానములు, రహస్యాలను డీకోడ్ చేద్దాం. వందనములు.
2: ఉపమానములు, రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

శ్రీమతి మరియు శ్రీ కె సురేష్ దయానంద్ దంపతులు, వారి ఏకైక కుమార్తె కుమారి స్టెల్లా స్మృత్యర్థం సమర్పిస్తున్న కెసెట్ ఆరాధించి పాడిదను.

ది గలిలే మిషన్ వారు ఇండియన్ గాస్పెల్ సింగర్స్ తో కలిసి సమర్పిస్తున్న క్రిస్మస్ కానుక అభయం. ది గలిలే వ్యవస్థాపకులు అధ్యక్షులు రెవరెండ్ భానుమూర్తి గారి రచన, గానం మరియు నిర్వహణ సారథ్యంలో ఈ మధుర సంగీత రూపకం మీరు వింటున్నారు.

మినిస్ట్రీస్ వారు సమర్పించు. ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధ, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్ కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

భయపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నాయతకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేసేదను. నాయతకు వచ్చువానని నేనెంత మాత్రము త్రోసివేయనని యేసు చెప్పెను.

మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్న చెల్లించిన గొప్ప దేవా, ఈ క్యాసెట్ చేసే తలంపు మాకు ఇచ్చినందుకు నీ పాదములకు వేలాది స్తుతులాలు చెల్లించుకుంటున్నాం. ఈ క్యాసెట్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఈ పాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి బలపరచండి. ఈ పాటలు పలు ప్రాంతాలలో వెళ్ళి పాటలు ఆశీర్వదించే విధంగా చేస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.

0: దగ్గర దగ్గర 12 తులాలు నెక్లెస్, నలపూసల తాడు, 3 పెట్టల నలపూసల తాడు, చైను, చెవులి, ఏమంటారు మామిడిలే అంటారు, మామిడిలో ఏదో అంటారు, అవి ఇవి ఇవన్నీ 4 రకాల ఉంగరాలు, 4-5 రకాల చెవులు, ఇవన్నీ తీసేసి ప్యాక్ చేసి
1: ఒకరోజు నా దేవుడు అడిగాడు,
0: బ్రాస్లెట్ పెట్టుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత చూసుకుంటా ఉన్నాను, చూసుకుంటాను బిడ్డ నా మందిరంలో ఆహారం లేకుండా ఉంటే నీకు బ్రాస్లెట్ అవసరమా, 3 అంతస్తుల బిల్డింగ్ పైన నేను రెక్కలతో ఎగురుతున్నాను, అది ఏంటో నాకు తెలియలేదు, ఆంటీ వాళ్ళకి చెప్తే నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేస్తావమ్మా, విమానంలో వెళ్తావమ్మా అని వాళ్ళకి తెలిసిన భాష వాళ్ళు చెప్పారు. ఎప్పుడైతే దినకరన్ గారి మీటింగ్లో ఆ పేషెంట్ పైన నేను చేయి పెట్టాను, ఆయన ఆమెనన్నారు, నేను ఆమెనన్నాను, చేయి తీసరికి లేచి కూర్చున్నాడండి, అప్పటికి 3 అవర్స్ నుంచి లేవని ఆ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ప్రభా ప్రార్థన ఆయన చేసిన చేయి నాదే కదా, పాపాత్మరాలు నా చేయి పెడితే ఆయన లేచాడంటే ఇంకొంచెం నీలో ఎదిగితే నువ్వెంత కార్యం చేస్తావు. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు ప్రేమ కుమారి, నేను బై బర్త్ క్రిస్టియన్. మా నాన్నగారు ఒక సిఆర్గా 2 మందిరాలకి ఆయన చేసేవారు, లూథరన్ బ్యాక్గ్రౌండ్లో. నేను 1956లో పుట్టాను, 56వ సంవత్సరంలోను. సో నాకు చిన్నప్పుడే అంటే 9th క్లాస్లోనే నేను పెళ్లి చూపులు రావటము, 10th క్లాసులో పెళ్ళి అయిపోవటము అయిన తర్వాత నాకు ఎగ్జామ్స్ జరగటం అనేది జరిగింది. సో చిన్నప్పటి నుంచి ఇంటి వెనకాల ఎలిమెంట్ స్కూలు, ఇంటి ఇటు సైడ్కి వచ్చేసరికి హై స్కూలు, ఇంకో రైట్ సైడ్కి వచ్చేసరికి కాలేజీ. సో కనుక బయటికి వెళ్ళి అలవాటు లేకుండా ఇంటి వెనకాల ఉన్నటువంటి లూథరన్ రెస్ట్ హౌస్ రోడ్, భీమవరంలోనే రెస్ట్ హౌస్ రోడ్, మాది భీమవరము. సో భీమవరంలోనే రెస్ట్ అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. ఆ వెనకాలే కాలేజీ హై స్కూల్కి గ్రౌండ్కి ఆనుకునే మా ఇల్లు అనమాట. సో మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, కారణం ఏంటంటే ఆ సరౌండింగ్స్. అది కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరింటికి వెళ్ళటం నాకు చిన్నప్పటి నుంచి అలవట్లేదు. మాకు నీర్ అబౌట్ ఒక 20 పోర్షన్స్ బిల్డింగ్ ఉన్నాయి, అందరూ కాలేజీ కూరళ్ళు ఉన్నారు, మన ఫైర్ స్టేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అందరూ ఎవరింటికి నాకు అలవట్లేదు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండటము, అమ్మ వచ్చేసరికి చేసి పెట్టడం, స్కూల్కి వెళ్ళటం ఇంతవరకు అనమాట. సో పెళ్ళి అయిపోయింది, చిన్నతనంలోనే పెళ్ళయింది, ఫస్ట్ మాకు పాప. సో నా విషయంకి వచ్చేసరికి 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన వెంటనే అప్పట్లో అంటే 71 ఆ టైంలో అయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేసేవారు. అప్పుడు 10th క్లాస్ అయిన వెంటనే ఆ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఆ స్టడీకి సంబంధించినటువంటి జాబ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ అంటే వాళ్ళే ఇచ్చేవారు అనమాట. ఆ విధంగా నేను యాజ్ ఏ డిప్లొమా ఇన్ ఫార్మసీగా నేను ట్రైనింగ్కి వెళ్ళాను. అదే టైంలో గుంటూరు ట్రైనింగ్ వచ్చింది, బట్ మా హస్బెండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆయన లైన్మెన్గా చేసేవారు అనమాట. ఆ తర్వాత క్లర్క్ అయ్యారు, అలాగే మొత్తం లేరు. ఆయన జాబ్ చేస్తున్న సమయంలో నా గుంటూరు దగ్గర ట్రాన్స్ఫర్ జరగదు కాబట్టి కాకినాడ అయితే ఇటు ఆంధ్ర సైడ్కి చేస్తారు, అంత దూరం రాదని చెప్తే గుంటూరు నుంచి నేను కాకినాడకి పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, చేయించుకుని వచ్చాను. ఆ టైంలో మళ్ళీ 3rd టైం ప్రెగ్నెన్సీ నాకు, వాడి తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ. నేను ఉన్న ఊళ్ళు అంటే ప్రెగ్నెన్సీ వెళ్ళాను, మళ్ళీ అక్కడికి వెళ్ళలేను నేనని అబార్షన్ చేయించుకోవటము. దాని తర్వాత ఆ అబార్షన్ ద్వారా నాకు చాలా కాంప్లికేషన్స్ అంటే అప్ అండ్ డౌన్ చేయటం, గుంటూరు నుంచి కాకినాడ, కాకినాడ నుంచి గుంటూరు 1.5 రోజులు అదే టైంలో అప్ అండ్ డౌన్ చేయటం వల్ల హెల్త్ చాలా డల్ అయిపోయి ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది ఈవిడి అనేసి డాక్టర్ చెప్తే, అమ్మ లేదు లేదు నేను కొత్తగా వెళ్ళాను, కాలేజీ మానేసి ఎట్లాగని చెప్పేసి గొడవ పెడితే నన్ను దాటి వెళ్ళు చచ్చిపోయాను అనుకుని చెప్పి గొడవ పెడతామ్మా, ఆపరేషన్ చేయించుకున్నాను. నా 23 ఏజ్లోనే హిస్టరెక్టమీ అంటే గర్భసంచి కూడా తీసేసారు. సో అప్పటి నుంచి హార్మోన్ డిఫాల్ట్ అలాగ ఉంటూ ఉంటుంది బాడీలోను. నేను పాలిటెక్నిక్ ట్రైనింగ్ అయిపోయినా వచ్చేసిన తర్వాత వచ్చిన తర్వాత మా ఇంటి వెనకాల లూథరన్ గ్రౌండ్స్ అనుకుని రెస్ట్ హౌస్ రోడ్లో భీమవరం అనమాట, ఫిష్ మార్కెట్ లైన్ అండి అదంతాను. ఒక అంకుల్ ఆంటీ వాళ్ళు అద్దుకుండేవారు, రైల్వే మన హై స్కూల్లో ప్యూన్గా చేసేవారు అనమాట. ఆ ఆంటీ కొంచెం బైబిల్కెల్గా ఉంటారు. అమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామరా, మరి మీకు ఎక్కడ జాబ్స్ వస్తాయి అడుగుదామని అంటే, నాకు ఆ టైంలో అసలు అంటే మీకు తెలిసే ఉండొచ్చు లూథరన్ చర్చ్ అంటే నామకార్థపు స్థితి, ఒక దైవికమైన స్థితి లేదు. చిన్నప్పుడు ఏదో అమ్మవాళ్ళు 10 రూపాయలు ఇచ్చేవారు పైసలు, అప్పుడు ఆ 10 పైసలు పెట్టుకుని వెళ్ళి చాక్లెట్లు కొనుక్కుని తింటాం, ఐస్ క్రీమ్ ఐస్ ఫ్రూట్లు తింటాం, తప్పే తప్పి చర్చి ఏమీ తెలిసేది కాదు. ఈవెన్ సండే స్కూల్ కూడా తెలియదు అప్పుడు మాకు. ఆదివారం మాత్రం ఇక్కడ నుంచి లూథరన్ చర్చ్ దాకా నిరబోటు మెయిన్ దాంట్లో అక్కడికి వెళ్ళిపోయి ఆడితే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అంతేగాని ఒక దైవికమైన స్థితి ఏనాడు తెలియదు నాకు. సో అలాగే ఎదిగేసాము ఆంటీ. ఆ కొంచెంలోనే ఆంటీ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అంటే మా వదిన గారు నేను మా చెల్లి ఉపవాసాలు ఉండే ప్రార్థనలో కూర్చునేటోళ్ళం ఆంటీ చేస్తూ ఉంటే. ఆంటీ కూడా లూదరనే, ఆంటీ పేరు సుగుణ అని. సో ఆంటీ ప్రేయర్ చేస్తున్న ఆ టైంలోనే దేవుడు నాకు దర్శనాలు చూపించేవాడు కళల ద్వారా. కానీ అవి నాకు అర్థమయ్యాయి కదా, ఎందుకంటే బైబిల్ చదవటం తెలీదు, 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువు అయిపోయింది, ట్రైనింగ్కి వెళ్ళిపోయినా. ఆ ట్రైనింగ్ అప్పటికే 3 పిల్లలు పుట్టేశారు నాకు, చిన్నపిల్లలు. ఆ సెకండ్ పాప అప్పుడు హైదరాబాద్లో ఉంటుంది, ఆ అమ్మాయి ట్విన్స్ పుట్టడము 1.5 ఇయర్కి 1.8 మంత్స్కి ఒక బేబీ చనిపోయారు అందులో పాప ఉంది. సో ఇలాగ 3 పిల్లలు, ఆ పిల్లలతో ఇటు భర్త, ఈ అన్నిటితోనూ బైబిల్ ఒకటండి. మా నాన్నగారు సిఆర్ఏ కానీ ఏనాడు మాకు దైవికమైన బోధ చెప్పలేదు. సరే ట్రైనింగ్ అయిపోయింది వచ్చేసినా, నేను వచ్చిన తర్వాత సింగరేణి తెలంగాణ ఏరియాలో సింగరేణిలో ఫార్మసిస్ట్గా జాబ్స్ ఉన్నాయని వేకెన్సీస్ పడుతున్నాయని తెలిస్తే అక్కడికి మాకు మనకి ఇవ్వరు, ఎందుకంటే మంది తెలంగాణ ఆంధ్ర అంటే సింగరేణి అంటే తెలంగాణ ఏరియాలో చాలా దూరం కాబట్టి ఎవరు కొత్తగూడెం సైడ్ అని చెప్పేసి ఇవ్వరనుకుంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగు వాళ్ళ చెల్లెలనిగా రాపించి మొత్తానికి జాబ్ వచ్చేటట్టుగా చేశారు. వెళ్ళాము, ఇంటర్వ్యూకి వెళ్ళాము దేవుని మహాకృపను బట్టి. వెళితే అప్పుడు నేను చదువుకునే చదువులోను ఏమంటారు సోషల్ స్టడీస్లోను భూమధ్య రేఖ రేఖ రామగుండం మధ్యలో చెల్లిందని అందులో చదివాను అనమాట. నేను ఫస్ట్ టైం రామగుండం వెళ్ళినప్పుడు ఆటోలో వెళ్తుంటే ఎక్కడ వెళ్ళింది మధ్యలో రోడ్ అంతా నితికిస్తుందని రామ్ అంటే అంత ఇన్నోసెంట్గా పెరిగా అనమాట. రా భూమధ్య రేఖ రామగుండం మధ్యలో చెల్లింది అన్నారు కదా, మరి రామగుండం ఎక్కడ కనబడలేదంటే భూమధ్య రేఖ. చదువు నాలెడ్జ్ లేదు, బైబిల్ నాలెడ్జ్ లేదు, ఏదో బతికేస్తున్నాం అంతే. అలాగే బతికేస్తాను పిల్లలతోనూ. జాబ్కి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు నా భర్తకి జాబ్ వచ్చిన 3 సంవత్సరాలకి డైవర్స్ అయిపోయినాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎంతంటే ఇప్పుడంటే ఇలాగ ఉన్నాను కానీ అప్పుడు కొంచెం ప్రతి ఒక్కళ్ళు వెనక్కి తిరిగి చూడాలి అనిపించేటట్టుగా ఉండేది అందరికీ. నన్ను చూస్తుంటే బక్కగా సన్నంగా దేవుని మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన అందాన్ని బట్టి అలాగ ఉండేదాన్ని. సో చాలామంది మీ హస్బెండ్ ఎప్పటికో వస్తూ ఉంటారు కదా 15 డేస్కి ఒకసారి, మీరు ఒక్కరే ఉంటారు కదా అని ప్రపోజల్ చేయమనేవారు. నేను వాళ్ళని చాలా కోపంగాను, అన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు, తెలంగాణలో అన్న అన్న అని పిలుస్తారు అందరినీ, అంటే మీరు అట్లా పిలవద్దు అని. అలాంటి మా హస్బెండ్ వచ్చిన తర్వాత విషయాలు చెప్తే అయితే ఏమైంది అంటే వాళ్ళు అడిగారు వెళితే ఏమైంది అన్నట్టుగా మాట్లాడేవారు. నాకు చాలా బాధ అనిపించింది. అదేంటది, అప్పటికీ నాకు 30 ఇయర్స్ వచ్చేసినాయి, జ్ఞానం వచ్చింది. అంతకుముందు అంటే 10th క్లాస్లో 15 సంవత్సరాలు జ్ఞానం లేదు కాబట్టి తెలియలేదు. ఆ తర్వాత పిల్లలు వాళ్ళు ఎదిగేశారు, నాకు 30 సరికి వాళ్ళు 16 సంవత్సరాలు వచ్చేసాయి. వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసారు పిల్లలు, వాళ్ళు చదువుతున్నారు, జ్ఞానం తెలిసింది, లోకంలో తిరుగుతున్నాను, అందరూ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కనుక నాకు ఏంటి ఇలా మాట్లాడతారు అనుకున్నాను. అయినా నేను కామ్గా గొడవ పెట్టుకోవటం ఏమీ నాకు తెలీదు, కామ్గానే ఉన్నాను. కానీ చిన్న పెళ్ళైన కాడి నుంచి ఫిజికల్గా మెంటల్గా చాలా వరీ నాకు, ఎవరికి ఈవెన్ తల్లిదండ్రులు కూడా నేను చెప్పుకోలేదు. నేను డ్యూటీకి వెళ్ళి కూర్చున్నాక మా సర్వెంట్ మా మజ్దూరు వచ్చి, అమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా నిన్న అని అడిగింది నన్ను. ఎందుకు మహాలక్ష్మి నన్ను అలాగ అడుగుతున్నావు అంటేనే, అమ్మ సార్ వచ్చారు, తెలంగాణలో హస్బెండ్ని సార్ అంటారండి, సార్ వచ్చారమ్మ, వచ్చి టీ టైంలో 10 to 10:30 టీ టైంలో దగ్గర ఒక 200-300 మంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ ఎదురుకుండా డాక్టర్ గారి మీద పెద్ద పెద్ద కేకలు వేస్తారమ్మ, ఎక్కడికి పంపించావు, ఎక్కడికి లీవ్ ఇచ్చావు మీరు అని చెప్పేసి డాక్టర్ మీద గొడవెట్టేసి చాలా హడావిడి చేస్తున్నందుకు నాకు అక్కడ చాలా బాధ అనిపించింది. అప్పుడు దాకా నేను రివర్స్ అవ్వను దాన్ని ఇంటికి వెళ్ళాక నాకు మా అమ్మతో చెప్పాను, నా అమ్మ నేను కానీ నా పిల్ల కానీ బ్రతకాలంటే నాకు ఇతను వద్దు, నేనప్పుడు 18 సంవత్సరాలు అయింది నా పిల్ల ఇంతవరకు మీకు చెప్పుకోలేదని చెప్పేసి చాలా వేదంతో నా బాధ అంతా చెప్పుకుని ఒక వితిన్ 1 మంత్లోనే డైవర్స్ దాకా వెళ్ళిపోయింది. డైవర్స్ అయిపోయింది వద్దంటే వద్దు, ఇక నాకు వెక్స్ అయిపోయినా బయట కూడా నా పరువు తీసేసి ఇలా చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి వాళ్ళ అన్నగారిని వాళ్ళందరిని పిలిచి నేను విడిపోవటం జరిగింది. కానీ నేను ఉద్యోగం కొరకు అక్కడ ఆ సుగుణాంటి దగ్గర ప్రేయర్స్లో ఉన్నప్పుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ సిమెంట్తో కట్టబడి ఇటుకిటికి ఇలాగా ప్లాస్టరింగ్ చేసిందనమాట చక్కగా. అప్పుడే కొత్తగా కట్టినాను ఆ మూడు అంతస్తుల బిల్డింగ్ పైన నేను రెక్కలతో ఎగురుతున్నాను. అది ఏంటి నాకు తెలియలేదు. ఆంటీ వాళ్ళు చెప్తే నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేస్తావమ్మా, విమానంలో వెళ్తావమ్మా అని వాళ్ళ తెలిసిన భాషలో వాళ్ళు చెప్పారు. ఓహో అలాగా అనుకున్నాను. తర్వాత నేను గోదావరిగన్లో జాబ్ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్లేసు, ఆ హాస్పిటల్, నేనున్న ఇల్లు, ఆ ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చే రూటు చాలాసార్లు నేను విజన్లో చూశాను. విజన్ మీన్స్ కళ్ళు. మూడు నాలుగు సార్లు కళ్ళు వచ్చినాయి. ఇది నేను నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎద్దనపూడి సులోచనారాయణ, అన్నమూరి వీరేంద్రనాథ్ నవల్స్ రోజుకు ఒక నవల్ చదివేసేదానండి. బాగా ఇష్టం అనమాట ఇంతంత లావు నవల్స్ ఒక్కొక్కటి. అందులోనూ పూర్వజన్మ శృతులు పూర్వం అన్నీ ఉండే అనమాట. సో అలాగే నేను పోయిన జ్వరంలో ఇక్కడ పుట్టినట్టు ఉన్నాను అనుకుని ఆ రూమ్, ఆ ఇల్లు, నేను అద్దుకున్నట్టు అదే సారీ కంపెనీ ఇచ్చినటువంటి ఆ క్వార్టర్స్ అవన్నీ నేను చూసుకుని అలా ఆ ఈ దారంతా నడిచాను, ఇలా వచ్చానని రోజు అనుకునేదాని అనమాట. సో అనుకున్నాక ఒక రోజున దేవుడు నాకు అవి ఆ కళ మళ్ళా చూపించాడు. అప్పటికి కూడా నేను బైబిల్ ఏదో ఆదివారము, అప్పుడు మాకు ఆదివారం రెస్ట్ లేదండి, అక్కడ సాటర్డే రెస్ట్ అనమాట సింగరేణిలోను. కనుక ఎప్పుడైనా పర్మిషన్ తీసుకునేతే పండక్కి చర్చికి వెళ్ళటం, ఎందుకంటే కంపెనీ గవర్నమెంట్ సెలవు ఇస్తుంది కాబట్టి పండక్కి చర్చికి వెళ్ళి ఆ చర్చిలో కాసేపు కూర్చొని వచ్చేయటం తప్పి బైబిల్ చదవటం అన్నది ఏనాడు మాకు నాకు లేదు. ఈ కళలు, ఈ దర్శనాలు ఇవన్నీ ఏమీ తెలియదు నాకు. సో అలాగే ఆ రీతిగా నా జీవితం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తను డైవర్స్ కోసం అప్లై చేశానో ఒక మాట ఏంటంటే నన్ను అక్కడ పెట్టి ఆయన నాకన్నా ముందుగా గోదావరికానికి వెళ్ళి ప్రోజరీ చేసి సంతకం నా రిజైన్ లెటర్ రాసిచ్చేసి వచ్చారు. అక్కడ రాసిచ్చేసి వస్తే నేను అప్పుడు వెళ్తానన్నావు కదా వెళ్ళు వెళ్ళని, ఇంటికి వచ్చాక నా దగ్గరకు వచ్చాక బీమారం వచ్చాక అని అంటున్నారు. వెంటనే నేను అప్పుడు రామారావు గారు ఉండేవారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, ఆయనకి కరీంనగర్ సిఐకి, హైదరాబాదు, తర్వాత కొత్తగూడెం, రామగుండం, అన్ని చోట్లకి మా అన్నయ్య అడ్వైజ్తోనూ రిజిస్టర్ లెటర్స్ పంపించానండి. నేను సైన్ చేయలేదు, అది ప్రోజరీ అని చెప్పేసి. అప్పుడు చాలామంది నాకు సలహా ఇచ్చింది ఏంటంటే ప్రోజరీ సంతకం మీద ఇలా చేస్తే వాళ్ళ ఉద్యోగమే పోతుంది కనుక అతని మీద నువ్వు కంప్లైంట్ చేయమని చెప్పారు అందరూ. అప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు మా ఆయన. వాడు ఉద్యోగం, నా ఉద్యోగం పోతే వాడు బ్రతికేదని అయిపోతుంది పిల్లోడిది. అప్పుడు వాడు ఫిఫ్త్ క్లాస్ అండి, చిన్నోడు మా బాబు. పాప ఏమో చిన్న పాప 8th వచ్చింది, పెద్ద పాప 10th వచ్చింది. ఆ టైంలో ఇవన్నీ జరిగినాయి అండి. సో దేవుని మహాకృపను బట్టి ఇక ఆమె డైవర్స్ అయిపోయింది. పిల్లల్ని తీసుకుని వెళ్ళేసరికి నా ఇల్లు కూడా, నేను నా కంపెనీ ఇచ్చిన ఇల్లు కూడా వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చేసి వచ్చేసాడండి. అక్కడ చాలా కాంప్లికేషన్. ఒకరోజంతా నేను సఫర్ అయితే మళ్ళీ నా ఇల్లు నాకు ఇచ్చేసి మళ్ళీ ప్రతిదీ నేను కొనుక్కోండి. అలాగే దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగాను కట్టిన చీరకి ప్రతిదీ మ్యాచింగ్, నెక్లెస్లు ఏంటి, పువ్వులు ఏంటి, ప్రతిదీ మ్యాచింగ్లో ఉండేదాని అనమాట. నా 38 ఏజ్లో పాప, మా పెద్ద మా చిన్న పాప ఇంటర్ అయిపోయింది, MBBS కోసమని ఎంట్రన్స్ రాశారనమాట. పాప పెద్ద పాప ఏమో ఇంజనీరింగ్ కానీ, చిన్న పాప ఏమో MBBS కానీ. అమ్మ దినకరన్ గారు మన విజయవాడలో మీటింగ్స్ పెడుతున్నారు, ఆ మీటింగ్స్కి వెళ్తే తప్పకుండా నాకు MBBSలో సీట్ వస్తుందని చెప్పేసి పాప అంది. అండ్ నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇంట్లో కూర్చుని చదువుకుంటే అయిపోతుంది అన్నట్లుగా చెప్తే లేదు లేదు వెళ్ళాలని అంది. సరే అని చెప్పేసి పాప కోసమని వచ్చానండి. ఇక్కడికి రామగుండం నుంచి విజయవాడ వచ్చాము ఒకే ఒక్కరోజు అని వచ్చింది దాన్ని. ఆ రోజున మేము ప్రేయర్లో కూర్చుని ఆ నైటు చాలా లక్షల మంది ఆ యొక్క మీటింగ్కి వచ్చారు. ఆ లక్షల మందిలోనూ అంటున్నా ఏమన్నారంటే, మీరు మీకు అనారోగ్యత ఉంటే మీ మీద చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు నాకేమీ లేదు, వచ్చిన నా బిడ్డకి ఎటువంటి మేమేమి తలనొప్పి ఏమీ లేదనమాట. నేను ఏం చేయాలి ప్రభా అనుకుని మనసులో అనుకుంటున్నాను. నా ముందు ఒక పేషెంట్ని గుంటూరు నుంచి ఒక ఎవరో తీసుకొచ్చారు. అతను టీబీ పేషెంట్ అంటే ఇప్పుడో అప్పుడో చచ్చిపోయేటట్టు ఉన్నాడు. సరే ప్రభా, అప్పుడు ప్రభా అనుకుంటూ నేనైతే నీ మీద ఈ అబ్బాయి మీద చేయి పెడుతున్నాను, నీ చిత్తం అయితే బ్రతికించని చెప్పి అతని మీద చేయి పెట్టాను. అసలు దేవుడు మహాకృప, ఆయన ప్రణాళిక కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టదు. యాకోబు తన్ని దేవుడు తను ఎన్నుకున్నాడని తెలియకపోయినా తింటాకి తిండి, కట్టుకోటాకి బట్ట, ఉంటాకి ఇల్లు ఇస్తే వచ్చాక నీకు మందిరం కడతాను ప్రభు అన్నాడు. కానీ ఆ 20 సంవత్సరాలు కూడా దేవుడు ఇకనైనా వస్తావా అని దేవుడు 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు కూడా ఆయనతోనే ఉన్నాడు. అదే రీతిగా దేవుడు తన ప్రణాళిక కలిగిన వారిని మనము గ్రహించకపోయినా ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. దానికి సాదృశ్యం నేనేనండి. నాకు తెలీదు, ఒక లూథరన్ బ్యాక్గ్రౌండ్ తెలీదు నాకు. ఎప్పుడైతే దినకరన్ గారి మీటింగ్లో ఆ పేషెంట్ పైన నేను చేయి పెట్టానో ఆయన ఆమెన్ అన్నారు, నేను ఆమెన్ అన్నాను. చేయి తీసరికి లేచి కూర్చున్నాడండి. అప్పటికి 3 అవర్స్ నుంచి లేవని ఆ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ప్రభా ప్రార్థన ఆయన చేసిన చేయి నాదే కదా, పాపాత్మరాలు నేను నా చేయి పెడితే ఆయన లేచాడంటే ఇంకొంచెం నీలో ఎదిగితే నువ్వెంత కార్యం చేస్తావు అనే ఒక థాట్ నాకు వచ్చి అప్పటి నుంచి నేను ఇంటికి వచ్చాక ఇక బైబిల్ చదవటం ఒక 25-30 సార్లు వరకు కౌంట్ చేశాను. బైబిల్ చదవడం తర్వాత కౌంట్ చేయటం మానేసిన, ఎందుకంటే తినే అన్నాన్ని మేము లెక్క పెట్టుకుంటున్నాము. మొదలు బైబిల్ ఎందుకు లెక్క పెట్టుకోవాలని చదవటమే, 3 టైమ్స్ కంప్లీట్ చేయటము. ఆ తర్వాత ఒక రోజున దేవుడు అన్నాడు, బిడ్డ నాకు అన్నం పెట్టవా అని అడిగాడు. అంటే ఏంటి ప్రభా అంటే నువ్వు చదువుతున్నావు కదా దాంట్లో నా నామాలు వస్తున్నాయి కదా, అవును ప్రభా వస్తున్నాయి మరి అంటే అప్పుడు స్తుతుల బుక్ ప్రింట్ చేయమని చెప్పాడు. అప్పుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు 1000 నామాలు తీసి 1000 వర్షం ప్రే నాస్తుతి ఆలాపన చెప్పేసి బుక్ ప్రింట్ చేయటము, పంచిపెట్టేయటము, మళ్ళీ ప్రింట్ చేయటం, పంచిపెట్టేయటం, నో ప్రజెంట్ ఫ్రెండ్ చేసి నా దగ్గర ఉన్నాయని కొనుక్కొని. సో అలాగా ఆ స్థుతుల వలన అనేక మంది ఆశీర్వదించబడ్డారు, అనేక మంది చాలా దీవించబడ్డారు. అప్పుడు దేవుడు కృపా వరాలు కొరింథీయులకు రాసిన మొదటిగా నా పత్రికలో ఉంటుంది కదండి 12 అధ్యాయంలో, ఆ వరాలు నాకు ఇవ్వా, దానియేలుకి ఇచ్చిన కృపవరం నాకు ఇవ్వా, యోసేపుకి ఇచ్చిన వరాలు నాకు ఇవ్వా, ఆ కలరద్దం అని ఒక సాటర్డే రోజున ఫాస్టింగ్ ఉండేసి ఆయన సందులో కూర్చుని దెబ్బలాడేసేది అనమాట. నువ్వు నాకు ఇవ్వ, నీకు పక్షపాతం లేదన్నావు, నువ్వు లంచగొండువు కాదు, నువ్వు ప్రార్థన చేస్తే సమస్తం ఆలకిస్తానన్నావు అని చెప్పేసి ఆయన మీద ఒక బిడ్డలాగా దెబ్బలాడుకుని అవన్నీ దేవుని మహాకృపను బట్టి నేను అడగటం ఆయన ఇవ్వటం. అదే రీతిగా దేవుని మహాకృపలో మొట్టమొదట మా మనవరాలు పుట్టిన తర్వాత మందిరానికి వెళ్ళాను. అప్పటిదాకా కూడా చర్చికి వెళ్ళే అంత టైం లేదు, సాటర్డే మాకు డ్యూటీ సెలవు ఉండటం వల్ల. సో ఫస్ట్ పాప పుట్టిన 3వ నెలలోనూ బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్గా చర్చికి వెళ్ళామండి. అక్కడ 1.5 ఇయర్ ఏమో ఉన్నాము. తర్వాత పాపళ్ళు మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక నాకు అక్కడ దూరం అయిపోతుందని వెళ్ళటానికి కష్టం అనిపించేసి ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే గ్లోరియస్ మినిస్ట్రీ పాస్టర్ సురేష్ గారి దగ్గర దేవుడు నన్ను కట్టబెట్టాడు. ఆయన దైవాంశమైన డాడీ సురేష్ పాస్టర్ గారు అంటే నాకన్నా 9 సంవత్సరాలు చిన్న ఆయన, కానీ చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి ఆయన. నాకు ఎప్పుడు బాధ వచ్చినా దేవుని ఆయన రూపంలో దేవుడు నా దగ్గరకు వచ్చేవాడు, వచ్చి నా ప్రాబ్లమ్స్ ఆలోచించడము, నన్ను దీవించడము, నాకు ఆదరణగా మాటలు చెప్పటము, అది దర్శనాల్లోనూ. అలాగే నాకే కాకుండా నా ఆత్మీయ బిడ్డలకి, నేను ఎప్పుడైతే దేవుణ్ణి బలపడటం మొదలు పెట్టానో దగ్గర దగ్గర ఒక 25 మంది దాకా అక్కడ ఆత్మీయ బిడ్డలు ఏర్పడ్డారు. నాకు 24 అవర్స్ నా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో కూడా నాకు తెలీదు, వాళ్లే చూసుకునేవారు ఆ పిల్లలే. మా పెద్ద పాప హైదరాబాద్లోను, చిన్న పాప కూడా హైదరాబాద్లో చదువుకుంటుంది. అప్పుడు పెద్ద పాప లవ్ మ్యారేజ్ చేసుకున్నదండి అబ్బాయిని. సో వాళ్ళు హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉన్నారు. చిన్న పాపకి మరి ప్రభా అమ్మాయి కూడా MBA అయిపోయింది, మరి పెళ్లి చేయాలి కదా అనుకున్నప్పుడు దేవుని మహాకృపలోను ఇప్పుడు చిన్న పాప హస్బెండ్ ఆయన దైవ సేవకులు. ఆయన దేవుడు నాకు చూపించాడు, ఎవరు ప్రభా ఇతనంటే నువ్వు అడుగుతున్న చిన్నబిడ్డ భర్త ఇతనే అని అన్నారు. తర్వాత 2004లో 3లోనే నాకు బెల్లంపల్లి చర్చిలో ఆయన చూపించాడు నాకు, ఇతనే నీ కాబోయే అల్లుడు అని చెప్పారు దేవుడు స్వయంగా స్వరంతో. ఆయన స్వరం అప్పటికే నేను ఎప్పుడైతే ఆయన ఎదుగుతూ మొదలు పెట్టానో 9 సంవత్సరాలు అంటే నా 38వ ఏట నుంచి 9 సంవత్సరాలు 2003 వరకు కూడా ఆయనే నాకు ఆత్మీయ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఆత్మీయ తండ్రి అండి. ఎందుకంటే ఈ అధ్యాయం చదువు, ఇలా మాట్లాడు, ఆ అధ్యాయం చదివిన తర్వాత ప్రభా దీని అర్థం ఏంటని అడిగింది. ఎందుకంటే బోధకుడు కదా ఆయన పేరు రఘుని, ఆయన నువ్వే నాకు బోధించంటే నా హృదయంలో నుంచి ఒక స్వరము నాకే ఆ యొక్క వాక్యం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. అమ్మో ఇంత మర్మం ఉందా ప్రభా దీంట్లో అనుకుని వండర్ అయిపోయేదాను అనమాట. అలాగా మొదట చిన్న చిన్న అధ్యాయులు ఏరుకుని, ఎందుకంటే ఎప్పుడు బైబిల్ చూడండి, దాన్ని చూడటం అంటే ఉంది బైబిల్ ఉన్నా అన్నీ ఉన్నాయి, కానీ నామకార్థపు స్థితి కాబట్టి ఆ రీతిగా ఉండటం వల్ల నేను బైబిల్ ఎక్కువ లేను. ఎప్పుడైతే బైబిల్లోకి వచ్చానో దేవుడు బయలుపరచడం మొదలు పెట్టాడు. అధికంగా చదవటం, క్రమ పద్ధతిలో చదవటం, అక్రమకారులారా మీరు ఎవరో నాకు తెలియదు, ప్రభా ప్రభా అని పిలిచుకోవడం నా దగ్గరకు రాడని ఒక వాక్యం ఉంది న్యూ టెస్టమెంట్లో. సో ఆ మాట ప్రకారం అక్రమకారులు అంటే క్రమం లేనివారు, కనుక క్రమంగా చదవాలి అనే ఒక ఉద్దేశము దేవుడు పరిశుద్ధాత్మ నాకు చెప్పటం వల్ల ఆయన స్వరంతో మాట్లాడు. ఒక సెల్ ఫోన్ కొనాలన్నా కొనాలా వద్దా అని చెప్పేవాడు. నాకు ఏదన్నా తినాలనిపిస్తే ప్రభువా నాకు తినాలనిపిస్తుంది అంటే వెంటనే ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు. ప్రతి విషయమును మా పెద్ద పాప ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, అమ్మ నువ్వు జాబ్ చేస్తున్నావు కడిపేసుకుని, నేను నాకు జాబ్ లేదు పని చేయి, డెలివరీ అయిన తర్వాత అమ్మ దగ్గర ఉండిపోయి అక్కడ ఏదైనా జాబ్ చూసుకో, నేను సూసైడ్ చేసుకుంటాను అన్నారట. అమ్మ రాజు ఇలాగ అంటున్నారు, అప్పుడు 7th మంత్ ప్రెగ్నెన్సీ పాప ఇలాగ అంటున్నారు అమ్మ రాజు అనగానే, సరేనాన్న ప్రార్థన చేద్దాం అని చెప్పి పాపనాలు కూర్చోబెట్టి మొదలుపెట్టి 2.5 గంటలు అలా మోకాళ్ళ మీద అలా ఉండిపోయినా నేను. ప్రేయర్ అంత అయిపోయింది, ఆమెనన్నాక నా కళ్ళు ఓపెన్ అవ్వట్లేదండి, మూసుకుపోయినాయి, అంటుకుపోయినాయి. అంటుకుపోతే నాకు భయం వేసి కేకలేస్తున్నాను, అమ్మో నా కళ్ళు పోయినాయి, నా కళ్ళు పోయినాయి, నా కళ్ళు పోయినప్పుడు పెద్ద విజన్, నా లైఫ్లో ఫస్ట్ టైం విజన్ అన్నది నాకు. అప్పటిదాకా కళల్లో చూశాను, స్వరం విన్నాను, కానీ అప్పుడు విజన్ చూస్తున్నమాట. కను చూపు మేర ఆకుమడిచాను, కుడిపక్క చూస్తే కుడిపక్క, ఎడపక్క చూస్తే ఎడపక్క, ముందు చూస్తే ముందు, ఆ అంత ఆకుమడి చేయని దగ్గర ఒక 12 అడుగుల ఎత్తు ఉన్న చిన్న కొండలాగా ఉంది, ఆ కొండపైన కూడా ఆకుమడి చేయనిలాగా ఉంది. అక్కడ మా పెద్దలుడు రాజు కూర్చుని ఉన్నాడు. అప్పుడు ప్రభు రాజు ఏంటి అక్కడ కూర్చున్నాడు, ఆ విజన్ అయిపోయింది. పాప అడిగింది, ఏంటమ్మంటే ఏమోనమ్మా నాకు తెలియదు, నాకు ఇలా చూపిస్తాడని. ఆ తర్వాత 4 రోజుల తర్వాత నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి నిమిషం మాత్రం నేను విసర్జించాను, ఆయుష్కాలం నా కృప నీకు చూపిస్తాననే మాటకి నిమిషము అనగా 60 సెకండ్లు, సెకండ్కి 1 మంత్ లెక్క ఆయనకి. అందుకే నాకు ఇచ్చిన దర్శనాలు బట్టి, నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను చెప్తున్నానండి. ప్రతిదీ నా విజన్స్లో ఏంటి, నా ఆత్మీయ బిడ్డలకేంటి, ప్రతిదీ 1 మంత్లో ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో దేవుని మహాకృపను బట్టి అందుకే అంటాను, అంటే నిమిషానికి 60 సెకండ్లు, 60 సెకండ్లు లెక్కేసుకుంటే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలం ఒక్క నిమిషం అంటే ఆయన దృష్టిలో 5 సంవత్సరాలు మనం సఫర్ అవ్వాలి. నేను అదే అంటాను, ఒక్క సెకండ్ ఆయనకు లోబడితే, మనము లోబడి ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తే 5 సంవత్సరాలు ఆయుష్కరం ఆయన కృప మన పైన ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం లోబడమో వెంటనే 5 సంవత్సరాలు తెలియకుండానే నరకం అనిపించవలసి వస్తుంది. అంత అవసరమా? అందుకే అంటాను, అంతదాకా వెళ్ళొద్దమ్మా, ముందే గ్రహించండి. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటల ప్రకారంగా వాళ్ళకి బయలుపరచడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనే నిజంగాను అనేక మంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, రామగుండంలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, నాత్మీ బిడ్డలు కామారెడ్డిలో ఉన్నారు, కామారెడ్డిలో ఉన్న భార్య భర్తలు ఇద్దరు దైవ సేవకులు, వాళ్ళు చర్చ్ ఉంది. పెద్దపల్లి దగ్గర ఒక భార్య భర్తలు, వాళ్ళకి చర్చ్ ఉంది, ఆత్మీయ బిడ్డలు. ఒక ఆత్మీయ బిడ్డ గ్లోరియస్ మినిస్టర్లో చర్చ్ సిస్టర్గా డెడికేట్ అయిపోయింది. ఇంకొక ఆత్మీయ బిడ్డ హైదరాబాద్లో ఉంటారు, ఒక ఇద్దరు 3 ఉంటారండి హైదరాబాద్లోను. ఇప్పుడు నా సాక్ష్యమితి ముందు నేను మై విట్నెస్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. సో అది విని చాలామంది ఆత్మీయ బిడ్డలు ఫోన్ల ద్వారా వచ్చారు. వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో ఇప్పటికి కూడా ఫోన్లు చేసి వాళ్ళు ప్రేయర్ చేయించుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవటం అలా. సో నేను అక్కడ ఉండగా పాప, మా పెద్ద పాప 2వసారి కూడా డెలివరీ రావటం, వెళ్ళిపోవటము, దేవుడు మా చిన్నల్ని చూపించటము, ఆ మందిరానికి ఆయన సేవకి అదే వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు, సెకండ్ 1 మంత్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను చర్చికి వెళ్ళినప్పుడు, ఇతనే జయశ్రీ కాబోయే భర్త అని దేవుడు మళ్ళీ స్వరంతో చెప్పడం జరిగింది రెండో పాపకి. అంటే నేను అన్నాను, అతను ముక్కు ముఖం తెలియదు, ఏం చదువుకున్నాడో తెలియదు, MBA చేసి నా బిడ్డను తీసుకొచ్చి అతనికి ఇస్తానని నేను ఇవ్వనన్నాను. దేవుడితో ఆయనతో మాట్లాడుతున్నాను, నేను ఇవ్వను ప్రభా అన్నాను. 3 నెలలు పోరాడానండి దేవునితోను, నేను ఇవ్వను అని చెప్పి. అప్పుడు కీర్తన గ్రంథం 68వ అధ్యాయంతోను సహస్రస నేను సీనాయి పర్వతాన్ని పరిశుద్ధపరచుకున్నట్లుగా నేను అతను పరిశుద్ధపరచుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నేనే పరిశుద్ధపరచుకున్నాను, కాబట్టి నేనే అతను ఆమెకిచ్చి చేస్తాను, నువ్వు కాదన్నా నేను చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత ఒక విజన్లోను నేను ప్రేయర్ చేస్తున్నాను, ఆ ప్రేయర్లో ఒక దగ్గర ఒక 10-15 అడుగుల దూరము భిక్షాప నిండా మంచి గోధుమలు వేసుకుని నేనే మోసుకుంటూ వస్తున్నాను. దానికి చిలు లేదు, కానీ ఈ ఇక్కడికి వచ్చి గుమ్మం మీద ఎక్కేసరికి మొత్తం గోధుమలన్నీ ఉలిగిపోయినాయి కింద దారిలాగాను. అదేం తేలికైపోయింది, వెనక్కి చూస్తే దారిలాగా మళ్ళీ నేనే వెళ్ళి వెనక్కి వెళ్ళి అవన్నీ మోసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఈ వాక్యంతో మాట్లాడారు. మరి ఏంటి ప్రభు అంటే, సేవకునికి గుర్తు గోధుమ, ఆయన శరీరము, ఆయన గుర్తు, అది నువ్వే కాదనుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు మాట్లాడింది. అప్పుడు నేనే వెళ్ళి ఆ గోధుమలన్నీ సంచులు ఎత్తుకుని నేనే తీసుకొచ్చుకున్నాను. మరి అదే సంచి, చిలు లేదు, బట్ అలా కారిపోయింది అనమాట. అలాగా దేవుడు ఆ వివాహం జరిగించారు. ఆ వివాహం జరిగించడం జరిగింది దేవుని మహాకృపను బట్టి. వాళ్ళు హైదరాబాద్లో ఎవాంజలిస్ట్గా ఉంటున్నారు, హైదరాబాద్లో ఉన్నారు, పాపకు 3 పాపలు. నేను దేవుని యొక్క పిలుపుని బట్టి జాబ్ చేస్తూ జాబ్లోనే ఉంటూ దేవుని కృపలో అక్కడ గ్లోరియస్ మినిస్ట్రీకి కట్టుబడి దేవునిలో వాక్యపు డెప్త్ ఏంటన్నది నేను గ్లోరియస్ మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాక్యపు అనుభవం అంతా నేను అక్కడ తెలుసుకోవటం జరిగిందనమాట. తెలుసుకున్నాను, దేవుడు అత్యధికంగా నన్ను వాడుకోవటం మొదలు పెట్టారు. అక్కడే ఆత్మీయ బిడ్డలు నాకు ఇదవటము అంతా దేవుని మహాకృపను బట్టి. సరే 2015 నేను రిటైర్డ్ అవటము, రిటైర్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ భీమవరం వచ్చేసాను. అక్కడ కూడా మళ్ళీ అక్కడ పెనుగులాట దేవునితో, ప్రభా నన్ను ఎక్కడికి వెళ్ళి ఉండమంటావు, నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళి అక్కడ ఇల్లు తీసుకుని అక్కడ ఉందాము, అక్కడ ఇల్లు కొనుక్కున్నాను. కానీ దేవుడు భీమవరం రమ్మని క్లియర్గా నాకు దేవుడు చూపించడం జరిగింది. సో భీమవరం వచ్చేసిన మరి ఇల్లు ఎక్కడ ప్రభా ఆత్మీయ బిడ్డ సంధి అని చెప్పి కామారెడ్డి వాళ్ళ సేవకులు అక్కడ ఆ బిడ్డ చెప్పింది, మమ్మీ నాకు దేవుడు ఒక ఇల్లు చూపిస్తున్నాడు, 4 గదులు ఉన్నాయి, చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఇలా ఇలాగుంది మమ్మీ, 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి దానికి, ఆ ఇల్లు దేవుడు చూపిస్తున్నాడు అని చెప్పింది. రియల్గానే ఇదే ఇల్లు, ఆ అమ్మాయి చెప్పిన ఒక 2-3 రోజులకి నాకు ఈ ఇల్లు ఉందని, ఈ ఇప్పుడు నేను ఉన్నటువంటి చిన్నపేటలో ఈ ఇల్లు దేవుడు చూపించాడు, వచ్చాను, దేవుని మహాకృపలు ఇది కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాను. సో పెద్ద బాబుకి ఇక్కడే కాలువతల డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఆ ఇల్లు వాడికి ఇచ్చేసిన, ఇది చిన్న పాపకి ఇచ్చాను నేను ఉన్నది. బ్యాంక్ కాలనీలో ఇక్కడే స్థలము, 7 సెంట్ల స్థలము పెద్ద పాప పేరు రాయటం జరిగింది. సో ప్రస్తుతం నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటున్నాను దేవుని మహాకృపలను. 2018 సంవత్సరంలోను నాకు సంవత్సరం స్టార్టింగ్ మొదలుకొని దగ్గర దగ్గర ఒక 8 నెలల వరకును నా బాడీలోను రైట్ సైడు బ్రెస్ట్లో ఒక కణితి, ఒక నేను యాజ్ ఎ మెడికల్ డిపార్ట్మెంట్ అయినా నాకు అంత ఆలోచన రాలేదు. ఎందుకంటే క్రీస్తు చేసినందున వరకు ఏ శిక్ష విధి లేదు అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత వంశపారంపర్యంగా వచ్చిన జబ్బులు ఒక మనిషికి రావాలంటే నేను శరీరానుసారంగా పుట్టిన దానికి, అది ఇప్పుడు ఆత్మానుసారంగా పుట్టిన దేవుని కుమార్తెను కాబట్టి ఆయనకు లేని హెరిడిటీ నాకెందుకు ఉంటుంది, ఆయనకు లేని క్యాన్సర్ నాకెందుకు వస్తుంది అన్న నాకేమీ రాదు, ఎందుకంటే ఆయనకి ఏమీ లేవు కాబట్టి, నాకు షుగర్ రాదు, బీపీ రాదు, ఏమీ రాదు అనే ఒక నమ్మకంతో నేను ఉండేదన్నమాట. కానీ నా బాడీలో నా రైట్ బ్రెస్ట్లోను ఒక 12 ఇంచెస్ గడ్డ కింద అది ఫామ్ అవటము, అది మూవ్ అవటము జరిగేదన్నమాట. అది దగ్గర దగ్గర 6 నెలలు నా బాడీలోనే ఉంది. నేను అది క్యాన్సర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, అనుకోలేదు అసలు. నేను యాజ్ ఎ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా నేను అనుకోలేదు. కానీ ఇది ఐఎఫ్జే మీటింగ్స్, జఫన్య గారి మీటింగ్స్ కానీ భువనగిరి వచ్చి వెళ్ళానండి 2018. ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత నేను గోదావరికి వెళ్ళినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి, నేను పనిచేసిన హాస్పిటల్కి వెళ్తే నా ఆత్మీయ బిడ్డ ప్రమిళ అని, ఒరే ప్రమిళ ఇట్లా, ఆమె స్టాఫ్ నర్సు, నాన్న ఇలాగ ఉందినప్పుడు, అయ్యి బాబా ఆంటీ అంత 6 నెలల నుంచి నీ బాడీలో ఉంటే మీరు నెగ్లెక్ట్ చేస్తారేంటి అని చెప్పేసి, బాబా మనకి టెస్ట్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి తీసుకెళ్తే కార్సికోమియా అంటే బ్రెస్ట్ క్యాన్సర్, రైట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట అండి. సో అది ఇమ్మీడియట్లీ తీసేయాలమ్మా, లేకపోతే అది ఇంకా బాడీలోకి వెళ్ళిపోతే చాలా ఇదైపోతుంది, ఏ స్టేజ్లో ఉందో ఏంటంది అడిగి వెంటనే ఇక్కడ పెద్ద పాప ఇక్కడ ఎలాగంటే అప్పుడు ఏమంటారు ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ దేవుని మహాకృపను బట్టి అవన్నీ పొందుకున్నాను. ఇక్కడ పాప క్రియేట్ చేసింది. కారణం ఏంటంటే అంత ఇన్కమ్ కూడా సింగరేణిలోను గవర్నమెంట్లో రిటైర్డ్ అయితే దగ్గర 30-35 థౌజండ్ వస్తుంది, బట్ నాకు 12,000. ఎందుకంటే సింగరేణిలో అంతే ఇస్తారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు అనమాట. ఆ 12,000 కాబట్టి వాళ్ళు ఇచ్చిన సంవత్సరానికి ఇంత ఇన్కమ్ ఉండాలి, అంత ఇన్కమ్ నాకు లేదు కాబట్టి దేవుని మహాకృపలో అది ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ వచ్చింది. ఆ క్యాన్సర్ గడ్డ తీసేశారు, ఆ అమ్మ చిన్న బయాప్సీ చేసి పంపిస్తే క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్ ఆపరేషన్ చేశాక చేసి అమ్మ గడ్డ తీసేద్దామన్నారు. నేను అన్నాను గడ్డ తీయటం కాదండి, టోటల్లీ బ్రెస్ట్ రిమూవ్ చేశాను. ఎందుకంటే ఆ రోజు దేవుడు మాట్లాడాడు నాతో, ఏమని, ఒక అవయవం పోయినా పర్లేదు, నిత్యరాజ్యానికి కుంటువాడిగానే రావచ్చు, కానీ అది ఆ యొక్క అనారోగ్యంతో అంటే ఐ మీన్ ఒక కాలే కానీ ఒక నీకు ఆయాసకరం ఉంటే తీసేసి దేవుని రాజ్యానికి రావచ్చు అన్నట్టుగా ఆ వాక్యం చదివి, ఓహో ఇది నిశ్చిత్తం ప్రభాని కొన్ని వెళ్ళి డాక్టర్తో చెప్పాను నేను, ఏమని నాకు రిమూవ్ చేసేయండి అని చెప్పేసి చేసేశారు. తర్వాత 2 రోజు నన్ను ఇంటికి పంపించేసిన తర్వాత కరెక్ట్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే రమ్మన్నారో ఆ ముందు రోజు దేవుడు నాకు చూపిస్తాడు క్యాన్సరు సూట్ కేసు ఫైలు, తర్వాత క్యాన్సర్ సంబంధించేటువంటి అన్నీ నేను పాప డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తున్నామంట. నా వెనకాల అతను మోసుకొస్తున్నాడు, ఎవరంటే అతను నా భర్తట, అతను మోసుకొస్తున్నాడు. అదేంటది నాకు భర్త ఎవరున్నారు, అతను ఎవరు మోసుకొస్తున్నాడు అనుకుని వచ్చిన తర్వాత ఒక 3 పోలీసు వాళ్ళు ఇంట్లోకి వచ్చారు. వచ్చి అమ్మ ఇతను ఎవరంటేని, అమ్మ మా మిస్సెస్ అని చెప్తున్నాడు అతను. చిచ్చి ఇతను నాకు భర్త ఏంటి అని నేను మనసులో అనుకుంటున్నాను. ఓకే ఓకే నా ఫైల్ తీసి ఒక్కొక్కరిని టిక్ పెట్టాడు పెట్టి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు నాకు, నీ క్యాన్సర్ని మొత్తము ఆ లూసిఫర్ ఆ యొక్క దురాత్మ తీసుకుని వెళ్ళిపోయింది. ఫైల్తో సహా, బ్యాగ్ సూట్ కేసుతో సహా తీసుకుని వెళ్ళిపోయాడు వాడు. అదేంటి ప్రభా, క్యాన్సర్ ఫైల్ మొత్తాన్ని పట్టుకెళ్ళిపోయాడు ఏంటంటే, ఇక నీకు లేదు క్యాన్సర్. తర్వాత నో రేడియేషన్, నో కెమో, ఓన్లీ ఆపరేషన్ చేసి తీసేశారంతే. ఎందుకంటే అక్కడ ఎక్కడ టెస్ట్కి వెళ్ళినా సరే టెస్ట్లో కూర్చున్నప్పుడు ఆ పేషెంట్లు మాట్లాడుకుంటూ ఉండేవారు, ఏంటండి అయ్యి బాబోయ్ ఆ రేడియేషన్ ఎలాగమ్మా, ఆ కెమో ఎలాగమ్మా, మొక్కమంతా నల్లగా అయిపోతుంది, జుట్టు ఊడిపోతుంది, తర్వాత రక్తం అంతా ఇదైపోతుంది అని వాళ్ళు చెప్పిన. ప్రభా, ఇది కూడా నా జీవితంలో అంగీకరించావా నువ్వు? నీ పాపాలన్నీ నేను అయిపోయాక పడేసుకున్నాను అని అన్నావు కదా, మరి పడేసుకున్నావు అడివి, అవన్నీ నేను యాక్సెప్ట్ చేయాలంటే దీనికన్నా నేను తీసుకెళ్ళిపో అని వాళ్ళ ఇంకా చూస్తూ నేను ఆ మనసులో అలాగ అడుగుతూ హాస్పిటల్లో ప్రతి టెస్ట్ దగ్గర కూర్చుని ఇలా మాట్లాడుకునేదని. రేడియేషన్ దగ్గర ఓ ఓ అని అరుస్తూ ఉంటే ప్రభా, నేను కూడా ఆ రేడియేషన్కి వెళ్ళి అలాగే అరవాలా? ఇది కూడా నా జీవితం నువ్వు యాక్సెప్ట్ చేసావు ప్రభా, అంగీకరించావా అని దేవుడిని ఇలాగ అడుగుతూ ఉంటే దేవుని మహాకృపలో ఏంటంటే అవేమీ లేవమ్మా నీకని అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఏమాత్రము నేను యోగ్యత లేని దాన్ని, అయోగ్యురాలిని, తండ్రి అంట కూడా అర్హత లేని దాన్ని నేనైతే, ఎందుకంటే నా 38 సంవత్సరాల వరకు ఎప్పుడైతే నాకు డైవర్స్ అయిందో నా ఇష్టానుసారంగా ఉన్నా నేను. అంటే ఇష్టానుసారంగా ఉన్నటువంటి పెద్దమైన పనులని కాదు, కానీ ప్రతిదీ దొంగతనం చేశాను. ఎందుకంటే తక్కువ జీతం ఉండదు కాబట్టి నా మందులు అమ్ముకునేదాన్ని నేను, ఎందుకంటే యాజ్ అ ఫార్మసిస్ట్గా నేను ఉంటూ ఒక 2000 రూపాయల మందులు అలాగే 4-5 సార్లు అమ్ముకున్నాను. కానీ ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చానో అట్ల ధర దానికి 4 ఇంతలు 5 ఇంతలు వేసి మళ్ళీ మందిరంలో నేను ఇచ్చేయటము జరిగింది. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, దానికి ఇంత చేసి ఇచ్చాను, అలాగే నేను చేశాను. కానీ చేసిన దానికి ప్రతి ఒక్క పనికి ఇక్కడ మాత్రం శిక్ష తప్పదు. ఇక్కడ శిక్ష నువ్వు అనుభవించకపోతే నిత్య నరకానికి వెళ్ళవలసిందని, ఆ నరకం తప్పించుకోవాలంటే ఇక్కడ శిక్ష అనుభవించాలి. సో ఈ కార్సికోమియా ఇదంతా దేవుడు నాకు ఇచ్చిన శిక్ష అని నేను గ్రహించాను. దేవుని మహాకృపలో ఆ రీతిగా నడిపించబడుతున్నాను. దీనికన్నా ముందు గోదావరిలో నేను ఉన్నప్పుడు ఆత్మీయంగా నడిపించబడుతున్న సమయంలోనూ లక్ష్మణ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ బాబు 10 సంవత్సరాల బాబు. వాడికి చిన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది, వచ్చి హాస్పిటల్లో 4 రోజులు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి బాధపడిపోతుంటే వాళ్ళ భార్య సుధా అని చెప్పి నాకు ఫోన్ చేసి, ప్రేమ చిన్నోడికి మనిషికి బాగాలేదని అంటే ఒక పంచి సుధా ఒక ఆయిల్ బాటిల్ కొనిచ్చి పంపించి నాకు, ఇవాళ ఫ్రైడే మాకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుందని చెప్పి ఆయిల్ బాటిల్ తీసుకొచ్చిస్తే ప్రేయర్ చేసి ఇచ్చి, తెల్లవారు గట్ల 5 గంటల దాకా మేము ఒక 10 మంది దాకా మన ఆత్మీయ బిడ్డలు అందరం కూర్చొని ప్రేయర్లో ఉన్నాము. ఆయిల్ సందుకడన 6 గంటలకి 7 గంటలకి నేను పంపించేసిన. ఆమె హిందువులు, వాళ్ళు హిందూస్ అనమాట. ఆయన మీద ఆ బాబు మీద సిలువు గుర్తు వేసి ఛాతీకి రాసి అలాగే వాడు మంచం దగ్గర పడుకుంటే కరెక్ట్ ఇక్కడ ఎప్పుడైతే 5 గంటలు ప్రార్థన అయిపోయిందో ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకుని మెడలో స్టెథోస్కోప్తో ఆ అబ్బాయి అన్న ఐసీయూలోకి వెళ్ళాడంటండి. ఆ అబ్బాయి చూసి, అంకుల్ ఇన్ని రోజులైంది ఎప్పుడు మీరు రాలేదు కదంటే, ఈరోజు నీ కొరకు అపాయింట్మెంట్ అయ్యానమ్మా నేను, ఇక్కడ నొప్పిగా ఉందని చెప్పి ఆ ఛాతి అంత ఇలా సమర్ చేసి ఇలా చెయ్యంత నడవ పక్కన అంతా చదివి, అమ్మ అమ్మ కొత్త డాక్టర్ గారు వచ్చారు నా కొరకు, లేలే అంటే పొద్దు పడుకొని అమ్మ 5 రోజుల నుంచి నిద్రలేదు కదా అని అన్నాక నొప్పి తగ్గిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతాము, ఏం భయపడకని చెప్పారంట. 2 సార్లు అలాగా టచ్ చేశారట. 2వ సారి టచ్ చేసి అయిపోయిన తర్వాత అమ్మని లేపేసరికి ఈయన మాయమైపోయాడు, లేదు అక్కడ. అంతే, తెల్లారేసరికి వెంటనే నాకు 6 గంటలకు ఫోన్ చేసింది, ప్రేమ ఇలా జరిగింది ప్రేమ అని. సో దేవుడు ఆదిత్యకి అద్భుతమైన కార్యం జరిగించాడు అక్కడ. సో తర్వాత మా ఇంటి దగ్గర సురేష్ పాస్టర్ గారు ఎవరింటికో విజిట్కి వెళ్తూ విజిటింగ్ చూసుకుని మా ఇంటికి వచ్చారు. అప్పుడు నా ఆత్మీయబిడ్డ జెస్సి అని చెప్పేసి ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి, ఆంటీ ఆంటీ మా వదిన వాళ్ళ తమ్ముడు సమ్ ఏదో సూపర్ వ్యాసం అంతా ఏదో కాదండి, ఏదో పొలాలకి వేసుకునే పురుగుల మందు తాగి అతను జమ్ముగుంటలో ఉంటాడంట, గోదావరి గనిలో జరిగిన విషయం, చనిపోయాడు, మందు తాగేశాడు, చావు బతుకులో ఉన్నాడు, చచ్చిపోయాడు అని అంటున్నారు అని చెప్తే సురేష్ పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఆ రోజు మొదలుకొని 10 రోజుల వరకు నేను అమ్మాయి ప్రేయర్ చేస్తూ ఉంటే రమేష్, అతని పేరు రమేష్, రమేష్ చనిపోలేదు బతికే ఉన్నాడు అని ప్రతిరోజు స్వరంతో ఆయన నాకు చెప్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆ అమ్మాయికి అతను తిరుగుతున్నట్లుగాను, అతను పని చేసుకుంటున్నట్లుగాను, మళ్ళీ పొలాలకి వెళ్తున్నట్టుగాను, వాళ్ళు గౌడ్స్ అనమాట అండి, కళ్ళు తీసినట్లుగాను అలా కనబడతా ఉండేదట. ఆమె ప్రేయర్ చేస్తుంటే, ఆ అమ్మాయి ప్రేయర్ చేస్తుంటే, నేను ప్రేయర్ చేస్తుంటే 10 రోజులు ఎన్నిసార్లు ప్రేయర్లో కూర్చుని ఎన్నిసార్లు రమేష్ బతికే ఉన్నాడు, రమేష్ బతికే ఉన్నాడు, ఆయన అతను చనిపోడు అని చెప్తున్నాడు. 10 రోజులు జమ్మగుంట హాస్పిటల్లోను రోజుకి 10,000 చొప్పున పది రోజులు 100,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నాక 11 రోజులు అడిగితే వాళ్ళ అమ్మా నాన్నలు ఆడ బతికి బయటకు వచ్చి ఒకవేళ కలిగీతకెక్కినా ఆడ ఎప్పు తీర్చుకోలేడు, చచ్చిపోతే శవాన్ని ఇవ్వండి మేము ఇవ్వలేము డబ్బులు అనగానే వెంటిలేషన్ తీసేశారు అతనికి. చనిపోయాడండి, చనిపోయాడు. తెల్లవారు గట్ల 4 గంటలకు జరిగింది ఇది. 10వ రోజున నా ఆత్మీయ బిడ్డ చేసి వాళ్ళ అన్నయ్య కొడుకుని తీసుకుని జమ్మిగుంట వెళ్ళింది. మంత్రిని వెళ్తుంది వాళ్ళ అక్కడింటికి. అక్కడింటికి కాదమ్మా, అక్కడికి వెళ్ళు, వెళ్ళి అక్కడ చూసి ఏ సంగతి పని అని చెప్పాను అమ్మాయికి. సరే బాబుని తీసుకువెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక ఆయిల్ బాటిల్ ప్రేయర్ చేసి ఇచ్చి పంపించిన. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ ఏడుస్తున్నారు రమేష్ చచ్చిపోయాడని చెప్పేసి. తెల్లారి గట్ల 4 గంటలకు జరిగిన విషయము, 8 గంటలకి అమ్మాయి భాగ్యనగర్ దిగి వెళ్ళింది. 8 గంటలకి హాస్పిటల్ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక భార్య అన్న వదిన తల్లి తండ్రి అందరూ గొడ్డున చచ్చిపోయిన బయట ఐసీయూ దగ్గర బయట కూర్చుని ఏడుస్తూ ఉన్నారన్నమాట. ఏంటంటే రమేష్ చచ్చిపోయికి వచ్చామమ్మా అందరికీ. రమేష్ చచ్చిపోవటం ఏంటి, 10 రోజులు ఆయన మాతో చెప్పాడు ఆయన బతికే ఉన్నాడని, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి లేదు చనిపోయాడు అనగానే ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి ఎస్టీడీ బూత్ నుంచి నాకు ఫోన్ చేసింది. నేను డ్యూటీలో ఉన్నానప్పుడు, రమేష్ ఏం మాట్లాడుతున్నావు, రమేష్ చనిపోవటం ఏంటి, మాట్లాడింది మనుషుడు కాదు నరుడు కాదు జీవం గల దేవుడు మాట్లాడాడు, కనుక వెళ్ళి ఇమ్మీడియట్లీ నేను ఇచ్చిన ఆయిల్ తీసి అతను నుదుటి పైన గుర్తు వేసి నోట్లో 2 డ్రాప్స్ వేసి పేరు పెట్టి పిలువలేస్తాడని చెప్పాను. ఆంటీ వెళ్ళనివ్వరండి, నువ్వు

కళ్ళు వెంటనే ఈ అమ్మాయి బయటికి వెళ్ళి వాళ్ళ భార్య అని వాళ్ళ తల్లిని ఒకళ్ళొకళ్ళు తీసుకొచ్చి చూపేసరికి వాళ్ళ అన్నయ్య నా ఫోన్ నెంబర్ తీసుకుని ఎస్టీడీ బతుకొచ్చి నాకు కాల్ చేశాడు, అమ్మ ఇప్పటికే 100,000 రూపాయలు అయిందమ్మా, ఇప్పుడు వాడు బతికాడు, మళ్ళీ ఇంకేందంటే ఒక్క పైసా తీసుకున్నానా, డిశ్చార్జ్ చేస్తాను వెళ్ళిపోండి అన్నాడు. అద్భుతం. వీళ్ళు వెళ్ళేసరికి ఆ 10 రోజులు వెంటిలేషన్ ఉన్న వ్యక్తికి డిశ్చార్జ్ రాసేది తీసుకుని వెళ్ళిపోయారంతే. సో చనిపోయిన వ్యక్తి కూడా అక్కడ బతకటం జరిగింది. బట్టి ఎందుకంటే ప్రతిదీ నువ్వు నాకు ఇస్తావా ఇవ్వ, ఈ వరము, ఈ గిఫ్ట్ నాకు ఇస్తావా ఇవ్వ అని దేవుని మీద పోరాడుకుని నేను ప్రార్థనలో ఉపవాసాలు ఉండి 2 times 40 days కంప్లీట్ ఏం తినకుండా ఫాస్టింగ్ ఉండేదని. ఒకరోజు నా ఒక సిస్టర్ డ్యూటీ నుంచి వెళ్తూ అక్క రెండక్కని లోని పిలిచాను, టీ పెట్టి ఇద్దరం తాగాము. తను వెళ్ళిపోతుంటే బయట వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్యులు ఏదో గుబ్బమ్మలు పెట్టి చుట్టూ తిరుగుతా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారనమాట. చూడక్క అదొక దేవుడు, వాళ్ళొక పూజలు ఎలా చేస్తున్నారు చూడక, ఫోన్లే వేయాలి ఎలా చేసుకుంటే మనకెందుకు అని అక్క వెళ్ళిపోయింది. కానీ నేను అక్కడ చూసి థు అని ఉమ్మేసి నేను లోనికి వెళ్ళిపోయినా. ఆ రాత్రి 11:30, 12:30, 1 గంట ప్రేయర్ జరుగుతుంది, కానీ ఏదో నవ్విలేసి ఊసేసిన చెరుకు ముక్కలాగా ఉంది నా ప్రార్థనా జీవితం. చప్పగాను ఏంటి ప్రభా, పరిశుద్ధాత్మ సన్నిధి లేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుందని నేను దేవుణ్ణి అడిగాను. అంటేనే నాకు బయలుపరచు ప్రభా, ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేసినాను అని అడిగినప్పుడు ఒక విషయం చూపిస్తున్నాడు దేవుడు నాకు. దగ్గర 1 కిలోమీటర్ దూరంలోనూ మా హాస్పిటల్ ఉంటుంది, నేను డ్యూటీ చేసే హాస్పిటల్. అక్కడి నుంచి ఒక చీకటి శక్తి, అది గ్రీన్ కలర్ అంచుతో ఉన్నటువంటి చీర కట్టుకుని, ఇక అన్ని దాని దాని అంటే ఒక మర చెంబు, ఇంకేదో ఒక బోను ఇక అన్నీ పెట్టుకుని వచ్చేస్తామంట. ప్రభా ఇది పలానా ఊర్లో ఉండాలి కదా, ఆంధ్రాలోను, ఇక్కడికి ఎందుకు వచ్చింది ప్రభా అని దేవుణ్ణి అడిగిన నేను. అడిగితే అమ్మ నువ్వు ఇందాక ఉమ్మేసావు కదా దాని మీద అసహించుకుని, అందుగురించి నీ దగ్గరకు వస్తాను ప్రభా. అదే నాకు ఎలా తెలిసిందంటే నేను పడుకున్నాను 1:40 పడుకున్నాను, ప్రేయర్ అయిపోయి పడుకున్నాను. నా చెయ్యి మంచం మీద తడవటం, అది అప్పుడు 40 డేస్ ఫాస్టింగ్స్లో ఉన్నానండి, మంచం మీద తడుతుంది. ఏంటి తడుతున్నాను ఏంటని కలేమో అనుకున్నాను, కానీ కలితే చూసరికి నిజంగా నా చెయ్యి ఆయిల్ బాటిల్ పట్టుకుంటుంది అనమాట. అక్కడ ఆయిల్ బాటిల్ లేదు, విజన్లో నేను చూస్తున్నాను. వెంటనే లేచి ఆయిల్ బాటిల్ తీసుకుని చెప్పు ప్రభా అని చెప్పి మోకరిస్తే దేవుడి విజన్ చూపిస్తున్నాడు నాకు. అది పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ దగ్గర నీరబోటు ఒక 10 feet ఉంటుంది ఆ వ్యక్తి, ఆ లేడీ 10 అంగలేసుకుంటూ వచ్చేస్తుంది, పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వచ్చేస్తుంది. ప్రభు ఇది పలానా ఊర్లో ఉన్నది కదా, ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే నువ్వు తిట్టావు కదమ్మా అన్నాడు. అయితే అంటే అలా తిడితే వచ్చేస్తుందా, ఒకవేళ వాళ్ళు బలహీనలు అనుకో చచ్చిపోతారు అన్నాడు ఆయన. అంటే అలా తిట్టిన వాళ్ళు బలహీనంగా ఉంటే అప్పుడు చచ్చిపోతారు అన్నాడు. ప్రభు అలా జరగటానికి వీలేదని చెప్పి దాన్ని రావటట్లేదు. దేవుని రక్తము చేత, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి కొనబడి నీ గోదావరి కానీ పై నీకు ఎంత అధికారం ఉంది ఇక్కడికి రావటానికి, ఎన్ని ఎంత ధైర్యం నీకు, ఏసునామలు ఆజ్ఞాపిస్తున్న వెళ్ళిపోమని ఆజ్ఞాపించాను. వెళ్ళిపోమంటే వెళ్ళనంది, తలకాయ ఊపుతుంది వెళ్ళనని ఊపుతూ ఉంటేనే నా చేతులను ఆయిల్ బాటిల్ ఓపెన్ చేసుకుని చేతులు వేసుకుని వేసి దాని మొక్క మీద కొట్టాను. వెనక్కి తిరిగి ఇంకా పరిగెట్టడం మొదలెట్టింది. అప్పుడు అడిగాను ప్రభా, నేను అన్నాను ఇక రేపు ఇంకెవరన్నా ఇలాగనంటే వాళ్ళంటే ఇలాగే చచ్చిపోతారు వాళ్ళని అన్నాడు. అయితే అది ఇంకా వెళ్ళటానికి వీల్లేదు ప్రభా అని వెళ్ళి మళ్ళా ఇంకొక 10 అడుగులు వేస్తే అది మెయిన్ రోడ్ ఎక్కేస్తుంది అనమాట. దానికి ఆపోజిట్గా వెళ్ళి పుల్కాలు పైకి లేపి తన తల మీద పెట్టి నా తొడలోతు వరకు తొక్కేసాను, దాన్ని భూమిలోకి తొక్కేసాను. కరెక్ట్ 1 hour 1:40 to 2:40 ఈ విజన్ జరిగింది. నా కడుపులో గర్భసంచి తీసే చిన్నప్పుడు నా 23 ఏజ్లోనే గర్భసంచి తీసేయడం జరిగింది. ఆ ప్లేస్లో తలకాయ అంత గడ్డ, 15 inches పొడుగు, 15 inches వెడల్పు. అలాగా 2018 మన లాస్ట్ 2023 వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక భయంకరమైన కాంప్లికేషనే. ఎంత దారుణం అంటే ప్రతిదానికి నా బిడ్డ, నా పెద్ద బిడ్డ, ఎందుకంటే పెద్ద చిన్న బిడ్డ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడి నుంచి అమ్మాయి రావటం, ఆయన సావకి వెళ్తూ ఉంటాడు, పిల్లల్ని చూసుకోవాలి కనుక చదువులు, అమ్మాయి రాలేకపోయేది. చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ అయితే ప్రతిసారి లీవ్ పెట్టుకుని పాపం ఆ బిడ్డ మొగరాయిల్లాగా వచ్చేసి అన్నీ దగ్గరుండి నిజంగాను బంగారం అండి నా బిడ్డ, పెద్ద బిడ్డ బంగారము, చిన్న బిడ్డ బంగారము, నా కొడుకు, అందరూ కూడా దేవుని మహాకృపను బట్టి ఎంతో సహకరిస్తూ ఉంటారు. నాకు అప్పులు చేశాను, తన దగ్గర గోల్డ్ కూడా తాకట్టు పెట్టేసి. ఒకరోజు నా దేవుడు అడిగాడు, బ్రాస్లెట్ పెట్టుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత చూసుకుంటా ఉన్నాను, చూసుకుంటున్నాను బిడ్డ

చంద్రంలో ఆహారం లేకుండా ఉంటే నీకు బ్రాస్లెట్ అవసరమా అని అడిగాడు ఆయన. కాదనుకో ప్రభువా అని చెప్పి అలాగుంటే, సరే ప్రభా చర్చిలో ఇచ్చేస్తాను దేశం ఇప్పుడు కాదు నేను చెప్తాను అప్పుడు ఇమ్మన్నాడు అక్కడ గోదావరిగన్లో ఉన్నప్పుడే. సరే ప్రభా నేను లార్డ్ గ్రీస్ చర్చ్ అని హైదరాబాద్లో నేను అక్కడ పాప పెద్ద పాప వెళ్తూ ఉండేదన్నమాట అక్కడ లార్డ్ గ్రీస్ చర్చ్కి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నాడు ఆయన, చాలామంది ఉన్నారు సిన్హా గారని పాస్టర్ సిన్హా గారైన వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్పాడంట, ఏమని నీ దగ్గర శ్రేష్టమైనది ఇచ్చామని నేను ఆటోలో వస్తుంటే దేవుడు చెప్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇప్పుడు తీసా బ్రాస్లెట్ వెళ్ళి ఆల్టర్ మీద పెట్టరా అని చెప్పాడు నాకు ఆయన. ప్రభా ఇక్కడ ఇవ్వాలా, అవును ఇక్కడే అన్నాడు. తీసుకెళ్ళి ఆల్టర్ మీద బ్రాస్లెట్ పెట్టేసి వచ్చేసిన తర్వాత చెవులకి నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెప్పాను కదండి ఏ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ అన్నీ వేసుకుంటానని, పెట్టుకుని వెళ్తూ ఉంటే ఒక రోజు అంత అవసరమా బిడ్డ అని అడిగాడు నన్ను దేవుడు. అవసరం కాదనుకో ప్రభా అని చెప్పి అయినా సరే వేసుకుని వెళ్ళాను చర్చికి వెళ్ళాను. చర్చికెళ్తే సురేష్ పాస్టర్ గారు అంటున్నారు, స్వయంగా దేవుడే స్వరం విప్పి బిడ్డానికి అంత అవసరమని అడిగినా సరే పెట్టుకుని వచ్చావంటే నీకు దేవుడి మీద భయం లేదా, దేవుడి మీద ప్రేమ లేదా, నువ్వు దేవుని బిడ్డ కాదా? ప్రభా నా పక్కన నా ఆత్మీయ బిడ్డ జెస్సీ ఆంటీ అరగంట ముందు ఆయన అన్న మాటలు ఈయనకెలా తెలిసింది, సేవకుడికి ఎలా తెలిసింది అంటే ఒరే ఆయన ఆయన కొడుకే కదరా ఆయన చెప్పుంటాడు ఇంకి అని మేము మాట్లాడుకుని తెల్లారే దగ్గర దగ్గర 12 తులాలు నెక్లెస్ నల్లపూసలు తాడు 3 పేటలు నల్లపూసలు తాడు చేయను చెవులు ఏమంటారు మామిడిలే అంటారు మామిడిలో ఏదో అంటారు అవి ఇవి ఇవన్నీ 4 రకాల ఉంగరాలు 4-5 రకాల చెవులు ఇవన్నీ తీసేసి ప్యాక్ చేసి పట్టుకెచ్చి ఇచ్చేసిన డాడీకి ఇచ్చేసిన. డాడీ అన్నారు ఏంటమ్మా ఇది, రాత్రి 2 గంటలకు ఓపెన్ చేశారు ఆయన, ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అన్నాను, ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి డాడీ అన్నాను. ఆ శక్తి పరిచయం జరుగుతుంది అప్పుడు ఆ ప్రేయర్లో ఓపెన్ చేసి చూసి ఏంటిది బంగారం ఏంటిది అని వెంటనే కాల్ చేశారు. అప్పుడు అన్నాను డాడీ ఆయన ఇచ్చేయమన్నారు నేను ఇచ్చేసాను అంతే. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మళ్ళీ నేను ఏ రోజు కూడా నేను బంగారం పెట్టుకోలేదు, పిల్లలకి అప్పటికే వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసిన. మళ్ళీ నా చేతులతో ఒక్క చిన్న పొరపాటు, నా మా పెద్ద మనవరాలు ఎవరో పిల్లలు గజ్జలు పెట్టుకుని ఆడుతూ ఉంటే నాకు ఫోన్ చేసింది, అమ్మమ్మ ఆ పక్కింటి అక్క కాళ్ళకి గల్ గల్మని పెట్టుకుందంటే నాన్న నీకు వచ్చినప్పుడు కొంటానన్నాను. మాట మరుసుకు కొంటానమ్మా నన్ను మాట మరుసుకని కదండి అన్నా అనమాట. అన్నందుకు నాకు విజన్ ఏం చూపిస్తాను అంటే చర్చిలోను ఒక మూల అంటే చెత్త పడేసిన చోటకెళ్ళి ఫుల్ కిండ్లీ బాటిల్ సీల్డ్ బాటిల్ పట్టుకెళ్ళి పడేసి మట్టితో పట్టుకున్నటువంటి ఖాళీ బాటిల్ కొంచెం నీళ్ళు ఉన్నది మోసుకొచ్చుకున్నాను నేను తెచ్చుకున్నాను. ఏంటి ప్రభా అలా తెచ్చుకుంటాను ఏంటని నేను దేవుణ్ణి అడిగాను. అడిగితేనే నువ్వే కదా పరిశుద్ధాత్మ వద్దనుకుని చెత్త నేర్కున్నావు నువ్వు కొనిస్తావా అని అన్నాడు. ప్రభు కొన్ను ప్రభు అని చెప్పి అక్కడ మళ్ళీ అక్కడ దేవుని ముందు ఒప్పుకోవటం తర్వాత అంటే ఆయన ఆ రీతిగా దర్శనాల ద్వారా మాటల ద్వారా బయలుపరచడం చెప్పడం అలా జరిగిందనమాట. సో అయిపోయిందండి, ఈ గడ్డ తీసేశారు, ఆపరేషన్ అయిపోయింది దేవుని మహాకృపను బట్టి. అసలు తర్వాత కరోనా వచ్చిందండి 2022లో గబ్బలు 21లోనూ భయంకరమైన కరోనా. ఎలాగంటే రిలయన్స్కి వెళ్ళాను, అక్కడ నా ఊపిరి అందట్లేదండి, మోషన్ లేటర్ మొత్తం అన్నీ ఒకేసారి వామిటింగ్ 3 ఒకేసారి వచ్చేస్తుంది. ఆ యొక్క రిలయన్స్లోను ఆ యొక్క ఏసీ రూమ్లో ఉంటుంది కదా, వెళ్ళేసరికి దేవుడు అంటున్నాడు వెంటనే ఇంటికి వెళ్ళిపో వెంటనే ఇంటికి వెళ్ళిపో. నిజంగాను ఆ రేషన్ ఎలా తీసుకున్నాను పెద్ద లైన్ ఉంది, అదేంటో మరి అందరు తప్పుకున్నారు. నేను వెళ్ళాను 480 రూపాయలు చాలా పెద్ద లిస్ట్ రాసుకుని వెళ్ళాను, కానీ 480 రూపాయలు కట్టేసి వచ్చేసాను. బండి మీద ఎలాగ వచ్చాను నాకు తెలియదండి, ఇంటికి వచ్చాను బ్యాగ్ ఇంట్లో పడేసి పడుకుంటే నీరబొట్టి 12 అవర్స్ నేను కోమాలోనే పడుకుంటుపోయినా ఎవరు నన్ను లేపలేదు. మెలకు వచ్చాక అప్పుడు ఏమి జరిగింది ప్రభా అని దేవుణ్ణి అడిగితే, నేను బండి మీద రావటము ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా కనబడుతుందంటే అంత ఏ ట్రాఫిక్ నాకు అడ్డు రాకుండా దేవుడు చేసుకుని నేను తీసుకొచ్చాడనమాట, బతికించాడు అనమాట. అప్పుడు మా డాక్టర్ వస్తుంది అని చెప్పేసి మా ఆవిడతో పాటు మేము చేసాము. ఆమె విజయవాడలో ఉంటారు ఆవిడే, తను కాల్ చేస్తే ప్రేమ పలానా మెడిసిన్ వాడు ఆల్రెడీ నా ఆత్మీయ బిడ్డలు రాజమండ్రిలో ఉంటారు, ఎవరు విశాఖపట్నము వీళ్ళంతా కాన్ఫరెన్స్ ప్రేయర్స్ ఉంటారనమాట అండి. వాళ్ళు అన్నారు వాళ్ళకి ఈ కరోనా ఎఫెక్ట్ చాలామందికి ప్రేయర్స్ ద్వారా చాలా అద్భుతంగా స్వస్థతలు పొందుకున్నారు. చచ్చిపోవలసిన వాళ్ళు కిరణ్ అని విశాఖపట్నం ఆ అబ్బాయి చనిపోవలసిన వాడు బతికాడు. మన రాజమండ్రి బ్యాంకు మేనేజరు ఆ అబ్బాయి శ్రీకాంత్ అని ఆ అబ్బాయి కూడా వాళ్ళు ఏ మందులు వాడారో, వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ మందులు నేను వాడేసాను ఇక్కడ. కానీ
అది కరోనా అని అనుకోలేదు. ఎప్పుడైతే నాకు ఇలా జరిగిందో ఈ ఊపిరంతా పోవటం అప్పుడు అంది, అప్పుడు స్టెరైల్ మెడిసిన్ పల్లెలు పెట్టి ప్రేమని మా డాక్టర్ చెప్పారు. సో అప్పుడు అవి పట్టుకొచ్చి పెట్టుకున్న తర్వాత వితిన్ ఒక 3-4 డేస్లో సెట్ అయిపోయినా అలా కరోనా నుంచి తప్పించేశాడు దేవుడు. అలాగే ప్రతి అనారోగ్యత దేవుడు అలా తప్పించుకుంటూ ఈ రోజులో సజీవులు ఎక్కడ ఉన్నట్టు ఆయన మహాకృప అండి. సో దేవుడు మాటకి మనము విధేయులై ఉండటమే ఆయన చిత్తము. సో ఈ రీతిగా దేవుడు ఈరోజు వరకు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఇంతేకాకుండా చాలా పెద్ద ప్రణాళిక ఆయన విజన్స్ ద్వారా. ఒక దైవశాఖ ఇంటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళినప్పుడు పాప తీసుకెళ్ళింది, అమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళండి బాగా చెప్తారని. ఆ నైట్ అక్కడ కూర్చున్నాక ఆ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఆయన నాకు ప్రేయర్ చేస్తున్నారు. చేస్తూ చేస్తూ ఆమెను కలిసేసరికి ఆయన నా ముందు లేడు. అదేంటంటే నాకు ప్రేయర్ చేసి ఆయనే వెళ్ళిపోయాడని అనుకున్నాడు. వాళ్ళ భార్యను తీసుకుని వచ్చాడు. వచ్చి నా ముందు మోకరించి, అమ్మా మీ ద్వారా దేవుడు చేయించబోయే పరిచయం నా కళ్ళతో నేను చూస్తున్నాను. ఆ క్రూసైడ్లో మీ దగ్గరకు రావటానికి నేను తప్పించుకు రాలేకపోతున్నానమ్మా, మాకు ఇప్పుడే ప్రార్థన చేసండి అని మోకరించారు ఆయన. నేనేంటి మీ దగ్గరికి రావటం ఏంటయ్యా అని నేను వండర్ అయిపోయినా. అంతేకాకుండా చాలా చాలా అద్భుతమైన అమెరికాలో ఎక్కడో మా దగ్గర పనిచేసే డాక్టర్ కిషోర్ అని, ఆయన ఫ్యామిలీ విడిపోయింది, ఆయన కలుస్తున్నారని కూడా దేవుడు నాకు దర్శనాల ద్వారా చూపించాడు. అలాగా చాలా దర్శనాలు దేవుడు చూపించటము జరగటం వెంటనే జరిగేసింది అనమాట అవన్నీ. సో ఇలాగ దర్శనాల ద్వారా కళల ద్వారా ఆయనలో ఎదగటము ఈరోజు వరకు కూడా నడిపించబడుతుంది జరుగుతుంది దేవుని మహాకృపలో. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని శ్రీకొండ రాజుగారు తన యొక్క ఛానల్లో వేయాలని రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా పాపం అంతా విజయవాడ నుంచి సభపడి ఇక్కడికి వచ్చారు. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని మా ఆలోచన మా ఆశ ఎందుకంటే ఒక్క ఆత్మైనా అగ్నిలోంచి తప్పించే భక్తి చేయమన్నాడు దేవుడు. ఈ సాక్ష్యం ఒక్కలైనా దేవుని సన్నిధికి వచ్చారనుకోండి మామూలుగా రావటం కాదు, వెనుతిరిగి చూడకుండా ఉండేటటువంటి భక్తి చేయమన్నాడు. అంటే ఎవరినైనా మనం రక్షిస్తున్నామంటే వారు వెనుతిరిగి చూడకూడదు మళ్ళా. అలాగా దేవుని వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో స్తంభాలుగా ఉంటారంట ఆయన అంటున్నాడు. కనుక ఆ వాక్య ప్రకారం మనం జీవించడం కొరకు ఈ సాక్ష్యం అనేక మంది విని ఆశీర్వదించబడాలని సహోదరి ఆశ నా ఆశ. సో ఈ ఆశ దేవుడు నెరవేర్చినందుకు ఈ దినము మరి ఈ మాటలు విని మీరు కూడా అర్థం చేసుకుని ఆ ప్రకారంగా దేవుని సన్నిధిలో గడిపి మీరు కూడా దేవుని బిడ్డలుగా మలచబడాలని నా ఆశ.

రాత్రిజాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

0: ಮಾತಲು ಆಸ್ವಾದಿಸುನು ನೀ ಮಾತಲ ಮಕರಂದಮು.
1: ಈ ಲೋಕಂಲೋ ಏದಿ ಸತ್ಯಂ? ಈ ಬ್ರತುಕುಲೋ ಏದಿ ನಿತ್ಯಂ? ಈ ಗಮನಂಲೋ ದೇವುನಿ ದೀವೆನಲು ಎಲಾ ವಸ್ತಾಯಿ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం యేసయ్య సన్నిధిలోనే దొరుకుతుంది.

దేవుని తేజోమహిమ నిలిచే రమ్యమైన స్థలం దైవ మందిరం. ఆ మందిరావరణలో స్వస్థత, నెమ్మది, ఆదరణ, సంతోషం, విజయం, సమృద్ధిగా దొరుకుతాయి.

0: మహిళా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళకు స్వాగతం.

0: స్నేహితులారా, మీకు అన్యాయం జరుగుతుందన్న భావం మీ జీవితంలో ఎప్పుడైనా కలిగిందా? మీ జీవితంలో సంభవిస్తున్న వాటిని బట్టి ఇక ఈ జీవితం ముగిస్తే బాగుండును అని అనుకున్నారా? మీ భవిష్యత్తు అంధకారమయంగా ఉందా? కొన్నిసార్లు నేను అలా అనుకున్నాను, కాని మనకు ఒక నిరీక్షణ ఉందని నాకు తెలుసు. శ్రోతలు, నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి కూడా ఉంది.
1: ఈరోజు మన కార్యక్రమంలో షారోన్ గారు నయోమి అనే మహిళను గురించి చెప్తారు. నేను కూడా నా స్నేహితురాలు నీలిమాన్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య తాను చాలా దుఃఖ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. నేను ఆమెతో కొంత సమయం గడపగలిగాను, ఆమెను ప్రోత్సహించగలిగాను. ఆమె ఉదాంతం మీకు సహాయకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: స్నేహితులారా, మీరు ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు సంతోషిస్తున్నాం. ఈరోజు కార్యక్రమం మీ జీవితాన్ని తాకుతుందని, ప్రోత్సహిస్తుందని నమ్ముతున్నాము. అన్నట్లు పల్లవి, నీ స్నేహితురాలు నీలిమను గూర్చి మన శ్రోతలకు చెప్తానన్నావు కదా. ఆమెను గూర్చి నువ్వు నాతో చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే మీరిద్దరూ కలిసి సహవాసం చేయడంలో చాలా ఆనందిస్తున్నారనుకుంటాను. మీరిద్దరూ అలా కలిసి సమయం గడపడం ద్వారా మీ స్నేహం మరింత అభివృద్ధి చెందుతుంది. సరే, అసలు నీలిమా నుండి ఊహించని ఫోన్ కాల్ను నీవు ఎలా అందుకున్నావో, ఆమె జీవితంలో కలిగిన ఆ దుఃఖకరమైన సమయంలో నీవు ఆమెకు ఎలా సహాయం చేశావో చెప్తావా?
1: నా స్నేహితురాలు నీలిమా భర్త జేమ్స్ కారు ప్రమాదంలో చనిపోయాడని ఆమె నాకు ఫోన్ చేసి 6 నెలలవుతుంది. దానికి 1 నెల ముందు మేము వారిని కలిశాం. అతడు చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాడు. అతనిలో అద్భుతమైన శక్తి కనిపించింది. నీలిమా నుండి నేను ఫోన్ కాల్ అందుకున్న రాత్రిని నేను మర్చిపోలేను. ఆ రోజు రాత్రి ఇక పండుకుందామని మంచంపైకి ఎక్కాను. ఇంతలో ఫోన్ రోగింది. నేను ఫోన్ ఎత్తాను. ఆమె, హలో, నేను నీలిమను. నా భర్త జేమ్స్ ఈరోజు కారు ప్రమాదంలో చనిపోయాడు అని చెప్పింది. నేను అవాక్కయ్యాను. ఏమి చేయాలో తోచలేదు. అయ్యో, అవునా నీలిమా అంటూ ఏడవనారంభించాను. కొన్ని నెలల తర్వాత నేను ఆమెను కలవడానికి వీలైంది. ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆమెతో మాట్లాడడానికి నాకు సరైన మాటలు లేవు. ఆమె పరిస్థితిని బాగు చేయడానికి ఏమైనా చెప్పాలనుకున్నాను, కానీ నాకు సరైన మాటలు జ్ఞాపకం రాలేదు. ఎక్కువగా ఆమె చెప్పే మాటలనే విన్నాను. ఆమెతో కలిసి ఏడ్చాను. 4 నెలల తర్వాత నేను ఆమె ఎలా ఉందో తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. తన భర్త జేమ్స్ చనిపోయిన తర్వాత ఆమె పరిస్థితి చాలా కష్టంగా ఉందని చెప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే వచ్చి తనకు సహాయం చేసిన ఇరుగు పొరుగు వాళ్లంతా వెళ్లిపోయారు. తిరిగి వారి జీవితాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాని ఇప్పుడు ఆమెకు ఎక్కువ సహాయం అవసరం. జరిగిన నష్టాన్ని గూర్చిన ఛాయలు ఆమె పిల్లలలో స్పష్టంగా కనిపించసాగాయి. వారు కృంగిపోయారు. పాఠశాలల్లో సమస్యలను సృష్టిస్తున్నారు. ఒక బిడ్డ అయితే అతడు ప్రమాదంలో చనిపోయినప్పటి నుండి కూడా తన తండ్రిని గూర్చే మాట్లాడలేదు. వారి జీవితాల్లో చాలా బాధ మరియు నష్టం కలిగింది. నీలిమా వారి బాధల్ని భారాల్ని కూడా భరించాల్సి వచ్చింది. ఈసారి కూడా నేను మౌనంగా విన్నాను. ఆమె బాధను అర్థం చేసుకుని ఆమెతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుండునేమో అనిపించింది. నేను ఆమె పరిస్థితులన్నీ బాగు చేయలేనని ఆమెకు తెలుసు. ఆమె జీవితం తిరుగులేనంతగా మారిపోయింది. వీటన్నిటి ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. మొదటిగా నేను తెలుసుకున్నదేమంటే, మీ స్నేహితుల బాధను తొలగించే మాటల్ని మీరేమీ చెప్పలేరు. కొన్నిసార్లు మీ సన్నిధి వారితో ఉంటే, వారు చెప్పింది వినగలిగిన చెవులు మీకుంటే చాలు. రెండో విషయం ఏమంటే, మనం చేయగలిగే గొప్ప సహాయం ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే చేయడం కాదు. సాధారణంగా ఆ సమయంలో సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. వారి ప్రియమైన వారిని పోగొట్టుకున్న తర్వాత 4 నుండి 6 మాసాలలో వారికి సహాయం ఎక్కువ అవసరమవుతుంది. ఈ నెలలలో మనం వారికి పూలగుచ్చాలు లేక మంచి వాక్యాలతో కూడిన కార్డులు పంపించవచ్చని ఒక పత్రికలో చదివాను. ఇక 3వ విషయం ఏమంటే, చనిపోయిన వారితో తాము గడిపిన సందర్భాలను జ్ఞాపకం చేసుకునేలా మీ స్నేహితులను ప్రోత్సహించండి. చాలా ప్రేమించిన వారిని పోగొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు వారిపై కోపం వస్తుంది. అలాంటి భావం వారిలో ఏర్పడకుండా అప్పుడప్పుడు వారిని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. మీ స్నేహితురాలు తన భర్తను లేక బిడ్డను పోగొట్టుకున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి మీ జ్ఞానయుక్తమైన మాటలు ఏమాత్రం సహాయం చేయవని నేను తెలుసుకున్నాను. వినగలిగిన మీ చెవులు మాత్రమే ఆ బాధను తగ్గిస్తాయి. మీ సహానుభూతి లేక ఆమె బాధలో మీరు పాలు పంచుకోవడం ఆమె మరొక దినం జీవించేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. అయితే ఆమె బాధ లేక నష్టం ఎప్పుడు ముగుస్తుందన్న దానిని మీరు అంచనా వేసుకోకూడదు. ఆమెను బాధపడనివ్వండి, మాట్లాడనివ్వండి, ఏడవనివ్వండి. మరోసారి చెప్తున్నాను, వినండి, ఆమె భారాన్ని మోయడంలో సహాయం చేయండి మరియు ఆమెతో కలిసి ఏడవండి.
0: పల్లవి, దుఃఖంలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి సహాయం చేయడానికి మన స్నేహితులకు నువ్వు ఇచ్చిన సలహాలు చాలా బాగున్నాయి. నిజమే, చాలాసార్లు మన మాటలు వారికి సరిపోవు, కానీ మన స్నేహితులకు కావలసిందల్లా వారు చెప్పింది వినడం మరియు వారితో కలిసి దుఃఖించడమే. చాలా థ్యాంక్స్ పల్లవి.
1: నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు షారోన్ గారు నయోమి అనే స్త్రీని గురించి కొన్ని విషయాలు మనకు చెప్తారు. అవి మన ఆత్మకు పాఠాలు.
2: శ్రోతలకు శుభాశీస్సులు. బాగున్నారా? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ జీవితం మీకు అన్యాయం చేస్తుందన్న భావం మీలో ఎప్పుడైనా కలిగిందా? మీరు ఉద్యోగం చేస్తూ ఉండవచ్చును, కానీ పరిస్థితులు బాగులేనందువల్ల మీ ఉద్యోగాన్ని కోల్పోయారేమో. మీరు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలని చిన్నప్పటి నుండి నేర్చుకుని ఉండవచ్చు. మీ తల్లిదండ్రులు, అత్తమామలు వచ్చిన డబ్బంతా ఖర్చు చేయకండి, మన పరిస్థితులెప్పుడూ ఒకేలాగా ఉండవు కదా. అత్యవసర పరిస్థితుల కోసము, భవిష్యత్తు కోసము కొంచెం పొదుపు చేసుకోండి అని మీకు సలహా ఇచ్చి ఉండవచ్చును. మీరు వాళ్ల మాటల్ని అంతగా పట్టించుకోలేదేమో. వాళ్లు చెప్పినట్లే అలాంటి పరిస్థితి రానే వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకప్పుడు మూడు పూటలు కడుపు నిండా అన్నం తినేవారు. ఇప్పుడు మీ కుటుంబానికి ఒక పూట అన్నం దొరికినా చాలు అన్న స్థితికి వచ్చారు. మీరు చాలా బాధపడతారు. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు కూడా మీకు వచ్చి ఉండవచ్చు. మీ సమస్యలన్నిటికీ అదొక్కటే మార్గం అని మీరు అనుకుంటున్నారా? ఆకలితో లేక జబ్బుతో బాధపడుతున్న మీ పిల్లలకు సమయానికి భోజనం పెట్టలేక ఇక ఒక్క దినం కూడా బ్రతకలేను అని మదనపడుతున్నారేమో. అవును, అలాంటి పరిస్థితిలో మీరు చాలా నిస్సహాయంగా, నిరీక్షణ లేనివారుగా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఏమి చేయగలరు? మీరు చుట్టూ చూస్తారు. ఈ అత్యవసర పరిస్థితులలో మీకు ఎవరు సహాయం చేస్తారా అని వెదుకుతారు. ఈరోజు నేను బైబిలు నుండి నయోమి అనే మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె జీవితంలో ఏదీ మంచిది జరగలేదు. నయోమి స్వగ్రామంలో కరువు వచ్చినట్లు రూతు గ్రంథం మొదటి అధ్యాయం చెప్తుంది. కాబట్టి నయోమి, ఆమె కుటుంబం మంచిగా బ్రతకాలన్న ఉద్దేశంతో మోయాబు అనే దేశానికి వెళ్లారు. విషాదకరమైన విషయం ఏమంటే, నయోమి భర్త చనిపోయాక కూడా ఆమె తన ఇద్దరు కుమారులతో అక్కడే ఉన్నది. ఆ ఇద్దరు కుమారులు కూడా విదేశీ స్త్రీలను, అనగా మోయాబీయులను పెళ్లి చేసుకున్నారు. ఒక ఆవిడ పేరు ఓర్పా, మరొక ఆవిడ పేరు రూతు. ప్రియులారా, కథ ఇంతవరకు బాగానే ఉంది, కాని అది అలా కొనసాగలేదు సుమా. ఏమి జరిగిందో తెలుసా? ఆమె ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇక ఆమె పరిస్థితి ఎలా ఉండిందో ఊహించండి. ఈ కష్టాలన్నీ నాకే రావాలా అని వాపోయిందేమో. దుఃఖం వెంబడి దుఃఖం నయోమిని కృంగదీసి ఉండవచ్చు. ఒక విధవరాలిగా ఏదో ఒక విధంగా కాలం వెళ్లబుచ్చుదామనుకున్నది. ఇప్పుడు ఇద్దరు కోడళ్లు కూడా విధవరాండ్రయ్యారు. నయోమికి దిక్కుతోచలేదు. కోడళ్ళిద్దరూ యవనస్తులే. వాళ్లు తిరిగి వెళ్లిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నా నయోమి కొంత ఊరట చెందేది. ఆమె కూడా ముసలిదైపోతుంది. వాళ్లకు జరగకూడనిది ఏదైనా సంభవిస్తే ఆదుకోవడానికి కుటుంబంలో ఒక్క పురుషుడు కూడా లేడు. పైగా యవనస్తులైన ఇద్దరు కోడండ్రను కూడా పోషించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత ఆమెపైననే పడింది. నయోమి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉంది. ఆమెకంటూ జీవితంలో ఏమీ మిగులలేదు. కుటుంబం లేదు, ఇల్లు లేదు, ధనం లేదు, సమాజంలో ఒక స్థానం లేదు. ఏమి చేయాలి? నయోమి చాలా ఒంటరిగా, ఖాళీగా ఉన్నట్లు భావించి ఉండవచ్చు. నా బ్రతుక్కి అర్థమేముంది అనుకుందేమో. కృంగిపోయిన నయోమి చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి అని చెప్పింది. నయోమి అంటే మధురము అని అర్థం. మారా అంటే చేదు అని అర్థం. ఆమె జీవితం చేదుగా ఎందుకు మారిందో ఆమె ఊహించుకున్న విధానం ఇది. దేవుడు నా జీవితాన్ని చేదుగా మార్చాడు, దేవుడు నన్ను బాధపరిచాడు, దేవుడు నాకు దురదృష్టాన్ని ఇచ్చాడు. ఇది ఆమె వరుస. మన పరిస్థితులు అలా ఉంటే దేవుణ్ణి నిందించడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు నయోమి స్థానంలో ఉంటే మీరు ఏమనుకునేవారు? ఒకవేళ ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారేమో. అయితే మీ ప్రతిస్పందన ఎలా ఉంది? మీ కష్టాలలో సమస్యలలో మీరు దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నారా? దేవుడు మీ విషయం సంతోషించడం లేదు కాబట్టి ఆయన హస్తం మీకు శిక్షించే హస్తంగా కనిపిస్తుందా? లేక ఆయన ప్రణాళికను ఆయన సొంత సమయంలో ఆయన పద్ధతిలో చేస్తున్న హస్తాలు మీకు కనిపిస్తున్నాయా? బైబిలులో రోమా 8:28 దేవుని ప్రేమించేవారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయని వ్రాయబడింది. అది ఎలా జరుగుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు. మీరు ప్రేమిస్తున్నవారు లేక మిమ్మల్ని ప్రేమించేవారు చనిపోతే అది మేలు ఎలా అవుతుంది? మీ ఉద్యోగాన్ని కోల్పోతే అది మేలు ఎలా అవుతుంది? చాలా అనారోగ్యంగా ఉంటే అది మేలా? దేవుని వాక్యం చెప్తుంది, మనము దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము అంటే మన సమస్యలన్నీ బాధలన్నీ చివరికి మన మేలు కొరకే సమకూడి జరుగుతాయి. నయోమికున్న వ్యాకులానికి అవతల ఉన్న మేలును చూడడానికి నయోమికి కష్టంగానే ఉండవచ్చు. అయితే మనము నయోమి నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆమె దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నది. నయోమి జీవితంలోని విపత్తును గుర్చి సనిగేందుకు ఫిర్యాదు చేసేందుకు నయోమికి హక్కు ఉంది అని మీరు అనుకుంటున్నారా? బహుశా ఆమె తనపై తానే జాలిపడుతూ నీరుగారిపోయి ఉండవచ్చు. ఈ వృద్ధాప్యంలో మీరు నాకు అండగా నాతోనే ఉండమని తన కోడళ్లను అడగవచ్చు. కాని నయోమి అలా చేయలేదు. తన కోడళ్లను తన వద్దనే ఉంచుకోకుండా వారి ఇండ్లకు తిరిగి వెళ్లడానికి స్వేచ్ఛనిచ్చింది. తాను వారికి భారంగా ఉండకూడదని నయోమి తలంచింది. వారి సంతోషం గూర్చి, వారి భవిష్యత్తును గూర్చి ఆమె ఎక్కువ చింత కలిగి ఉన్నది. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వాళ్లను దీవించింది. నయోమి మనసు ఎంత మంచిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆమెలో దేవుని గురించిన సాక్ష్యం ఎంత బలంగా ఉండిందంటే ఆమె కోడలు రూతు ఆమెను హత్తుకొని చెప్పిన మాటల్ని బట్టి అర్థమవుతుంది. రూతు నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టమనియూ నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళుచోటికే నేను వచ్చేదను, నీవు నివసించుచోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందుచోటను నేను మృతి పొందేదను అని చెప్పింది. నయోమి దేవుణ్ణి తన దేవునిగా చేసుకునే విధంగా పెంచబడినట్లు రూతు పెంచబడలేదు. ఆమెకు ఎవరూ అలా నేర్పించలేదు. కాని నయోమికి దేవునితో గల సంబంధం ద్వారా ఆమె ప్రతిరోజూ జీవిస్తున్న విధానం రూతుపై అంత గొప్ప ప్రభావాన్ని చూపించింది. కాబట్టి తనతో పాటు బెత్లహేముకు రావడానికి రూతు మనస్సు స్థిరపరచుకున్నదని నయోమి తెలుసుకొనినప్పుడు ఇక ఆమెను ఏమీ బలవంతం చేయలేదు. ఇద్దరూ ప్రయాణమై వెళ్లారు. రూతు గ్రంథంలో చివరికి రూతు నయోమి పెనిమిటికి బంధువైన బోయజును వివాహం చేసుకున్నదని, ఆమెకు ఓబేదు అనే కుమారుడు పుట్టాడని వ్రాయబడింది. అతడు దావీదుకు పితరుడు. భూసంబంధంగా ఏసుక్రీస్తు ఈ వంశంలోని కుటుంబంలో నుండే వచ్చాడు. నయోమి తన జీవితంలో కష్టాలను హృదయ వేదనను అనుభవిస్తున్నప్పుడు ఈ లోకరక్షణ కొరకు దేవుడు చేసిన ప్రణాళికలో తాను ఒక భాగంగా ఉండబోతుందని ఆమెకు తెలుసో లేదో ఆశ్చర్యంగా లేదు? ఆమె తన జీవిత భారాలతో బంధించబడి అలాగే ఉండవచ్చు, కాని ఆమె ముందుకు సాగిపోయింది. దేవుడు కూడా ఆమె మేలు కొరకు సమస్తము సమకూడి జరిగించాడు. దేవుడు ఏమీ లేని ఒక స్త్రీని వాడుకొన్నాడు, ఆమెను ఒక ఆశీర్వాదంగా చేశాడు. మరి మీ మాటేమిటి సోదరి? మీ జీవితంలో దుఃఖం విచారం తప్ప మరేమీ లేవా? ప్రస్తుతం మీ సమస్యలతో తలమునకలవుతున్నారా? దయచేసి నిరుత్సాహపడకండి, పైకి దేవుని వైపు చూడండి. మీ జీవితాన్ని ఆయన ఆధీనంలోనికి తీసుకొనివ్వండి. మీకోసం ప్రార్థన చేస్తాను. తలలు వంచుకొని ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, మాలో ప్రతి ఒక్కరికి నీవే జీవం పోశావు. నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి స్నేహితురాలి ప్రశస్తమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఆమె జీవితం ఎంతగా నలిగిపోతున్నదో మీకు తెలుసు. ఆమె ప్రతి అవసరం మీకు తెలుసు. ప్రతిరోజు కావలసిన శక్తిని, రేపటి దినాన్ని ఎదుర్కోగల నిరీక్షణను ఆమెకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రేమను, ఆయన నామంలో ఉన్న శక్తిని తన జీవితంలోనికి తీసుకొని తన సమస్యలలో ధైర్యంగా నిలిచే కృపనిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.

0: దేవుడు నా ప్రతి అవసరాన్ని అర్థం చేసుకుంటాడు అని తెలుసుకున్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ఒకవేళ మీరు సమస్యలతో సతమతమవుతూ ఉంటే మీరు కూడా దేవుని వైపు చూస్తారని నమ్ముతున్నాను. ఆయన మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. మన ఆభరణాల పెట్టెలో నుండి ఈరోజు మనం వినబోతున్న కావ్యరూపకమైన సందేశం పేరు నా సంరక్షకుడు.
1: నా సంరక్షకుడు అన్న ఈ కావ్యరూపకమైన సందేశం బైబిల్లోని పేతూరు మొదటి పత్రిక 4వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయం 18వ వచనము, తెసలోనికైలకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము, కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనమును ఆధారం చేసుకుని వ్రాయబడింది. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా సంరక్షకుడా, నా హృదయం విలపిస్తూ ఉన్నా మీ సంరక్షణకు నన్ను అప్పగించుకుంటున్నాను. నా జీవిత లోయలలో నేను భయంతో సందేహంతో నింపబడినా మీరు మాత్రం పనిచేస్తూనే ఉన్నారు. మీరు చెప్పినట్లు జీవిత శ్రమలు మరియు కష్టాలు కావేవి వ్యర్థం, అవన్నీ నేను మీతో గుర్తింపు కలిగి ఉండేలా చేస్తాయి. కాబట్టి నాకివ్వబడిన అవకాశాలను బట్టి నేను కృతజ్ఞతతో నింపబడ్డాను, సంతోషంగా కూడా ఉన్నాను. వీటన్నిటిలో నీ ముఖదర్శనం చేసుకుంటూ నీ కృపను అనుభవిస్తున్నాను.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమం ద్వారా దేవుడు ఒక శ్రోత జీవితంలో ఎలా పనిచేశాడో మోనిక గారు చదివి వినిపిస్తారు.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమాలను అందిస్తున్న మీకు మేము రుణస్థులం. తెలుగు మహిళలను ప్రేమించి దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నాకు చాలా భయం ఉండేది, ముఖ్యంగా చీకట్లో ఒంటరిగా ఉండాలంటే భయపడేదాన్ని. భవిష్యత్తును గూర్చిన భయం కూడా ఎప్పుడూ నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ మన భయాలన్నింటినీ దేవునికి అప్పగించాలని విన్నాక నా జీవితంలో గొప్ప ధైర్యాన్ని పొందగలిగాను. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆభరణాల పెట్టిలో నుండి అందిస్తున్న కావ్యాలు కార్యక్రమానికే తలమానికంగా ఉన్నాయి.
2: శ్రోతలు, అన్ని కష్ట పరిస్థితుల్లోనూ కూడా సహాయం పొందడానికి మనం యేసును నమ్మాలని తెలుసుకోవడం మంచిది కదూ. ఆయన మనల్ని ఎన్నడూ విడువడని బైబిల్ చెబుతుంది. యేసు ప్రభువు మీ జీవితంలో ప్రతిరోజు ఎలా పనిచేస్తున్నాడో మాకు తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

అత్యధికమైన ప్రేమతో మమ్మను ప్రేమించిన పరలోక తండ్రి, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య రక్తము ద్వారా స్వాతంత్ర్యముతో ధైర్యముగా మీ కృపాసనము సమీపించి స్తుతులతో ప్రార్థించుచున్నాను. ఈ క్యాసెట్ వినుచున్న ప్రతి స్థలములో మీ సన్నిధి ప్రసన్నత ఉంచండి. ఆధ్యాత్మిక, మానసిక, శారీరక విడుదల, స్వస్థత దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన మీ కుమారులనుగా చేసి మహిమగల స్వాతంత్ర్యమును దయచేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నా జీవమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొనిగల బాబురావు,
0: రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, గుంటూరు రాజా. ఈ పాటలను సందర్భోచితంగా స్వర రచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: ఈరోజు ప్రభు కొరకు మనం జీవించే జీవితం ఉందా? మనకి ప్రభు నిమిత్తము జీవించే జీవితం ఉందా? ప్రభు కొరకే జీవించే జీవితం మనకు ఉన్నదా? ఆలోచించేద్దాం. మన జీవితాన్ని చూచినప్పుడు, మన ప్రవర్తన చూచినప్పుడు, అవతల వ్యక్తికి మనం ఎవరు అనేది అర్థమయ్యేటటువంటి భక్తి మనం చేస్తున్నామా? పౌలు అన్నాడు, ఇక జీవించినది నేను కాదు, మొట్టమొదటిది అది. రెండవది ఏమంటున్నాడండి? క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. ఇది ఇంకా ఒక ఉన్నతమైన మెట్టు మాట. ఇక నా మట్టుకు నేను జీవించను అని ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభు కొరకు జీవిస్తానని. రెండవది ఏంటంటే క్రీస్తే నాయందు, అంటే ప్రభు నాలో ఉన్నట్లయితే మన జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు నాలో ఉంటే, ఆయన నాలో జీవిస్తే, ఆయన పరిశుద్ధతను నేను కలిగి ఉంటాను, ఆయన శక్తిని నేను కలిగి ఉంటాను, ఆయన ప్రేమను నేను కలిగి ఉంటాను, ఆయన క్షమాగుణాన్ని నేను కలిగి ఉంటాను. ఆయన వలనే నేను కూడా ఈ భూమి మీద బ్రతకడానికి ఏమవుతానంటే అలవాటు పడతాను. ఆయన నాలో ఉంటే, ఎప్పుడైతే నేను అలాగే ఆయన నాలో ఉన్నప్పుడు నేను అలాంటి జీవితాన్ని జీవిస్తానో, నన్ను చూసిన ప్రజలకు నాలో ఉన్నది ఎవరో ఏమవుతుంది మాటండి, వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నాలో ఉన్న ప్రభుని నేను నా చుట్టూ ఉన్న సమాజానికి లేక లోకానికి చూపించవలసినటువంటి బాధ్యత, భారం దేవుడు మన మీద ఉంచాడు. ఈరోజు ఒకసారి ఆలోచించు, క్రీస్తు మన యందు నాలో జీవిస్తున్నాడా? ప్రభు నమ్ముకున్నాం, మంచిదే, రక్షణ పొందాం, మంచిదే, కానీ క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడా? ఆయన జీవించాలి అన్నట్లయితే, ఆయన మాత్రమే ఉండాలన్నట్లయితే, ఆయనకు అయిష్టమైన కూడా మనలో నుండి అవలమని ముందు బయటికి వెళ్ళాలంతే. ఆయన మనలో నుండి అవన్నీ బయటికి వెళ్ళనంత వరకు ఆయన రారు. ఆయన చెప్పాడు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని విన్నట్లయితే, తలుపు తీసినట్లయితే, నేను లోపలికి వచ్చి వానితో, నేను నాతో వాడు కలిసి ఏం చేస్తాం? భోజనం, అంటే సహవాసం చేస్తాం. అంటే ఆయన లోపలికి రావాలన్నట్లయితే మన హృదయ ద్వారాన్ని మనం ఏం చేయాలి? తెరవాలి. ఆయనకి ఇష్టం లేని వాటి అన్నింటి కూడా మనం బయటికి తీయాలి. అవన్నీ ఉంచుకొని ప్రభు రా అంటే ఆయన రాడు మాట అండి. అనకండి, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఒక్కడు తప్ప ఇంకేది లేదని, ఆయనకి చందనం ఏవి కూడా నాలో లేవు, ఆయన ఒక్కడే నాలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచించేద్దాం. రక్షించబడిన ఒక విశ్వాసగా మనం ఎంతమంది ఆ మాట చెప్పగలం? క్రీస్తే నాయందు అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు నా లోపల అని ఎంతమంది చెప్పగలం? చాలామంది చెప్తారు ఆయన నాతో ఉన్నాడు అంటాడు, కానీ ఇంకా కొంతమందికి కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, క్షమించలేని గుణాలు అన్నీ లోపల ఉన్నాయి కదా. అవి ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు లోపల? అంటే అవి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన లేడనమాట అండి. ఆయన ఉన్నట్లయితే ఆయన వలె మనం అందరినీ కూడా ఏం చేయగలం అంటండి? ప్రేమించగలం, ఆయన వల్ల అందరినీ కూడా క్షమించగలం. కానీ ఒక విశ్వాసగా ఈ దినాన్ని క్రీస్తే నాయందు జీవించే ఒక అనుభవం కలిగేటువంటి ఒక భక్తి జీవితంలోకి మనం వచ్చామా? ఆయనే నాలో ఉన్నట్లయితే ఆయన చెప్పాడు యోహాను సువార్తలో కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీరు నాయందు, మీ అందు నా మాటలు నిలిచి ఉంటేనే మీరేం చేస్తారు? ఫలిస్తారని చెప్పాడు. కానీ ఉదయకాలంలో ఒకసారి మనం ఆలోచించేద్దాం, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనేటువంటి అనుభూతిని మనం, అంటే నాలో ఆయన ఉన్నాడు అనే ధైర్యం అసలు ఎంతమందికి ఉంది? అవునండి, ఎంతమందికి ఆ నిశ్చయత ఉంది అసలు ప్రభు నాలో ఉన్నాడు అని? నాలో ఉన్నాడు అంటే నేను ఏం చేస్తానండి? ధైర్యంగా బ్రతుకుతాను కదా, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదని కనుక నేనే ఉన్నాడండి, సిగ్గుపడి అన్నాడు ఆయన. ఈరోజు చాలామంది ప్రభు నమ్ముకున్నాను అన్నారు, కానీ ఆయన గురించి నిలబడడానికి, ఆయన గురించి చెప్పడానికి ఏం చేస్తారు? సిగ్గుపడతా ఉన్నారు. నిజంగా ఆయన ఉన్నాడా లోపల? నిజంగా ఆయన ఉన్నట్లయితే నువ్వు సిగ్గుపడవే? నిజంగా నువ్వు ఆయన ఉన్నట్లయితే భయపడవే? ఆయన పరిపూర్ణమైన బలాన్ని, శక్తిని మనం కలిగి ఉంటాం కదా ఆయన ఉన్నట్లయితే. ఆయన ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రేమను, ఆయన క్షమాగుణాన్ని మాత్రమే కాకుండా ఆయన పరిపూర్ణమైన శక్తిని కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో మనం ఏం చేయగలం చెప్పండి? కలిగి ఉండగలం కదా. ఆయన ఉన్నాడు అంటే ఆయనతో పాటు అవన్నీ మన జీవితంలో మనము అనుభవిస్తాం అంతే. అందుకనే పౌలు ఫిలిప్పీకి రాస్తూ ఫిలిప్పీలకు ఒక మాట చెప్పాడు. చూడండి, ఫిలిప్పి పత్రిక 4:13 చూడండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును, అంటే ఆయన ఉన్నట్లయితే ఆయన బలాన్ని బట్టి మనం దేన్నైనా ఈ భూమి మీద చేయడానికి దేవుడు మనకేం చేస్తామండి, సహాయం చేస్తాడు. అంటే ఆయనకి ఇష్టం లేని ప్రతిదానిని జయించడానికి దేవుడు మనకేం చేస్తాడు చెప్పండి, శక్తిని ఇస్తాడు అన్నమాట. ఆయనను బట్టి నేను ఏదైనా చేయగలంటున్నాడు. ఈరోజు దేవుడిని నమ్ముకున్నాం అంటున్నాం, కానీ దేవుడు కోరిని భక్తి చేయలేకపోవడం కారణం ఏంటి? ఒక శక్తివంతమైన భక్తి జీవితం జీవించలేకపోవడం కారణం ఏంటి? ఆయన కొరకు మాత్రమే బ్రతకలేనట్టు బ్రతికేంటి? అర్థం లేదు. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. అంటే నా జీవన శైలి ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఆయన కొరకే బ్రతికే బ్రతుకుంది, ఆయనలో ఉన్న పరిశుద్ధతే నాలో ఉండడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన శక్తితో నేను ఏదైనా చేయడానికి ఈ భూమి మీద దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, కనుక నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము. ఎంతమంది అలాంటి బలవంతుడైనా శక్తివంతుడైనా పరిశుద్ధుడైనా ఆ ప్రభువుని కలిగి అంతరంగ జీవితంలో ఆయన కోరినటువంటి ఆ భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆలోచించేద్దాం. రక్షించబడను ఒక ఎత్తు, రక్షించబడిన మనము దేవుని కొరకు బ్రతకడం మరొక ఎత్తు. రక్షించబడ్డాక మనం ఏం చేయలేదు. రక్షించబడడానికి కేవలం ఆయన అందు విశ్వాసం మాత్రం ఉంచుంతే, రక్షణ కొరకు చేయవలసినంత ఆయన సిలువలో ఏం చేశారు, మన కొరకు చేసి ముగించారు. కానీ రక్షించబడిన మనము, ఆయనను అంగీకరించిన మనము, ఆయన కొరకు బ్రతకడానికి ప్రయాసపడాలి ఖచ్చితంగా. అంతే, ఆయన కోరిన భక్తిని మనం చేయాలంతే. అందుకన్నాడు, ఇక్కడ జీవించేది నేను కాదంటున్నాడు. రెండవదిగా, క్రీస్తే నాయందు. కానీ ఇప్పుడు ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం, ఆయన శక్తి, ఆయన బలము నాలో ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ప్రభు కొరకు నిలబడి ఒక నమ్మకమైన విశ్వాసమైన భక్తి జీవితాన్ని చేయగలుగుతున్నామా ఆలోచించేద్దాం. ఆయన నాలో ఉన్నట్లయితే నేను తప్పకుండా, లేక నీలో ఆయన ఉన్నట్లయితే నీవు తప్పకుండా అలాంటి భక్తి చేయడానికి ప్రభు మనకి ఏం చేస్తా చెప్పండి, సహాయం చేస్తాడు. ఒకవేళ ఆయన లేని జీవితం అనుకోండి, మనం ఏం చేయలేం. ఎందుకని చెప్పండి, నాకు వేరేగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక ఎంతమంది ప్రభుని రక్షకు అంగీకరించే మనము ఆయనను మాత్రమే మన అంతరంగములో సజీవుడిగా కలిగి ఉండే అనుభవపూర్వకమైన భక్తిని చేయడానికి ప్రయాసపడుతున్నాం, ఆయన మాత్రమే ఉండేటట్లుగా. ఎందుకంటే ఆయనకు అయిష్టమైంది ఏదైనా చేస్తాం అనుకోండి, అన్నీ ఉంటాయి మన దగ్గర, కానీ ఆయనే వెళ్ళిపోతాడు ముందు. ఆయన మాత్రం ఉండాలంటే ఏ అపవిత్రమైన పని మనం చేయడానికి వీలు, ఏ పాప సంబంధమైన జీవితాన్ని జీవించడానికి వీలు, ఏ అవిధేయతతో కూడిన జీవితాన్ని జీవించడానికి వీలు లేదన్నమాట. ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు మాత్రమే ఆయన మనతో ఉండగలడు, లోపల ఉంటాడు. కనుక క్రీస్తే నాయందు ఏం చేస్తున్నాడు, జీవించుచూ ఉన్నాడు. కనుక ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రేమను కలిగి దేనైనా చేయగలంటున్నాడు. చూడండి, ప్రభువుని నమ్ముకొని కూడా కొంతమంది మాట్లాడుకోరు. అది ఇంకా క్రైస్తత్వం ఏంటి అసలు? ప్రభుని నమ్ముకున్న వెంటనే మన జీవితంలోని ఏమి రావాలంటే క్షమాగుణం రావాలి అంతే. ప్రభు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డ అయ్యాను, ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డగా అయ్యాను. కనుక ఆ ప్రేమ క్షమాపణతో నేను నింపబడాలి. అది నాలో నుండి ఇతరులకు కూడా నేను అందించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నేను నిన్ను ప్రేమించాడు, నువ్వు ఇంకొకరిని ప్రేమించు అన్నాడు. నేను నిన్ను క్షమించాడు, నేను ఇంకొక వ్యక్తిని క్షమించు అన్నాడు. కనుక క్రీస్తే నాయందు జీవించినట్లయితే నేను దేనైనా చేయగలను. ఈరోజు కొన్ని చేయడానికి కొంతమందికి ఎలాగుంటుంది, అవడం లేదు, నా వల్ల కాదంటున్నారు. కారణం ఏంటంటే క్రీస్తే జీవించే జీవితం లేదు. లోకం, పరిస్థితులు, ఇష్టాలు, వీటన్నిటితో కూడా కలిసి ఏదో భక్తి చేయాలని ప్రయత్నం చేయడం వలన కొన్ని అసాధ్యాలుగా మిగిలిపోతున్నాయి కొంతమంది జీవితంలో. కానీ పౌలు అంటున్నాడు, క్రీస్తే నాయందు జీవించున్నాడు కనుక ఆయనను బట్టి నేను దేనినైనా సమస్తాన్ని చేయగలుగుతా, ఎవరినైనా క్షమించగలను, ఎవరినైనా ప్రేమించగలను, నా అసాధ్యాన్ని నేను సాధ్యంగా చేసుకోవాలను. కారణం ఏంటంటే ఆయన మాత్రమే నాలో ఏం చేస్తున్నాడు, తన సర్వ పరిపూర్ణత నాయందు ఏం చేస్తున్నాడు, ఆయన జీవిస్తున్నాడు. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ప్రేమ, తో ఆయన నన్ను నింపి ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేయడానికి నాకేమవుతుంది సాధ్యం. కనుక ఒక విశ్వాసి క్రీస్తు మాత్రమే తన అంతరంగ జీవితంలో నివాసం చేయగలను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలన్నమాట. అప్పుడు మనం దేనినైనా కూడా చేయడానికి దేవుడు మనకేం చేస్తాడన్నమాట, అంటే మనకి అసాధ్యమైనది లేకుండా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చి ఆయన ఎలాంటి భక్తి మనం చేయాలని కోరుకున్న ఆ భక్తి చేయడానికి ప్రభువే మనకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అందుకని నన్ను బలపరచు వాణిని బట్టి నేను సమస్తము చేయగలను. ఎప్పుడంటే క్రీస్తే నా యందు జీవించుచూ ఉన్నాడు. మూడవ మాట ఏం చెప్తున్నాడు అక్కడ, నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము అంటున్నాడు. రక్షించబడక ముందు ఒక జీవితం ఉంది కదండి, రక్షించబడిన తర్వాత మరొక జీవితం ఉంది. రక్షణ పొందక ముందు ఎవరి కోసం జీవించాడు, మతం కొరకు, సమాజం కోసం, తన యొక్క ప్రతిష్టత కొరకు బ్రతికాడు. కానీ ప్రభువు రక్షించిన తర్వాత ఇప్పుడు నన్ను రక్షించిన ఈ శరీర సంబంధమైన జీవితం అన్నాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనం జీవించే జీవితము దేవునికి మహిమార్థమైనదై ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. అంటే రక్షించబడిన ఒక వ్యక్తి భూమి మీద బ్రతకడం అనేది దేవుని కృప. అయితే ఆ వ్యక్తి పట్ల, ఆ జీవితం పట్ల దేవునికి ఏముందమాటండి, ఒక ఉద్దేశం ఉంది. ఆయన నాకు నన్ను ఒక పని కొరకు లేక ఆయన ఒక నా చిత్తం కొరకు, ఆయన ఉద్దేశాన్ని నన్ను జీవితంలో నెరవేర్చడం కొరకు దేవుడు నన్ను ఏం చేసామంటే ఈ భూమి మీద రక్షించాడు. కనుక ఈ నేను ఈ శరీరమందు జీవించే జీవితం నా కొరకు కాక, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కొరకు, మనుషుల కొరకు కాక, నన్ను ప్రేమించిన ప్రభు కొరకు నేను ఏం చేస్తాను ఈ భూమి మీద జీవించుచూ ఉన్నాను. ప్రభు నమ్ముకున్న తత్త నా మన జీవితాన్ని గురించి ఎంతమంది అలాగ ఆలోచిస్తాం, నేను ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవితం ప్రభు కొరకే జీవించాలి, ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో నన్ను పాపినైన నన్ను నిన్ను ఏం చేశాడు, ప్రేమించి మన కొరకు తన రక్తాన్ని కార్చి మనల్ని రక్షించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. కనుక ఈ భూమి మీద మన జీవితంలో ఆయనకేముందన్నమాట, ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. దాని కొరకు మనం ఏం చేయాలన్నమాట, బ్రతకాలి. అంటే నా పట్ల దేవునికి ఒక యెషయా భక్తుడు అంటాడు, నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు అంటాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనము దేవుని మహిమ కొరకు ఏం చేయాలన్నమాట, ఒక జీవితాన్ని జీవించాలి. అంటే నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా, లేక నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నామం అవ్వకూడదు అన్నమాట, అవమానపరచబడకూడదు లేక దూషించబడకూడదు. ఆ విషయంలో మనం ఈ జీవితంలో ఏం చేయాలన్నమాట, జాగ్రత్త పడాలి. అంటే ఈ జీవితం ద్వారా దేవునికి ఏం కలగకూడదు అన్నమాట, అవమానం కలగకూడదు. అలాంటి ఈ శరీర సంబంధమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించాలి. అంతేగాని శరీరంలో ఉన్నాను, మనుషుల మధ్య ఉన్నాను, లేకపోతే లోకంలో ఉన్నాను కనుక నేను అలా బ్రతుకుతానంటే అర్థం లేదన్నమాట. యేసు ప్రభు మనల్ని రక్షించింది ఎందుకంటే అందరిలాగా మనం బ్రతకడం కోసం కాదు, ఈ జీవితం కూడా భూమి మీద ఆయన మహిమ కొరకు మనం ఏం చేయాలన్నమాటని జీవించాలని. అందుకని ఆయన మనకు ఒక పరిధిని ఏర్పాటు చేసి మన పరిధిలో మనం ఆయన కొరకు బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనల్ని ఒకవేళ మన కుటుంబంలో రక్షించాడు అనుకోని, మన కుటుంబం మధ్య ఆయనకు మహిమాధమైన జీవితాన్ని జీవించి మన కుటుంబాన్ని ప్రభు కొరకు రక్షించుకోవాలి. మనం ఉన్న సమాజంలో మనం దేవుని మహిమ కొరకు జీవించి మన సమాజంలో కొద్దిమంది మనం ప్రభు కొరకు ఏం చేయాలన్నమాట, రక్షించాలి. కనుక మనల్ని రక్షించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. దానిని మనం ఖచ్చితంగా ఏం చేయాలన్నమాటని నెరవేర్చడం కోసమే ఈ జీవిత బ్రతుకును గురించి జాగ్రత్త వహించి. కనుక నన్ను బట్టి నిన్ను బట్టి దేవుని నామం ఎప్పుడు కూడా ఏమకూడమంటే దూషించబడకూడదు. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, ఒక చిత్తముతో నిన్ను నన్ను ఏం చేశామట, రక్షించే. కనుక మన కుటుంబంలో, మన సమాజంలో, మన సంఘంలో, మన నివాసం చేసిన ప్రాంతంలో ఆయన మహిమ కొరకు ఈ శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నామా? రక్షించబడ్డాం, మనం ఏం పరలోకంకి వెళ్ళిపోలేదు. రక్షించబడినప్పటికీ మనం ఎక్కడ ఉన్నామంటే ఇంకా పాపంతో నిండిపోయిన లోకంలో, సాతాను అధికారం చేత నడిపించబడుతున్న లోకంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ శరీర జీవితాన్ని గురించి కూడా మనం ఏం చేయాలంటే జాగ్రత్త వహించాలి. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక చక్కని మాట రాసి చూడండి, 6:19 చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోన్న పరిశుద్ధాత్మక ఆలమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. మీ దేహము దేవుని వల్ల మీకు అంటే ఈ శరీరం మంద కాదు, ఈ శరీరాన్ని మనకి దేవుడు ఏం చేశాడంటే అనుగ్రహించే. కారణం ఏంటంట, విలువ పెట్టి ఆయన ఏం చేశాడు, ఈ దేహాన్ని కొనుక్కు అంటే శిలువ మరణ పునరుద్ధరణ ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు, కొనుక్కున్నాడు శిలువలో. కనుక ఇప్పుడు ఈ దేహముతో, ఈ దేహ సంబంధమైన జీవితంతో మనం దేవుని ఏం చేయాలన్నమాట, ఈ భూమి మీద మహింపరచాలి. అంటే నేను చేసే ప్రతిదీ కూడా దేవునికి మహిమ కలిగేటటువంటి జీవితాన్ని ఈ శరీర జీవితంలోనే జీవించాలి. పౌలు అదే చెప్తున్నాడు, ఇక నేను జీవించే ఈ శరీర జీవితాన్ని నన్ను ప్రేమించిన దేవుని కొరకు నేను ఏం చేస్తాను, తీస్తాను. కారణం ఏంటంటే నేను అలా బ్రతకాలనే దేవుడు నన్ను ఏం చేశాడు, తను శిలువ మరణాన్ని పొంది ఈ దేహాన్ని ఆయనకు మందిరంగా ఉండడానికి ఏం చేశాడు, కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి. కనుక ఈ దేహాన్ని రక్షించబడిన తర్వాత దేవుని మందిరంగా కాపాడుతూ ఈ దేహ సంబంధమైన జీవితంలో మనం చేసే ప్రతిది కూడా దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా మనం భక్తి చేయడానికి అలవాటు పడుతున్నామా, దాని కొరకు ప్రయాస పడుతున్నామా, అలాగే దీన్ని భద్రం చేస్తున్న దేవుని మందిరంగా, ఏ మాలిన్యము దీనికి అంటకుండా, ఏ పాపం దీనిలోనికి జ్వరబడకుండా, ఇది దేవుని మందిరమని, ఇది దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా జీవితం దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా ఆయుష్ దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని నమ్మి ఆయన మహిమ కొరకే ఈ భూమి మీద బ్రతకడానికి అలవాటు పడుతున్నామా, లేక దేవునిచ్చిన ఆయుష్ లోకం కోసం, మన ఇష్టాల కోసం జీవించి ఒకవేళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామో. కానీ పౌలు భక్తుని అంటున్నాడు, నేనిప్పుడు జీవించు జీవితము నన్ను ప్రేమించిన దేవుని కొరకు ఏం చేస్తున్నాను, జీవించుచున్నాను. 4వదిగా మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. చూడండి, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన క్రీస్తు విశ్వాసం వల్ల నేను జీవించుచు ఉన్నాను. అంటే దేని కొరకు జీవిస్తున్నాడు మాట, ఇప్పుడు యేసునందు తను రక్షించిన యేసునందు విశ్వాసం అన్న. ఇప్పుడు తన విశ్వాసం తను ఏం చేయాలంటే పరిపూర్ణతలోనికి నడిపించాలి. అలాంటి విశ్వాసమైన భక్తి జీవితాన్ని జీవిస్తున్నాను అన్నాడు. ప్రభువు నమ్ముకున్న మనం ఏదో ఆయన దేవుడు, ప్రభు రక్షకుడు, నా కష్టాలు బాధలు తీసాను అక్కడ ఉండడం కాదు, ఆయన పరిపూర్ణతలోనికి, ఆయన సమరూపంలోనికి, ఆయన సంపూర్ణతలోనికి మనం ఏం చేయాలంటే మార్చబడుతూ కొనసాగుతూ సంపూర్ణం అవడానికి సాగిపోవాలంటాడు హెబ్రీ పత్రికలో. ప్రభు మనం రక్షించింది ఎందుకంటే ఎక్కడ ఉన్నాం అక్కడ ఉండడం కోసం కాదు, రోజు రోజుకి మనము ఆ పరిపూర్ణతలోనికి, లేక ఆయన సంపూర్ణతలోనికి, ఆయన చిత్తంలోనికి మనం ఏం చేయాలంటే ముందుకి వెళ్ళాలి. కనుక అన్నాడు, ఆయన నన్ను ప్రేమించి నన్ను కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభునందలి విశ్వాసాన్ని బట్టి నేనేం చేస్తున్నానంటే జీవించుచూ ఉన్నాను. అందుకనే పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చక్కగా రాశాడు. చూడండి, అది కూడా మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 1:7 చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చును కానీ పిదికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, దేవుడు తన బిడ్డలను రక్షించిన మాత్రమే కాదు కానీ తన పరిశుద్ధాత్మను కూడా ఈ లోకంలోకి పంపించి తన ఆత్మతో ప్రతి వ్యక్తిని కూడా నింపాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆత్మ పూర్ణులై ఉండుడి అన్నాడు. దేవుని ఆత్మ ఎలాంటిది ఇచ్చాడు అంటున్నాడు అక్కడ, దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. అంటే దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చింది ఎందుకన్నమాట అంటే ఒక శక్తివంతమైన భక్తి జీవితాన్ని ఈ భూమి మీద దేవుని మహిమ కొరకు చేయడం కోసమే, లేక జీవించడం కొరకే అనేది మనకు అర్థం కావాలి. మనం పిరికివారంగా, అవిశ్వాసంగా, అధైర్యపడేవారంగా, కృంగేవారంగా, దిగజారేవారంగా ఉండాలనేది కాదు దేవుని ఉద్దేశం. దేవుడు మనకు ఆయన ఆత్మనిచ్చింది ఎందుకంటే మనము శక్తివంతమైన ఒక భక్తి జీవితాన్ని దేవుని మహిమ కొరకు ఈ భూమి మీద ఏం చేయాలన్నమాట, జీవించట కొరకు అనేది మనకు అర్థం కావాలి. తర్వాత వచ్చే మాటలు కూడా చూద్దాం చూడండి. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చైనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండు. అందుకని ఏమంటాడండి, దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు, కానీ పిరిగితనం అవ్వలేదు కాబట్టి నువ్వేం చేయాలి, ఆయనను గూర్చి చెప్పడానికి ఆయన శ్రమలలో పాలుపడే ఉండడానికి ఏం చేయదు, సిగ్గుపడకుండా ప్రయాసపడు అంటున్నాడు. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? ఏ ప్రభునందు విశ్వాసం ఉందో ఆ ప్రభుని గురించి చెప్పడానికి, ఆ ప్రభు నామ మహిమార్థమే ఒక లేదనే కష్టం బాధ వస్తే దాన్ని సహించడానికి జయించడానికి ప్రయాసకున్నటి ఒక భక్తి జీవితాన్ని మనం జీవించడానికి అలవాటు పడుతున్నామా? అలాంటి ఆ జీవన శైలి మనం అలవర్చుకుంటున్నామా? ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఏ కష్టం రాకూడదు, ఏ బాధ రాకూడదు, నేను అనుకున్నవన్నీ జరిగిపోలే అనే ఎందుకు పనికిరైన ఒక భక్తిలోనే మనం ఉండిపోతున్నామా? ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ గ్రంథాలు ఇచ్చాడు పిరికితనం ఇవ్వాలి. కాబట్టి నన్ను గూర్చి కానీ క్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని చెప్పడానికి నువ్వు ఏం చేయొద్దు, సేపడు, ఆయన శ్రమలలో పాలివాడాయి ఉండు అన్నాడు. అంటే క్రీస్తు మహిమ కొరకు ఏదైనా సరే అనుభవించగలిగినటువంటి ఒక జీవితాన్ని జీవించడానికి నువ్వేం చేయమంట, అలవాటు పడు. దేవుడు నమ్ముకున్నాను కానీ అన్నీ నాకు మంచి, లేకపోతే నేను అనుకున్నవే జరగాలని కాదు. ఒకసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు, మనం అడిగింది దేవుడు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ మన జీవితంలో ఏదో కష్టం అనేది రావచ్చు, కానీ దానిలో కూడా మనం పాలివారమై ఏ ప్రభునందు మన విశ్వాసం ఉంచామో ఆయన కొరకే బ్రతికే ఒక బ్రతుకు లేక జీవితాన్ని అలవర్చుకుంటున్నామా? అది చాలా ప్రాముఖ్యమైనమాట. ఎందుకంటే నన్ను ప్రాణాన్నే పెట్టి ఆయన నన్ను ఏం చేశాడు, ప్రేమించి రక్షించి కొనుక్కున్నాడు. కనుక ఇప్పుడు నేను ఆయనందు విశ్వాసం ఉంచి నేను ఏం చేయాలన్నమాట, జీవించాలంటే దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునంతే. అతడు వెనుక తీసిన వెళ్ళి అతని ఆత్మ ఎందు నాకు ఏమి లేదన్నాడు, సంతోషం లేదన్నాడు. కనుక దేవుని సంతోషపరచగలిగినటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తున్నామా, లేక దేవుణ్ణి సంతోషపరచలేనటువంటి భక్తి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఇంకా కొంత చదువుదాం ఆ మాటలు. 9 వచనం చూడండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షంలో బయలుపరచున్న ఆయన తన కృపను బట్టి మనలను రక్షించి. చూడండి ఏంటండి, తన మన క్రియలను బట్టి కాకుండా, మన మంచి కాదు లేక మన క్రియలు కాదు, మన ఇష్టాన్ని బట్టి కాదు, తన స్వకీయ సంకల్పమును బట్టి. అంటే దేవుడు ఒక సంకల్పముతో మనల్ని ఏం చేశాడమాటండి, రక్షించారు. ఒక పని నిమిత్తం ఆయన మనల్ని రక్షించారు అని మనం తెలుసుకొని ఆ పని కొరకే, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకే మనం ఏం చేయాలి, భూమి మీద బ్రతకడానికి అలవాటు పడాలి. యోహాన్ సువార్త 17 అధ్యాయం యేసుప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి ఈ భూమి మీద నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నేను నిన్ను ఏం చేశాను, మహిమ పరిచయను అంట. మనం చెప్పగలం అలాగా నా జీవితాన్ని గురించి మనం జీవిస్తే మనం చెప్పగలం అన్నమాట, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణను, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతను నేను ఆయన కొరకే జీవిస్తూ ఆయన మహిమ కొరకు బ్రతకవలసిన బాధ్యత నా మీద ఉన్నది. కనుక ఆయన సంకల్పాన్ని బట్టి తప్ప మన క్రియలను బట్టి కాదు దేవుడు మనం రక్షించింది లేక ప్రేమించి, ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మన వ్యక్తిగతమైన జీవితాలలో ఏం చేయాలన్నమాటని నెరవేర్చట కొరకు. అంటే మనం ఆయన బిడ్డలంగా, ఆయన విశ్వాసం ఉంచిన వారంగా ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన శక్తిని మనం ఈ లోకానికి ప్రచురించేవారంగా, సాక్ష్యం ఇచ్చేవారంగా మనం ఈ భూమి మీద బ్రతుకుట కొరకే దేవుడు మనల్ని రక్షించాడు అనేది మనకు అర్థం కావాలి. కనుక అంటున్నాడు ఆయన, ఆయన తన సంకల్పము చొప్పున మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మన పిలుపు ఏమంటున్నాడండి, పరిశుద్ధమైన పిలుపు. అంటే పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎవరు మనం ఎవరు అండి, పాపులమైన మనం, నీచులం, దౌర్భాగ్యం, దేవుని పేరు కూడా అసలు ఉచ్చరించడానికి అవకాశం లేనటువంటి దౌర్భాగ్యమైన మనలను ఆయన తన ప్రేమతో, ఆయన సంకల్పాన్ని బట్టి మనల్ని ప్రేమించి రక్షించి ప్రాణాన్ని పెట్టి ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచి అన్నాడు, నీవు నా కొరకు ఈ భూమి మీద ఏం చేయాలన్నమాట, జీవించు. కనుక పౌలు భక్తుడు తన జీవితాన్ని గురించి చెప్తూ ఇక్కడ నేను దేవుని గురించి కానీ ఆయన శ్రమల గురించి కానీ సిగ్గుపడకుండా నేను దానిలో పాలివాడనే ఉండేటట్లుగా నేను ఏ ప్రభునందు విశ్వాసం ఉంచినో ఆయనను బట్టి జీవించడానికి నేను ఏం చేశానమాట అండి, అలవాటు పడ్డాను. అందుకనే యాకో భక్తుడు కూడా ఒక మాట చెప్తాడు చూడండి, అది కూడా మనం చూద్దాం. యాకో భక్తుడు రాస్తూ ఒక విశ్వాస జీవితాన్ని గురించి 12వ వచనంలో ఒక మాట ఉంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొంది. చూడండి, శోధనలు రావు అని ప్రభు చెప్పలే కదండి, కష్టాలు రావు అని ప్రభు చెప్పలే, కానీ ఏమన్నట్టు దాన్ని నిలిచి దాన్ని జయించిన వాడు ధన్యుడు. వానికి ఏముందంటండి, జీవ కిరీటం. చూడండి, సిలువతో ప్రారంభమైంది ఒక విశ్వాస జీవితం. ఆ సిలువ మరణ పునరుద్ధానం మన వ్యక్తిగతమైన జీవితంలో అది మనకు ఒక పునాది ఆత్మీయ జీవితానికి. ఆ పునాది వేసుకున్న మనము దాని మీదనే నిలబడుతూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఆయన పరిపూర్ణతలోకి ఆయన సంపూర్ణతలోకి మనం ఎదుగుచు ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని పొందగలిగిన భక్తి ఈ భూమి మీద ఉండగానే మనం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా.
1: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

0: ఉపమానములు అని చెబితేనే దీని వెనుక ఒక గొప్ప సీక్రెట్స్ ఉన్నాయని అర్థమవుతోంది. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. మాథ్యూ 24, ఒక టర్నింగ్ పాయింట్ని నేను చూస్తున్నాను. క్రైస్ట్ మరి అర్థమయ్యేలా మాట్లాడుచున్నాడు. అయితే ఈ మాథ్యూ 24లో ఒక డిఫరెన్స్ని చూస్తున్నా. టోన్లో ఒక డిఫరెన్స్ ఉంది, స్పీడ్లో ఒక డిఫరెన్స్ ఉంది, ఏదో ఒక విషయాన్ని స్ట్రాంగ్గా చెప్తున్నట్లు ఒక చరిత్ర ఉంది. ఇందులో ఒక పారబుల్ ఉంది. ఈ అవుట్లైన్ని, దీన్ని వెనుక చరిత్రను ఎలా చూడాలి?
1: ఇప్పుడు క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్ చూసినట్లయితే, లేక మినిస్ట్రీ మొత్తంగా 33.5 సంవత్సరాలని చెప్తున్నాం కదండి, అది 3 పార్ట్లుగా విభజించాలి. అంటే ఫ్రమ్ బెత్లహేమ్ టు జోర్డాన్, అక్కడ ఆయన బిడ్డగా పుట్టినప్పటి నుండి యోర్దాను వరకు ఒక పార్ట్, యోర్దానులో బాప్తిస్మం పొందడం నుండి యెరూషలేములోనికి ప్రవేశించేంత వరకు ఒక పార్ట్, యెరూషలేములోనికి ప్రవేశించినప్పటి నుండి ఆయన పునరుద్ధానం వరకు ఒక పార్ట్. ఈ 3 భాగాలను వేరువేరుగా అర్థం చేసుకుని చదివితే ఆయనను గుర్చి 3 విషయాలు దొరుకుతాయి. మొదటిగా, ఆయన 100% మనిషి. అంటే ఆయన తను దైవకుమారునిగా ఉన్నప్పటికీ తను ఒక మనిషిగా నిరూపణ. ఆకలి, నిద్ర, బంధుత్వము, తల్లి, తమ్ముళ్ళు అందరూ ఉన్నారాయనకి.
0: ఒక హ్యూమన్ టచ్
1: అది ఆయన నిరూపిస్తున్నాడు. మొదటి 30 సంవత్సరాలు ఆయన మనవలే అన్ని విధాలుగా శోధించబడ్డాడని హెబ్రీయులకు చెప్తుంది. సో ఆయన అన్ని విధాలుగా 30 సంవత్సరాలు అందువల్ల నతనయేలు అడుగుతున్నాడు, నజరేతు నుండి మంచి వెలువడుతుందా? అంటే నజరేతులో ఉండి ముగించి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు నజరేతు నుండి నేరుగా యోర్దానుకు వచ్చాడు. అక్కడొచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? బాప్టిజం. ఇప్పుడు ఆయన వచ్చి మరొక పార్ట్, మినిస్ట్రీ పార్ట్. ఆ మినిస్ట్రీ పార్ట్ మిగతా 3.5 సంవత్సరాలు చేస్తున్నాడు. ఇందులో ఆయన మరలా అడుగుతున్నాడు, జనులు నన్ను ఎవరంటున్నారు, నన్ను గుర్చి ఏమంటున్నారు? కొందరు ప్రవక్తనియూ, కొందరు యిర్మీయానియూ, మరికొందరు ఆ బాప్తిస్మకుడు యోహానని, కొందరు ఏలియాని ఆయన గురించి చెప్తూ ఉన్నారు. సో ఆయన యొక్క మినిస్ట్రీ పార్ట్.
0: తరువాత మీరేమనుకుంటున్నారని ప్రశ్నించారు,
1: ఎవరనుకుంటున్నారని వారిని అడుగుతున్నాడు, వారి గ్రహింపును తెలుసుకుంటున్నాడు. తరువాత ఆయన యెరూషలేములోనికి ప్రవేశించక ముందుగా ఆ రూపాంతర కొండపైన ఆయన తేటగా చెప్తున్నాడు, మనం యెరూషలేములోనికి వెళ్ళబోతున్నాం, ఇకపై జరిగే సంభవాలు. అయితే యెరూషలేములోనికి ప్రవేశించే పార్ట్ వచ్చి, ఇప్పుడు ఒక ఉదాహరణకు, కింగ్ ఒకరు ఉన్నారనుకోండి, తన దేశాన్ని పట్టుకోవాలి, తన దేశాన్ని పోగొట్టుకున్నాడు, అది పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు, ఆయన ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే యోవాబును పంపి ఆ స్థలాన్ని ముట్టడి చేయమంటాడు. యోవాబు వెళ్ళి ఏం చేస్తాడంటే, అది నీళ్లున్న ప్రాంతం, ఎంట్రన్స్, ఏ దేశానికైనా ఒక జలాశయం పారుతూ ఉంటుంది, అది దాటే లోనికి వెళ్తారు, ఆ జలప్రాంతాన్ని ముట్టడి చేస్తారు. ముట్టడించి దావీదుతో చెప్తాడు, జలములమీది పట్టణాన్ని పట్టుకున్నాను, నా పేరు దానికి పెట్టకుండునట్లు నీవు మిగతా వారిని తీసుకొచ్చి లోనున్న పట్టణాన్ని పట్టుకోమంటాడు. ఇది వచ్చి క్రైస్ట్కి, జాన్ ద బ్యాప్టిస్ట్కి అయినటువంటి రిసెంబ్లెన్స్. ఇప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చి ఏం చేస్తున్నాడు, వచ్చి జోర్డాన్ వరకు అన్నిటినీ రెడీ చేస్తాడు. అలాగే ఇక్కడ దావీదు కొరకు వెయిట్ చేస్తున్నాడు. అతడు వచ్చి ఏం చేస్తున్నాడు, లోపల పట్టణాన్ని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు అన్ని పట్టణాలు పట్టుకున్నా గానీ హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళి అక్కడున్నటువంటి ప్యాలెస్లో కూర్చుంటేనే గాని ఆయన కింగ్. ఇప్పుడు క్రైస్ట్ వచ్చి యెరూషలేములోనికి వచ్చేప్పుడు కింగ్గా వస్తున్నాడు. ఇంతవరకును ఆయన వచ్చి పట్టుకుంటూ వస్తున్నాడు, గాలిని సముద్రాన్ని నిమ్మలపరిచి దాని కంట్రోల్కి తెస్తున్నాడు, పిశాచిని జయించి దాని కంట్రోల్కి తెస్తున్నాడు, రోగాన్ని జయించి అన్నిటిని జయించి చివరికి యెరూషలేములోనికి ప్రవేశించేప్పుడు ఒక కింగ్గా ప్రవేశిస్తున్నాడు. అప్పుడు ఆ కింగ్ యొక్క టోన్, కింగ్ యొక్క అథారిటీ, కింగ్ యొక్క ఆ జైజాంటిక్, అదే వాక్యం చెప్తుంది, యెరూషలేములోనికి ఆయన ప్రవేశించేది, ఆయన వెంటే వెళుతున్నటువంటి ఆ శిష్యులు ఆయన నడిచి వెళుతున్నప్పుడు ఆయనను చూచి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు అలా ఆశ్చర్యపడుతున్నారంటే, సాధారణంగా నడిచి వచ్చిన ఆయన కింగ్గా నడిచొస్తున్నాడు. ఒక కింగ్లో ఆ జైజాంటిక్ ఉంటుంది కదా, ప్రోటోకాల్, చూపు, మాట అన్నిటిలోనూ నేను ఆ యొక్క ఆ అధికారం, అది అలా క్రీస్తులో ప్రవేశిస్తుంది. అట్లే ఆ గాడిదపైన అలా లోనికి ప్రవేశించేప్పుడు ఒక కింగ్ ప్రవేశిస్తున్నాడు, తర్వాత నడిచి వస్తాడు. ఒక కింగ్ నడిస్తే ఎలాగుంటుందో అలాగుంటుంది. సో ఆ కింగ్ యొక్క అంతా కూడా అక్కడ వచ్చి ఎక్స్పోజ్ అవుతుంది, ఆయనలో నుండి మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది. అందువల్ల మీరు చూసినట్లయితే లోనికి ప్రవేశించిన వెంటనే అందరినీ కూడా అక్కడ తోలివేస్తున్నాడు. పట్టణంలోనికి ప్రవేశించి దీనికి ముందు ఎప్పుడు కూడా ఆయన ఈ విధంగా చేసినట్టుగా ఉండదు. మీరు బాగా గమనిస్తే టోటల్ ఇస్రాయిలులో ఆయన వాక్ చేస్తూ, అంటే మినిస్ట్రీ చేస్తూ గలీలియాకి వెళ్లడం, బెత్సైదా, ఇక్కడ అక్కడ అన్ని చోట్లకి వెళ్తున్నాడు, ఎరికో అంతటా వెళ్తున్నాడు. కాని ఎక్కడ కూడా ఎవరిని కొట్టినట్టుగా ఉండదు, మాట్లాడుతూ వస్తాడు. కాని లోనికి వచ్చిన వెంటనే త్రాళ్లతో కొరడా చేసి త్రోళివేస్తున్నాడు. చూడండి, అదే కింగ్ యొక్క అథారిటీ. దానిని మీరొచ్చి యెరూషలేములోనికి ప్రవేశించే ఆ 4 సువార్తల్లోనూ ఆయన యెరూషలేములోనికి ప్రవేశించేదే మీరు వేరుగా చదవాలి. చదివి చూడండి, ఒక కింగ్, ఒక ప్రోటోకాల్, అది అట్లే మీకు తెలుస్తుంది. అదే క్రైస్ట్. అలా లోనికొచ్చి ఆయన చూసినట్లయితే దేవాలయం చుట్టూతా తిరిగినట్టుగా చూడగలం. ఏంటి దేవాలయం చుట్టూతా తిరుగుతున్నాడు, ఈయన దేవాలయం చూసింది లేదా అంటే అది కాదు, ఒక కింగొచ్చి నా ప్యాలెస్ ఎలాగుంది, ఆ ప్యాలెస్ని అలా ఏం చెప్తారు, ఆ ఏం చెప్తారు, అలా చూస్తారు గదా, అన్నీ సరిగ్గా ఉన్నాయా అని చూస్తారు గదా, ఆ విధంగా చూస్తున్నాడు. అందువల్ల అక్కడ క్లీన్గా అన్నిటినీ తూలివేస్తున్నాడు. యోచించండి, ఒకే వ్యక్తిగా తను తూలివేస్తున్నాడు, ఎవరైనా అడ్డుకున్నారా,
0: ఏమీ చెయ్యలేదు,
1: దగ్గరకొచ్చారా, కింగ్ ఏది చేసినా సిటిజన్ అడగలేడు, అదే అక్కడ జరుగుతుంది. సో క్రైస్ట్ యొక్క ఒక ఫుల్ జైజాంటిక్ అదెక్కడ వరకు వస్తుందని చూస్తే గెత్సెమనీ వరకు వస్తుంది. గెత్సెమనీలో ఒకడు పట్టుకోవడానికి వస్తాడు గదా, పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈయనే అడుగుతాడు, ఎవరిని మీరు వెతుకుతున్నారు అన్న వెంటనే అతను చెప్తాడు, నజరేయుడైన యేసును వెతుకుతున్నాం. వెంటనే చెప్తాడు, నేనే ఆయనని అంటాడు.
0: ఈయనే
1: చెప్తాడు. చెప్పిన వెంటనే వాక్యం చెప్తుంది, వారు వెనుకకు తగ్గి నేల మీద పడినట్టుగా ఉంటుంది.
0: భయపడ్డాడు.
1: ఆహా, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నేనే అన్నందుకు ఇంగ్లీష్లోని మాట ఐయామ్. ఇది ఏ ఐయామ్ తెలుసండి, నిర్గమాకాండములో మోషే ఆయనని అడుగుతాడు, మీరెవరని చెప్పాలి అంటే ఐయామ్ హూ ఐయామ్, ఉన్నవాడను. ఆ టోన్ ఇక్కడ విన్న వెంటనే వీరు నిలబడలేకపోయారు. ఏంటంటే కింగ్ పవర్ బయటపడుతుంది, ఈయన తాకలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు, ఐయామ్ అన్న వెంటనే వెనక్కి తగ్గి పడుతున్నారు. అందరూ క్రీస్తును ఆ ఫోటోలో బిగించి చాలా సాఫ్టు, ఎంత కొట్టినా ఊరుకుంటాడు, ఏం చేసినా ఆయన దీర్ఘశాంతుడు, ఎంతో సాఫ్ట్ అనుకుంటారు. క్రైస్ట్ దగ్గర మరొక ముఖం కూడా ఉంది, మరొక యాంగిల్ కూడా ఉంది, ద జైజాంటిక్ గాడ్, ద ఆల్మైటీ కింగ్. ఆయన వచ్చి నిలిచాడంటే అదే మీరు చూడండి, ఓల్డ్ టెస్టమెంట్ అయినా న్యూ టెస్టమెంట్ అయినా సరే రెండిటిలోనూ దేనికి జనులు భయపడతారని చూసినట్లయితే క్రైస్ట్ యొక్క కోపానికి. సామ్స్ 2లోనూ ఉంటుంది, కీర్తనలు 2లో, రెవల్యూషన్ 6:15-16 వచనాల్లో చదివితే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినమునకు తాళజాలినవాడెవడని ఉంటుంది,
0: నిలబడలేరు,
1: నిలబడనే లేరు. క్రైస్ట్ని మనం వేరే విధంగా చూస్తున్నాం. ఎప్పుడు మనం చెప్తుంటాం, ఇప్పుడు ఆయన ఒక అడ్వకేట్, ఒకరోజు జడ్జ్, ఆ రోజు ఆయన ముందు నిలబడలేరు. ఆ విధంగా స్టార్ట్ అయ్యేదే 24th chapter లోనికి వస్తున్నాడు.
0: అలాగే మనం తరచూ చూస్తుంటే ఆ క్రాస్ ఆయన పొందిన శ్రమలు గుర్తు చేసుకుంటే ఒక సాఫ్ట్నెస్ వచ్చినట్లు ఈ వైపు తెలుస్తుంది. ఈ వైపును మనం విడిచిపెడుతున్నామేమో అనిపిస్తుందో థింకింగ్ మనం సహజంగా ఉంది.
1: ఆయన వచ్చి ఒక ప్రక కింగ్, ఒక ప్రక ప్రీస్ట్, ఆయన రెండును మెల్కీసెదకు యొక్క క్రమం అని చెప్తారు, ఆ క్రమం అంటారు. ఒక ప్రక కింగ్ యొక్క తత్వాన్ని ఆయన వదలలేదు. పిలాతుతో మాట్లాడేది చూడండి, పిలాతు చెప్తాడు, నేను విడుదల చేస్తా ఇది అది అంటాడు. ఆయన చెప్తాడు, పరము నుండి ఇవ్వబడితే గాని నీ యుద్ధేమీ లేదు, నువ్వు మౌనంగుండి నోరు మూసుకొని అర్థం.
0: అదేమంటే ఈక్వల్గా స్ట్రాంగ్గా మాట్లాడుతూ,
1: ఒక ప్రిజనర్ కింగ్తో మాట్లాడినట్టుకుండదు, ఒక కింగ్ మరొక గవర్నర్తో మాట్లాడినట్టుగా ఉంటుంది. నువ్వు గవర్నర్, నువ్వు కింగ్ కాదు, అయితే నేను కింగ్. తను అడుగుతాడు, నువ్వు యూదులకు రాజువా, నువ్వు చెప్పినట్టుగానే అంటాడు.
0: ఆ టోన్లోనే,
1: అంటే ఎటువంటి ఒక ప్రిజనర్ను తన్ను విడుదల చేయమనడానికి కొరకే గవర్నర్తో మాట్లాడతారు, పరితాపంగా నుంచుంటారు. ఇప్పుడు మనవాళ్లే సాధారణంగా ఒక గవర్నమెంట్ ఆఫీసులో పని కావాలంటే మనం నిలబడే తీరే వేరుగా ఉంటుంది, అవునండి. కానీ ఆయన నిలిచున్నప్పుడే అతను అడుగుతున్నాడు, ఈయన్ని, ఏంటి మీరు యూదులకు రాజా, అవునని కూడా చెప్పడాయన, నువ్వు చెప్పినట్టే అంటాడు. ఎంతటి ఒక ఇది ఆయన, ఆ క్రీస్తుని మీరట్లే అభిమానించగలరు అందులో. అయితే అదే సమయంలో నా జనుల కొరకు నేను కొన్ని కార్యాలు చేయవలసి ఉన్నవి, అందులకు నేను అప్పగించుకుంటున్నాను. అందులకు ఎంత గొప్ప ధైర్యం కావాలో తెలుసండి.
0: అదొకటి. అయితే ఈ పవర్ఫుల్ అయిన సిచ్యువేషన్లో మన కోసం ఆయన దిగొచ్చాడు అని తలంచితేనే, మనం సహజంగానే దిగొస్తేనే నేనెందుకు నీకోసం మాట్లాడాలి అని అంటారు. అలా కామన్ టర్మ్స్లో ఇలా గొప్ప జైజెంటి కాల్మేటీ గాడ్ మరి ఏ మిస్టేక్ చెయ్యలేదు ఆయన, అలాగున దిగొచ్చి ప్రజల కోసం మరి అది అనుకుంటూనే ఒకలా ఉంటుంది.
1: లవ్ ఆఫ్ క్రైస్ట్.
0: అవును,
1: క్రీస్తు యొక్క ప్రేమ అని మనం అంటున్నాం కదండి, అది నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. యోహాను 13వ అధ్యాయం తండ్రి ఆయనకు సకల అధికారం ఇచ్చాడనే ఉంటుంది, దీనిని యేసు ఎరిగినవాడే అని ఉంటుంది. తాను దేవుని యొద్ద నుండి వచ్చినది, ఆ తండ్రి తనకు అన్నిటినీ అప్పగించాడనియూ తాను తండ్రి వద్దకు వెళ్లవలసినది యేసు ఎరిగినవాడే అని ఉంటుంది. ఇప్పుడు మరి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, విశ్వమంతటి యొక్క మొత్తం పవరు ఎవరికిచ్చాడు,
0: అనుగ్రహించాడు,
1: క్రీస్తు చేతికిచ్చాడు. ఎప్పుడిస్తున్నాడంటే రేపు సిలువలో కొట్టబడుతున్నాడంటే ఈ నైట్ ఇస్తున్నాడు. ఇంతటి పవర్ని చేతిలో పెట్టుకుని దెబ్బను మీరు పుచ్చుకుంటారా, ఈరోజు ఒక సాధారణ చిన్న పోస్టింగ్లో ఉన్నవారే కారులో నుండి దిగేప్పుడే
0: నేనెవరు
1: తెలుసా, ముందు నలుగురు అన్న వస్తున్నాడు జరగండి జరగండి అంటారు.
0: అవును,
1: అయితే ఇంతటి పవర్ని ఉంచుకుని ఒక 12 శిష్యుల కాళ్లు కడగడం అనేది ఎటువంటిది?
0: దీన్ని
1: అనుకుని చూడలేము. ఇది వచ్చి జైజాంటిక్ యొక్క ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ఇది లవ్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఈ రెండిటినీ ఒక్కటిగా చూస్తేనే మీరు క్రైస్ట్ని చూడగలరు. ఒక కాయిన్కి రెండు సైడ్లు ఉన్నట్టుగా ఆయన. సో క్రైస్ట్ని మనం ఇంకా ఈ లవ్ యొక్క పరాకాష్ఠని మనం చూడలేదు. మనం ఒట్టిగానే మనందరి కొరకు సిలువలో కొట్టబడ్డాడు సిలువలో కొట్టబడ్డాడు అనేటువంటిది ఒక టర్మ్గా మార్చేశాం. అందులో ఉండగలిగిన ఒక డెప్త్ని మనం చూడలా. క్రీస్తు యేసు రాజై ఉన్నాడు రాజై ఉన్నాడని చెప్పి ఆయన జైజాంటికిని మనం చూడలేదు. యోచించి చూడండి, అంతటి ఒక బ్రహ్మాండమైన విశ్వమును సృష్టించిన దేవుడే ఇంతటి ఒక అణువును సృష్టించాడు. అంత పెద్దది సృష్టించగలడు, ఇంత చిన్నది సృష్టించగలడు. ఆ దేవుడు మరియా గర్భములో పిల్లవానిగా కూడా ఉండగలడు. అలాగంటే ఆయన యొక్క జైజాంటిక్ తన్మయాన్ని అలా కుదించడం కుదురుతుంది, అలాగే ఎస్టాబ్లిష్ చేయడం ఆయన వల్ల కుదురుతుంది. క్రైస్ట్ని మీరు అభిమానించగలరు, మాట్లాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు 2000 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం, ఇంకా చెప్తాం, ఇంకా మాట్లాడతాం. ఆయన లాంటి ఒక దేవుణ్ణి మీరు చూడలేరు.
0: ఈ ఉపమానములు అంటే ఈ మాథ్యూ 24లో మీరు చెప్పినట్లు లోపల ప్రవేశించాడు, మాట్లాడాడు. అయితే చాలా స్ట్రాంగ్ అయిన ఒక పారబుల్ వస్తుంది. ఈ మాథ్యూ 24లో ఉన్న ఈ పారబుల్ గమనిస్తే ఒక ఫిగ్ ట్రీ అని చెబుతూ ప్రవేశిస్తున్నాడు. అలాగే ఈ ఫిగ్ ట్రీ రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎన్నో చెట్లను ఆయన సృజించాడు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వవచ్చును. పర్టిక్యులర్గా ఫిగ్ ట్రీ అని చెప్పి వస్తుంది. ఈ ఫిగ్ ట్రీని గురించి ఎందుకిలా చెబుతున్నాడు, అలా ఏంటి సీక్రెట్ ఉంది అనే విషయం ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం.

0: ఈ ఫిగ్ ట్రీ యొక్క చరిత్ర, యాక్చువల్లీ వాట్ ఈస్ ది కాన్సెప్ట్ క్రైస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్న వెనుక చరిత్ర ఏంటి?
1: మొదటిగా ఇది పెట్టుకుని క్రైస్ట్ ఏం చెప్పదలుస్తున్నాడు అనేటువంటిది చెప్పేద్దాం. ఈ రోజు బేస్ ఇచ్చేద్దాం. మొదటిగా అందరూ ఈ ఫిగ్ ట్రీ యొక్క బేస్ని చూడటం లేదు, అందరూ ఉపమానాన్ని మాత్రమే చూస్తున్నారు. అంజూరపు చెట్టును చూచి ఉపమానం నేర్చుకోండి.
0: కార్యక్రమం ఉపమానములు
1: రహస్యములు. మొదటిగా ఉపమానం అంటే సీక్రెట్ అనేది మనం వీరికి చెప్పి ఉన్నాం. ఈ ఫిగ్ ట్రీ వెనుక ఉన్నటువంటి సీక్రెట్ని మనం చూడక ముందుగా దాని బేస్ కొంత చూడాలి. అది ఏంటని అడిగితే, ఒకరోజును క్రీస్తు అంటే ఏంటని అడిగితే, యేసుక్రీస్తు యెరూషలేములో బస చేయలేదు. ఒకరోజు కూడా ఆయన యెరూషలేములో నిద్రపోలేదు. పట్టణంలోకి వెళ్ళి పని ముగిస్తాడు, ఆ రోజు పరిచర్య చేసి తిరిగి వస్తాడు. కారణమేంటంటే, కింగ్ వచ్చి క్యాపిటల్ సిటీ లోపటే ఉండాలి, అక్కడుండాలి. ఈయన కింగే, అదొక క్యాపిటల్ సిటీయే, కానీ అఫీషియల్గా కింగ్ కాలేదు. సో అందువల్ల ఆయన తిరిగి వచ్చేస్తాడు. వచ్చి బెతనియాలో ఉంటాడు, ఒలివ కొండ దగ్గర ఉంటాడు. సో బయటే బస చేస్తాడు, కానీ లోన్ ఉండడు. అలాగే ఉంటుంది మీరు చదివితే. సో ఆ విధంగా ఉంటున్నప్పుడు, ఒకసారి వచ్చినప్పుడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు గాడిద మీద ఎక్కి రావడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని శుద్ధం చేస్తాడు. సెకండ్ టైం వచ్చేప్పుడు నడిచి వస్తాడు. వచ్చేప్పుడు వచ్చేదారిలో ఆకలేస్తుంది. ఆకలైనప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఒక అంజూరపు చెట్టును చూసి ఆ అంజూరపు చెట్టును శపిస్తాడు. దానికి ఫలము లేనందువల్ల శపించడం జరుగుతుంది. అదిను వాక్యం తెలియజేస్తుంది, అది ఫలమిచ్చేటువంటి కాలము కాదనేటువంటిది కూడా అక్కడ ఉంటుంది. దీనిని బట్టి ఒక క్రైస్తవ తెగవారు, ఆ గ్రూప్ వారు ఏం చెప్తున్నారంటే, చూడండి, యేసుక్రీస్తు దేవుడై ఉన్నట్టయితే ఇలా ఫలమిచ్చేటువంటి కాలము కాదని తెలిసుండాలి. అలా ఫలము లేకపోతే కోపగించి ఒక చెట్టును శపిస్తాడా? అలాగైతే ఆయన్ని చూడండి, ఒక సాధారణమైన మనిషే అని చెప్తుంటారు. క్రైస్ట్ వచ్చి 40 దినాలు తినకుండా ఉపవాసం ఉండేడు. ఒకపూట ఆకలేస్తే కోపగించేటువంటి మనలాంటి వ్యక్తి కాదాయన. ఒకవైపున ప్రసంగం చేస్తున్నాడు, 3 రోజులు తినకుండా ఉన్నాడు. ప్రసంగం ముగిస్తున్నాడు, ముగించి జనసమూహానికి ఆహారం పెడుతున్నాడు. ఆయన భోంచలేదు. ఒకసారి ప్రసంగం ముగించి చెప్తాడు, రండి మనం అద్దరికి వెళ్ళి భోంచేద్దామంటాడు. అటు వెళ్ళినప్పుడు జనసమూహం వచ్చేస్తారు. వారిపై కనికరముతో మాట్లాడుతుంటాడు. ఒక ఆకలి నిమిత్తము ఆ చెట్టును శపించేంతగా
0: ఆయన
1: దృష్టిలో వచ్చి, అదే చెప్తా, మా దేవుని గురించి మాకే తెలుసు, తెలుసుకోవాలంటే అడిగి తెలుసుకుంటే మనం చెప్తాం. దానిని గురించి వారికి తెలియకపోవడం వల్ల చూడండి, ఆయన ఫలం కొరకు చెట్టును శపించాడు. లేదు లేదు, ఫిక్ట్రీ వెనుక ఏముందంటే, ఫిక్ట్రీ వచ్చి ఇస్రాయేలు దేశాన్ని సూచిస్తుంది. యిర్మీయా 24:5 ఉంటుంది. ఫిక్ట్రీ అనేది ఒక గుర్తు కొరకే ఇస్రాయేలు దేశానికి దేవుడు ఇచ్చినటువంటిదిగా ఉంది. మీరు చెప్పారు కదా అనేక చెట్లని, ఒక్కొక్క చెట్టు వెనుక ఒక హెవెన్లీ సీక్రెట్ చెప్తాడు. ఉదాహరణకు ఆలివ్ ట్రీ ఉంది కదా, బైబిల్ అంతటా ఆలివ్ చెట్టు గురించి చెప్తూ వస్తాడు. ఈ ఒలివ చెట్టు దేన్ని సూచిస్తుందంటే, జకరియా 6 ఉంటుంది, ఇస్రాయేలీయుల యొక్క సేవకులను గురించి చెప్పబడుతుంది.

0: అని శపిస్తున్నాడు. దాని అర్థమేంటంటే ఇశ్రాయేలును శపిస్తున్నాడు. ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక, ఎందుకంటే అది కాపు కాయని కాలం, రోమీయుల అధికారంలో ఉన్నారు. కాని కాపు కాలంలో వారేం చేయలేదు, ఫలమివ్వలేదు. సో ఇప్పుడు ఆయన శపిస్తున్నాడు. ఏది శపిస్తున్నాడు? ఫిక్టరీ దేనికి సూచనగా ఉంది? ఇశ్రాయేలు కంట్రీకి సూచన. సో శపితమవుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలు దేశం 1850 సంవత్సరాలు లేకుండా పోయింది, చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు వీరు అడుగుతున్నారు, సూచనలు, అంత్యకాల సూచనలు చెప్పమంటున్నారు. అప్పుడు ఈయన చెప్తున్నాడు, అంజూరపు చెట్టు చిగిరించడం మీరు చూసినప్పుడు దాని అర్థమేంటి? నేను శపించా, అది చిగిరించకుండా పోయింది. అది చిగిరించడం మీరు చూసినప్పుడు దానితో కంపేర్ చేసి చూడాలి. దాని అర్థమేంటంటే ఇశ్రాయేలు దేశం మరలా ఏర్పాటు కావడం మీరు చూసినప్పుడు. ఇశ్రాయేలు దేశము ఏర్పాటు కానేలేదు. ఎప్పటి నుండి కాలేదు? బాబిలోనియన్ పీరియడ్ నుండి అది ఫామ్ కాలేదు. బాబిలోన్లో నెబుకద్నెజరే మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులను తీసుకెళ్తున్నాడు. ఆ సిద్కియా రాజు కాలంలో, యెహోయాకీను కాలంలో పోతుంది. అలా రాజ్యం పోగొట్టుకున్న తర్వాత ఇశ్రాయేలు దేశం విడుదల కానేలేదు. యేసు కాలంలో కూడా విడుదల కాలేదు. వారు రోమీయుల అధికారం క్రిందే ఉండారు. అలా యేసు తర్వాత బైసాండియర్స్ తర్వాత రిఫార్మ్డ్ రోమన్ ఎంపైర్, అటు తర్వాత టర్కీ వారు. అలా వారు ఎవరి దగ్గరైనా ఏం చేస్తున్నారు? బానిసలుగా ఉండారు. అప్పుడే యేసు చెప్పారు, ఇశ్రాయేల్ అంజూరపు చెట్టు చిగిరించేది మీరు చూసినప్పుడు. దాని అర్థమేంటి? ఇశ్రాయేల్ దేశం ఏర్పడేది, మరలా ఏర్పడేది మీరు చూస్తున్నప్పుడు.
1: ఈ విషయం 2000 ఇయర్స్ బ్యాక్ క్లియర్గా చెప్పేశారు,
0: ఎంతో స్పష్టంగా. ఇందులో అలా చెప్తూ మరొక మాట ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్టు చిగిరించేది మీరు చూసినప్పుడు అందులో కొమ్మ లేతదై చిగిరించేప్పుడు 32వ వచనంలో అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించునప్పుడు.
1: అవును,
0: లేత కొమ్మ అంటే ఏంటని అడిగినట్లయితే, ఆ యెషయా 11లో ఉంది, యెషయా గ్రంథము 11:1 11:1లో ఉంది, లేత కొమ్మ అనేది కింగ్. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అనేదానికి అర్థమేంటంటే, యెషయి కుటుంబము నుండి చివరిలో లాస్ట్లో ఏం జరుగుతుందంటే, ఒక కొమ్మ చిగిరించడం, ఒక రాజు ఉద్భవించడం అనేది జరుగుతుంది. అది యేసును గూర్చిన ప్రాఫెసీ. అంటే దావీదు వంశంలో, యూదాగోత్రంలో చివరిగా యేసు వస్తాడనేది ప్రాఫెసీ. ఇప్పుడిక్కడేం చెప్తున్నాడు? అంజూరపు చెట్టు వల్ల, ఇశ్రాయేల్ దేశం వల్ల ఒక ఉపమానము, ఒక రహస్యము మీరు నేర్చుకోండి. అందులో లేత కొమ్మ చిగిరించును. ఆ కొమ్మ నుండి చిగిరించే మొదటి, ఫస్ట్ బాన్ అని చెప్పడం, మొదటి రాజు వచ్చునప్పుడు, అప్పుడు వసంతకాలము సమీపమైనదని ఎరుగుదురు. ఆయన ద్వారమునొద్దకొచ్చాడు. ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటిగా కింగ్ ఎప్పుడొచ్చాడని చూసినట్లయితే, బబులోను కాలం తర్వాత, యేసు చెప్పిన తర్వాత. ఎప్పుడు వచ్చాడంటే 1948 మే 14, డేవిడ్ బెన్ కురియన్ అనే అతడే మొదటి కింగ్. అంతవరకు 1850 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశం లేదు. అంటే ఆ ఇశ్రాయేల్ దేశం అన్నది టర్కీ కంట్రోల్లో ఉండింది. ఆ 1917 వరకు టర్కీ కంట్రోల్లో ఉండింది. 1917 to 1948 వరకు ఆ బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉండింది. 1917 ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటిష్ వారు దాన్ని జయిస్తున్నారు, గెలిచి వారి కంట్రోల్లోకెళ్తుంది. అప్పుడు వారి క్రిందే ఉండారు. సో ఈ కాలంలోనే ఇశ్రాయేలు దేశం ఏర్పడడానికైనా అన్ని పనులు జరుగుతున్నాయి. అది ఒక చక్కటి ప్రాసెస్. అది ఎలా దేవుడు జరిగించాడు అదే నేనెప్పుడు చెప్తాను. దేవుడు మీకు ఒక కార్యం జరిగిస్తాడంటే కొన్ని సమయాల్లో సడన్గా జరుగుతుంది, కొన్ని సమయాల్లో దానికైనా ప్రిపరేషన్ జరిగిస్తాడు. ఆ యొక్క ప్రిపరేషన్ పీరియడ్ని మీరు తెలుసుకున్న వారైతే దేవుని యొక్క ప్లాన్ మీకు తెలుస్తుంది. కడుపులో బిడ్డ ఉందనుకోండి, ఆ బిడ్డ ఎదుగుతున్న క్రమేణా దేవుని దగ్గరికెళ్ళి, రిబ్కా తన గర్భంలో ఉన్న శిశువులను గురించి దేవుని అడిగినట్టుగా ఆ శిశువును గూర్చిన అన్ని విషయాలు తెలియజేస్తాడు. అలా పుడుతున్నప్పుడు ఆ బిడ్డను గూర్చిన ఒక విషయం మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఒక కార్యం దేవుడు చేయనారంభించినప్పుడు మనం అడిగినట్లయితే దాని గూర్చిన అన్ని విషయాలు తెలియజేస్తాడు. 1917లో ఫస్ట్ వరల్డ్ వార్ ముగింపు, 1918లో బాల్ఫోర్ డిక్లరేషన్. అంటే ఆ ఇంగ్లాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నది బాల్ఫోర్, ఆయన వద్ద ఒక కోరిక ఇవ్వడం జరుగుతుంది. ఎవరంటే సర్ వైస్మెన్ పెడుతూ ఉన్నాడు. ఈయన ఒక యూదా డాక్టర్. ఈయన పెడతాడు ఎందుకంటే ఈయనే ఈ పేలుడు మందు కనిపెట్టించినవాడు ఇంగ్లాండ్కి ఫస్ట్ వరల్డ్ వార్ని జయించడానికి. అప్పుడు రాణిగారు అడుగుతున్నారు, మేము జయించడానికి మీరే కారణం, మాకు ఈ పేలుడు పదార్థాన్ని కనిపెట్టించింది మీరే, మేం మీకు ఏదైనా చేయాలని ఇష్టపడుతున్నాం, మేమేం చేయొచ్చు మీకు, మీరు ఆశపడింది చెప్పమని అడిగిన వెంటనే సర్ వైస్మెన్ చెప్పాడు. ఆ సర్ బిరుదు ఆయనకిచ్చారు. వైస్మెన్ చెప్పాడు, మా దేశాన్ని, ప్రజల్ని 1850 సంవత్సరాలు వారువారు పరిపాలించారు. మా దేశం ఎవరెవరో చేతుల్లో ఉండింది, ఎవరు కూడా మాకు తిరిగి ఇవ్వడం లేదు. ఇప్పుడు మీ చేతిలో ఉంది, నాకు మీరు ఏదైనా చేయాలనుకుంటే మా దేశాన్ని మాకు తిరిగిచ్చేయండి అని అడిగాడు. ఇది రాణిగారు అక్సెప్ట్ చేశారు. విక్టోరియా అక్సెప్ట్ చేసి ఏం చేశారంటే,

0: రోజు విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నది బాల్ఫోర్. ఆయన దగ్గర చెప్పి బాల్ఫోర్ డిక్లరేషన్ అని పెట్టించి ఇస్రాయిల్ దేశం మరలా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి, ఇంకా అప్పుడు కూడా ఇంగ్లాండ్ వచ్చి స్వతంత్రం ఇవ్వలా, వారు వలస రావడానికైనా అనుమతినే ఇచ్చింది. అదిను ఎలా ఇచ్చారని అడిగితే, ఆ ఇస్రాయిల్ దేశం ఆనాడు మూడు భాగాలుగా వేరు చేయబడింది. మూడు భాగాలంటే మూడులో రెండు భాగాలు అరేబియా వారికిని, ఒక భాగం ఇస్రాయిల్ వారికి ఇవ్వడం జరిగింది. ఒక భాగంలో మీరేం చేయవచ్చు, వలస రావచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో 1918 to 1948 ఇస్రాయిల్ దేశం ఏర్పడటానికి రంగము సిద్ధము చేయబడింది. 1948 ఈ ప్రొఫెసీ, అంజూరుప చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి, ఇస్రాయిల్ దేశం ఏర్పడింది, లేతకొమ్మ మొదటిరాజు డేవిడ్ బెన్ కురియన్ వచ్చేశాడు, ప్రభు చెప్పినట్టుగా తుల్యముగా ప్రవచనం నెరవేరడం అయ్యింది. ఇందులో మనకేంటి ముఖ్యమైందంటే, ఇదే విషయాన్ని లూకా 21లో యేసు మాట్లాడుతున్నాడు. 29:30లో లూకా 21:29-30 ఉందండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, అంజూరపు వృక్షమును,
1: ఆల్ ద ట్రీస్.
0: ఇక్కడొచ్చి ఫిగ్ ట్రీ మాత్రం చెప్తున్నాడు. లూకా మెన్షన్ చేసేప్పుడు ఆయన ఇంకా మిగతా వారిని అడిగి తెలుసుకుని మరొక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మిగతా వృక్షాలను చూడండి, ఎంతటి క్రైస్ట్ యొక్క ప్రాఫిటికల్ వోడో చూడండి. ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించడం ఇస్రాయిల్, దీనికి గుర్తింపు ఇస్రాయిల్ చిగురించడం మాత్రమే కాదు, మిగతా వృక్షములను కూడా చూడండి. అక్కడ ఏం రాసుందండి? సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి. ఉందండి, మిగతా దేశాలు కూడా ఏం కావాలి ఆ సమయంలో? చిగురించాలి, ఏర్పడాలి. ఇస్రాయిల్ దేశం ఇంతవరకు 3 సార్లు చిగురించింది. అందులో మొదటిసారిగా ఐగుప్తులో నుండి వారు వచ్చారు, రెండవసారి ఎలుబాబేలు నాయకత్వంలో దేవాలయం కట్టడానికి వచ్చారు, ఇది 3వసారి. మొదటిసారి వచ్చినప్పుడు ఐగుప్తు నుండి వారు వచ్చారు, సెకండ్ టైం వచ్చినప్పుడు వారు బబులోను నుండి వచ్చారు. అయితే ఈ ట్రిప్ చూడండి, ఇస్రాయిల్ మాత్రం చిగురించలేదు. 1948లో వారి యొక్క ఇండిపెండెన్స్ డే, అయితే ఆ పీరియడ్లో అతి తక్కువలో 60 దేశాలు ఇండిపెండెన్స్ పొందుకున్నాయి,
1: ఇంక్లూడింగ్ ఇండియా,
0: శ్రీలంక, పాకిస్తాన్, తర్వాత బర్మా వరకును, 1967లో మలేషియా. అంతవరకును చూసినట్లయితే, ఎందుకు 67 అంటే
1: సీజన్, ఒక
0: ఇండిపెండెన్స్ సీజన్ అది. ఎందుకు 67 అంటే జెరూసలేం వచ్చింది 67లో. ఈ పరివర్తన కాలంలోనే దాదాపు 60 దేశాలకు పైగా చిగురించాయి. ఈ లూక్ 21:29-30 అలాగే నెరవేరింది. యేసు చక్కగా చెప్తున్నాడు, ఇస్రాయేలును చూడండి,
1: ఇతర దేశాలు
0: మిగతా దేశాలను చూడండి,
1: ఇతర చెట్లను,
0: మిగతా వృక్షాలను చూడండి, అవి చిగురించడం మీరు చూసినప్పుడు ఎటువంటి ఒక ప్రొఫెసర్ చూడండి. ఇన్ని దేశాలు ఇండిపెండెన్స్ కావడం అనేది ఇంతవరకు హిస్టరీలో జరిగింది లేదు.
1: మరి అంత అక్యూరేట్ గా లూక్ నమోదు చేశాడు,
0: నమోదు చేస్తాడు.
1: చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
0: ఇంతవరకు ఇటువంటి ఒక ఓవరాల్ గా ఒక 60 దేశాలు ఒకే సమయంలో ఇండిపెండెన్స్ కావడం అన్నది జరిగింది లేదు.
1: అది బైబిల్లో అంత క్లియర్ గా
0: చక్కగా ఉంటది. సో దేవుడు చెప్పిన ఆ పీరియడ్ ఎండ్ టైం, వసంతకాలము సమీపమైనప్పుడు ద్వారమునద్దకు వచ్చాడు. అనేకులు చెప్తుంటారు, క్రైస్ట్ అంత రాడు, ఇది ఎండ్ టైం కాదు, అలాగంత లేదంటారు. వీరంతా వాక్యాన్ని పైపైన చదివేవారు, లేక రాకను ఇష్టపడనివారు. వాక్యం తేటగా చెప్తుంది, ఇది సంభవించేప్పుడు అంజూరపు చెట్టు, సమస్త వృక్షములను చూడండి, అవి చిగిరించడం మీరు చూసినప్పుడు, అవి ఏర్పడి రావడం మీరు చూసినప్పుడు ఆయన ద్వారమునొద్దకు వచ్చియున్నాడు. సరే, ఇందులో మనకేంటి, చర్చ్కేంటి, దీన్ని మనం ఎలా తీసుకుంటున్నామని చూసినప్పుడు దేవుడు 7 సంఘాలను చెప్తున్నాడు, ఎఫెసు నుండి లవోదికే వరకు. ఆ 7వ సంఘ కాలములో ఒక కార్యం దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడేంటంటే, ఆ రెవల్యూషన్ 3:20లో ఉంటుంది, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని అంటాడు. ఫస్ట్ చర్చికి చెప్పేప్పుడు, ఎఫెసీలకు చెప్పేప్పుడు ఏమంటున్నాడంటే, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు, చర్చెస్కి మధ్యలో నేను ఉన్నానంటాడు. అయితే లవోదికేయాతో చెప్పేప్పుడు నేను తలుపునొద్దనున్నానంటున్నాడు. ఇప్పుడు లవోదికేయ అంటే లాస్ట్ చర్చ్, చివరి సంఘములో ఆయన తలుపునొద్దకొచ్చేశాడు. ఇక్కడ మాథ్యూలో ఇస్రాయిల్ చిగురించినప్పుడు నేను ద్వారమునొద్దకొచ్చాను అంటున్నాడు. అప్పుడు 7వ చర్చ్ తలుపునొద్దకి రావడానికిని, ఇస్రాయిల్ చిగురించినప్పుడు ద్వారమునొద్దకు రావడానికి ఒకే టైంగా ఉంది. అప్పుడు ఇస్రాయిల్ చిగురించడానికి, చర్చ్కి చివరి సంఘ కాలానికి అనేటువంటి ఒక సూచనగా ఉంది. దేవుడు ఎంత తుల్యముగా ప్రాఫెసీ తెలియజేశాడో చూడండి,
1: క్లియర్గా ఉంది,
0: చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇస్రాయిల్ చిగురించింది కూడా, అన్ని వృక్షాలు మిగతా దేశాలు చిగురించాయి. అదే సమయంలో 7వ చర్చ్ యొక్క టైం కూడా వచ్చింది. దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా ఫిక్ ట్రీ, ఆ కాన్సెప్ట్ యొక్క బేసిక్ ప్రాథమికతనే మాట్లాడుతున్నాం. కంటికి ముందర 100% నెరవేరిపోయింది.
1: సో ఈ ది ఫిగ్ ట్రీ పారబుల్కి వెనుక ఒక వరల్డ్ సీక్రెట్ ఉందని చాలా అద్భుతంగా వర్తిస్తుందని అనుకుంటున్నాను.
0: ఓల్డ్ సీక్రెట్ అనేది మాత్రమే కాదు, ఇంకా దీని వెనుక వచ్చి అనేక దీనికి అనుబంధంగా అనేక విషయాలున్నాయి. ఇప్పుడు మనం చూసింది ఫిగ్ ట్రీ, చిగిరించడం రాజు వచ్చేది, ఇది మాత్రమే చూశాం, మిగతా చెట్లను చూశాం. దీనికి అనుబంధంగా అనేక విషయాలు మనము దీనితో కంటిన్యూగా అనేక విషయాలు చూడవలసి ఉంది.
1: ఖచ్చితంగా పార్ట్ టూకు వెళ్లాలనుకుంటున్నాను, టైం షార్ట్గా ఉంది. అయితే ఓ ప్రశ్నతో పార్ట్ టూలోకి ప్రవేశించాలని ఒక థింకింగ్, ఫండమెంటల్ ప్రశ్నగా కూడా ఉండొచ్చు. అబ్రహాంకు ఒక ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు, ఆ ఆశీర్వాదమును ఆయన చెప్పినట్టు ఆ కవనెంట్ని ఏదో చెప్పాలని కాదు, ఇంతవరకు ఆ కవనెంట్ అలా కొనసాగుతుంది. అయితే ఒక దేశాన్ని ఫోకస్ చేయడం మాత్రం కాదు, అయితే దేశంలో తరచుగా సమస్యలు వస్తూనే ఉన్నాయి, దీన్ని చూస్తున్నాం, కరెంట్లోనూ చూస్తున్నాం, ఒకరు చేసిన ఒక విషయం, అయితే అది దేవుని దృష్టిలో చాలా డెవలప్ చేసి అది ఎలా వస్తుందంటే క్రైస్ట్ మాత్రమే కాదు తరచుగా మనం జీవించే టైంలో కూడా ఫార్మేషన్ అవుతుంది. దీన్ని చరిత్రను మీరు ఎలా చూస్తున్నారనేది ప్రశ్న. దీన్ని ఫిక్టరీతో కనెక్ట్ చేస్తే ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇస్రాయేల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, అలా అనేది ఓ ప్రశ్నగా ఉంచాలనుకుంటున్నాను. దీని సమాధానం మరో రికార్డింగ్లో చూద్దాం. ఈ కార్యక్రమంలో మీరు చెప్పిన విషయం, ఇతర వృక్షాలను గమనించండి అని చెప్పారు కదా, అది నాకు చాలా అదేమిటే ఎంతవరకు అక్యురేట్గా ఉంది బైబిల్ అనే దానికి ఒక సాక్షిగా ఈ కార్యక్రమానికి వర్తిస్తుందనేలా ఉంది. కన్క్లూడింగ్గా మీరేదైనా ఈ థాట్లో చెప్పాలని ఇష్టపడుచున్నారా?
0: అంటే ఈ బైబిల్లో చెప్పబడిన ఒక్క మాట కూడా తొలగిపోలేదు. ఈ బైబిల్లో చెప్పబడినవి మీరు ధ్యానించినట్లయితే ఓళ్ళు జరిగే సంభవాలని మీరు గమనించవచ్చు. ఇది వదిలిపెట్టి మీరు మరొక రెవల్యూషన్కో మరొక కార్యానికో వీరెక్కడికి వెళ్ళలేరు. ఇంత అక్యురేట్ అయిన ఒక బైబిల్ వాక్యము, ఇంత అక్యురేట్గా చెప్తున్న గాడ్ని కూడా మీరు చూడలేరు. సో ఇది బాగా చదవండి. ఇంకా ఇందులో మనమొచ్చి ఒక టిడ్బిట్స్ మాదిరిగానే తీసి మనం శాంపుల్ అందిస్తున్నాం. ఇందులోనికి వీరు దిగి ట్రెషర్స్ తీసుకోవాలి. అన్ని విషయాలు ఇందులో ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పగలం. బాగా వాక్యం చదవండి, మంచిగా ప్రార్థించి బైబిల్ చదవండి. దేవుడు అనేక విషయాలు బయలుపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
1: థ్యాంక్ యూ బ్రదర్ జగన్, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సంతోషం. ఉపమానములు రహస్యములు మరో కార్యక్రమంలో తరచుగా ఈ ఫిగ్ ట్రీ యొక్క కాన్సెప్ట్ని మనం చూద్దాం, ఇంకా కొన్ని రహస్యాలు చూద్దాం. అంతేకాకుండా ఇది లెర్నింగ్ ప్రోగ్రామ్గా వర్తిస్తుంది. సో దీనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఇంకా దేవునికి వందనాలు కూడా చెప్తున్నాను. దీంట్లో నుండి చాలా స్పిరిచువల్ ట్రెషర్స్ మాత్రం కాదు, ఆత్మీయ ఎదుగుదలకు ఎదిగే ఒక బేస్ ప్లాట్ఫామ్గా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. వీల్ అగైన్ డూ ఏ పార్ట్ 2 ఆఫ్ ది ఫిగ్ ట్రీ. సంతోషం, వందనాలు.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు శ్రీ బొనిగల బాబూరావు. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

దేవుని చేత అప్పగించబడిన బాధ్యతలను విస్మరిస్తే, ఆయనిచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడకుండా సోమరులుగా జీవిస్తే, ఆయన వచ్చి లెక్కడిగినప్పుడు ఏం సమాధానం చెప్తాం?

తూర్పు దేశపు జ్ఞానులు యేసు జన్మ నక్షత్రాన్ని చూచి ఆయనను ఆరాధించి కానుకలిచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళము వారర్పించిన అర్థవంతమైన కానుకలు. యేసురాజు వారిని, వారి కానుకలను అంగీకరించాడు. ఇది ఆరాధన క్రిస్మస్.

ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నాయతకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేసెదను. నాయతకు వచ్చువానని నేనెంత మాత్రము త్రోసివేయనని యేసు చెప్పెను.

0: ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాను. మాది గుంటూరు జిల్లా, ఇప్పుడు విభాగించబడి పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి జిల్లాలో గురజాల అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక రెండు సంఘాలు అనుగ్రహించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇవాళ పాస్టర్ బర్నబాస్గా ఉన్నటువంటి నేను 30 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని మీకు నేను పరిచయం చేయటానికి రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంచుమించు చాలామందికి తెలుసు, నేను యూట్యూబ్లో నన్ను చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్ష్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రం. నీ సాక్షిగా నేను నిలబడి ఉండగా ఈ సాన్నిధ్యంలో నాయన నీ నామం మా ఘనత వచ్చినట్లు మీరు మాట్లాడండి. నీకు ఈ సమస్త మహిమ ఘనత ప్రభావములను చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మా స్వస్థలం. ఈ తెనాలి పట్టణంలో చెంచుపేట ఇందిరానగర్ కాలనీ అనే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం. కులరీత్యా మేము ఎస్టీ గిరిజనుడు. మా కులంలో చాలా మూఢమైన సాంప్రదాయాలు, అనాగరికమైన ఆచారాలు మాకు ఆచారంగా వస్తూ ఉండేవి. మా కులంలోకి మా కుటుంబం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మా తాతగారు, ఆయన పేరు గోపాలం, మాంత్రిక విద్యలో క్షుద్ర విద్యలలో పేరు మోసినటువంటి వాడు ఆయన. ఆ దినాల్లో మా తాతగారు భూతవైద్యం చేస్తూ ఉండేవారు. భూతవైద్యం అంటే ఏమి చేస్తారు అంటే, మా తాతగారు చేసేటువంటి 4 పనులు. ఒక పని దెయ్యాలు పట్టిన వాళ్ళకి వెళ్ళగొడతాం, 2వ పని తాయిత్తులు కడతాం, 3వ పని చేతబడి చేసిన వాళ్ళకి బాగు చేయటం, 4వ పని ఈయన కూడా మరిన్ని డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే చెరు పనగా చేతబడి చేయటం, ఇలాంటి పనులు మా తాతగారు చేస్తూ ఉండేవాడు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. నా పేరు భద్రయ్య, దేవుడిని ఎరగక మునుపు. మా తల్లిగారి పేరు అంజమ్మ గారు, మా నాన్న పేరు కోటయ్య గారు. మేము 4 మగపిల్లలం, నేను 2వ వాడిని. మా తాతగారికి భూత వైద్య విద్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. అయితే ఆయన వయసు పైబడి కళ్ళు కనిపించిన పరిస్థితికి వచ్చాడు. అప్పుడు మా కుటుంబస్తులందరినీ కూడా ఒక సలహా అడిగాడు. మా నా వయసు అయితే అయిపోవస్తుంది, మరి నా తర్వాత దీన్ని ఎవరు చేయగలరు, ఈ బాధ్యత నేను ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను అని మా తాతగారు మా కుటుంబ సభ్యులను అడిగినప్పుడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఇలాంటి మాయలు మంత్రాలు భూత వైద్యాలు ఈ రోజుల్లో ఎవరు నమ్మరు, దయచేసి పిల్లలకేమి నేర్పబోకమని చెప్పారు. అయినా మా తాతగారికి మనసులో ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి నేర్పాలి అన్న తృష్ణ ఉండేది ఆయనలో. మా తాతగారికి మనమళ్ళ వరసం అయ్యేవాళ్ళం మేము 9 మంది దాకా ఉన్నాం. మా అందరిని కూడా పరిశీలన చేసి మా యొక్క రేఖలు చూసి, జ్యోతిష్కుని చూసి, ఎవడికి నేర్పితే ప్రయోజకుడు గట్టి భూత వైద్యుడు కాగలుగుతాడు అని ఆయన తను ఆలోచన చేసి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. మా తాతగారు అంజనం వేసి చూశాడంటే దానికి తిరగలేదు, ఆయన మనవడిగా నాకు ఆ విషయం తెలుసు. కానీ మా తాతగారు మా అందరిలో కూడా ఆయన ఎంచుకున్న వ్యక్తిని నేనే కావటం గొప్ప విశేషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మా తాతయ్య అనుకున్నాడు నా యొక్క జాతకం ప్రకారం నేను గొప్ప భూత వైద్యుడిని అవుతాను, తాంత్రిక విద్యలో మాంత్రిక విద్యలో ఆరితేరిన వాడినిగా చేయాలని తను నా మీద విశ్వాసం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి తను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. కానీ మనుషుల ఆలోచనలు వ్యర్థపరచగలిగిన ఆయన, ఆకాశమందున్న ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదని వాక్యం చెప్తుంది. మా తాత నన్ను భూత వైద్యుల్లో చూడాలనుకున్నాడు, దేవుడు నన్ను ఒక సేవకుడిగా తీర్చాలనుకున్నాడు. ఈరోజు నేను సేవకుడిగానే ఉండిపోయాను, మా తాతగన్న కలలు కలగానే మిగిలిపోయాయి. మా తాతయ్య గారు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే, నేను 6వ తరగతి చదువుతున్నాను, స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో ఇలా మాట్లాడాడు, చూడు నాన్న, నీకు స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్పినట్టుగా నేను కూడా నీకు కొన్ని పాఠాలు నేర్పుతాను, నేర్చుకో, నేర్చుకున్నాక ఆ పాఠాలు నాకు అప్పగించు, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, అందుకు నీకు నేను కృప ఇస్తానన్నాడు. చిన్నవాడిని కాబట్టి మా తాత మాటలు నమ్మి ప్రతిరోజు కూడా మా తాతయ్య తను మలయాళంలో నేర్చుకున్న క్షుద్ర మంత్రాలండి, మామూలు మంత్రాలు కావు, బ్రాహ్మణ మంత్రాలు అంతకంటే కావు, క్షుద్ర విద్యలను నాకు నేర్పించాడు. ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీదనే రాసుకొని చక్కగా చదివి మా తాతయ్య గారికి అప్పగించేవాడిని. తను మాటిచ్చిన ప్రకారం నాకు ఒక రూపాయి ఇస్తూ ఉండేవాడు. మా ఇంట్లో ఎవరికి తెలియదు ఈ విషయం. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నాలో అనేకమైన మార్పులు రావటం ప్రారంభించాయి. నాకు నేను దేవుడిగా భావించటం, ఎదుటివాడిని చూస్తే మా తాత నాకు చేతబడి నేర్పాడు కదా, నేను ఏదైనా చేయగలను, ఎదుటి మనిషిని చంపగలను అన్న స్వభావం నాలో రావటం ప్రారంభించింది. మా తాతయ్య గారితో ఇదే విషయం నేను పంచుకున్నప్పుడు మా తాతయ్య అన్నాడు, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి బుద్ధి, ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన నీకు వస్తుందంటే నువ్వు మాత్రం పెద్ద మాంత్రికుడు అవుతావని చాలా సంతోషించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా లెక్కల టీచర్ గారికి నా చదువులో మార్పులు చూసి, నా ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పును బట్టి ఆవిడ నన్ను పిలిచి, ఎరా నువ్వేందో వచ్చిన కాడి నుంచి ఒకలా కూర్చొని చదువుతున్నావు, ఒకసారి నీ బుక్స్ ఎత్తురా అంది. నా బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఆ బుక్స్లో పాటు నేను నేర్చుకునే తాంత్రిక మాంత్రిక విద్యల పుస్తకం కూడా ఆమెకి ఇచ్చాను. ఆమె చూసిన ఆవిడ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆవిడ అంటుంది, అసలు మీరు ఏం చేస్తారా అంది. నా పక్కన నా స్నేహితుడు ఉండి అన్నాడు, వాళ్ళు భూత వైద్యాలు చేస్తారండి అని చెప్పాడు. చెప్పేసరికి టీచర్ గారికి భయం వచ్చింది. భయం వచ్చి ఒకనాడన్నా చెప్పలేదేరా, మేము భూత వైద్యాలు చేసేవాళ్ళమని నిన్ను అనవసరంగా ఎన్నిసార్లు కొట్టాను నేను అంది. హెడ్ మాస్టర్ గారు తీసుకొచ్చి అప్పచెప్పింది, ఈడేదో కొంచెం తేడాగా ఉందండి చూడండి అని. హెడ్ మాస్టర్ గారు మీ తల్లిదండ్రులను తీసుకురావాయి అన్నాడు. తెల్లరిపేటకి మా నాన్న తీసుకొని వెళ్ళాను నేను. మా నాన్న అడిగాడు పంతులు గారు, మీరు మీ బాబుని స్కూల్కి పంపుతున్నారు కానీ వాడు ఏం నేర్చుకుంటున్నాడో మీకు తెలుసా అన్నాడు. తెలియదు అన్నట్టు పుస్తకం చూపించాడు. మా నాన్నకి అర్థమైంది, మా ఇంట్లో ముసలాయన చేయాల్సిన పని అంతా చేశాడండి. అయ్యా పిల్లోడికి తెలియదు, మేము వాడికి చెప్పుకుంటాం, దయచేసి వాడిని ఏమనబాకండి అన్నాడు. భలేవాడే ఊరుకోవయ్యా, ఎలాంటి వాడు కన్నా చదువు నేర్పుతాం, కానీ ఇట్ట భూత వైదికలు చేసేవాడికి ఎవడు చెబుతాడు చదువు. వాడు ఆ పుస్తకంలో శాతపడి ఎట్ట చేయాలో రాసిపెట్టాడు. వాడిని నేనే కనుక గట్టి కొడితే అలాంటిది నాకేమన్నా చేస్తే మేమేం కావాలా, అసలు మీ గురించి తెలియక మేము ఈ బళ్ళో చేర్చుకున్నాం, మీ కుటుంబమే అలాంటిదంట, వద్దులే నాయన మీకు ఒక దండం, ఈ స్కూల్, ఈ ఊళ్ళో చాలా స్కూల్ ఉండి ఎక్కడైనా చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా 6వ తరగతి టీసీ ఇచ్చి పంపించేశాడండి. అలా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చదువు అదేనండి. హల్లెలూయా. ఇంటికి వచ్చాం, పంచాయతీ పెట్టారు, ఏరా ఎందుకు నేర్చుకున్నావు అని. నేను, మనకు తరతరాల నుంచి వస్తుంది, ఈ తరంలో నాకు వస్తే తప్పేంటి అన్నాను. తొరమూసుకో, నువ్వు ముసలోడు కలిసి ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పి కోపపడ్డారు. మా తాతయ్య గారు అన్నాడు, మీ కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టండి కానీ వాడు జోలికి పోబాకండి అమ్మాయి. వాడికి నేను అన్నీ నేర్పాను, చిన్నవాడు వయసులో ఏమన్నా చేస్తే మీ ఇష్టం అన్నాడు. అనేసరికి మా ఇంట్లో వాళ్ళకి భయం వేసింది, మా అమ్మకి ఈడు మాకే శాతపడి చేస్తాడంట, ఇంట్లో ఉంది కంట్లో పుల్లని. వాళ్ళు ఆలోచన చేసి, నీ కర్మ ఎట్టుంటే అట నీ బతుకు తెల్లారిద్ది, వద్దని అనుకున్నావు నువ్వు ఇట్ట చేసావని చెప్పి నా తల్లి నన్ను తిట్టి, నీ నొసట్రా తెల్లా ఉంటాడు, నీ బతుకట్ట తెల్లారిద్దని వదిలేసింది. అంతకుముందు దొంగచాటుగా నేర్చుకున్న కానీ ఇప్పుడు మా తాతయ్య గారితో కలిసి క్షుద్ర మాంత్రిక విద్యలు డైరెక్ట్గా నేర్చుకోవటం ప్రారంభించాను. ప్రారంభించటం కాదు, మా తాతయ్యతో కలిసి అనేకమైన పనులు నేను చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు, కొంత అనుమానం ఉంటుంది నిజంగా చేశారంటావా, అది ఎలా, ఏం చేస్తారు? అసలు భౌత వైద్యం అంటే ఎలా ఉంటుంది? మాంత్రిక విద్యలు అంటే ఎలా ఉంటాయి? ఏ నేర్చుకుంటారా? ఏంది ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వదిలేసింది ఎవరికి నేర్పాలని నేను అనుకోవట్లేదు. మేము చేసినట్లో ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి ఆదివారం మా దగ్గర కొన్ని వందల మంది సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. దేనికంటే పెట్టబోయిన గొడ్డుపోయిన అనుకున్నది జరగకపోయినా మా దగ్గర వచ్చి అడిగేవాళ్ళు. చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటిలో ఇంట్లో ఒంట్లో బాగోలేదండి, నాలుగు మందులు మింగినా తగ్గలేదు, వీళ్ళకి వచ్చి మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా? మాకెవడో శాతబడి చేశాడు. ఈ శాతబడి పిచ్చోళ్ళు సేత్తున్నట్టు ఉంటారు దేశంలో. రెండో అనుమానం ఏంటంటే, మాకు తెలియదమ్మా, ఆ గొంతులో ఎవరో ఒక ఆమె చచ్చిపోయిందంట, మేము చీకటి పొద్దు మాటలు అట్లా వెళ్ళి ఇలా వచ్చాం, వచ్చిన కాడి నుంచి అస్సలు ఒంట్లో బాగలేదు. ఇప్పుడు వీళ్ళకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మూడోది ఏంటంటే, వచ్చేదారిలో మేము చూసుకోలేదయ్యా, కమానం కాలు తీసి చూసేసరికి కాళ్ళ కింద రెండు మిరపకాయలను ఒక నిమ్మకాయ ఉంది, అది తొక్కిన కాడి నుంచి ఒంట్లో అస్సలు ఏమి లేదులే. ఇట్లాంటి అనుమానపు వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా దగ్గరికి వచ్చి ప్రజలు మేము ఏం చేసేవాళ్ళం, ఎట్ట చీట్ చేసేవాళ్ళం, ఎట్ట మోసగించేవాళ్ళం చెప్తున్నాను అనమాట. అయ్యా, మాకు ఇంట్లో ఒంట్లో ఏం బాగుండట్లేదు 2 నెలల నుంచి, మాకేదో కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఏం లేదు, ఎవరన్నా సాధపడి చేశారేమోనని. మేమనే వాళ్ళం, బా నీకెవరు చేస్తారు సాధపడి అనేవాళ్ళు. కాదయ్యా, బలేవాడు మా ఇంటికి ఎదురోడే చేశాడు మాకు, బల్ల గుద్ది చెప్పేవాళ్ళు మా ఇంటికి ఎదురోడు. కొంతమంది ఏమన్నారు, మా కోళ్ళ మన మీద తగాది పెట్టుకొని అది అంది, నీ ఎవరం తేలుతో నుండు అంది. అది ఆ మాట అన్న కాడి నుంచి నాకు అసలే ఒంట్లో బాగుండట్లేదయ్యా అని కొంతమంది అనేవాడు. ఇంటి పక్కోడు చేశాడు, ఇంటికి ఎదురోడు చేశాడు, మా కోళ్ళ చేసింది, మల్లుడు చేపిచ్చాడు, ఇట్లా చెప్పుకొచ్చేవాళ్ళు. నిజానికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, నిజానికి వాళ్ళకి ఇంట్లో ఉంది ఒంట్లో ఉంది చెప్పాల్సింది మేమా వాళ్ళ? మేం చెప్పాలి కదా, మమ్మల్ని చెప్పనిచ్చేవాళ్ళు కాదు వీళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో విషయం. మరి చేతికి జుట్టు పట్టియటం అంటే ఇదే కదండి. మేమేం చేసేవాళ్ళం అంటే, చూడు నీకేం చేశారో, ఎలా వచ్చిందో, నువ్వు తొక్కుట వల్ల వచ్చిందో, శాతపడి చేశారో, లేకపోతే ఏమైనా దెయ్యం పట్టిందో, ఏదన్నా కానీ రేపు రాత్రి 12 గంటలకు రా, నీ కళ్ళకు చూపిస్తామనేవాళ్ళం. ఏం చూపిస్తారయ్యా కళ్ళకు అని అడిగేవాళ్ళు. నీ ఒంట్లో ఉంటే, నీ ఒంట్లో ఏదుందో, నీ ఇంట్లో ఏదుందో అదే నీకు చూపిస్తామని చెప్పేవాళ్ళం. చెప్పేసరికి అట్లానా నిజంగా కనపడిద్దా, ఏ చూసే ధైర్యం లేదా అనేవాడు. లేదయ్యా, అలాంటిదేం లేదు, ఒక్కదాన్నే కదా, అంత బాగానే ఉంది, కానీ రాత్రి 12 గంటలకి అంటున్నావయ్యా, ఆ టైంలో ఎందుకయ్యా సంతకాడు చూపించరాదయ్యా, ఒంట్లో 10 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు. ఇదిగో కూర్చున్నవాళ్ళు మేము అణిగేవాళ్ళం. ఎవరికి మీలో బాగోలేదు? నాకేనా? నువ్వు లేచిరా, లెగిసి వచ్చేవాళ్ళు. ఏంటయ్యా, ఇక్కడ ఒక పవిత్రమైన పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నీకు నచ్చిన దేవుని తెలుసుకొని ఒక పేపర్ చించమనేవాడు, ఒక పేపర్ చించేవాళ్ళు. ఈ పేపర్ని నుప్పుల మీద ఇలా పట్టుకోమనేవాడు. ఆ పేపర్ నుప్పుల మీద ఇలా పట్టుకోగానే ఏం జరిగేదో తెలుసా? అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఆ పేపర్లో ఒక భయంకరమైన ఆకారం, చిప్పిరి చిప్పిరి జుట్టు, పొడవాటి కొమ్ములు, ఇంత అడలపు నేలకు కలిగిన ఒక భయంకరమైన రూపం కనిపించేది. దాన్ని పట్టుకున్న వాళ్ళు గడగడగడగడగడగడ మునిగిపోయేవాళ్ళు అన్నమాట. ఏందయ్యా ఇది ఎంత భయంకరంగా ఉందంటే, మా తాత నేను అనేవాళ్ళం, తాత పట్టాల్సింది గట్టిదే పట్టింది, కానీ 2 నెలలుగానే ఎక్కువ బతకరీళ్ళు అని చెప్పేవాడు. ఆ మాట అనగానే వాళ్ళు అక్కడే పడిపోయారు, గిజగిజగిజ తన్నకలాడేవాళ్ళు మాట బతికుండు కానీ. అమ్మ నేను 2 నెలలుగానే ఎక్కువ బతకను, నా పిల్లలు ఏం కావాలా, నా మనవాళ్ళు ఏం కావాలా, నా కుటుంబం ఏం, అయ్యా నన్ను బతికించండి, నిన్ను బతికించాలంటే కనీసం 5 వేలు అవుతాయి, అప్పుడు కానీ నువ్వు బతుకుతావు అని చెప్పేవాడు. తల తాకట్టు పెట్టైనా 5 వేలు తెస్తామయ్యా అని తెల్లారి పడగా తెలిసి 5 వేల రూపాయలు కట్టమని ఎదురు పెట్టేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళం మేము. నిజానికి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే, ఆ పేపర్లోకి ఆ దెయ్యం బొమ్మ ఎలా వచ్చింది అది తెలిస్తే అసలు విషయం బయటపడుతుంది. ప్రియమైన దేవుని, 30 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మా తాత ఏం చేసాడు, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళతో ఒక తెల్లని పుస్తకం మీద కొన్ని బొమ్మలు గీసేవాడు. నేను కూడా గీసేవాడిని. నిమ్మరసంతో రాసిన వైట్ పేపర్ మీద ఏదన్నా రాస్తే కాసేపటికి కనపడదు, కానీ దానికి ఉన్న గుణం ఏంటంటే నొప్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేడి గల ప్రదేశానికి మనం రాసిందైనా గీసిందైనా పేపర్ చేరినప్పుడు దాంట్లో మనం రాసింది ఉద్భవించే గుణం ఈనిమ్మ రసానికి ఉంది. దీన్ని ఇంద్రజాలితనం అంటారు. మాకు తెలిసినటువంటి ఇంద్రజాల విద్యలను మాంత్రిక విద్యలుగా నమ్మించి ప్రజల దగ్గర మేము ఏం చేసేవాళ్ళం అంటే డబ్బులు వేల కొలది వసూలు చేసేవాళ్ళం. ఒక్కడు కూడా ఆలోచించేవాడు కాదు, దాంట్లో బొమ్మ ఎలా వస్తుందమ్మా, నాకు ఇంత లావు పెట్టింది అంత లావు పెట్టింది అని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళే కానీ అసలు ఈ చేసేది వట్టిదాన్ని నిజమా అబద్ధమా అని ఒక్కడు కూడా ఆలోచించేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వందల మంది వచ్చేవాళ్ళు. మన గురించి చుట్టుపక్కల ఏం చెప్పుకునేవాళ్ళు అంటే పలాన బిడ్డ పోయినా గొడ్డు పోయినా అనుకున్న జరగకపోయినా పలానా చాటకి వెళ్ళాలరా, వాళ్ళు గోట్లో చూపిస్తారు, కోడిగుడ్లో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారని చుట్టుపక్కల నుంచి జనం గుట్ల గుట్లకు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా సంపాదించేవాళ్ళం ఆ దినాల్లో. ఇట్లా సంపాదిస్తూ బతికేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసే దాంట్లో యథార్థత లేదు. మేము జీవించే జీవితంలో మోసంతో కూడిన జీవితాన్ని మేము జీవించాం. అయినా మా దగ్గరికి వందలకు వందలు ప్రజలు వచ్చేవాళ్ళు. ఇంకొక విషయాన్ని చెప్తాను, మేము చేసిన వాటిల్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారే, తాయెత్తులు కట్టేవాళ్ళం. ఈ తాయెత్తులు అందరూ ఎలా కడతారో మాకు తెలియదు, కానీ మేము కట్టిన విధానం చెప్తాం. ఎందుకంటే మేము మామూలు పూజారులం కాదు, మేము సాధారణంగా ఉండేవాళ్ళం కాదు, క్షుద్ర మాంత్రికులం కాబట్టి మా పనులు మేము చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మా దగ్గర రెండు రకాల తాయెత్తులు ఉండేవి. ఒక తాయెత్తు ఏంటంటే, మీకు చెప్తున్నాను, నేను చెప్పేవి మాత్రం మీరు వినటానికే కానీ ప్రయోగాలు చేయటానికి మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే ఈ మధ్య నేను ఇలాగే సాక్ష్యం చెప్పొస్తే ముసలావిడంటే ఏడో తాయెత్తులో పలాంది ఉందని చెప్పాడని తాయెత్తు కోసం ఊరంతా తిరిగిందంట. అలాంటి పనులు చేయకండి, లేని ఫోన్ సైతాలను తెచ్చి తగిలించుకోబాకండి. ఒక తాయెత్తును కనుక పగలగొట్టి చూస్తే దాంట్లో ఎంత రేఖ కనపడుతుంది, దాన్ని మన హిందూ సహోదరులు రక్షరేఖ అంటారు. ఈ రక్షరేఖ మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు అంటారు. మేమేం చేసేవాళ్ళం అంటే ఒక్కొక్క తాయెత్తులో 1 నుంచి 200 దెయ్యాలను ఇమిడ్చి ఉంచేవాళ్ళం. దేంట్లోనంటే తాయెత్తులు, తాయెత్తులు దెయ్యాలు పడతాయా? పందుల్లోకి 1000 దెయ్యాలు పోయినాయండి, 2000 దెయ్యాలు వెళ్ళినాయి. ఒక సైతాన్ అంటది, నా పేరు సేన, మేము అనేకులము. ఒక ఇంట్లో ఒక అపవిత్రాత్మ దూరంగా వెళ్ళిపోయి దానికి తోడు మళ్ళీ 7 దయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో పీటిందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టేవాళ్ళం. ఒకళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, అయ్యా మాకు బాగలేదయ్యా, అస్సలేం బాగలేదయ్యా అంటే ఈ తాయెత్తు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు తీసుకో, ఒకటి 100 రూపాయలు, ఒకటి 50 రూపాయలు. ముందు ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు కట్టించుకొని వెళ్ళేవాళ్ళు. ఒక్క దెయ్యం పట్టిందని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వాళ్ళకి తోడేని పంపిస్తున్నాము. ఏందండి మీకు లెక్కలు కూడా రావా? 200 మీకు నాకు చాలా దూరం ఉందిగా, మీరు నవ్వేది అర్థం కావట్లేదు, మాట్లాడేది అర్థం కావట్లేదు. యేసు రక్తమే జయం. తెల్లర పెట్టుకు వచ్చేవాళ్ళు, అయ్యా నువ్వు ఏమంట కట్టావు కానీ మాకు అస్సలు బాగలేదయ్యా, మీకు తగ్గదని మాకు తెలుసు అనేవాళ్ళం. మేము తెలుసా మరి ఎట్లా తగ్గిద్ది అయ్యా, ఇది తగ్గాలంటే నల్లకోడి కావాలని. నల్లకోడా? నల్లకోడి మాకు ఇప్పటికిప్పటికి ఆనించి మా దగ్గర ఉంది కొనుక్కో, ఎంత 500 అంత రేటా? మరి దేవుడు కోరిక రేట్ ఎక్కువే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. సరేలయ్యా అని చెప్పి ఒక 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇస్తే మా కోడిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వెంటనే మేము అడిగేవాళ్ళం, బాగు చేయాలిగా మా కోడిని మాకు ఇచ్చేయని. అప్పటికప్పటికే ఆ మళ్ళీ కోడిని ఇచ్చేసాడు. కోడి వెనక భాగంలో ఒక ఏకను గట్టిగా బీకి ఆ బ్లడ్ని వాళ్ళకి మొహం మీద ఎలా పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టనేవాడు. దేనికి పెట్టాలి అంటే వెనక ఏం జరిగినా పట్టించుకోబాక అని చెప్పేవాడు. సరేండి అని వాళ్ళు తూర్పు తిరిగి దండం పెడతాం ముట్టేవాళ్ళు. మా దగ్గర ఇంత పొడుగు తాటి పెత్త ఉండేది. ఎందుకో తెలుసా? అట్లా వచ్చిన వాళ్ళ బాత్తానికి వెనక పట్టించి 3 దెబ్బలు, మా బలం ఎంత ఉంటే అంత పెట్టి గట్టిగా 3 పీకులు పీకేవాడు. 4వ దెబ్బకి అడిగేవాడు, ఉందా అని అడిగేవాడు. అయ్యో లేదయ్యా, దయ్యం పోయిందయ్యా అనేవాళ్ళు, దయ్యం పోయిందయ్యా అనేవాళ్ళు 4వ దెబ్బకి. అనేసరికి ఇంక పోయినట్టేలే పో అని చెప్పి మెళ్ళలో తాగి తెంచి అవతల పడేసేవాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లలారా, 500కి 500 పోయే, కొనుక్కున్న కోడి పోయేది, మళ్ళీ ఈ పెనకాల 3 దెబ్బలు. ఈ తన్నులు తినటానికి కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి బస్సుల మీద వచ్చేవాళ్ళు మా దగ్గరికి భక్తులు.
1: ఏమనేవాడు తెలుసా, మీ చెయ్యాల తగిలితే చాలయ్యా మాకున్నాయి అన్నీ పోతాయి స్వామి. నేనంట స్వామినంట, మా తాత ఏమో పెద్ద స్వామి, నేనేం చిన్న స్వామి, లేకపోతే ఆయన పెద్ద గురువు, నేనేం బుడ్డ గురువు. ఈ గురువులు చేసే పనులు తెలిస్తే మా ఈపులు ఎప్పుడో బగలగొట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పెళ్ళారా ఇలా చేసేవాళ్ళు, తన్నులు తినిపోయేవాళ్ళు. అంత నమ్మకం ఏమంటే, మేము చేసే యాదవ పనులైనా వాళ్ళు మమ్మల్ని గట్టిగా నమ్మేవాళ్ళు. ఇంకొకటి రెండో విధమైన తాయితీ ఏంటంటే, పూర్వకాలంలో దెయ్యం పట్టిన వాళ్ళకి పందిపెంట పొగయిండ్రా అంటారు. రానున్న కాలంలో దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే, పందిపెంటను, పచ్చి పందిపెంటను తీసుకొచ్చి కాల్చి పొడి చేసి బూడిద చేసి ఆడ పోసేవాళ్ళం. తాయితులు శుభ్రంగా వాళ్ళు తీసుకొని అత్తుకొని మెడలో కట్టుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆ పొడిని, ఆ పరిని అది విభూది అనుకోని, పాపం వాళ్ళకి తెలియదండి, ఆ పరిని మింగేసేవాళ్ళు అన్నమాట. పందిపెంటని స్పష్టంగా వాళ్ళకి తినిపించేవాళ్ళం మేము దగ్గర చేరే. మా నేననేవాడిని, తాత తాత వాళ్ళు ఎంత పని చేస్తున్నారంటే, మా తాతని డే ఎర్రబాకు, వాళ్ళు మింగితే మనకెందుకు, పూసుకుంటే మనకెందుకు, రాసుకుంటే మనకెందుకు, నువ్వేం మాట్లాడబాకు అనేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిని ఎప్పుడైతే ఇది కట్టుకుంటారు, వాళ్ళు ఒంట్లో ఉన్నదైనా వాళ్ళ మీదకి వచ్చి ఎగరటం మొదలు పెట్టేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి 5,000 మేము బేరం పెట్టి కూర్చునేవాళ్ళం అన్నమాట. ఏ రకంగా అన్నా కానీ డబ్బు వైపు చూసే వాళ్ళం, డబ్బు వైపు నడిపించేవాళ్ళం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి నా బిడ్డలకి, దేవుని పిల్లలకి ఎవరి దగ్గర నేను తాయత్రులు ఇవ్వని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను, భూత వైద్యుడిగా చెప్తున్నాను, మాంత్రిక విద్యల నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను, ఈ రాత్రి నీ దగ్గర ఉన్నదాన్ని తీసి పారవే. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, నాకు తెలిసినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉంది, దీనిని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. కొన్ని వేల మందికి గట్టే నేను తాయిత్తులు, నేను చెప్తున్నాను ఈ బైబిలే నీకు సరైన ఆయుధం, దీనిని మించిన శక్తి ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతమందికి తాయిత్తులు కట్టేవాళ్ళం, మేము ఒక్కడ కట్టుకునేవాళ్ళం కాదు. ఎందుకు, దాంట్లో ఏముందో మాకు బాగా తెలుసు కాబట్టి. మాకు జలుబు వచ్చిన MBBS డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళం. డాక్టర్లు అనేవాళ్ళు, మీరు ఎంత మోసగలరా బాబు, మీ దగ్గరకు వస్తే నేను దెయ్యాలు బట్టి అని చెబుతారు, మా దగ్గరకు మీకు బాగోపోతే మా దగ్గరకు వస్తారనేవాళ్ళు. మేమని వాళ్ళ నమ్మకం మేము, మా నమ్మకం మీరు అని చెప్పేవాళ్ళం. మనకి హల్లెలూయా, లక్షలు సంపాదించేవాళ్ళం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జాగుతున్న మా జీవితాల్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, బ్రిటిష్ మతం, ఇంగ్లీష్ వాడు దేవుడు, ఏదో అంటరాని జాతి వాళ్ళకి ఆయనకు ఒక దేవుడు అని ఒక భావన మాలో ఉండిపోయేది. ఆ భావన ప్రకారం మేము ఉండేవాళ్ళం. ఉన్నట్టుగుండి మేము మా తెనాల నుంచి కొలిపర మండలం వల్లభాపురం చిన్న గ్రామానికి వెళ్ళాం అన్నమాట. అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాక నాకు అక్కడికి వెళ్ళిన కానీ చిన్న శోధన ప్రారంభమైంది. అదేంటంటే, దగ్గరలో ఒక చర్చి ఉంది, ఆ చర్చి పాస్టర్ గారు తెల్లారి గట్ల పాటలు పెట్టేవాడు. ఆ పాటలు వింటే నాకు తలకాయ నొప్పి వచ్చేది. ఖచ్చితంగా ఆ మైక్ గొట్టాలు కూడా మా ఇంటి వైపు తిరిగి పెట్టేవాడు ఆయన. నేను అనుకున్నాను ఒకసారి పాస్టర్ గారు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఆ పాస్టర్ గారు ఎదురు పడితే నేను ఆయన అడిగాను, పాస్టర్ గారండి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోండి, తలనొప్పి వస్తుందండి మీరు పెట్టే సౌండ్కి, అయినా గొట్టాలు మా ఇంటి వైపు తిప్పారు మార్చుకోండి అని చెప్పాను. ఆ మాటలు విన్న పాస్టర్ గారు నా వైపు అలాగే చూసి, నీకేమవుతుంది అన్నాడు. తలనొప్పి వస్తుందండి అన్నాను. ఏమనాలి, సౌండ్ తగ్గించుకుంటాను అనాలి, లేకపోతే గొట్టాలు అటు తిప్పుకుంటా అలాగే అనాలి, ఈ రెండూ అనకుండా ఆయన ఏమన్నాడంటే, ఒరే సైతానోడా నీకు తలనొప్పిగా ఆనందం ఎట్టొస్తుందిరా అన్నాడు. యో అమ్మో, నేను ఎంత మర్యాదగా మాట్లాడితే నన్ను పట్టుకుని సైతాన్ అన్నాడు అని చెప్పి ఇంటికి చాలా కోపంతో వచ్చాను. బాధేసింది. ఎందుకో తెలుసా, నన్ను చూసి దండం పెట్టినోళ్ళే కానీ సైతాన్ అన్నోడు అంతవరకు ఎవరు కూడా లేరు. ఎందుకు, నేను మాంత్రికుణ్ణి, భూత వైద్యం చేసేవాడిని. కాబట్టి మా పిన్ని వస్తే మా పిన్నికి చెప్పాను, పిన్ని నన్నాడు ఎవడో సైతాన్ అన్నాడు పిన్ని అన్న. మా పిన్ని అంది ఇది తేలిగ్గా తీసుకోకూడదురా, వాళ్ళకి మన దేవుళ్ళు సైతాన్లే, మనం కూడా సైతాన్లమే, కాబట్టి వాళ్ళ మీద చెరి గట్టిగా తీసుకోవాలి, ఏం చేద్దాం చెప్పన్న. వాడి జోలు మనకెందుకు గాని, వాళ్ళ దేవుడైన యేసుక్రీస్తుని నీ మాంత్రిక శక్తి చేత బంధించరా అంది. హల్లెలూయా. నేను అన్నాను, ఆ పని అయితే నేను చేయగలుగుతాను అన్నాను. ఎందుకంటే అంత సత్తా ఉందని నా మీద నాకు నమ్మకం ఉంది. సరేనని వారం రోజులు ఉపవాసం ఉన్నానండి. దేనికో తెలుసా,
0: యేసు ప్రభువుని కట్టేయడానికి లేకపోతే బంధించడానికి ఒక తాయెత్తును తయారు చేయటానికి అండి. వారం రోజులు ఉపవాసం ఉండి ఒక తాయెత్తును తయారు చేసి పెట్టుకున్నారండి. సరైన టైం కోసం చూస్తున్నాను, చర్చిలోకి వెళ్ళి ఆ దేవుడికి ఇది మెళ్ళ వేయాలి అనే ఉద్దేశంతో 1997 మా పల్లెలో వాళ్ళంతా కూడా క్యారల్స్కి మా ఇళ్లలోకి వచ్చారండి. అప్పుడు నేను తరతరగా చర్చి దగ్గరికి వెళ్ళి చర్చిలో ఈ తాయిత్తు ఆ యేసు ప్రభు సిలువు మెళ్ళ వేసేసి ఇంటికి వచ్చేసి చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచి యేసు ప్రభు బంధించబడ్డాడు, అష్ట దిగ్బంధనం చేశాను, కదలలేడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పిన్నీతో చెప్పి చాలా సంతోషించాను. ఇలా నేను చేయడానికి గల కారణం ఏంటంటే, మా ఇంటికి పగల చుట్టాలే కానీ రాత్రుళ్ళు అక్కడ ఉండేవాడు కదా మా ఇంట్లో. దేనికో తెలుసా, ఈ ఒక్క పూట ఉండండి అంటే ఇంట్లో అస్థి పంజరాన్ని అట్ట ఏల వేసి పెట్టి పూజలు చేస్తుంటే ఈ ఇంట్లో ఎవడు పనుకుంటాడే తల్లి అని, అది ఊగులాడుతుంటే దాన్ని చూస్తే ఎవడికి నిద్ర పట్టిద్దని ఒక్కడు ఉండేవాడు కాదు. నాన్నదమ్ములు ఎవరన్నా నా తోడొచ్చి పనుకోండ్రా అంటే ఏమనేవాళ్ళు, బాబు నీకు తన్నురా ఏంట్రా, ఏ రేత్రి పూట ఏ దెయ్యమో వచ్చి, నువ్వు భూత వైద్యుడు కదా, పొరపాటున చీకట్లో దానికి కళ్ళు కనపడక నిన్ను దట్టబోయి పొరపాటున మమ్మల్ని దడితే మేమే గనక కళ్ళు తెరిచి దాని వెనక చూస్తే అరే భద్రయ్యగవరా అని అంటే మేము చచ్చిపోతామరా అని ఆయన నీకు ఒక దండం అని చెప్పి ఒక్కడు కొనుక్కునేవాడు. రోడ్డు నత్తుంటేనండి వీడు భూతవజుడు తెల్లవారులు ఎన్నో చేతనే ఉన్నాడు, వీడి దగ్గర ఎన్ని ఉన్నాయి అని చెప్పి నన్ను చూసి బురద కాళ్ళలో కానీ దిగేవాళ్ళు కానీ ఎదురొచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వాడిని నన్ను పట్టుకొని ఏమన్నా అడిగినా సైతానా, అందుకే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నాను. ఈడెంతటాడు ముసలాడు ఇయ్యాలి కాకపోతే రేపు చత్తాడు, చూసుకునేది ఆ దేవుడి మీదే చూసుకోవాలని యేసు ప్రభుకి తాయిత్తు కట్టి చాలా సంతోషపడ్డాను. నేను అనుకున్నాను ఇక ప్రపంచంలో యేసు ప్రభుని ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన సమాధానం చెప్పడనుకున్నాను, కానీ నా ఆలోచన ఇలా ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆకాశం నా సింహాసనం, భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. అంత తండ్రిని ఇంత దారంతో కట్టేయటం ఎంత అవివేకం అండి. నిజంగా నాకు తెలియక నేను చేసిన పని అది. ఆ పనే ఈరోజు ఆయన మహిమ కొరకు మాట్లాడటం అవుతుంది. దేవునికి స్తోత్రం. రోజులు గడుపుతున్నాయి, నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుట్లాగే పాటలు పాడుతున్నారు, ఎప్పుట్లాగే ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు విడిపోయాడంటో అర్థం కావట్లేదని మా పిన్నిని అడిగాను. పిన్నిని అడిగితే పిన్ని అంత ఇంకెంత దానికి నేను సమాధానం చెప్పలేను, అయినా నువ్వే వారం వారం గద్దె చెప్తావు కదా గద్దెలో అమ్మని అడుగుంది. సరే నేను గద్దెలో నేను పూజించేటువంటి శక్తిని నేను అడుగుతున్నాను, యేసు ప్రభు నేను బంధించాను కదా ఎందుకు పని చేయలేదు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఆ దేవుడు మనకలాగా రాళ్ళల్లో రప్పల్లో చెట్టల్లో పొట్టల్లో ఉండే దేవుడు కాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మోషేత దేవుడు చెప్తున్నాడు, పైన ఆకాశం అందని కానీ కింద భూమి అందని కానీ భూమి కింద నీళ్ళ అందనే కానీ నువ్వు ఏ రూపమునో చేసుకోకూడదు, దానికి సాగిలు పడి నమస్కారమో చేయకూడదు. వాక్యం చెప్పిందండి నాకు ఇండైరెక్ట్గా, నేను అర్థం చేసుకోలేకపోయాను. కొద్ది రోజులు గడిచింది, మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. ఈ ప్రార్థనకి వెళ్ళి ఆవిడ నా దగ్గరికి వచ్చి ఒక చక్కని సలహా చెప్పింది. ఏంటంటే నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అంటుంది, ఏమంటుందంటే, అయ్యా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానమో లేదని చెప్పింది. చెప్పినప్పుడు నేనన్నా నాకు లేకపోతే లేకపోయింది, ముందు నీకుండేటట్టు చూసుకోమన్నాను. సరేనని మనసంతా వేదనగుంది. మళ్ళా అడిగాను నేను గద్దెలో ఉండగా, ఎమ్మా నేను చనిపోతే పరలోకం పోనన్నది వాస్తవమా అని అడిగాను. అప్పుడు నేను పూజించినటువంటి నేను ఆరాధించినటువంటి ఆ శక్తి క్షుద్రశక్తి నాతో చెప్తున్న విషయం ఏంటంటే, పరలోకంలో ముగ్గురు ప్రధానమైన దేవదూతులు ఉన్నారు, ఆ ప్రధానమైన దేవదూతుల్లో నేను ఒకదాన్ని అంది. అమ్మా నువ్వు ఉంటే నేనున్నట్టేగా, నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావని సెలవిచ్చింది. ఆ మాటను పట్టుకొని నేను ఇక ఆ విషయం మరి ప్రస్తావన చేయటం మానివేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది రోజులు గడిచింది. ఒకనాడు ఆదివారం అమావాస్య, తాయిత్తులు కడుతున్నాను, భౌత వైద్యుడిని కాబట్టి నాకు ఇంకదే పని. కడుతున్న టైంలో మరలా ఆ ముసలావిడ నా దగ్గరికి వచ్చి, నీకు ఒక మాట చెప్తాను వింటావా అంది. ఏంటో చెప్పమన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, ఒక పెద్ద అగ్నిగుండం భగభగ భగభగ మండుతుంది, దాంట్లో బడి చచ్చిపోతావు,
1: యేసు ప్రభుని నమ్ముకో. నేను ఉండను, ఎవడు చెప్తే చెప్తున్నావు నాకు ఈ మాటలు అన్నాను. అప్పుడు ఎవడ నేను బైబిల్ చదివి చెప్తున్నాను అయ్యింది, ఆ బైబిల్ నాకు ఇచ్చేళ్ళు నేను నేర్చుకుంటాను, నా ఇంట్లో ఉంది తెచ్చుకోపో అంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడింట్లో ఉన్న ఆ బైబిల్ని చూశాను. నేను అనుకున్నాను ఈ బైబిలు సామాన్యమైన గ్రంథం కాదు, ఒక మాంత్రిక విద్యలు నేర్చిన క్షుద్ర మాంత్రికుడైన నన్నే గజగజలాడించగలిగే మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. మాంత్రికుడు ఏముందండి, భూమిని తలకిందలు చేయగలిగిన శక్తి ఈ బైబిల్కి ఉంది. నేను అనుకున్నాను ఈ బైబిల్ ఆవిడికి లేకుండా చేయాలని, యగాదిగా నా చేతులతో చింపేసి అగ్గిపుల్ల కోసి ముట్టించానండి. నిజానికి అది కాలిపోలేదు కానీ కొద్దిగా కాలింది. నేను తగలబెట్టాలనే ఉద్దేశంతోనే ముట్టించా కానీ పూర్తిగా కాలలేదు. సాయంత్రానికి ఆవిడ వచ్చిన బైబిల్ నాకు ఇస్తావయ్యా అంటే నీ ఇంట్లోనే మూలను పెట్టాను చూసుకోపోమంటే చూసుకొని వచ్చిన ఆవిడ నన్ను చూసి ఏడుస్తుంది, తిట్టలేదు నన్ను, ఏడుస్తుంది. ఎంత పని చేసావో తెలుసా నువ్వు, తగలబెట్టి చించింది ఒక పుస్తకం అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది బైబిల్ అంది. అయితే ఏందంట అన్న, నేను ఏ బైబిల్నైతే నువ్వు కాల్చావో, ఏ బైబిల్నైతే నువ్వు చింపావో, ఏ దేవుడు నా దేవుడు కాదనుకుంటున్నావో అదే గ్రంథాన్ని ఒకనాడు నీ చేత్తో నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఇదే గ్రంథాన్ని నువ్వు పట్టుకొని పల్లె పల్లె పట్టణ పట్టణ గ్రామ గ్రామానికి తిరిగి ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని నువ్వు కేకలు వేసి సాక్ష్యం ఇచ్చే దినాలు రాబోతున్నావని ప్రవచనాత్మకంగా ప్రవచించింది. నేను అనుకున్నాను నేనేంది యేసు ప్రభుని ప్రకటేటివేంటి, ఈ కుతికైన కత్తితో కోసుకుంటా కానీ పరాయి మతాన్ని నేను అనుసరిస్తానా, నేను దాన్ని ప్రకటిస్తానా, ఇది జరిగే పని కాదనుకున్నా. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగిన ఆయన ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ముందు వీరులు శూరులు ధీరులు ఎందుకు కూడా పనికిరానటువంటి మహాప్రజ్ఞశాలి యుద్ధశాలి ధైర్యశాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పెట్టలారా, 1998 ఆగస్టు 16, 17, 18 తారీఖుల్లో అప్పట్లో దేవుడి చేత బహుబలంగా వాడబడిన దైవజనుడు కేఏ పాల్ గారు తెనాలి నన్నపనేని వెంకటరామయ్య ప్రాంగణంలో 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. అది 2వ రోజు దాటిపోయింది, 3వ రోజు అండి. నేను సినిమాకి వెళ్ళిన ఉద్దేశంతో మా పల్లెటూరులో రోడ్డు మీద నిలబడిన బస్సు రాలేదు. అంతలోకి ప్రార్థనకి వెళ్ళి ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ని చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది, ముందు వెళ్తే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి వచ్చే ట్రాక్టర్ని చెయ్యెత్తి ఆపాను. డ్రైవర్ గారు షడన్ బ్రేక్ వేసి నువ్వు ప్రార్థనకా అన్నాడు. ఏ నేను రాకూడదా అన్న, అట్టని కాదులే మీలాంటి వాళ్ళు ప్రార్థనకి ఏమొస్తారు అన్నాడు. లేదు లేదు నేను వస్తున్నాను అన్నాను. అయితే ఇంజిన్ మీద ఖాళీ లేదు, ట్రక్కులోకి వెళ్ళన్నాడు. ట్రక్కు దగ్గరకు పోతేనండి ట్రక్కులో ఉన్నదంతా ప్రార్థనలే కానీ మహా చండాలు పోలేండి, వాళ్ళు తిట్టుకుంటున్నారు. వాళ్ళు తిట్లు నాకు అనిపించింది వీళ్ళు ఆ పరలోకం పోయేవాళ్ళు, ప్రార్థన ప్రార్థన అంటారు. ఆ ముసలిదా నన్నందగా నువ్వు నరకానికి పోతావు అని వీళ్ళు పోతారా? వీళ్ళకి సోట్లు లేక ఇంత బండ బండ మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ అయ్యా త్వరగా ఎక్కువ అన్నాడు. కాలు తీసి ఆ ట్రక్కులు అలా పెట్టానమ్మా నాకు కొంచెం కాలు ఇవ్వండి అన్నాను. మూలిగైనక్క మీదంట తాటికాయ పడిందంట. అసలుకై నేను భూత వైద్యుడిని మాంత్రికుడిని, మా ఊరు వాళ్ళ మొత్తానికి తెలుసు. వాళ్ళందరూ కూడా నా ఇంకా అలా చూసి ఒక ఆమంటది, ఒరే అనోగ్గా మాకు సూటలు చాలక మేము చత్తుంటే మాంత్రికుడిని మధ్యలోకి దోలుని వేరా, మేమేం చెయ్యాలిరా అంటుంది. నేను నమ్మ తిట్టింది చాలులే కానీ నాకు సోటు ఇండి అని, ఇస్తామయ్యా అని. ఎంత సోటు ఇచ్చారో తెలుసా? నేను పండుకునేంత కూర్చునేంత కాదు, పండుకునేంత సోటు ఇచ్చారు వీళ్ళు. ఒక్కసారి ఇస్తే ఇలాగే కూర్చున్నాను, అలాగే కూర్చొని నేను అక్కడ దిగేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ టికెట్లకు పోతే టికెట్లు దొరకలేదని మా చుట్టాలు వెళ్ళక తిరిగి వస్తున్నప్పుడు బస్సు జస్ట్ మిస్ అయింది. మా పిన్ని గారితో నేను కలిసి మరి ఇక్కడ ప్రార్థనకి మన వాళ్ళు వచ్చారు అక్కడికి వెళదాం పదా అన్నాను. అంటే సరే నాకు అయితే గుర్తులేదు, మరి ట్రాక్టర్ అయితే గుర్తుంటుంది, ప్రజలు మరి వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు కదా. నేను ట్రాక్టర్ దగ్గరికి వచ్చి ఏ ట్రాక్టర్ రా నువ్వు ఎక్కువచ్చింది అంది. అన్ని ట్రాక్టర్లు ఒకేలాగా ఉన్నాయి, కొన్ని 100 ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే రాత్రి మీటింగ్ 300,000 మంది వచ్చారు. పిన్ని నాకు గుర్తు రావట్లేదు అన్నాను. మా పిన్ని పుళ్ళు కొరికి జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు, ఊరు మొత్తానికి చెబుతావు గారు నువ్వు అది జరిగిద్ది ఇది జరిగిద్ది నీకు అట్టయిద్ది ఎట్టయిద్ది అని టార గుర్తుపట్టలేవరని ఎక్కువచ్చింది. నువ్వు నిజంగా మాంత్రికుడు భూత వైద్యుడు అయితే నువ్వు ఎక్కువచ్చిన టాటర్ గుర్తుపట్టింది. ఇప్పుడు నేను ఎన్ని మంత్రాలు నెంబర్ ఏ దెయ్యం వచ్చి ఇవ్వాలండి? నేనన్న నా వల్ల కాదన్న, నిన్ను కాదరా నీ దగ్గరికి వచ్చి భక్తులు అన్నాలంది. సరళి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అన్న, లోనికి వెళ్దాం పద, నాకు ఇష్టం లేదు ప్రార్థనకు రావటం అంటే. ఎవరికి ఇష్టం ఉందేడా, పావాలి తప్పదని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళాం. గ్రౌండ్లోకి వెళ్తే మా ఊరు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర కూర్చున్నామండి. వాళ్ళందరూ నా ఇంకా అలాగే చూస్తున్నారు. పాపం అప్పటిదాకా వాళ్ళు వాక్యం ఏంటన్నారు, నేను పోయేసరికి వాక్యం వాగులో పడేసి నన్నే చూస్తున్నారు. నేను అన్నాను కొత్త పెళ్లి కొడుకుని చూసినాడు చూస్తున్నారు పిన్ని అన్నాను. ఏ ఏం కదలేము ఎక్కడ కూర్చోరండి, ఆయన అన్నాడు దైవజనుడు కేఏపాల్ గారు లేచి నిలబడిని ప్రార్థన చేస్తుంటే అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డాను. రోగుల కొరకు చేశాడు ఆయన, సమస్యలు ఉన్న వారి కొరకు. మూడవసారి ఆయన దెయ్యాలు పెట్టిన వాళ్ళ కొరకు, దురాత్మల చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను అనేసరికి నా కరికాల నుంచి దడ మొదలైంది అండి. దేవునికి స్తోత్రం. ఒళ్ళంతా షేక్ వస్తుంది, సలీజ్వరం వచ్చేసింది నిమిషాల ప్రకారం. నేను అంటున్నాను మా పిన్నితో, పిన్ని నాకు ఇది అయిపోతుంది అన్న. మా పిన్ని అంది ఏమవుతుందిరా నీకు అంది. ఒకసారి పట్టుకోమంటే పట్టుకుంటే అరే నీకు సలి జ్వరం వచ్చిందిరా అంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆ స్టేజ్ మీద నిలబడ్డాడు నాకు ఇప్పుడు చేస్తున్నాడు సేదపడి. నేను అన్నాను వాడు నాకు ఏదో చేస్తున్నాడు పిన్ని అన్న. అంటే ఏ ఊరిక ఆయన నీ పేరు ఎత్తలా, నీ ఊరు ఎత్తలా, నీ ఊసి ఎత్తలా, ఆయన ఏదో చేసుకుంటున్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనే నాకు ఎట్టుందంటే నా మెడక పాశం బిగించినట్టుంది. ఇక్కడ నా ఒంట్లో మా తాతయ్య 550 క్షుద్ర శక్తులను అనగా క్షుద్ర దేవతలను వశీకరించి నా ఒంట్లో ఉంచాడు. ఇవన్నీ కూడా గజ గజ గజ గజ వణుకుతున్నాయి. దేనికో తెలుసా, చిన్న ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక భూత వైద్యుడిగా నాకు తెలుసు. ఏంటో తెలుసా, నేను ఆరాధించిన 550 శక్తులు గజ గజ గజ వణికి అల్లాడిపోయాయి చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. అవి నాలో అల్లాడుతుంటే నేను కూడా అల్లాడిపోతున్నాను. వెంటనే నేలకాయ అలా కూర్చున్నాను. కూర్చొని నా ఒంట్లో ఉన్న శక్తులు మొత్తాన్ని బయటికి పిలిచి ఆ ప్రార్థన చేసేవాడిని ఒకే ఒక్క తనుదంటే ఎల్లికలు పడి నెత్తురుగక్కి చావాలా ఎల్లండి అన్నాను. ఈ 550 శక్తులు ఆయన వైపు పరుగులు తీశాయి. నేను అనుకున్నాను కేఏపాలు ఈ పాప నన్ను తక్కువ అంచనా వేసాడు, చచ్చిపోయాడు ఈరోజు నా చేతులు అనుకున్నాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన బాగానే ఉన్నాడు. ఇవన్నీ తిరిగి వచ్చి వెనక నిలబడ్డి, వామ్మో మీరు ఆయన ఏం చేయలేదా అని అడిగాను. ఎవరు కూడా మాట్లాడతలేదు. నేను ఇదంతా చూడండి అని చెప్పి 2 అడుగులు ముందుకేసాను. నేను నేల నన్ను ఇలా పట్టుకున్నట్టు స్తంభించిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శక్తి అంతా ప్రయోగించి ప్రభువు నేను బంధించాలని ఓడించాలని ఆయనను ఎదిరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నా శక్తి యుక్తులు చాలటం లేదు. ఇక ఆ దైవజనుడు ముగింపు ప్రార్థనలోకి వచ్చాడు. ఆయన చేతులు పైకెత్తి ఉండగా ఒక గమనీయమైన ఒక దృశ్యమైన దృశ్యాన్ని నా కన్నులతో నేను చూశాను. అదేంటో తెలుసా, ఆ దైవజనుడి యొక్క చేతుల్లో నుంచి చిన్న వెలుగు కొవ్వొత్తిలాగా ఆకాశం వెళ్ళటం నేను గమనించాను. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళిన వెలుగు భగ్గనమండి ప్రకాశించి ఆకాశంలో ప్రజ్వలిస్తుంటే ఆకాశం అంతా కూడా పళపళ పళపళ పళని శబ్దాలతో కృంగుతుంది. ఈ నేల గజ గజ గజ గజ వణుకుతుంది. నా ఒంటిలో ఆవహించి ఉన్న 550 క్షుద్ర శక్తులన్నీ కూడా పరాల్లో ఉన్నాయి ఆ వెలుగు దెబ్బకి. నేను పెద్దగా కేకలు వేస్తూ నన్ను కాపాడిన నా గ్రౌండ్లో నేను పడిపోయాను. ఆ తేజస్సు నన్ను తాకగా నాకు సృహ వచ్చేసరికి నేను పడేద్దాం అనుకున్న ఆయన నన్నే పడేసి వెళ్ళిపోయాడు. ఇంటికి అవమానంతో వచ్చాను. రావటం మా ఇంట్లో ఉన్నటువంటి మేము పూజించేటువంటి విగ్రహాన్ని పడేసాను. మా తాతలేసి తిట్టాడు నన్ను, ఒరే నీకేం పుట్టిందిరా ఇలాంటి పని చేసావన్నాడు. తాతయ్య నువ్వు నాకు 550 అపవాసనం పెట్టి అప్పచెప్పావు కానీ వీళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో కింద పడి దొల్లాడాను, నాకెంత అవమానం కలిగింది. అలాంటప్పుడు నేను వీళ్ళు నాకు అవసరమా అని అడిగాను. అప్పుడు మా తాతయ్యను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాడు. ప్రార్థన అనేసరికి మా తాతయ్యకి మెళ్ళలో నరాలు తగిలినట్టు అయింది. అక్కడికి ఎందుకు వెళ్ళావురా అన్నాడు. ఏమో తాతయ్య అనుకోకుండా వెళ్ళాను అన్నాడు. ఏమైందిరా అక్కడ అన్నాడు. ఆకాశంలో ఒక తేజస్సును చూశాను, వీళ్ళందరూ పారిపోయారన్నాడు మా తాతయ్య అన్నాడు. అయిపోయింది, చరిత్ర ముగిసిపోయింది, నా కళలన్నీ పోయాయి. నిన్ను ఒక భూత వైద్యుడిగా నేను చూడాలనుకున్నాను, నా వారసుడిగా నిన్ను నేను చూసుకోవాలనుకున్నా కానీ ఎంత పని చేశాడ్రా నిన్ను అన్నాడు. ఏంటి తాతయ్య ఎంతకు నాకు కనపడ్డా వెలుగేంటి అని అడిగాను. మా తాతయ్య అన్నాడు, పొణుకొర పొద్దున మాట్లాడదాం అన్నాడు. తెల్లరి పడిగి మా తాతయ్య నా కంటికే కనపడకుండా పోయాడు. సచ్చే వరకు ఆయన యేసు ప్రభుని నమ్మలేదు. పత్తి మాంత్రికుడికి తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడని, కానీ వాళ్ళు అంగీకరించారు. ఆ యూదులకున్న రోగమే వీళ్ళకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తెల్లారింది ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. అయ్యో సోది చెబుతువా అంది. నాకు చెప్పు, రాత్రి కింద పడి తన్నగలాడి గిజగిజగలను కొట్టగలాడితే నాకు చెప్పినోడు లేడు సోది, అసలు ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నేను ఎంతమందిని అడుగుతున్నా ఎవరూ చెప్పట్లేదు, నువ్వు చెప్పు అన్నాను. కోపడతావేందయ్యా అని వెళ్ళిపోయింది. మనసు బాగలేదు. అన్నం తిన బుద్ధి కావట్లా, నీళ్లు తాగ బుద్ధి కావట్లా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకేం గుర్తుకొస్తుందంటే నేను ఆకాశంలో చూసిన మహా వెలుగు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. పండుకుంటే నా చుట్టూ అదే తిరుగుతుంది. నాకు మా తాతయ్య నేర్పిన మంత్రాలన్నీ కూడా ధ్యానం చేసి ఆ వెలుగు మీద ప్రయోగిస్తున్నా, నా దగ్గరికి రాకుండా పోవాలని. ఎన్ని మంత్రాలు దాని మీద ప్రయోగించినా దాన్ని నేను ఆపటం నా వల్ల గాటల్లా. నేను అనుకుంటున్నా ఇంతలా మాంత్రికుడినైనా నన్ను బట్టి వదులుతలేదంటే ఇది ఎంతలా దెయ్యమో. దెయ్యం అనుకుంటున్నా నేను ఆ వెలుగుని, దేవుడని పొరపాటును కూడా నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే నా దగ్గరకి జ్యోతిష్కం చూపించుకోవడానికి, తాయిత్తులు కట్టించుకోవడానికి, కుంకుమ పెట్టించుకోవడానికి యాకోబులు, ఇస్రాయేలులు, మరియమ్మలు, మార్తమ్మలు వరసపెట్టి వచ్చేవాళ్ళు. క్రైస్తవులే పేరుకి మొత్తం నా దగ్గరకు వచ్చేవాళ్ళు. రానేని వాళ్ళు పిల్లలను పంపి మధ్యవర్తులుగా పంపించేవాళ్ళు. ఇల్లు వాస్తు చూయించుకునేవాడు తీసుకెళ్ళి. అందుకని నాకు యేసు ప్రభు అంటే నమ్మకం లేదు. ఎన్ని చేసి నా వెలుగు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకో ఆవిడ వచ్చి అంటే నాకు ఒక తాయిత్తు కడతావు అంది. నాకు గట్టు కట్టేవాడు ఎవడన్నా ఉంటే చెప్పు, నేను కట్టించుకుంటాను అన్నాను. అసలు మనసు బాగలేదు, చాలా వేదనగా ఉంది. అప్పుడు ఎవరినైతే మేము ఆరాధించి నమస్కరించి పూజిస్తూ మా కులదేవతగా ఎంచుచున్నామో ఆవిడ నా దగ్గరకు వచ్చి నిజం నేను చెప్తారా నీకు అంది. ఎవరంటే మేము పూజించిన క్షుద్రదేవత. ఈ క్షుద్రదేవత సాక్షాత్ సాతాన్తో సమానం. వీళ్ళని హిందువులు కూడా పూజించరు, క్షుద్రదేవతల్ని. ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంది, ఆకాశంలో నువ్వు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాదులను, భూమిని దాని విశాలమును చేతితో తాకకుండా నోటి మాట ద్వారా కలగజేసిన వాడు దేవుడు, ఆయనే నీకు కనిపించిన ఆ తేజస్సు అన్న. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, దేవుడంటే ఎవరమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, దేవుడంటే ఎవరో కాదయ్యా, నజరేయుడు అనబడిన యేసుక్రీస్తు సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. చెప్పటి కూడా దేవుని స్తోత్రం చెల్లేద్దాం. ఈ సృష్టిని కలగజేసింది ఆయనేనట. సాక్షాత్తు నేను ఆరాధించి నమ్మి నమస్కరించిన క్షుద్రశక్తి చెప్పింది నాకు ఈ విషయం. అప్పుడు నేను యేసు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించాను. నాకు ఒక పాస్టర్ చెప్పలేదు, నేను ఒక బైబిల్ చదవలేదు, నాకు ఎవరు చెప్పలేదు. నేను నమ్మి నమస్కరించి 30 సంవత్సరాలు మా ఇంట్లో ఆరాధించిన శక్తి చెప్పింది నాకు యేసు ప్రభు దేవుడని. ఇన్ని లాభాలున్న భూత వైద్యాన్ని పక్కన పెట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ రోజు నుంచి ఆ తండ్రి నేను అంగీకరించి మా ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు గేమ్మలు విగ్రహాలు మొత్తం తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేసి ఓ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే చర్చి పాసగారు, నువ్వు గానకు వచ్చావంటే ఊళ్ళో ఒక్కడు ఉండడు అన్నాడు. ఇంకో చర్చికి వెళ్ళాను, ఆయన రమ్మన్నాడు. కానీ విశ్వాసులు వాడిని కనుక రానిస్తే నిన్ను పంపిస్తామన్నారు. ఇక నేను 8 నెలలు అజ్ఞాతంగా ప్రార్థన చేశాను దేవుడికి మందిరంకి వెళ్ళాలని. ఎట్టకొట్ట ఒక చిన్న మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. ఒక పిల్ల ద్వారా ఆ పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చాడు. మా అమ్మకి చెప్పామని నేను బాప్తిసం తీసుకున్నానని. మా అమ్మ అంది, బాప్తిసం అంటే ఏమిట్రా అంది. నీళ్ళ ముంచి లేపారని చెప్పాను. స్నానం చేసి వచ్చావా అంది. స్నానం కాదు అది, ఇప్పుడు నేను చచ్చిపోయినా నన్ను కాలు పెట్టకూడదు, నువ్వు పెట్టలు పెట్టి మట్టిలో పెట్టాలని. వాళ్ళు తనకి ఇచ్చేయి అంది. అది ఇస్తే పోయేది కాదని చెప్పాను. అంటే రేపటి నుంచి పనికి బాగున్నారు. నేను భూత వైద్యం చేసి తాయిత్తులు కడతాం, సోదలు చెప్పటం, ఈ చేతులు చూస్తాం తెలుసు, కానీ మాకు పని చేయటం జరగదు. పనికి పోయేసరికి చలి జ్వరం వచ్చింది. వాళ్ళు అన్నారు, నీకు దేవుడు నమ్ముకో, నేను కట్టాలి వచ్చింది. నీకు ఆ దేవుడు నమ్ముకపోతే ఇన్ని బాధలు రావు కదా, 100 రూపాయల కోసం పొద్దుబూకులు పని చేయాలా, ఒక్కళ్ళు వచ్చినా చాలు, ఒక్క తాయితం 100 రూపాయలు కమ్ముతావు కదరా అన్నారు. నేను సామనన్న చెత్తనేమో కానీ ఏసైన మాత్రం వదిలిపెట్టను అన్నాను. హల్లెలూయా. తరువాత మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. చివరిలోకి వచ్చామండి, మా వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, కొంపదీసేమన్నా పట్టిందా దెయ్యం అని. ఇప్పుడు నేను మానేశాను కదా, అందుకని వేరే ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో సోది పెట్టించారు. నేను గోడ కానుకొని వింటున్నాను, ఏంటో అసలు మా అమ్మకు బాగుండట్లేదని. నేను ఇంట్లో ఉన్నాను కదండి, ఎడిపోయాను. నేను కూడా సోదులు పడిన ఉండే కానీ మరి సోదులు మానేశాను కదా, అందుకని అలా కూర్చొని ఆలకిస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు, ఇది పైనుంచి వచ్చిందా, వంట పుట్టి వచ్చిందా, ఒంటి రోగాన్ని బట్టి వచ్చిందని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ సోది ఆమె ఏం చెప్తుందో తెలుసా, ఏమని చెప్పనయ్యా బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి ముప్ప తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏందని తల్లే మాట మంది తెలవనోళ్ళం, బొట్లేని దేవుడా ఎవరని చెప్పు, ఆయనకు ఊరు పేరు లేదా ఏందని అడిగారు. ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. హల్లెలూయా. ఆ సోదులో ఉన్న దేవుళ్ళు, దేవతలు, దెయ్యాలు, భూతాలు, పిశాసులు, రాక్షసులకు ఒక్క దానికి ధైర్యం చాలతల్లా యేసు అని నోరు తెరిచి చెప్పడానికి. సోదం ఆపేసి అంది, ఈలక శాత కాలేదు కానీ యేసు ప్రభు పెట్టాడని నిన్ను అంద మామని. మా అమ్మ దెబ్బ కింద పడిపోయింది, యేసు ప్రభు పెట్టాడా? నేను అన్నాను ఎక్కడా వినలేదు నేను చరిత్రలో. దెయ్యాలు దేవుళ్ళు మనసు వచ్చిన మనుషులు పడతాను తెలుసు, కానీ యేసు ప్రభు పెట్టేదేంది? అసలు ఇంకెన్నేమో దేని స్తోత్రం. మా నాన్న అన్నాడు, నీ వ్యవహారం ఇక్కడ కాదు, ఇంకోసారి తేలుతావని నెల్లూరు పోయి చూపించుకుంటే ఒక మహాపట్టణంలో ఉన్నాడంట దేవుడు. ఆ దేవుడిని పిలవండి అయ్యా అంటే ఆయన పిలిస్తే వచ్చే దేవుడు యేసు ప్రభు. ఏ నాడుగోడు సోదుల్లోకి రాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సోదులో ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదంట. మా ఇంటికి వచ్చి మా నాన్న అన్నాడు, ఆయన సోదులోకి రాడంటే ఈ సోదులో వాళ్ళు ఆయన దగ్గరికి పోడంటే ఇట్లాంటి అట్టగోలు దేవుడిని ఎట్ట నమ్ముకున్నవారు నువ్వు అని అడిగాడు. కళ్ళు బాతి అన్న కళ్ళు కాదు, మేము కూడా పోయేటట్టున్నాం అన్నాడు. మా అమ్మ వచ్చి నేను చచ్చిపోవటం నీకు ఇష్టమే, అమ్మ నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టమని కదా, ప్రార్థన చేయి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాన్ని చూసిందండి. ఒక స్వరం మా అమ్మతో మాట్లాడిందంట, నా బిడ్డను ఎందుకు బాధ పెడుతున్నావు, అందుకే నేను నిన్ను బాధ పెట్టాను. అప్పుడు మా అమ్మ అంటది నన్ను, ఏ ఉర్రా అయినా నిన్ను పట్టుకొని నా బిడ్డ అంటాడు, నేను కదా అసలు తల్లినంది. ఆమెకు అసలే తెలీదు. నేను అన్నాను నీకన్నా నాకు ఆయనే తల్లి అన్నాను. ఎట్టవుతాడు అంది, అంటే నువ్వు నన్ను కన్నావు కానీ తన ప్రాణం పెట్టి నన్ను కొనరాడని చెప్పాను. హల్లెలూయా. అరే నీ భాష నాకు అర్థం కావట్లేదు కానీ ఏమో నాకు రోగం తగ్గే మార్గం చెప్పరా అంది. రోగం తగ్గాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు క్షమించమని అడుగు, దేవుడు నీకు తగ్గిస్తాడని. మా తల్లి ప్రార్థన ఆమెని స్వస్థపరిచిందండి. మా అమ్మ బాప్తీసం పొంది దేవుడిని నమ్ముకుంది. మా నాన్న అన్నాడు, అందుకేరా మీ మతం వాళ్ళని కొట్టేది, బజార్కు ఒకడు ఉంటే సార్, ఊరికి నలుగురు ఉంటే సార్, మొత్తానికి కుప్పే ఇళ్ళు. నేను అన్నాను, నువ్వు తిట్టి తిట్టి నువ్వే దేవుడిని నమ్ముకుంటావు అన్నాను. కానీ దేవుడి చిత్తం అలాగే జరిగింది, దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు 100 మంది మా కులంలో బాప్తీసాలు పొందారండి. నేను ఐపీసీలో ట్రైనింగ్ చేసి మరి పల్నాడు ప్రాంతంలో సేవకుడుగా నేను స్థిరపడ్డానండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో ఎందుకు పనికిరాని నన్ను తన సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు.

వాటుసారివై ఎడారిలో నీళ్లకు అలమటిస్తున్నావా? ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.

నీవు జ్యోతిర్మయుడువని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రసాదించావు. మా ఎదుట నీ సన్నిధి నిత్యము ఉంచుతానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడివి, శక్తి గలవాడివి. ఈ పాటలు విని పాడుకునే వారికి ఆదరణ, ఆరోగ్యము కలుగు చేసి నీ నిత్య నివాసానికి సిద్ధపరచమని యేసు నామంలో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.